0: చూస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బాబా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: వై డిడ్ యు?
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: How is it I could meet him?
0: చిన్న వయసులోపు నేను మృత్యు ప్రార్థించగలమా?
1: Why did my son die at
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: Can't you make him live for some more time?
0: చాలా ఒక నిందాస్థుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: పిచ్చివాడా,
1: మ్యాడ్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికి రాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరం చేరి,
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్,
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వీ హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వీ హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వీ హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వీ వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత,
1: ఆఫ్టర్ 10 ఇయర్స్,
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల,
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలన్నీ ప్యాక్ చేస్తూ వచ్చాము,
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్,
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికి ఇచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ ఇట్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: Then he attended marriage
0: function. వెళ్ళి ఆ యొక్క ఆనందం లోపల, ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు, ఆ విధంగా తిండి సమయం లోపల,
1: while he was partaking food there in buffet dinner,
0: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు.
1: డ్యూరింగ్ దట్ టైం
0: వంగేటప్పటికి ఆ కోటు పట్టన పగిలిపోయింది.
1: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore there.
0: వాడు బాధపడుతున్నాడు.
1: He was feeling sad.
0: కొత్త గుడ్డ,
1: new suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్, హౌ ఇస్ దట్ ఇస్ టర్న్ అవుట్?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణా సెడ్,
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: స్టిచ్ యెస్టర్డే న్యూ.
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ.
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో, బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యూ హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్, ద కోట్ హెస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టర్.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ ఈ పాసిఫై,
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటారు.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
0: దీనికి దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
1: ఆపోజిట్ థింగ్స్
0: హ్యాపెన్. రీజన్,
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుకనే భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము, ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం, ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్.
0: కాదు అంటే కాదు, సంతోషం అంటే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్, యు నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేది స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్, సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు, ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God. But I have my God. You have got every right to say no.
0: Who are you?
1: What authority you have to deny my God? You have no authority.
0: That's
1: my faith. And you have disbelief. We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, you will get the response.
0: నాదాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: You have no right to deny my faith.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: Then he'll keep his mouth shut.
0: షట్ అప్ అని అక్కర్లేదు.
1: You don't need to say shut up.
0: వాడే నోరు మూసుకుంటాడు.
1: He himself will keep his mouth shut.
0: కనుక మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: There are many things that we have got to know. There are many things that we have to recognize.
0: మానందం పరమసుఖదం అనేటువంటి తాగుడు ఈ 11 పేర్లు కూడాను భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: All these 11 names, supreme bliss, supreme happiness, non-duality, ethereal, they're God's name.
0: గాయత్రి మంత్రంలో కూడాను
1: గాయత్రి మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: మంచి బుద్ధిని ఇమ్మని కోరుతు.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టన్ డిస్క్రిప్షన్స్. దిస్ నాట్
0: ఆనందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర బౌండ్ బై సర్టన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికి భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హ్యాస్ నో గ్రీఫ్.
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హ్యాస్ నో వరీ.
0: భగవంతునికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు.
1: హి ఈజ్ థాట్లెస్ బియాండ్ థాట్.
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్.
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారములు.
1: పీపుల్ హావ్ వరీస్ బికాజ్ థాట్స్
0: ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖము లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ. బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: నేనందరికీ సంతోషం సంతోషం అంటుంటాను.
1: సో భగవాన్ సేస్ ఫైన్ సంతోషం.
0: పరమ సుఖదం అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా?
1: స్వామి యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే బట్ స్వామి
0: ఏది పెరికినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే స్వామి సే సంతోషం హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం.
1: యాక్సిడెంట్ స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే
0: విచారించవలసింది అవసరం ఏమిటి?
1: నో రీజన్.
0: జరగవలసింది జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్
0: జరగవలసినటువంటి ఇవి జనన మరణాలు జరగాల్సింది జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఒక్కరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ.
0: ఒకరికి ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ యాజ్ ఫర్ ద టైం విల్ హ్యాపెన్.
0: కనుక ఈ అభిమానం చేత మనం బాధపడుతున్నాం కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్
0: అభిమానం. కోరికనే
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that can for joy or misery.
0: మనం దేని కొరకు విచారించనక్కర్లేదు.
1: Let's not worry for anything.
0: అంత భగవంతుని యొక్క సంకల్పమే.
1: It's all God.
0: తాను ఇచ్చాడు తానే తీసుకున్నాడు.
1: He has given and he has taken back, withdrawn.
0: ఎప్పుడు ఇచ్చాడు?
1: When he gave.
0: ఎందుకు ఇచ్చాడు?
1: Why?
0: కానీ ఈ ట్రాన్స్పోర్ట్ లోపల కొన్ని గూడ్స్ పెట్టిన లోపల రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
1: In this goods train on certain compartments, return date is also
0: mentioned.
1: This body is sent here. You don't know when it is gone.
0: But at the
1: time of this body
0: only,
1: the return date is also mentioned and that date has to go back.
0: When there
1: is birth, death also should accompany. Both are natural phenomena.
0: So nobody should
1: worry. So there is bliss in every aspect of life. And God's chief attribute is bliss.
0: As
1: when there is God within us, we should be happy continuously. We should be full of love. And we should not hate anybody.

0: అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు, అతడే మానవుండు, అతడే గురువు.
1: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
0: భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ and God is in Vela, has all got the powers and capacities, so also we find the five elements spreading all over and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములతోనే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: Every man must necessarily know the significance and the importance of the elements.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: In fact, he is liberated, redeemed if he knows the
0: value.
1: And in fact, he is the meritorious one if he knows.
0: It
1: amounts to knowledge of the objectives of the world.
0: And hence,
1: it is the duty of everyone to know the value and the significance are the five elements and behave.
0: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhootamule moola kaaranamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka manam sukhapadavalanna panchabhootamulu chethane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalanna ee panchabhootamulu chethane manam munagali.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet, then and now, they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించడం కాని ఏది కారణం?
1: ఫర్ గ్రోత్ అండ్ డెత్ వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్, హిస్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ, దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
0: మొట్టమొదట తన ఈ పంచభూతములు యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్, ఓవర్ హిస్ లుక్స్.
0: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: దేర్ లైస్ 40 లక్షల ఆఫ్ లైట్ రేస్.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వి హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
0: మనం చూచేటువంటి చూపులు,
1: ఆల్ అవర్ లుక్స్,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్‌పీరియన్స్,
0: విషయకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ది సినారియో,
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
0: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
1: దాట్స్ ద రీజన్ వై వి డెవలప్ ఐ డిఫెక్ట్.
0: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
1: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
0: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ, కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
0: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
0: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
1: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
0: Enni vidhamulainatundi sadhanalu chesinappatikini drishtini arikattaka ee sadhanalu yokka phalitham e maatram kudano manamu andukonalemu.
1: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
0: Ivanni kudano tatkarikamainatundi tripti nimittamai manu sadhanalu salputunnamu.
1: Spiritual practices confer temporary happiness.
0: Dhyanam kaani, జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైన తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్, ద పెనెన్స్, కాన్సన్ట్రేషన్ గివ్ యూ ఓన్లీ టెంపరీ ప్లెజర్, హ్యాపీనెస్.
0: కాదు కాదు ఇవి కాదు మన దృష్టిని రక్షించేది.
1: దే డు నాట్ గివ్ యు కైండ్ ఆఫ్ గ్యారంటీ.
0: సృష్టిని రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి.
1: Therefore, the vision is the creation.
0: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
1: Netra, the eye, is the శాస్త్ర, the sacred text.
0: కనుక మన యందుండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోయి చేస్తుంది.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది.
1: The second.
0: నాలుక.
1: The tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దెర్ ఆర్ టెస్ట్ బర్డ్స్. టెస్ట్ బర్డ్స్
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 300,000 ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తిని అంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish. And that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
1: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపచేస్తున్నాము.
1: By using harsh words, we hurt others.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: Harsh words injure the other man.
0: కనుకనే ఈ నాలుక చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that's responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There lies, there begins, emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, it's only out of our look and the good taste and the word you get the power more and more.
0: మనం చాలా పొరబడిపోతున్నాము.
1: We are very often mistaken.
0: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
1: We use all sorts of words recklessly.
0: కనుకనే మనము రసజ్ఞత తెలిగిన వాళ్ళం మనము.
1: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టేస్ట్.
0: జిహ్వేం రసజ్ఞేం మధురత్వే.

0: ఏంటి? ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీవు గుర్తించుకోలేవు.
1: You are not othang, you are not able to understand, recognize the word that hurts others.
0: Yeduti vaadu vyakti yeduti vaadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru veru ainappudiki aatma iruvuri yendu okkate unnadi.
1: Bodies are different, but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain, are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించేట్టుగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: Bhagavan tells us
0: talkless అని.
1: Bhagavan tells us.
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృశింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: You do not know right now the kind of hazards that you would suffer by talking too much.
0: See good.
1: See good.
0: Kaani nee cheddanu chudavaddu.
1: Never see bad.
0: Nee manchini chudu.
1: See good only.
0: Appude neeku netram kudanu pavitramainatundi shaktini pondutundi.
1: Then the eye will earn the sacred power.
0: Divyamainatundi visvaswaroopanni kudanu chupagalugutundi.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu ఇంద్రియాన్ని చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ డిపెండ్ ఆన్ ద మోర్ అండ్ మోర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ యు ఎక్సర్సైజ్.
0: ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive and temporary.
0: Bad habits.
1: They are all bad habits of mankind. You think that you have achieved something out of these practices. Nothing you would get out of them. First you should exercise sense control. The five senses have got to be under check.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: Never listen to anything that is bad.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: Never listen to bad.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: Never look bad.
0: చెడ్డ మాటలు వినియోగపెట్టవద్దు.
1: Never use bad words.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నువ్వు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్ స్పెంట్ లైఫ్ ఇన్ ఐసోలేషన్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: కొనుకునే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
1: స్పిరిచువల్ ప్రాక్టీస్, ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు హావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియాలను అరికట్టుకోకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్స్.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్ విత్ ద టంగ్ యూ కెన్ రిపీట్ గాడ్స్ నేమ్ రామ కృష్ణ గోవింద.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ దీస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: But there lies in a hidden way the consequences which you have to face.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ద సెన్సెస్ ఆఫ్ ద లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ద సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: thought.
0: Soft and sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కొంచెం మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lies in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి
1: వాల్మీకి
0: వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ శాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: అది కూడా చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ ఇండీడ్.
0: చదివినా వ్రాసినా చూచినా చెప్పినా చేసినా అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: వాట్ ఎవర్ యూ రీడ్ వాట్ ఎవర్ యూ సీ వాట్ ఎవర్ యూ డూ మస్ట్ బి గుడ్.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
0: ఏకం సత్ప్రా బహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్
0: చాలా మంది భావిస్తుంటారు.
1: Many think
0: korikalu nerveerinappudu naaku chaala aanandam vestundi antaru.
1: That they are happy by the fulfillment of their desires.
0: Korikalu nerveerinappudu kaadu aanandamu.
1: You will never be happy by the fulfillment of your desire.
0: Korikalu arikattinappude manaku aanandam chikkutundadi.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఇస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ బై కంట్రోలింగ్ హిస్ డిజైర్.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది డిజైర్ విల్ మేక్ యూ రెస్ట్లెస్.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరికలన్నీ కూడా ప్రపంచానికి సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడా సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ యూ షుడ్ మేక్ యువర్ సెన్స్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: నీవు మంచిని చూడు,
1: సీ గుడ్.
0: చెడ్డను చూడవద్దు,
1: నెవర్ సీ బ్యాడ్.
0: మంచిని మాట్లాడు,
1: టాక్ గుడ్.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: అండ్ హస్ గివెన్ అప్ ఆల్ ది బుక్స్.
0: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
1: హిస్ డిస్కంటిన్యూడ్ విజిటింగ్ ఎల్డర్స్.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దేర్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకంగా గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ది ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకోనుకున్నా, ఇంకా దేని నేను సాధన చెయ్యాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఇది కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: తనను
0: మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హీ సెడ్ ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ,
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్,
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్,
0: అది శాశ్వతమైన ఆనందము.
1: అండ్ ఇట్స్ నోవల్,
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పును క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పును క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండవే పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషమును తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sin.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering,
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా నువ్వు ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్ టర్న్
0: జ్ఞాన దయా సింధూర గాదశనగా గుణ సేవితా మచ్చయో ధీర శశి అయితే అమృతాజిత. ఈ విధంగా ప్రావించాడు. అమరా నిజ రాదేవ త్రిజ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకస ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. పూర్వమంతా కూడాను ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్

0: తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటిలను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్, శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వీ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్ముతో మారవ్ సజ్జంలో మేనకేతనహా కందర్పో దపకోనంగ కామ పంచ అన్నారు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్ముతో మారవ్ సజ్జంలో మేనకేతనహా, ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీ స్టఫ్ ఆఫ్ ద గ్రాస్.
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ హిమ్ అన్నోటిసింగ్లీ. ఇస్ దట్ వీ ఆర్ సపోజ్ టు డూ?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: వితౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వీ వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఈస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise
0: control. పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use of senses in a sacred way.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడాను కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇది ఆ గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ ఈ శివ అండ్ ఈ

0: ఈజ్ బ్రహ్మ
1: క్రియేటర్ సర్వము
0: అండ్ హిస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే
0: ది ట్రినిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై గాడ్
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ కాస్మిక్
1: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్
1: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైనర్
1: విష్ణు విరాట స్వరూపాన్ని చూస్తున్నాము
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: శిరస్సులు దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం
0: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్
1: ఆనాటి పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్ దేర్ ఫోర్
1: కోట్లు పెరిగినాయి
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్
1: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటుంది
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెడ్ థౌజండ్ హెడ్స్ థౌజండ్ హ్యాండ్స్ థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్
1: అందరి కుటుంబ దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు
0: దే కన్సిడర్ ఆల్ ఇస్ డివైన్
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
1: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు
0: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే
0: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్
1: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది
0: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది
0: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ
1: ఎందుకోసం ఈశ్వర సర్వభూతానాం
0: Why? Because God is indwelling
1: all.
0: The entire world is divine. The whole universe is divine.
1: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
0: Divinity is not restricted to a place.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
0: Only one. ఈస్ ప్రజెంట్ ఇక్కడ హియర్ అక్కడ దేర్ ఎక్కడ
1: ఉండేటువంటి ఒక ఈశ్వరత్వం ఒక్కటే
0: ద డివినిటీ ఈస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్
1: అందరి ఎందు ఉండేటువంటి ఒక విష్ణుత్వం ఒక్కటే
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆల్
1: భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ
0: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్
1: దైవంలో ఎట్టి భేదములు లేవు
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్
1: సర్వం కల్విదం
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
1: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు
0: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురు ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్ టేకన్
1: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది
0: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే
1: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు
0: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్
1: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు
0: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్
1: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు
0: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్
1: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది
0: వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
1: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది
0: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్
1: ఒక చిన్న ఉదాహరణ
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: రాత్రి నీవు పండుకున్నావు
0: లాస్ట్ నైట్ యు
1: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్
1: తెల్లవారు లేచావు
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు
0: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్
1: నిన్ను కరిచింది రెండు మూడే
0: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు
1: చంపుతున్నావు
0: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్
1: కరిచినవే చంపినావా
0: హావ్ యు కిల్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
1: సంఘం చేతనే పక్కన ఉన్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది
0: బికాస్ ఆఫ్ దేర్ పార్ట్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
1: దుర్జన సంసర్గం
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ
1: కురు పుణ్య మహోరాత్రం
0: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకర్లు
0: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర
1: తేజ దుర్జన సంసర్గం చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టిపో
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ
1: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది
0: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్
1: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్
1: మనకు కోపం వస్తుంది
0: సపోజింగ్ యువర్ యాంగ్రీ
1: ఈర్ష్య వచ్చేస్తుంది
0: ఆర్ జెలస్
1: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి
0: వాట్ షుడ్ వీ డూ దెన్
1: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు
0: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ డోంట్ ఎక్స్ప్రెస్
1: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి
0: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
1: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి
0: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ
1: ఇది నా చెడ్డ క్వాలిటీ
0: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ యాంగర్
1: చెడ్డ పనులు చేస్తుంది
0: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్
1: అని ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి
0: డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్
1: కూర్చో ఒక చోట,
0: సిట్ అసైడ్,
1: ఏదైనా నామాన్ని స్మరించు,
0: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్,
1: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
0: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
1: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
0: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
1: ఆర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
0: Walk briskly for half a mile.
1: ఈ కోపం తగ్గిపోతుంది.
0: Then there will be no more of anger.
1: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
0: Many easy techniques are given to conquer anger.
1: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: But modern students are not
1: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: In fact, the temper is
1: సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
0: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
1: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
0: Let me stand there and see to it.
1: అది మరింత పాపంగా తోస్తుంది.
0: Oh, it's much worse than the other sense.
1: మంచిది కాదు.
0: That's not proper.
1: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should try to pacify, cool down.
1: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదటి మన దృష్టిని నాలుకను
0: in the first instance control your sight and the tongue.
1: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
0: The eyes are responsible for many of the bad sins.
1: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
0: We experience the consequences of the sins.
1: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
0: We see many scenes around.
1: ఆ దృశ్యములొక ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
0: And we are experiencing the
1: results. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
0: And we have children of the same sort.
1: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
0: So never see anything bad.
1: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
0: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: పూర్వకాలం లోపల,
0: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
1: మీకు ఇంత తెలియదు.
0: యు డు నాట్ నో.
1: ఆడవారికి తెలుసును.
0: విమెన్ నో దిస్.
1: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
0: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే నైన్ మంత్స్,
1: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
0: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
1: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
0: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
1: భగవత్ కథలు చెప్పుకుంటూ,
0: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
1: వాళ్ళకి శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
0: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: వాళ్ళు మంచి భావాలు లోపలపోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
0: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
1: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పక అంటుతుంది.
0: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: బాగా తెలుసు.
0: You know this.
1: Subhadra garbhanga untunnappudu,
0: and Subhadra was pregnant.
1: Kani Arjunudu vachi Padma Vyuhanni gurinchi cheptunnadu,
0: and the entire mystery of Padma Vyuha was narrated.
1: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నా.
0: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెడ్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: హూ ఇస్ ద లిసనర్?
1: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
0: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్?
1: హూ కొట్టింది? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ హూ కొడుతుండ.
0: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ.
1: అన్నాడు అభిమన్యుడు.
0: And so Abhimanya listened to that extent.
1: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
0: When Krishna asked him not to
1: kanukane
0: further,
1: aa padmam
0: yuhamlo
1: prasinchinchenta varaku telisindi, tirigi velukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
0: So Abhimanya could know to get into Padma Vyuha, and he does not know the way to get out, therefore he died.
1: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుడు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసును.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైనటువంటి మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: వెన్ వన్స్ వి మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే, దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద హ్యాండ్.
1: దీనికి ఐదు వేళ్లు ఉన్నాయి.
0: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
0: ఎస్, యూ ఆర్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్స్ జాయిన్ ఇన్ టుగెదర్,
1: కానీ
0: యూ కెన్
1: కొట్టవద్దు.
0: బట్ నెవర్ బీట్,
1: కొట్టవద్దు.
0: నెవర్ బీట్ పీపుల్, అటాక్ పీపుల్.
1: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా,
0: ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్,
1: ఒక వేలుతో కొట్టు.
0: Just try to slap him with one little finger.
1: Anaga kottevaniki oka velu kanustunda 5 velu kanipistunda.
0: And in fact, if you are prepared to beat, you are not conscious of five fingers or one finger. Ishtamochina
1: chettona kodtadu kaaltona kodtadu.
0: Well, he will try to hit you with his hand and also the leg.
1: Cheyi kaale aneetuvanti vichakshana gnaname undadu.
0: He won't have any kind of discretion whether it's hand or the leg.
1: Kalukune aa kopam vachinappudu nu akkada nunchi vedipoyi.
0: When once there is anger, leave that place.
1: Nu dooramaipo.
0: Distance yourself.
1: Appudu ee paapaniki guri kaavu.
0: And never commit a sin like that.
1: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
1: కానీ
0: but
1: దీనికి మరొక విషయము.
0: There's another point.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: You may feel bad.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
0: యు నో దిస్ ట్రూత్.
1: నేను ఈనాటి నుండి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: Bhagavan is not going to grant namaskara.
1: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
0: Because you and I are one.
1: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
0: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం తల్లిదండ్రులకు చేయండి.
0: Yes, do namaskar to your parents.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టు డోంట్ నో.
1: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి స్వామి ఈ యొక్క దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: Do namaskar with the feeling that all the 10 senses are offering to you.
1: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
0: You don't need to touch the feet and pay your respect.
1: కనుక ఈనాటి నుంచి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
0: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
1: కానీ
0: బట్
1: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు
0: వి ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
1: కానీ చెవులను ముయ్యవచ్చు, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: Nobody should do namaskar like this hereafter.
1: అందరి యందు నాయందు ఉంటున్నాడు భగవంతుడు, నాయందు ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: Know the truth that God is in you. God is in you, in everyone.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
0: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
1: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
0: ఈ వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కారం, ది అదర్ వన్ వుడ్
1: ఫీల్. భేదభావం కూడా పెరిగిపోతున్నాయి, ద్వేషాలు కూడా.
0: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్, భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
1: ఎక్కడ ఉండినా గానీ మనసులో చేసుకోండి.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అదే ఆనందము.
0: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను, కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
0: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
1: నమస్కారాలు చేయటము,
0: అండ్ డూయింగ్ నమస్కార్
1: వర్ణన్ను చేయటము,
0: ఎక్స్టోలింగ్ గాడ్,
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
0: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణం
1: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
0: డెవలప్ గ్రో మోర్
1: మీరు కూడా పవిత్రులైపోయి
0: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి.
0: అండ్ be peaceful and have that eternal divine
1: state. ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
1: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
0: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
0: ద ఫస్ట్ వన్ దిస్ హియర్ ఇస్ ద బాడీ.
1: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
0: The body born out of the food has got the life. And it is full of life. And there lies the mind thereafter.
1: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
0: అండ్ దెన్ కమ్స్ ది విజ్డమ్.
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
1: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
0: విత్ దిస్ ప్లేస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
0: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగా స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally you will also be divine.
1: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
1: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
0: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
1: కనుక ఈనాడు ఇంది నిగ్రహము,
0: టుడే సెన్స్ కంట్రోల్,
1: పాద నమస్కారము
0: అండ్ ది పాద నమస్కారం,
1: రెండింటిని సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism means, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఇస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు రియలైజ్ యు, వి ఆర్డినరీ మార్టల్స్ టు రియలైజ్ యు త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యం నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: Ivanni nu chesinappatikini neevu chikkutu aneetuvanti namakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetuvanti shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyam unnatvantidi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and a material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటాయి
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బీ ఎ ప్యూర్ లవ్
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఈ ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్లీ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనిటువంటి జీవితము, ప్రేమలేనిటువంటి యొక్క తత్వము, ప్రేమలేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసేయగది కృష్ణ గానముసేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేరిన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: దైవము నుండి ప్రేమ పుట్టింది.
1: Love has its origin in God.
0: కనుక ప్రేమ దైవ స్వరూపమే.
1: Therefore love is a very embodiment of God.
0: అతి సూక్ష్మమైనటువంటి యంత్రము ద్వారా మానవుని రక్తమునందు కసరించేటువంటి కణములను చూచుటము, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రము ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayog pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu akshanamula padamula lopane iha paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables, pray and ma, which make a prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinachunti varshamu parvathamulo paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధారలు ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనకు ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలులు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulu maarakoodadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: Ye pradeshamulo undinappudiki mana vishwasam anetundidi susthiramai untundali.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: Deenini గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్న.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
0: norattaru
1: the gopikas would not utter a single word,
0: beetila boru
1: nor are they given to any state of undue anxiety or fear.
0: Karanam మొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: ఆ లవ్ షుడ్ నాట్ బి వన్ విచ్ టెండ్స్ టు ఫాల్ అవే ఆర్ విచ్ టెండ్స్ టు రన్ అవే ఫ్రమ్.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా
1: ఉండకూడదు. It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: Sarva samanyamga manam vicharinchuchina artham avutundi.
1: Now even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: Udayinchinatvanti yokka surunni manam parikinchalanukunte oka torch light o petmax light o edo oka vidhamainatvanti dinni aadharanga teeskoni chudanakkarledu.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane gana premalanu manamu darshinchavalanna gana premala chetane darshinchali.
1: In the same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
0: Kanukane premane prakashamu.
1: Therefore love is this effulgence.
0: Premane pranamu.
1: Love is verily your life.
0: Premane daivamu.
1: Love is God.
0: Kanuka prema dwarane prema swaroopuni pondutaku ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ టు సెక్యూర్ గాడ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: ఇట్ ఈస్ దిస్ ప్యూర్ లవ్ దట్ గాడ్ సీక్స్ ఆఫ్ యూ.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకుని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దిస్ ప్యూర్ లవ్. హీ గివ్స్ ఇట్ డిస్టార్టెడ్ వర్షన్స్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. In the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలు ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరముగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty and impure. Kani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kani andulo pratibimbinchetundi chandrudu ke maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukane మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధము కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: So భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి

0: it is tamasic, whether it is a wavering nature, whether it has kept it pure and sacred.
1: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
0: Because in everything, God ever remains as pure and sacred and noble.
1: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
0: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a mistake.
1: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ఆర్ థాట్స్ షుడ్ బి ప్యూర్, వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ సైట్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఈస్ నోబుల్ ఇన్ us అండ్ thereby look upon God.
1: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ దిస్?
1: మనం అర్పితము గావించాలి.
0: వీ షుడ్ ఆఫర్.
1: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఈస్ ద ఆఫరింగ్ దట్ యూ హ్యావ్ టు మేక్ టు ద లార్డ్? ఓ లార్డ్, ద వెరీ సేమ్ హార్ట్ దట్ యూ హ్యావ్ ఎండోర్డ్ మీ విత్, ఐఎమ్ మేకింగ్ ఎన్ ఆఫరింగ్ ఆఫ్ ఇట్. వాట్ ఎల్స్ కుడ్ ఐ పాసిబ్లీ గివ్ యూ, కుడ్ ఐ ఆఫర్ టు యూ?
1: అంజలికి కింతు అందుకోవయ్య నీవు.
0: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
1: నేను ప్రత్యేకంగా నీకు అందించేది ఏమీ లేదు.
0: There is nothing new that I can offer to you.
1: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
0: What you have given me, I am offering it to you.
1: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదేవాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళు తాత్సొత్తి ఏమీ వదలలేదు.
0: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
1: names. ఈ గంగ తన జనములకు తన అర్పితము చేయమని గంగ కోరలేదు.
0: What you are doing is offering to the Ganges river the water which is itself.
1: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏ మాత్రం ఉండదు.
0: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
1: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
0: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
1: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
0: God can never be impressed by such superficial acts.
1: నీవు ఇచ్చే పదార్థములకు కాని అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కాని భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
0: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
1: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
0: యూ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
1: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
0: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
0: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
1: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
1: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
0: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్స్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
1: మున్ను షిరిడి

0: పుడుబొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntuntaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu kalagadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force, there is this supreme sense of conviction. And there is this force.
0: Tatkalikanga adi veroka reetiga kanipinchinappudigini munmundu dani yokka swaroopanni manam chakkaga darshinchavachchu.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: Monnati dinamu feeling on desires aneetunte vishayamlo sai ye maatramu aashinchatam ledaniyu మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discussing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని అభిరుచి కాని ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu, mata, nadata, manishiki okkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైన భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడు.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వం.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action, what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crore of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: All that Sai asks for ever is pure unsullied love.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: నన్ను నేనే ఇచ్చుకుంటాను.
1: Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకని అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్తూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్తూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్తూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now, even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you, and he starts saying there is no God. We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: Now,
1: this is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చు, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చు.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God, then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: Unte choopamani vaari vaadana.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: Appudu manam ee reethiga jawabu cheppali.
1: What's the answer that we give?
0: Ayya, paalanu perugga chey.
1: Oh man, make this milk into curd.
0: Perugunu marinchu.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధన కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter, and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు, పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూజన్ నాస్తికులు రేషన్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Visika.
0: వీరు పండితులు.
1: These two were learned scholars, pundits.
0: విశ్వాసం కలవారు.
1: And those who are firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖులు ద్విశిఖులు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasikhu and Dvisekhu, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasikha, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasikha thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasikhu was, O son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కాని ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear-cut and straightforward, how can you engage in argument?
0: Because
1: that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debates.
0: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
0: the faith. సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడా చెలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేక్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad and we also get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking సాయి బాబా ఇన్ ద నేమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్
0: అన్ని సంస్థల వలె ఈ సంస్థ కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: హాస్ అక్యూములేటెడ్ లాక్స్ ఆఫ్ రూపీస్ నా ఈస్ దర్ ఇన్ డర్త్ ఆఫ్ పీపుల్ హూ సే ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ సే దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్ సాయిబాబా ఈస్ అక్యూములేటింగ్ మనీ అండ్ వెల్త్.
0: కానీ నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
0: వీరి చదువులు ఉండి గాని ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
0: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
0: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైన కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడు పెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీ ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనరు స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ది ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్. స్టేట్ లోపల
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: నౌ దర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ దట్ ఇఫ్ యూ హర్ టు లాక్ దిస్ మనీ ఇన్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ సమ్ స్టేట్స్ కుడ్ గెట్ యాజ్ మచ్ యాజ్ 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చు. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: దిస్ మనీ యూ కెన్ ఎంబార్క్ ఆన్ ఎనీ సేవా యాక్టివిటీ. యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are forthcoming, coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: Satyasai samasthalu okka naya paisa kudanu durvinyogam cheyatam ledhu.
1: The Satyasai organization does not misuse even a single paisa.
0: Enta mandi workers anaga karyakartala lopala తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హూ ఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్.
0: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: ద పీపుల్ హూ వర్క్ under the banner of the Sasai organization, their nobility and their virtues.
0: Workers leka aneka samasthalu baadhapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: Kani pavitramainatundi hrudayam kalinatundi okka workers okka satyasai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sasai organization.
0: Ituvanti workers nu aadharam chesukoni state presidents, state conveners kudanu veeri dwara viriviga sevalu cheyinchalani kudanu nenu aashistunnanu.
1: And there are lakhs of such workers in our Sasai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
0: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. That ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevaloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
0: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
0: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
0: Kanuka ee naligintini manamu ee jagatlaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity,
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the days, in the last few days, You must have this basic lesson. The charity, purity, unity and divinity, these are the ones that you must
2: see. ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కంపెనీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కటపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So today, I'm returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I'm hoping that these 60 lakhs will be used in the manner indicated. I'm hoping and blessing you and bringing this discourse to a close.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డీటెయిల్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: It is not purely the ceiling on desires scheme. In addition, there are many people.
2: Samarajan, anaga annam nimittamai, anaga ee poor feeding nimittamai, aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
2: Santarpana kosam kuda paapam aneka mandi steel kuda 10,000, 20,000 ee reethiga kuda andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this.
2: అది కూడా నేను వెనుకకు ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
2: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది. వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: ఆ ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
2: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
2: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
2: కనుకా ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడాను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
2: వారు వారు ప్రాంతము లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడాను వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
2: Uttar Pradesh, Punjab, Tamil Nadu, Rajasthan, Orissa, Meghalaya, Maharashtra, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పరిచేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
2: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
2: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
2: లోక వాంఛన త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ద వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. this is my hope, this is my wish and my desire.
2: ఏదో తమాషకి చెప్పాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
2: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
2: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
2: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
2: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
2: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెలించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్. స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
2: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
2: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్న. పొట్టి మాటల వాడు కాడన్న ఈ సాయి దేవుడు.

పాడు అవని ఎందును లేడు అను తెలిసిన వాడు అవని ఎందును లేడు.

0: The all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone. Panchakriyate Panchabhutamulatu Kudinadi Ee Prapancham. The world consists of five types of activity and five elements.
1: పంచజ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరముల ప్రాణం వంటి.
0: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: యజుర్వేదమునందు నమకములు నమశివాయచ శివతరాయచ నమశివాయచ శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
0: ఇన్ యజుర్వేద ఇన్ నమక the five letter mantra namah shivaya cha shivataraya cha is the very first one and primarily important one.
1: Mantra managa maranam cheyinatvanti valini kaapadunade mantramu ani.
0: The meaning of mantra is an incantation the repetition of which will save the person who recites it.
1: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
1: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మము.
0: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
1: ఇదే శబ్ద బ్రహ్మము.
0: This itself will be described as Sapta Brahma.
1: Kanukane mantra unnaki inkati mahattaramainatunte shakti unnadi.
0: Therefore mantra acquires such extraordinary potency and power.
1: Mantramulu moodu vidham.
0: There are three types of mantras.
1: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatuntivi.
0: Of these three, the mantra which will be called Vaidika mantra and the second Tantrika mantra are very important ones.
1: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
0: Between these two also, Vaidika mantra is very sacred.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
0: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవసహితమైన మంత్రము.
0: ద వన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రము.
0: ది అదర్ వన్ ఈస్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: శివాయ రెఫర్స్ టు a principle which is auspicious, the very embodiment of auspicious.
1: Mangalakaramainatundi kudanu manaku artham.
0: Another meaning also, that it is sacred and auspicious.
1: Subhankaramainatundi maroka artham.
0: Another meaning is that this confers a lot of good and welfare.
1: Nama. ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: అయితే ఆ మంగళకరమైనటువంటి దానికి ఏమిటది?
0: What is it that is so sacred and auspicious?
1: అదే ఓం నమః శివాయ. శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అని దీని అర్థం.
0: The meaning is that I am offering the obeisance to the Om which is very auspicious.
1: Subhankaramainatundi Omkaramunaku namaskaramu anantalo chala pratyeka visheshtam untundi.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: Ee Omkaramunandu akara ఉకార మకారముల యొక్క చేరికున్నది.
0: ఇన్ దిస్ ఫారం ఆఫ్ ఓం దేర్ ఆర్ త్రీ సిలబల్స్ అకార ఉకార అండ్ మకార. ఆ ఊ అండ్ మా.
1: అకారం వల్లనే మోక్షం మనకు ప్రాప్తించదు, లేక ఉకారం వల్లనే సాక్షాత్కారం మనకు సంభవించదు, మకారం వల్లనే మనకు ముక్తి లభించదు.
0: త్రూ అకార వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ లిబరేషన్. వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అకార. Liberation may not be obtained through makara exclusively.
1: Akara swarupudu tanai ukara makaramane tvanti palana layamulanu gaminche nimittamai omkara swarupuduga marinadu.
0: He becomes omkara swarupa with the form of va and u and ma joining together to this particular form of a.
1: పాలనా లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మజ్జన్స్ దీస్ టూ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఆ.
1: నమశివాయకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములు తెలుపుతూ వచ్చారు.
0: క్వైట్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు దిస్ మంత్ర నమశివాయ.
1: అక్షరార్థములు వేరు, వాక్యార్థములు వేరు, పదార్థములు వేరు.
0: ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది లెటర్ మే బి డిఫరెంట్. ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అస్ ఎ హోల్ మే బి డిఫరెంట్. బట్ ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది రియాలిటీ మే బి క్వైట్ డిఫరెంట్.
1: అయితే అన్నింటి ఎందు కూడాను శాస్త్రార్థముల కంటే ఆత్మార్థమనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది మీనింగ్స్ ది మీనింగ్ విచ్ వన్ మే గెట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ మే నాట్ బి యాజ్ సేక్రెడ్ యాజ్ the meaning which one may get out of experience.
1: ikkada aksharattamunaku okkoka aksharamunu puraskarinchukoni okkoka medhavi okkoka reetiga bodhisthu vachadu.
0: Intelligent persons, highly accomplished ones, try to give the meaning to this particular mantra on the basis of each letter that is incorporated in this mantra.
1: Na anaga nandivahanudani.
0: Na is interpreted as the one who has
1: ma anaga mandara mala dharinchinatundi vaadi.
0: The one who has worn mandara mala, a garland of mandara.
1: Si anaga shivudu aneetundi suryudu udayinchagane
0: si
1: parvati aneetundi kamalamu vikasistundi ani.
0: Si has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of Parvati blossoms.
1: Anaga buddhi prabhalu వికసించిన దక్షణమే హృదయ కమలు వికసిస్తుంది అనేటువంటి దీని అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఇస్ దట్ ది మూమెంట్ ద ఇంటెలిజెన్స్ అరైజెస్ ది ఫీలింగ్స్ అండ్ ది హార్ట్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ అరైజింగ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
1: అయితే ఈ విధమైనటువంటి అర్థములను మనము క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
0: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
1: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారం అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ యాజ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ Namasivaya refers to offering obeisance to this Omkara.
1: Sotana Bhagavatamanandu Chakkaga ee Namasivayani Panchacharamanaku Samanvayam Gavistu Vachadu. Chetunaranga Sivuni Pujinchadeni Annadu.
0: In Bhagavata, Potana has been able to give a correct interpretation and meaning to this mantra Namasivaya. He has just said, if one does not worship Shiva through his hands,
1: Chiki aidu velu untunnayi.
0: Form has five fingers.
1: Ee aidu velu aidu aksharamalaku chihnanga nirupinchadu.
0: These five fingers have been given as standing for the five letters in that mantra.
1: Nama Shivaya. ఈ ఐదు వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
0: He has been able to interpret and just say that these five letters are symbolized by these five fingers.
1: కనుక ఈ ఐదు వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంత అర్థం.
0: The inner meaning is that the one who makes use of all the five fingers in worshipping Shiva is worshipping this mantra, పంచాక్షరి mantra.
1: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
0: ఇన్ ఈశ్వరత్వ దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈస్ ద సేక్రెడ్ డివినిటీ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ఇట్.
1: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
0: Ishvara refers to the one who commands all the types of wealth and treasure.
1: Kanukane atani yokka pratibimbame ganapati ga avatarinchinadanni kudanu konni puranamulu yokka aadharam.
0: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva
1: atmavai putraha anaga తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండేట.
0: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక ఈశ్వరుని యొక్క అంశమే, ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
1: ఇతను మహత్తరమైన శక్తుల ఆధారం.
0: సటల్ Scriptures say that Ganesha is reflection of this particular tattva
1: Atmavai Putra.

0: ఒరిజినేటెడ్ ఫ్రమ్
1: చేతను, మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంట అధికారిగా
0: చేశారు.
1: ఇతరు విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
0: వినాయక్ హాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుని.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడాను లోక వాడుక.
0: ఇట్ ఈస్ ఆల్సో ఎ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి అ కంపేర్
1: గజమునకు తెలివితేటలు అమితం.
0: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
1: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏనుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
0: యాజ్ వినాయక ఐ హావ్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్ హీ హావ్ బీన్ గివన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ట్రంక్.
1: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
0: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
1: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆ ప్లస్ స్వః అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు నాట్ ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విఘ్నేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: Jantuvulu yokka nivasamu aranyamu.
0: Forest is the dwelling place of animals.
1: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
0: In forest animals will be conducting themselves very freely.
1: Ee jantuvullo bhari deham kalinatundi jantuvu yenuga.
0: Of all the animals, the one which has a very huge body is elephant.
1: Enta chevuliya parakramantamainatundi simhamu puli ainappudikini tama yokka nadakala jada lokala kudanu yenugu jada yenugu yokka pratibimbam ani paadam padinina takshaname aa bimbam ee maatramu kanipinchadu.
0: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
1: ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాధి అయినటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇది వాస్ట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ద లయన్ ఆల్సో జస్ట్ మర్జ్.
1: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటారు.
0: నాట్ మెయిన్లీ దిస్ వెన్ ఎ లైఫ్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ గూడ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
1: Yelugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sanchanchadaniki veelavutundi.
0: In the path which an elephant has taken, all the other animals can easily move about.
1: Kanuka margadarshakamainatundi ee yokka yelugu.
0: It also means that it sets an example.

0: and set apart for all the other animals.
1: అదే విధముగానే విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
0: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
1: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
0: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హి రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
1: ఇది సరి అయినటువంటి అర్థం కాదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఇస్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ ఇన్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
0: It could be even scientifically also proved.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడు అని కనిపెడుతూ వచ్చాడు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సేమ్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
0: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
0: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
0: బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ స్టార్ అండ్ ది అదర్ స్టార్. దిస్ స్టార్ అన్లైక్ ది అదర్ స్టార్స్ హస్ నాట్ ఎ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఫైలింగ్ ఇట్సెల్ఫ్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ అండ్ ఇన్ ఎ పర్టికులర్ సీజన్.
1: భాద్రపద శుద్ధ చతుర్థి దినం
0: on the fourth day, Chauti of Bhadrapada, on the 12th fortnight, you get this.
1: ఆనాడు మాత్రమే ఈ నక్షత్రము ఒక ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
0: Only on that particular day, this star can be seen in the form of an elephant.
1: కనుకని భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
0: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
0: His wisdom is highly refined and very
1: ఇతను కవులలో మహాకవి.
0: Among the poets, he is the greatest.
1: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
0: Once upon a time, Vyasa asked Ganapati to మహాభారత వెన్ హీ వాస్ డిక్టేటర్.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఏ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాస్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఏ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
1: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: ఆ కలము వెలుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: Kanuka atariki ekadantudu ani kudanu maroka peru.
0: That is why he has got another name, Ekadanta.
1: Inte kaakunda Tyagaraja kudanu lokaniki motta mota tana yokka bhakti prapattulonu chaatane nimittamai గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ మెయిన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వై హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjithe nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడు అనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్ విల్ డిస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్ విచ్ ఈస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్. This type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాకాహారం.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు.
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు.
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రావి ఆకు.
1: The leaves of banyan leaves and neem leaves.
0: Mamidi aaku.
1: Mango leaves.
0: Ee vidhamainatundi yokka aakulanu maatrame thanu bhujistundi.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu grandam, Vishnu priya anetundi aakunu chaala preetiga bhujistundi.
1: A leaf which is described as Vishnu Priya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki buddhi ki pratishtha sthanam anetuvudiga nirupistavachcha.
1: Vigneshwaraya is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu jagannataka sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatitamainatundi.
1: The play and the conduct of Ishwara is impossible to describe adequately.
0: Itanu Shivatandam aaruchundaga taalam veseetundi vaaru Ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol
0: anaga sangeetha sahityamunandu kudanu Ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwaranaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons of Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to.
0: మానవుని యొక్క స్వభావం ఎత్తుంది.
1: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మ్యాన్.
0: పోవుననేది భీతి, పోరాదనేది ప్రీతి.
1: హీ డజంట్ వాంట్ టు లూజ్ దట్ పర్టికులర్ థింగ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ దట్ హీ విల్ లూజ్ వాట్ హీ హ్యాస్.
0: కనుకని ఈ మూడు గుణములు కలిగినటువంటి మానవునకు మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు గుణములు సిద్ధిస్తాయని కూడాను దీని యొక్క అంతరార్థము.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: Manavuni yokka karyamulu prayatnamulu kudanu nirvighnamuga jaragalani cheppani Vigneshwarni aaradhistaru.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: Kani manavuni మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వాడు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకెన్.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: Manam cheddavu maatrame manam sankalpinchi chedda kaadimulaku vigdamulu kalakunda undalanukunte idi Vigneshwara yokka sankalpam aniki emaatram kudanu saripodu.
1: If on the other hand we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ దిస్ హెస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: Vigneshwaraku vicharana shakti chala sootiga untundi.
2: Vigneshwara has the power of discrimination very.
0: Idaniki etti vanchalu levu.
2: He does not have any desires.
0: Sarva vanchalu kudanu taanu tana kinda vesukoni untunnaru.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: Anaga adi elukali,
2: and that represents the rat.
0: Ee eluka vasanalu patti annitini aashistu untadi.
2: Rat goes on the basis of the smell that it gets to various.
0: Ee vasana mayamainatundi eluka.
2: Rat is one who is swayed by the smell.
0: Kaluka ee vasana swaroopamainatundi elukanu తను హస్తమును అందించుకున్నాడు, అనగా తన స్వాధీనం అందించుకున్నాడు.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara yokka swaroopamunaku kani swabhavamunaku kani annitikini anni antarathamulo lekapoledu.
2: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
0: సర్వవ్యాపకుడు అని.
2: హి ఇస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ the single entity in all the living beings.
0: Pashuvula yandu, mrugamula yandu, pakshula yandu, manavula yandu, kramakitikadulu yandu kudanu thanu unnadani cheppi nirupistu vachindi.
2: It also goes to prove that he exists in animals, beasts, birds, worms and men.
0: Vishamayamainatundi oka sattvamula yandu kudanu భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: Proving that Ishvara exists in this poisonous snakes also, to prove that particular thing alone, he has taken poisonous snakes as his ornaments.
0: Yetti jeevulaina sare bhagavantuni aashrayinchinappudu vaatiki eppudu kudanu rakshana jarugutundi.
2: Whatever the type of form of living being, when it takes protection and shelter and the lotus
0: kevalam lakshana matrame kaadu avi kudanu unnata sthayilo gauravinchabadtayi.
2: Not merely does it get protection, but it gets worshipped when it takes shelter at the feet of the Lord.
0: Sarpamulu Ishwaruniki aabharanamuluga cherinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sarpamule chuste danni champatamu leka pattinchi dooramga vichipettatamu ee vidhamaina pani yokka paranamam chestam.
2: If we were to see snakes either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించటం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
2: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోను పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాము.
2: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: protected. He
2: would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపముల ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also fame.
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వమునకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like ఈశ్వరత్వ is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాంటి వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్ట్ బై
0: రాముడు మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ in the form of Rama, we just call him Sri Rama.
0: Karanam enti? Ee dehamulu shashvatamainatuvanti kaadu ani.
2: The reason is the bodies are not permanent.
0: Sri Krishna anaga ee Krishnaku munduga Sri aneetuvanti oka gantanu pettunnaru.
2: Even in case of the name Sri Krishna, prefix of Krishna is there.
0: Anaga avatarinchinatuvanti vanni kuda nu kevalam stree tho maatrame untuntayi gaani ik shashvatanga untundavu ani.
2: That means that all those entities of God who have descended as an avatar will be associated with the Sri.
0: Kani Ishwarudu atti kaadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram paranidhyam ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: Kalukuli shashvatamainatuvanti yokka ishwarathvam yokka aatma bimbamai ee vigneshwarudu kanuka itanu shashvatudu.
2: As Vigneshwara is only a reflection in an image, of this particular entity which is permanent of Ishvara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ద ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటివి.
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువ తార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
2: చిరంజీవిగా
0: ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హూ హాస్ అ ఫార్మ్ అండ్ హాస్ టేకన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి సాధాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మరిచో.
0: ఇంతే కాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ మెయిన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్నర్ అండ్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలోడ్ దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మే బి ది బర్త్
0: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క తిథులు.
2: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్ డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
0: అవన్నీ పర్వదినములు కాదు.
2: Those are not such extraordinary festivals.
0: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
2: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి నిలిచినటువంటివి ఈ పర్వదినములు.
2: దీస్ డేస్ స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ డేస్ ఇస్ దట్ విల్ హావ్ టు నాట్ మెర్లీ ఆఫర్ ఆఫ్ ఎ డే లైక్ దిస్ ది స్వీట్స్ టు విఘ్నేశ్వర ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ టు విఘ్నేశ్వర అండ్ సాటిస్ఫై అదర్స్. నాట్ మెర్లీ దట్ వి హావ్ టు డెవలప్ గ్రేట్ వర్చ్యూస్ విదిన్ us, ఆఫర్ దిస్ వర్చ్యూస్ టు గాడ్ అండ్ త్రూ హిమ్ వీ హావ్ టు జస్ట్ గెట్ ఆల్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ సాంక్టిఫై అవర్ లైఫ్.

నాస్తికా బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu nathudainatunte vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాజ్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాజ్ నన్ అబౌవ్ హిమ్
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు
1: గణపతి హాస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హాస్ మూషిక హాస్ చారియట్
0: రాత్రికి చిహ్నము
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞాన అజ్ఞకారమునందు సంచరించేటువంటిదే మూషికము
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veel avutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అని ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti the society, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idiye nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvante vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of yashti.

0: ఉంటుందే విజ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్ఞాన విజ్డమ్,
0: బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వమే వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద చీఫ్ ఎయిమ్, ద మెసేజ్ ఆఫ్ వినాయక లైజ్ ఇన్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: ఈనాటి లోకములో వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వీ డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: హీ హాజ్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీవన్ ఎల్స్.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: వి ఫైండ్ ఈశ్వర ద వెరీ ఫాదర్ వర్షిపింగ్ ద సన్ వినాయక, అండ్ యూ డోంట్ ఫైండ్ వినాయక వర్షిపింగ్ ఎనీబడి.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడే వినాయకుడు.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటికీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ఫాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వీ ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమే కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ వీ ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవునికి చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండి చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత,
1: డెత్
0: బాల్యమంతా చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించడం ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: చింత చింత,
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.

0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ విదౌట్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివినిటీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: ద లేటెంట్ పవర్ ఇన్ మ్యాన్ కెనాట్ బి సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: అంతటి దివ్యశక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ కాంప్రిహెండ్ ది ఇమ్మనెంట్ డివినిటీ.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: ది కెపాసిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ఫార్ రీచింగ్.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: విజ్డమ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ దీస్ టూ, ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumuru and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinche vaadu kalukane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వి సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దేర్ బి నో ఆబ్స్టకల్స్, దేర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విగ్రహములు కూడా దూరమైపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటుంది, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ the heart will not be in a position to pump.
0: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
1: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: Karuka manaku vignayakudu vinayakudanaga cheekatiye.
1: So it is darkness only.
0: Cheekatiki inta baravu anetundi teliyadu.
1: We do not know the weight of ignorance.
0: Ilanti baravu anetundi yokka cheekatini enta kalamaina kodunu mostuntadi.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: Vinayaka chavati endunnatundi antarathamulu ఎన్నియో ఉంటున్నవి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్?
0: ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను, ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తున్నది నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్య సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్య సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ హ్యాపెన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెట్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్ లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్ విల్ గెట్ దెం ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద లాన్. అందులో
0: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద వీ విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: desires have no bounds.
0: Oka vaanchi teerin tatchame rendo vaanchiku prayatnistuntadu.
1: When one desire is fulfilled, we move on to the next.
0: Deeniki antyame ledu.
1: It has no end.
0: Kanukane idi kaamam.
1: This is
0: krodhamu.
1: Then anger.
0: Krodhamu anetundi chaala cheddadi.
1: And this is very bad.
0: Idi tananu తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా చీడింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్ యువర్ ఫ్రెండ్స్ యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ
0: ఏ పనియు ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును
1: హీల్ హావ్ డిఫికల్టీస్
0: పాపపు పనులను చేయొచ్చు.
1: హీల్ బి కమిటింగ్ సిన్ఫుల్
0: యాక్ట్స్ పొమ్మని పించుకున్నట్టు చేకూరుజుమే.
1: అండ్ హీల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపం తన శత్రువు.
1: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
0: తన కోపం తనకు సచ్చ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్. అండ్ యు కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
0: తన సంతోషమే స్వర్గము.
1: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
0: తన దుఃఖమే నరకమండ్రు.
1: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: దేర్ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
0: ద్వేషము
1: అండ్ హేట్రెడ్.
0: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హేట్రెడ్ ఇస్ మోర్ డెవిలిష్ దాన్
0: ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ the divinity cannot be experienced.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 సంవత్సరములు బ్రతకవలసినటువంటి మనిషి ఒక 30 సంవత్సరములు 40 సంవత్సరములకే క్షీణించిపోతున్నాడు.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40 because of his bad.
0: ఈ కామక్రోధ ద్వేషముల వల్లనే తన యొక్క ఆయుష్ను కూడాను హరింప చేస్తుండాలి.
1: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుష్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: we live long. ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we'll never lose our life.
0: Mana durgunamare ee reflection reaction results ga vachi manamulu baadhistu untundayi.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
0: kanuka,
1: reflection design.
0: Ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpa chesukuntu raavali.
1: Therefore we should kill these three evil traits, the anger, the
0: manam idi naayaku gunamulu kaavu.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటుంది.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యం అంటే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: But we waste our time indulging in our bad habits, bad thoughts and bad feelings.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: We don't make use of the time for proper things.
0: కనుకని ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: అది ఏ బ్రహ్మచర్యము?
1: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సెలిబసీ.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: సెలిబేట్ బ్రహ్మచారి మీన్స్ ద వన్ హూ మూవ్స్ అబౌట్ బ్రహ్మ.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: నాట్ మియర్లీ రిమైనింగ్ అన్మ్యారీడ్.
0: నిరంతరము బ్రహ్మ ఎందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతర కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: This is the true meaning of brahmacharya, the celibacy.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య, its true sense lies in contemplation, constant contemplation.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను నీవు దైవత్వాన్ని స్మరించు.
1: Under any circumstances,
0: దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant his name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: యు సీ ద వాల్,
0: భవనం కనిపిస్తుంది.
1: యు సీ ద బిల్డింగ్,
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: యు సీ ది బ్యూటీ అండ్ ఎలివేషన్,
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యు డు నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ డెకరేషన్.
0: గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం బద్ధం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే,
0: ఆచార్యుడు అంటాడు.
1: ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagate.
0: కాబట్టి
1: ఉపాధ్యాయుడు
0: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus, we have got 2 important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య, ద్రోణాచార్య,
0: భీష్మాచార్య,
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య, ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have 2 acharyas, ద్రోణాచార్య అండ్ భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువయ్యాడు.
1: భీష్మాచార్య was the master of their
0: heart. సంకల్పములంతా కూడాను పవిత్రము గావించుకుంటూ వచ్చాడు.
1: He sanctified all the thoughts.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: He obeyed the command of the mother.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: Following the command orders of the mother.
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: జ్ఞానంగా ఏమిటి?
1: What is wisdom?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథములంతా చదవటం కాదు జ్ఞానం.
1: It's not textual knowledge or information.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is
0: wisdom. ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than దైవత్వానికే
0: మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యర్థం కోసం నీవు పాటుపడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యర్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకని భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
1: And the arrows all over pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kudu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of mother.
0: Talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagadiki poyye munduga
1: before leaving the body.
0: అర్జున్ని పిలిచాడు.
1: అర్జున
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులు ఇంత ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ
0: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకార ఉపకారంలని ఏమాత్రం కూడా పాటించరాదు.
1: In the battlefield, we don't observe the harm of it.
0: Vesam ambulu nenu vesana ambulu.
1: In fact, you shot arrows at me, so I did.
0: Nee vesinatundi ambulu nirapradhayinatundi krishnuni kudunu kottirayi.
1: And in fact, the arrows that you shot,
0: krishnu dehamanta kudunu raktamayamayipoyindi.
1: And therefore the whole body was bleeding.
0: Kaani deeniki meemena vagustunnara?
1: Are you suffering because of that reason?
0: Idi yuddha samayamu.
1: It is battle time.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: During war there is no
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: It is only the triumph victory that matters.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: Bhishma wanted one.
0: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
1: 58th day I'm leaving this body.
0: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
1: See that my mother would shower water.
0: తల్లి గంగాదేవి.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
1: See that Ganga water is brought to me.
0: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: the one of wisdom.
0: Bhishmudu sarvajnana sampannudu.
1: He is the very personification of all forms
0: sarva
1: of knowledge.
0: Sarvavedi sampannudu.
1: He has got all fluent.
0: Samasta sadhamalu chesinatunti vaadu.
1: He did everything.
0: Evvariki apakaram koradu.
1: He didn't harm anybody.
0: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నును మూసాడు.
1: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హీ ఎండెడ్ హిజ్ లైఫ్.
0: అదియే అర్జును వల్ల జరిగినటువంటి ప్రమాదము, అర్జున్తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
1: As he was put to that situation by Arjuna, the relief also was given to him by
0: Arjuna. అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: Many people have this name Arjuna. అది
0: అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: But their conduct is not in accordance to the meaning of the name.
0: శ్రీశైలం లోపల కూడాను
1: అర్జున,
0: మల్లికార్జున, భ్రమరాంబ అని ఉంటుండాలి.
1: And we have names భ్రమరాంబ మల్లికార్జున, శ్రీశైల
0: మల్లికార్జున భ్రమరాంబ.
1: మల్లికార్జున భ్రమరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: Who is Mallikarjuna?
0: Malli anega jasmine.
1: Malli is jasmine flower.
0: Adi chaala pure ga untadi, tellati pushpam ga untadi.
1: It is pure white in color.
0: Andulo madhuramaina tundi padartham untuntadi.
1: And it has got nectar within.
0: Kaliga Mallikarjuna ga emi pure tho koodinatundi, telupu tho koodinatundi Arjunudu Mallikarjunudu.
1: Mallikarjuna meaning pure white flower with nectar.
0: Brahmaramba.
1: Brahmaramba.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడి యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: యాజ్ ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ఆఫ్ అర్జున ఇట్ జీవితాన్ని సార్థకం
0: చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంతా కూడా మూల కారణము.
1: అర్జున హ్యాస్ గట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: అర్జున ఇస్ ఎ గ్రేట్ సోల్.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జును మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ అర్జున ఇస్ ఎక్స్టోల్డ్?
0: ఎవరిపైన కూడా నిష్కారణంగా తన విల్లును ప్రయోగపెట్టినటువంటి వాడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ంట్ ఫైట్ with anybody without any reason.
0: Edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu.
1: He had to fight in war times.
0: Kani krishnudu kudanu,
1: krishna
0: arjuna rayabaraniki pamputunnaru meeru, nenu evarto maatadali annadu.
1: You are sending me as an emissary, whom should I call?
0: Yuddham jaragakoddu, yuddham jaragakoddu,
1: war should not happen.
0: Krishnudu nenu katti pattanu ani pattadu.
1: And that was the determination.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనచ్చకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: You are omniscient, omnipotent, you know everything, see that the war is prevented.
0: Yuddham lekunda cheyamante emani?
1: What does it mean?
0: Dhritarashtra tho maatladamaneya?
1: Is it mean to consult Dhritarashtra?
0: Dhritarashtra guddi vaadu.
1: Dhritarashtra is blind king.
0: Kaani buddhi ledu.
1: But he has no intelligence.
0: Putraabhimanam adhikanga untundadi.
1: He has got attachment to his
0: son. Ee putraabhimanam tho putrulu cheppinattuga nadchukuntadu kaani taanu cheppinattuga putrulu evaru nadchukoru.
1: Because of his attachment to his sons he will follow them, but he will not follow his intelligence.
0: Alanti dushputrulanta untundi Dhritarashtra yokka aadna manakenduku?
1: Why should we think of Dhritarashtra who follows the dictates of his sons?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే
0: అర్జున,
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
0: విఫలమైపోయింది.
1: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
0: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: ఇన్ దిస్ డ్యూరింగ్
0: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: During war, many people are going to be killed, those who are not in...
0: Krishnudu chakkana soochamainatundi vishayam cheppadu.
1: Who are not on the wrong side are going to be killed, Krishna said.
0: Arjuna,
1: Arjuna,
0: yuddhamulaku vachinatundi vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్.
0: కానీ కృష్ణ,
1: కృష్ణ
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్ బికాస్ దే ఆర్ యాక్సెప్టింగ్ టు ఫైట్.
0: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: కౌరవర్స్ వర్ నెవర్ ప్రాపర్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
0: ధర్మజాని దగ్గరికి పోయాడు.
1: దే వెంట్ టు ధర్మజ.
0: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: ధర్మజ డస్ నాట్ లైక్ ఎనీ వార్ ఆర్ ఫైట్.
0: సరే, అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయం జరిగించబేలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషమును జల్ల వీలా?
1: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
0: బయట దావాగ్నిలో మల్లె పూల విజదళ్ళు లీలా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్?
0: ముష్కరుని బ్రోలా
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
0: హితోక్తుని మేలా
1: విత్ ఎ లిజెంట్ గుడ్
0: వర్ణజాల ఏల ఈ సంధి మాట నీకు గోపాల?
1: వై దిస్ రోల్ ఆఫ్ ఎన్ అంబాసిడర్ ఓ గోపాల? బికాస్ పీపుల్ ఆర్ రెడీ టు ఫైట్.
0: ఇంకా మన కొద్ది గోపాల.
1: నో మోర్ ఆఫ్ స్పీకింగ్ ఎనీ మోర్
0: అని చెప్పాడు.
1: ఈ సెట్ సో
0: సిద్ధమయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ దట్ క్రియేటెడ్
0: యుద్ధానికి సిద్ధం అవుతారే కానీ
1: గుడ్ పీపుల్ ఆల్సో
0: ఎవరిని చంపుతామో ఏమో.
1: Who are going to be killed? He doesn't
0: know. పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: పేరెంట్స్ విల్ సర్టన్లీ ఫీల్ మిజరబుల్.
0: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: మెనీ పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
0: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: దే విల్ సర్టన్లీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ సక్సెషన్.
0: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణ,
1: కృష్ణ
0: ఇంక వద్దాం,
1: ఇంటికి
0: వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ లెట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హ్యావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
0: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ కమ్ హియర్ when you are fear stricken, afraid?
0: Indari bandhupitra purutu guruputrunu champi bharinchutettulu.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guruputrunu champi bharinchutettulu.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Na kannulu tiruguchunnavika.
1: My head is reeling.
0: Kaalamu gadupoka kadalam intiki innannadu.
1: Let us return, turn back this chariot.
0: Indikosam vachava neevu
1: Arjuna
0: piriki panda అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్? వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
0: కమింగ్. ఇంతమాత్రమునకై నీవెందుకు రావాలి?
1: వై షుడ్ యు కమ్ నౌ
0: అని చెప్పాడు.
1: ఈ సెట్ సో
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హ్యాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ,
0: కానీ తాను చేయలేకపోయాడు.
1: బట్ యెట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: అండ్ కృష్ణ జంప్డ్ ద చారియట్.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు ఫైట్ హీ సేడ్.
0: యుద్ధం చేయనని చెప్పావు.
1: ఇన్ ద బిగినింగ్
0: యు మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: కృష్ణ, యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్. నౌ యు ఆర్ రెడీ టు ఫైట్ నౌ. కృష్ణ, యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
0: కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగే.
1: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
0: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే. తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: నేడు భీష్ముని చంపుదు.
1: I'm ready to kill
0: నిన్ను కాదు.
1: I'll protect you Arjuna.
0: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
1: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
0: కరలి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: Therefore God only should come to my refuge.
0: ఎవరో నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: Krishna who is prepared to kill me now can only protect me.
0: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: ద కిల్లర్ విల్ బి ద ప్రొటెక్టర్.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: Bhishma represents the totality of wisdom.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
1: భీష్మ ద వైజ్,
0: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై,
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్,
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
1: the history which is sacred,
0: ennyo antaratmanto koodinatundi pavitratalanta unnai,
1: has got so many subtle secrets behind.
0: Kaani pillalu evaru ye charitrana kuda chadavaru.
1: But the students do not read the history.
0: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
1: But they read novels and stories.
0: Ee kathallo ye matram kuda meaning undadu.
1: The novel stories are meaningless.
0: Ee kathalu chadatamanta vyathane.
1: It is all vyatha, the misery.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: వాట్ ఈస్ ది హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
0: దాన్ని మనం చదవాలి.
1: వీ షుడ్ రీడ్ దాట్.
0: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
1: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
0: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఇస్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకని సర్వదేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికీ పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము,
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి,
0: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
1: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడి అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
1: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
0: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
1: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
0: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
1: Vinayaka has no desire.
0: దేనిని ఆశించడు.
1: He doesn't expect anything.
0: ఆశించిన వారికంత అనుగ్రహించేటువంటి వాడు వినాయక.
1: In fact, he fulfills all your desires.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ grace is more important and not agraha the anger.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్, మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నదీ.

కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగా తెలివితేటలదే బెంచో కొంచెమైన గుణము

0: కొన్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ టు బికమ్ క్లెవర్ అండ్ నథింగ్ మోర్. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకులందు హీరో పలుకు జీరో, బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే, పలుకులందు హీరో పనికి జీరో, తెలివితేటల వలన

0: సత్య దాన
1: తపస్సు త్యాగము
0: తపస్సు పెనన్స్ త్యాగ సాక్రిఫైస్
1: స్నేహము
0: ఫ్రెండ్షిప్
1: శుభ్రత
0: క్లీన్లీనెస్
1: రుజువర్తన విద్య గురు శిష్యూష అను 9 రత్నములే విద్యారత్నములు ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్ దీస్ ఆర్ ఎసెన్షియలీ 9 జెమ్స్ 9 డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యు హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్
1: ఏకం సత్వి ప్రాభవదా వదంతి ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు
0: To be sure, there is only one and one entity. Nevertheless, the wise, the sages have given it different connotations and different names.
1: Satyamunu pattu vadalaka, atikraminchaka, jeevinchetuvanti manavude, adarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame నిజమైనటువంటి జీవితము
0: హిజ్ లైఫ్ ఇన్ డీడ్ ఈజ్ అ ట్రూ లైఫ్
1: సత్యము ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు
0: దిస్ సత్య హాస్ నాట్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎనీ వన్ ఇండివిడ్యువల్
1: కాల పాత్రకు అతీతమైనటువంటిది
0: దిస్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ స్పేస్ అండ్ కంట్రీ
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: Manava pitamahudainatvanti, manujudu, manuvu, ee satyamunu parisodhinchi, parisilinchi, sandarsinchi, tanayokka santatiyaina manava jatiki andinchina maha varaprasadamu.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అదర్ ఎ లై
1: సత్యమని కఠినంగా ఉండరాదు
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అదర్ ఎ లై
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తం అనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, ujjogamunaku, undinatvanti sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: Education
0: of...
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధమును సలిపి సాత్తక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: కేవలము విద్య అనగా గ్రంథ పరిచయము మాత్రమే కాదని గుర్తించాలి.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: ఇది మస్తకమునకు చెందినటువంటి పుస్తకము కాదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: తన యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ఏర్పడినటువంటిదే విద్య.
0: True education is that which brings about a transformation of the heart.
1: ఈనాటి మానవుడు అనేక పరిశోధనలు చల్పి అందుకున్న అల్ప జ్ఞానమును విశ్వజ్ఞానముతో చేకూర్చి తాను విర్రవీగుతున్నాడు.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: విజ్ఞానమునకు ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసమునకు సమన్వయము గావించి సమరసము చేయించేటువంటి యొక్క విద్యనే సరి అయినటువంటి విద్య.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka vilavanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu విరివిగా పెరిగిపోవటం చేతనే తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ హీ టెన్స్ టు ఫీల్ దట్ హీ హస్ మాస్టర్డ్ ఎవ్రీథింగ్.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రమునకు అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: Only when you recognize the truth that there is something beyond these material entities will you have understood what true education is
1: not
0: about.
1: Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: Prachina Bharatiya Maharshulu, Vasishtha Vamana Jamadagni, Vishwamitradulu, Parasara Maharshulu, Gautama Maharshulu, Ichchadi Maharshulu, Saptarushulu anetuvanti peruto sattaka namanni andukunnaru.
0: We have this illustration of this wise sages, seven in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: Certainly you do need the benefits of science.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: Even as you have to further the cause of science, you should also understand to know how to make use of this scientific knowledge.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానము పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుచున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఈస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్స్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడాను లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton bhoomiki aakarshana shakti kaladani gurtinchiyu తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను, కాని నేను గుర్తించక పురం కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: న్యూటన్ వాజ్ ద వన్ హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు హావ్ గివెన్ ఎ ఇంటర్ప్రిటేషన్ రిగార్డింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విత్ ద ఎర్త్ హ్యాస్. బట్ హీ ఆల్సో హ్యాడ్ ద విజ్డమ్ టు నో దట్ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఆల్ అలాంగ్.
1: అతను కూడాను ఒకనొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కాని సృష్టించలేదు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ ఆన్ టు సే దట్ ఐ హావ్ డిస్కవర్డ్ దిస్ ఐడియా ఆఫ్ గ్రావిటీ బట్ ఐ హావ్ నాట్ క్రియేటెడ్ ఇట్.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: హీ ఆల్సో హ్యాడ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ దట్ దేర్ ఈజ్ దట్ సుప్రీమ్ హ్యాండ్ బిహైండ్ దిస్.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టైన్ వాజ్ యెట్ అనదర్ టవరింగ్ ఫిగర్ హూ డెల్వ్ డీప్ ఇన్ టు ది మిస్టరీస్ ఆఫ్ నేచర్ అండ్ హీ ఫౌండ్ ఇన్ ద ఎండ్ దట్ దేర్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ స్పిరిచువాలిటీ డీప్ విత్ ఇన్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను, సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga, because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku thanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are or not.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangamu elantido, manamu alanti varamu అనేటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: వాట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ సింపుల్ క్వశ్చన్ ఇస్ ద టైప్ ఆఫ్ సొసైటీ వి లివ్ ఇన్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్.
1: హైజెన్బర్గ్ అనేటువంటి ఒక మహాతత్వవేత్త.
0: దెన్ వీ కమ్ టు యెట్ అనదర్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైజెన్బర్గ్.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind annadu.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: Hydrogen aneetvanti oka tattamlo enni vidhamulaintundi parishodhanalo salipi tadupari deeniki edo oka mukhyamainatundi aadharam unnadani oka vijnanavetta gurtinchadaniki prayatninchadu.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: Atane Schrodinger. Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: Atanu ee vaigyanamunaku aadhyatmikamunaku antar sambandham kaladaniyu vaigyanamunaku aadhyatmikame aadharamaniyu nirupistu vachadu.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is at the basis of science.
1: Induvarana korikalanu adhikamuga penchukovatam cheta manavuni yokka telivitetalu kramakramena palchabadutunnavani kudanu thanu gurtinchadu.
0: He also understood that by increasing one's wants and desires one tends to lose one's own innate capacity.
1: Anduvalane more desire is more despair annadu.
0: That's why he said more desire is more despair.
1: Tadupari Dirac aneetvanti mahatattavetta undeetvanti vaadu.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: Itanu aneka vidhamulaga kudanu aadhyatmika tattvanni abhiruddhi gaavinchukoni tadvara ee yokka vijnanamunaku ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: హీ ఆల్సో స్ట్రైవ్ టు సీక్ దిస్ హార్మనీ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సల్పి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించు వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందు ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ చక్కగా 2 పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి ఒక శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end, he came to the conclusion that this has been a futile exercise on his part, and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore, the sum and substance is that even in these days of modern science, we have these presentations.
1: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: Some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the 7 rishis, the saptarishis, were those who gave us the pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: తదుపరి ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who unraveled this link between the atom on the one hand and the way of nature.
1: Mahabharatamulo vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi sita sita aneetvanti tantulu dwara sarvamu kudanu srishtimpabadi bhuvanamulu భూతములు రెండు కూడాను దీనివలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించటం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word Sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకానొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu, who was in the womb.
1: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
0: Arjuna was discussing this Padmavyuha with Subhadra.
1: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదము అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్డ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను మనోవ్యథలు చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతయు కూడాను ఆనందముతో ఉత్సాహముతో కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను, ఎట్టి యోచనలను, ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: So this truth was something known to our ancient rishis long ago.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: సో దిస్ యూస్ టు బి ద కస్టమ్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్ అండ్ నో వండర్ దెన్ దట్ ద చిల్డ్రన్ దట్ వర్ బోర్న్ ఆల్వేస్ వుడ్ కమ్ అవుట్ టు బి ఐడియల్స్.
1: మార్కండేయ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, ఇలాంటి బాలులైనటువంటి వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను బోధించేటువంటి వారు ఆనాటి కాలంలో.
0: In those days, it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahalada, Dhruva and the
1: like. Kani anduvalane aanati balabalikalu sadbhavamulato neeti nijayitilato tana jeevithamulo prashantamainatuvanti jeevithanga roopandimpa cheskuntu vacharu.
0: This was the reason why the children of those days, boys and girls, used to grow up to be good and noble.
1: Ee naati tallidandrulu leka tallulu గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ entertainments and scenario so that the children also are born with such tendencies.
1: Kanukane Arjunudu Subhadraku Padma Vyuhani gurinchi cheppe samayalo Krishnudu praveshinchi addu tagali baava vineetuvanti Subhadra anukuntunnava kaadu kaadu garbhasthudainatuvanti shishuve vintunnadani ee satyanni prakatinchadu.
0: So even as Arjuna was expounding to Subhadra the art of this Padma Vyuha, Krishna intervened and interjected with the words, "O brother-in-law, are you thinking that Subhadra it is who is listening to your words? No, it is Abhimanyu in the womb who is hearing his ear."
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడి ఏమిటి ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: And down the ages and for a long time there have been a number of critics who were pointing out a finger at Krishna. How could he come and talk such blasphemy, things which don't make any sense, which are beyond belief?
1: Aithe aanadu haasyamu parihasyamu gaavinchinatundi vijnana vettalu ee naadu adi satyamu aneetundi yokka paristhiti kudunu vacharu.
0: But today what do you find? The scene has changed. People are now acknowledging that what was uttered in those days is verily true.
1: America lo Institute of Child Health and Human Development అనేటువంటి ఒక పరిశోధన కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేర్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ గోయింగ్ బై ద నేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్.
1: కెరోలినా అనేటువంటి యూనివర్సిటీ.
0: ఇట్ ఈస్ అటాచ్డ్ టు కెరోలినా యూనివర్సిటీ.
1: ఇందులో ఈ విషయాన్ని చక్కగా పరిశోధించి కృష్ణుడు చెప్పినటువంటిది సత్యమా లేక అసత్యమా అనేటువంటి విషయాన్ని నిరూపించాలని ఒక గొప్ప ప్రొఫెసర్ దీన్ని అనేక సంవత్సరం నుంచి పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetunti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu. Maa yokka alpamainatunte telivitetalaku ఇది అందేటువంటిది కాదు. ఇది విశాలమైన భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది. కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధన ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్ దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: శిశువుకు దినము ఒక పండరసము.
0: ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ టు జాయింట్ ఇంటెలెక్ట్స్ టు అన్రావెల్ దిస్ మిస్టరీ. హీ ఎక్నాలెడ్జ్డ్ దట్.
1: నిమ్మ రసము.
0: నౌ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నార్మల్లీ గివెన్ లెమన్ జ్యూస్ ఆర్ లైమ్ జ్యూస్.
1: ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: ఇన్ ద ఫార్మ్ వాట్ దిస్ జెంటిల్మెన్ డిడ్ వాస్ హీ వాస్ ఇంజెక్టింగ్ దిస్ జ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాల కంటే నిమ్మ రసము
0: and after the child
1: apple rasamu chaala ishtapadi tallu vinnatvanti yokka shabdamulanu tallu yokka gontu shabdamulanu aakarshinchetvanti yokka divya shakti aa shishuvunaku kaladani kodanu nirupistu vachadu.
0: It is also proved beyond doubt that this child which is just born had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: Garbhamulo undinappudu aa talli ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్ ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్ షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోని కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికా కంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భాగం భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండాలని అన్ని పేపర్లోన చాటినాడు.
0: దిస్ ఆంటోని కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ on January 3rd, 1984, wherein he said, whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: Kanuka aneka mandi, aadhunika tattavetthalu kudanu, vajjanikulu kudanu, kevalam alpabuddhi kaliginatuvanti vaaru kaadu. Kontha mandi, ee satyanni, parisilinchi, parama satyanni nirupinchadani kosamani, tana jeevitanni kudanu, ankitam chesevaaru lekapoledu.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: Kanaka Bharatadeshamu prachina kalamu nundi kudanu aadhyatmikanga naitikanga dharmikanga enniyo vidhamulainatvanti yokka protsaha utsahamu andinchinatvanti parama pavitra desamu Bharatadesham.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom. And wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడిపైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now, even as he was in deep space, he wanted to know how the earth was like.
1: Blue. Anaga neelamainatvanti oka velvet batta paina oka pedda vajram petti ee vidhanga prakashistundo aa vidhanga ee bhoomi pedda vajram vale prakashinchindata.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: Appudu taanu rendu kanti daralu kaarchadu.
0: At that moment he shed two tears.
1: Aha. డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల, మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతులు పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెట్ దట్ హీ షెడ్ దీస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై, హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్, పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్, వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రం పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ అ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there is no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatvanti yokka vastuvulu yokka aakarshane tadvara tana yendu imidi undinatvanti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetvanti ee gunamulu inni vidhamainatvanti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people were getting carried away by their material possessions and they were being influenced by these three qualities of sattva, raja and
1: karma. Phalamunu vishwasinchaleinatundi variki idi pradhanamainatundi aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who would not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manam tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential.
1: ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీ నడతలు సరిలేకుండినా ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉంటాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they would all be futile.
1: Prapanchamanandu viluvainatvantidi mana yokka padavi kaadu,
0: what is
1: mana yokka chaduvu kaadu, mana yokka gnanamu kaadu.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: Our behavior is the most valuable asset.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: The type of behavior determines the type of result that we get.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: So our behavior has to be patterned after noble and lofty ideals.
1: మానవుని యొక్క హృదయమును విశాలము గావించుకోవాలి.
0: We must broaden our vision and outlook.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: We should bid goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమలేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడాను మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్ను సతవ్రత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: చెడ్డ
0: palm?
1: బుద్ధులు తన దచ్చే తల చేరేనేని.
0: Once the evil thoughts enter your mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యు ఆల్సో షుడ్ హావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెక్వెన్స్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస, మనము పరుండిన, నడుచుచుండిన, ప్రయాణం చేయుచుండిన, నిద్రించుచుండిన, మాట్లాడుచుండిన, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: దుఃఖంతో ఉండు, ఆనందంతో ఉండు, నీ శ్వాస నిన్ను వదిలిపోవటం లేదు.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: కష్టంలో ఉండు, సుఖములో ఉంటుండు, నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuous.
1: అదే విధముగానే మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: In the same manner, whatever might become of us.
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: పరీక్షలకు పోయేంత వరకు ను విద్యనంతా తలను నింపుకుంటారు.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంప్టీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
0: Now through vidya is something which is not confined just to the mind or the book.
1: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki maatram come and go deeniki antha kodanu one way traffic ga chestunnaru.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kaani manam hrudayamto cherali ee vidya.
0: Rather, there should be this idea of the heart.
1: రక్తంలో ఇమిడిపోవాలి ఈ విద్య.
0: ఇట్ షుడ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బ్లడ్.
1: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
0: దిస్ విద్య షుడ్ బికమ్ వన్ విత్ అవర్ నేచర్.
1: అప్పుడే మనస్సేకం వచస్సేకం కర్మజ్ఞేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
0: ఓన్లీ దెన్ కెన్ యూ ఫైండ్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ దిస్ పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్. అండ్ హీ ఇండీడ్ ఈస్ అ గ్రేట్ పర్సనేజ్.
1: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
1: జగత్ సంతోషము.
0: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్ సెల్ఫ్.
1: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: Today we go on after this idea of shanti or peace.
1: Ye America vaaru chuchina, ye Russia vaaru chuchina, ye Germany vaaru chuchina, ye China vaaru chuchina, shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
1: Kaani notito cheppedi shanti chettho chesetundi daniki viruddhamainatundi pannulu.
0: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
1: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: Chandrujeraga galigi kudanu chandajalaru shanti sukamuru.
0: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti.
1: దేహము చల్లబడుతుండాలి కానీ మనసు హీట్ ఎక్కుతుండాలి, వేడెక్కుతుండాలి.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికంతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: There is also this environmental pollution.
1: ఈనాడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హ్యావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ త్రూ ద మీడియం ఆఫ్ స్టార్ వార్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పొల్యూట్ ఔటర్ స్పేస్.
1: కోరేది శాంతి ఎక్కడ ఉంది?
0: యు ఆర్ పొల్యూటింగ్ ఔటర్ స్పేస్.
1: కోరేటువంటి వాడి హృదయమునందే శాంతి లేదు.
0: So how can you get this peace that you're aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Levalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu kitagamaina chestundi melu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: Cheedu cheyatam goppatanam kaadu.
0: There's nothing great in doing harm.
1: Mana shakti kolati anto into meru cheyadaniki mana prayatninchali.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: Prema swaroopulara upakaram cheyutaku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante chalu apakaram cheyakundute goppa upakaram ani bhavinchali.
0: Embodiments of love, you may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly
1: get. Yentano manamu abhirthi valchutunnam vidya vidhanamulo.
0: Today we have made rapid advances in the field of education.
1: Kani vidyanu nerchukunnanta varaku emi mana yokka pravartana marindi?
0: But having done this, how has it affected our behavior?
1: Okka prema tattvame unte సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్లీ హియర్ లాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
1: Kaduka, ee chaduvu kante prema chaduvu chaala uttamainatundi chaduvu.
0: So, rather than all these different types of education, the education of love is the most important one.
1: M.A., M.Sc. lu paasai vachiyo పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా.
0: యూ మే హ్యావ్ అన్టోల్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా.
0: You may also be people who have secured for yourself a name and fame.
1: Ayura arogyambu anavaratam undi.
0: You may also have been blessed by a long fruitful life.
1: Paripurna balulagu arulaina.
0: You may also be full of strength and vigor.
1: Satatambu japamulu tapamulu cheyuchu vedambulanu nerpu viprulaina.
0: Every second you are performing japa, dhyana, or you have attained the mastery of the Vedas, which you are communicating to others.
1: Satiraru satya sai ke natikaina.
0: You might be any or all of these people described above, but they can never be compared to such a sai in any way, any
1: form.
0: What then is the use of mastering so many skills and so many types of education?
1: Prema vidyanu nerpulo prajalara, prema vidyanu nerchudo prajalara.
0: O members, go in for this education of love. And education of love in its all pure.
1: Premane ee jagattunanta rakshinchetuvantidi.
0: It is love alone who can safeguard this world.
1: Prema lenappude ee jagattunanta bakshinchetuvantidi.
0: Devoid of love, the world can be eaten up.
1: Kanuka ee naadu lokamu nitya kalyana pachchana tholamuto kilakila kalakala laadavalanante ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో ఇఫ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ హస్ టు బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్, లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిత్రుల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ది ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని, సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది నేషన్ అండ్ ద వరల్డ్ అట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought,
1: morality
0: and morality. Character and morality are essential.
1: ee yokka neethi nijayitile mana deshanni prachina kaalam nundi rakshistundi. vidyarthulara, vidya bodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattvamu, aadhyatmika tattvamu, dharmikamainatundi oka bhavamulu, naitikamainatundi pravartanalu undeetundi vidyanu abhyasimpajesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the fourth convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni baryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi bhumini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramey chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఈస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi?

0: ఎవరు ఇవ్వగలరు?
1: When there is no man, all these are valueless.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: And hence, it's very rare that one has this human life. దీనిని
0: పరిష్కరించుకునే జంతువు నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: So Veda declares, of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life, there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోనూ నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండెను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకోనుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాము.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is gifted to render service.
0: నిన్ను రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నిన్ను రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever,
0: ఇతరులకు
1: hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. పరాత్మని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనము సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్ లైక్?
0: ఐ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఐ?
0: ఈగో.
1: ఐ మీన్స్
0: వాంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ వాంట్?
0: వాంట్ ఐ వాంట్
1: ఐ వాంట్ వాట్ డు యూ మీన్ బై ఐ వాంట్?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా గుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యు హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: And in fact, he keeps all through the name given to him.
0: పుట్టిన పేరును సంచిస్తున్నాడు.
1: And in fact, he has forgotten his original name.
0: కనుక పుట్టిన పేరును శాశ్వతంగా తీసుకోవాలి.
1: And we have to go by that original name. I.
0: పుట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: The given name.
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు ఉపయోగించుంది.
1: And in fact, you make use of it.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: Along with the body, the name also will leave.
0: ఎంత కాలం ఈ దేహం?
1: How long this body
0: lasts? పాంచ్య భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses, and when it will drop off, nobody knows.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: So 100 years life span is specified, but you cannot go by that.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die, nobody can tell.
0: Maraname nischayamu,
1: death is certain.
0: బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough, you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact, the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore, this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశచిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh, madcap, you go around the different countries, you become a vagabond. What is that you're on?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact, all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తన యందు ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: దివ్యత్వము తన యందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింపచేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింపచేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: కానీ ఆర్టిఫిషియల్ అంటే హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్.
1: సో అవుట్ సైడ్ ఆర్ట్ ఇస్ ఎడ్యుకేషన్,
0: హార్ట్ ఎడ్యుకేర్.
1: సో ద హార్ట్ ఇన్సైడ్ రిప్రజెంట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అవుట్ మేనిఫెస్ట్.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవి చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేషన్.
0: చదువులన్నీ చదివి,
1: హావింగ్ స్టడీడ్ ఆల్,
0: చాలా వివేకి అయి,
1: బీయింగ్ ఇంటెలిజెంట్,
0: మదిలి తన్నలుగుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్,
0: ఏ నీతి ఉన్నను,
1: హీ మే బి ఎనీవే,
0: ఈయనని కూడా మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదవలేదు.
1: హావింగ్ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్, వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వీ హావ్ టు స్టడీ టు రీచ్ స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఆ ఐ అనేది దానికి చావులేదు.
1: దిస్ ఐ ఈస్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: అలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: ఈ పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వీ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టియే కనిపించదు.
1: ఎవర్ నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సెడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్ళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్ళి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేట్ స్కాలర్.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు.
1: Then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సెస్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశుపక్షిగ్రదాదులు కూడా నువ్వు భుజించటం లేదా?
1: Don't you find birds and beasts partaking food without an education?
0: నిద్రించడం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పశుపక్షి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food raiment.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the world, when
0: the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడా మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏది ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present, the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనము పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities. You
0: do many things. How is it possible? It's only with this body.
1: By doing some
0: business, you earn lakhs of
1: money.
0: You do that with this body.
1: You are highly
0: educated
1: now. How
0: is it
1: possible?
0: It's only through this body
1: you can be a great man.
0: Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact, they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: వారు వాళ్ళ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swarupude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athani eppudukunu ye chinna vishayani kudunu chala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంచెం డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ అండ్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: valuables. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to lose
0: my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇండే శృంగారము
0: అండ్ హౌసెస్
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitah.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోవచ్చు?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టివిటీస్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్ విద్యార్థి.
1: తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిమితి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: Vidyarthi nervavalayu.
0: The student has to cultivate and learn.
1: Kanka vidyarthiki tagnatundi veshaliki tagnatundi pravartana undakapothe aa veshamuniki avamanam aipothundi.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandari endukudunu atti gauravanni sampadistunnaru naaku telusu.
0: In fact Bhagavan is aware that you are highly respected.
1: Kaani sahajanga nenu cheppavalsindi cheptunnanu.
0: But Bhagavan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్,
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్,
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
1: ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: అన్న తమ్ముడుగా విశ్వసించాలి.
0: యూ కన్సిడర్ యువర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu kanu drushtini chi vere aipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: at daarlo nadustunnav daarini chusukuntunu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi.
0: You'll be safe if you watch every step.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty?
0: What is beauty?
1: టీచర్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
0: దట్ ఈస్ ది
1: బ్యూటీ సత్యం శివం సుందరం అన్నారు
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
0: బికాస్ హీ వాస్ ది లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డి కొట్టారు
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
0: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను
0: హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమి ఇది లౌడ్ స్పీకర్ ఇష్టపడతట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తల్చాలి ఏది తల్చాలో దాన్ని తల్చాలి
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్
1: ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్ చేత
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు
0: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: చక్కని గుణాలు
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థి
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
0: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులు వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి
0: యు డెవలప్ బ్యాడ్ థాట్
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము
0: అండ్ if future depends on you
1: kada meer manchi vaarainappude desham kuda manchide avutundi
0: if you are good the country is bound to be
1: pavitramaina bharat deshanni chaga bhoomi aina bharat deshanni karma bhoomi aina bharat deshanni పుణ్యభూమి అనే భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ హవ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది ఏమి లక్ష్యంగా తీసుకోవాలి,
0: అది
1: ఏమి ప్రతిజ్ఞగా పట్టాలి.
0: Keep it as the chief aim.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టున అట్నే ఉండు.
0: You have determined somewhere or other. Hold on, until you are successful.
1: కోరు అదేమో కోరనే కోరితే కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగినదేదియో అడగనే అడిగి తిని అడిగినది దాకా విడవకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచినదేదియో తలచినే తలచితే తలపు తీరు దాకా పోవకుండు.
0: Having thought somewhere or other, until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగువలియు.
0: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. తానైనప్పుడు వస్తాడు వడం తెలియక మీరైన అడగాలి.
0: Out of disgust, he might confer the wrong, or he
1: might drop the wrong.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Because vidyarthi dikshane kaadu,
0: it is not the determination
1: of a student.
0: You should achieve
1: that. Then
0: that is the determination of a student.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: sowing the mango seeds, do you expect the lime fruits out of it?
1: Vidyarthulare.
0: Students.
1: Manamu, bhoomiyo, ye vittanam naatutamo, adi mokkaga manasi, adi vrucchamga mari, atti phalamune manaku andistundi.
0: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
1: Idi prakruti yokka prabhavam.
0: This is the quality of nature.
1: Srishti yokka rahasyam.
0: This is the secret of nature.
1: Idi evaru kadannanu avunannanu ee satyam maradu.
0: Whether one denies or endorses, this truth doesn't change.
1: Kanukane manavudu chese prati karmalakunu phalitam anedi unnadi.
0: Every human action is bound to have a consequence.
1: Yetti karmano atti phalitam.
0: As is the action, so is the result.
1: Yetti vittanamo atti mokka.
0: As is the seed, so is the plant.
1: Vittanam okataithe mokka marokati malavadu.
0: If you sow one seed, you don't expect a different plant.
1: Kanukane manavudu yetti karmalu aacharinchuno atti phalamunu andukogalugutunnadu.
0: Man reaps the reaction, the result, basing on his actions.
1: Kanuka prati manavudu kudanu manchi pani chesi manchi phalamunu pondukodaniki prayatninchali.
0: Therefore, everyone should do good in order to have good result.
1: Kani ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః. పుణ్య ఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
0: Man today desires to have the consequences of all his good actions.
1: కాని పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
0: But he doesn't proceed, step forward to undertake good activity.
1: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
0: He forgets the consequences of sin.
1: కాని పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
0: But he steps forward to commit sinful acts.
1: ఇది ఏ మానవుని యందు ఉన్నటువంటి అజ్ఞానం.
0: This is the ignorance in mankind.
1: కాని ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుందని.
0: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, బట్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ దట్ గైడ్స్ హిమ్.
1: ఈ అనుభవించేటువంటి బాధలను, కష్టములను, దుఃఖములను సహించుకోలేక, ఓ భగవంతుడా, ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
0: దే క్రై ఇన్ హెల్ప్లెస్నెస్, ఓ గాడ్, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
1: Bhagavantudu sukhamunu kani dukhamunu kani andinchatam ledu.
0: God doesn't give us either pleasure or pain.
1: Neevu anubhavinchetundi sukha dukhamulu nee karmala yokka phalitame kani bhagavantuni yokka prasadamulu kaadu.
0: All your experience that you go through, pleasure or pain, are of your own making.
1: Bhagavantudu sakshibhootudu.
0: God is a witness.
1: భగవంతుడు కేవలము ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
0: God is a postman.
1: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
0: He will be giving you the cover that you are to.
1: ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు.
0: He gives you the card addressed to you.
1: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
0: He will also hand over the money that is meant for you.
1: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖదుఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాదు.
0: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you, nothing to do with the postman.
1: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేపి చేసేది, భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: It's only that you experience the results of your actions. They are not given by God anyway.
1: Aithe,
0: however,
1: ikkada oka special grace anetuvantidi undi.
0: Here there is a special grace.
1: Neevu hrudayapurvakanga pavitramaina bhavamuto nirmalamainatuvanti hrudayamuto nisvarthamainatuvanti kriyalato neevu bhagavantuni smarinchinappudu bhagavantudu pratyekanga indulo palgoni neeku taginatuvanti sahayam chestuntadu.
0: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, There God confers a special
1: grace. అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
0: However, for the pleasure or pain, there must be some basis.
1: No, fundamentally.
0: There's something fundamental behind.
1: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి ఎందుంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
0: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
1: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
0: Few minutes earlier, 12th class boys said.
1: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
0: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
1: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
0: What kind of help is to be extended to ద్రౌపది?

0: మంచి పని చేసి కీడును గాంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it?
2: Mango.
1: Mangoes out of it.

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఇస్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఇస్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ ద డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీ అంతా కూడాను వెనుక తిరిగి చూచాడు.
1: ఈ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతను పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలని ఆ చెరుకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ద రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్, యు విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ద అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇస్ నాట్ ద టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్, ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాజ్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: She tore her own saree towards the end and made it into a bandage.
0: ఏవ్రేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: It is the thumb of the right hand.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: And Draupadi made it into a bandage.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రము ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: get a handkerchief. భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడా భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇది కుచేలుడు కూడాను పిటికడ అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసీ దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్ ద
1: పుష్పము. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసం ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ హస్బెండ్స్ వర్ వెరీ
1: స్ట్రాంగ్. ఆ వీరులు సూరులు ప్రజ్ఞానులైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: There are husbands who are close by, the men of valor.
1: Yavvaru ee yokka prabhavanni ee paristhitini addukolekapoyaru.
0: Nobody could prevent the situation.
1: Okka Krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
0: Because of the sacrifice she did earlier, and here is Krishna.
1: Aa velu kattinatvanti chinna piece of cloth.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: Achayanga maaripoyindi cheera.
0: That had turned into infinite number of sarees.
1: Kanukani intaina manam bhagavantuniki chesinappude antaina bhagavantunito andukovadaniki veel avutundi.
0: If we do little, God will give you infinite.
1: Kanukani karma phalam anetvantidi manaku tappinadi kaadu.
0: The fruits of action you cannot escape, run away from them.
1: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
0: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
1: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
0: But as per God's command it is written clearly, it's inescapable.
1: Ee karmalo anti phalatam nee anubhavinchali.
0: As is action you are bound to face the consequence, the result.
1: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
1: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద డేవోటీస్ డైటీస్, బట్ యు మే బి ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్ ఫేట్.

0: with all the physical strength and intelligence.
1: Buja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka deenudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi maata. Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balam undi.
0: Intelligence.
1: Astrasastra balam anta kuda untundi adi Karnuniki.
0: Karna has got all the power of
1: the archery. Kani daiva balam ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu Karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యుల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావములో ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యుల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: You'll never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టం నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గంలో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు, అంతే కాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్లైనా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up two stones.
1: రెండు రాళ్లు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతున్నా. నీవు క్షత్రియుడవు.
0: You are Kshatriya.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్ములు తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth. Prayed.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Arjuna vaipunu chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sthirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu choodaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraj kante mundu vaadu ee yokka Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హావ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మకు కూడాను ఒక విధమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటారు.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మకు కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకల యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమైన వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: inquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling goes,
1: అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యు ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యు డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
1: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారు చిచ్చు,
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ఎరుములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా,
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనం కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేర్ విల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఈదర్.
1: కనుక కలలో చూచిన మేడలు మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
0: సో ఉపనిషత్
1: నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగలు లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: Move about in the broad daylight of wisdom.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: Know your truth.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: Being the embodiment of the truth, still you move about in search of truth.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: It's not present in the exterior.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu oka president anetunte bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము,
0: వేర్ ఆర్ వి,
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: Kani nidrilo gachinatundi paam kosam nee arustunnavu.
0: You shout there.
1: Kani nidrilo gachinatundi paam ku pratyakshanga poi mandu vesthe nivaran avutunda?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: Nidrilo nunchi lepitima paamu gachinatundi baadhi tagipothundi.
0: If you wake him up, he will not suffer the pain.
1: Ee nidrilo undinanta varaku kuda nu ee paamu bhayam anetundi ninnu baadhistuntadi.
0: So long he is in sleep, he is bound to suffer the
1: nidra
0: pain.
1: లేపితిన ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: అనగా
0: fighting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానమనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానమనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery. It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All this come follow because we have body
1: కనుకనే క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ వీ హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ ఫీలింగ్.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
0: దెన్ ది బ్లిస్ విల్ ఇంప్రూవ్.
1: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
0: మోర్ ద మోర్ bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on
1: wings. కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: ద బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానుషుడికి లేదు.
0: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్? హీ లాస్ట్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్ బట్ నాట్ మ్యాన్.
1: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్.
1: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మ బలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్. the physical strength and money, but not confidence in his own self.
1: విశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము,
0: and the people,
1: ఈ జనం ఎంతవరకు ఉంటుంటారు,
0: how long they will be there.
1: ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి,
0: later,
1: ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మ and the strength of
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith, in the spirit, we should resort to good activity.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చేయండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
2: రామ జయం రఘు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయ పరహితే యస్యా

0: మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మరువబోగుడు ఇట్టి మంచి మాట, మరువబోగుడు ఇట్టి మంచి మాట.
1: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
0: Vidyarthulara.
1: Students.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పములను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ బట్ ఇఫ్ వీ ఆఫర్ the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion.

0: You know pretty well that people bring various types of flowers and worship God.
1: Kani ee bhautikamaina ee laukikamaina ee prakrutamaina ee chanabanguramainatundi ee pushpamulu appatiki appatiki maatrame ivi sugandham anandinchi hrudayanni aakarshisthayi.
0: However, these flowers that are of the world, that are of the nature, which are just transient and short-lived, will give the fragrance for that moment only.
1: Kani, vadani, madani, kinda pukulani, okka pushpam mana daggara untunnadi.
0: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
1: Darini bhagavantudu angikaristadu.
0: That is accepted by God.
1: Hrudaya kamalamiva sadayudai grahinchu. Mana hrudaya pushpamu ellappudu anni velali yandu idi sugandhamuto koodi ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్ సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం. సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this సర్వభూత దయా పుష్పం, compassion to all living creatures.
1: భగవత్ అర్పితమైనటువంటి పుష్పము,
0: the flower of compassion.
1: సర్వభూతములు యందు కూడాను ఉండినటువంటిది ఒక్క భగవంతుడే.
0: Same God dwells in all.
1: రూపనామములు భిన్న భిన్నముగా ఉండినప్పటికీ ఈశ్వర సర్వభూతానాం ఉన్న ఒకే భగవంతుడు అందరి యందు.
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ బట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెజెంట్.
1: కనుకనే అట్టి సర్వభూత దయా పుష్పము అది ఎంత విశాలమైనది, ఎంత సుగంధంతో కూడినటువంటిది.
0: దెర్ఫోర్ దిస్ ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ ఈస్ అరోమాటిక్ ఫ్రాగ్రెంట్ అండ్ హైలీ ప్రెషస్.
1: కనుక మనము వాడిపోయి కాలిపోయి కూడిపోయి రాలిపోయేటువంటి యొక్క పుష్పములకై మనము తిరగనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫ్లవర్స్ దట్ ఫేడ్ అవే.
1: కాలమును వ్యర్థం చేయనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వేస్ట్ టైం.
1: నయా పైసా ఖర్చు చెప్పనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ ఈవెన్ వన్ నయా పైసా.
1: ఇది మన దగ్గర శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పం.
0: బట్ దర్ ఇస్ వన్ ఫ్లవర్ విచ్ ఇస్ పర్మనెంట్ which is an eternal truth, the flower of compassion in our heart.
1: ee pushpam yokka rahasyamunu gurtinchinatundi vaade paramagnani,
0: the one who knows the secret and the significance of such a flower is the one of supreme wisdom.
1: Okaaru samayamunandu naradudu sanat kumaru daggariki velli guruji naaku sampurnamaina gnanamunu anugrahinchamani koraadu.
0: At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
1: అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
0: సనత్ కుమార సే నారద, I'll certainly see that you will have this total wisdom, but let me know your qualification, eligibility.

0: ఇంపాసిబిలిటీ.
1: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
0: ఐ హావ్ గాన్ త్రూ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ సీక్రెట్ టెక్స్ట్.
1: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
0: ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దేర్.
1: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
0: ఐ నో ద సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ మెన్షన్.
1: కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
0: ఐ ఆల్సో నో ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ మెన్షన్ దేర్ ఇన్ వేదస్.
1: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
0: దిస్ ఇస్ మై క్వాలిఫికేషన్.
1: నారద, సర్వశాస్త్రములు, సర్వవేదములు, సర్వోపనిషత్తులు అన్నీ నీవు పఠించావు, నిజమే. కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
0: సనత్ కుమార్ సెడ్, నారద, ఇట్స్ యూ దాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ వేదస్ ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్.
1: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
0: Had you really practiced any one of them, you would have got this total wisdom.
1: Aruvadinalugu vidyalu arudaruga nerchinatti anaradude aruvadi nalugu vidyalu arudaruga nerchinatti anaradude nirvadika sukhamu ganugoni పరమానందమును నాడు పొందగలేడే.
0: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇన్ని విద్యను నేర్చి ఆనందం ఎందుకు నీవు అనుభవించలేదు?
0: హ్యావింగ్ లెర్న్డ్ సో మచ్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
0: So, do you find happiness in education?
1: నేను పఠనం నందున్నదా? లేదు.
0: Or in the field of karma?
1: నేను చదవడం నందున్నదా? లేదు.
0: Or in the study? No.
1: దేని యందునది ఆనందము?
0: Where do you find this bliss?
1: ఆచరణ యందే ఉంటున్నది ఆనందము.
0: Bliss lies in practicing what we study.
1: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
0: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
1: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
0: We go on reading and reading.
1: Kani ee chadivina danini eppudu neevu aacharistunnavu?
0: When do you practice?
1: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam avutundi?
0: Without practicing, how do you expect to be blissful?
1: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude neevu jeerninchukunnappude ది వంట యొక్క పుష్టి సంతృష్టి నీకు లభ్యమవుతుంది.
0: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఇట్టి గ్రంథ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you are familiar with texts.
1: Practical experience kavali.
0: We should gain practical experience.
1: Swanubhuti jaragali.
0: We should realize it in our own experience.
1: Ye kinchittaina kudunu manamu deenni aacharanalo pettali.
0: We should practice at least a fraction of what we read.
1: Appude deeni yokka aanandamunu manam chavi chudagalamu.
0: Then only you can taste the bliss.
1: Kanuka prati manavudu kudanu అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ స్పిరిచువల్ బుక్స్ అండ్ టెక్స్ట్.
1: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ రిలీజియస్ టెక్స్ట్ అడ్వకేట్ సేమ్ ప్రిన్సిపల్.
1: బైబుల్, ఖురాన్, మహారాన్, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలీజియస్ టెక్స్ట్ లైక్ బైబుల్, ఖురాన్, భగవద్గీత.
1: కానీ ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణ పెడుతున్నారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
1: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
0: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
1: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్ అదర్.
1: ఈ క్రోధము, ఈ ఆవేశము ఈ అసూయలు ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ జెలసీ ఎమోషన్ అండ్ యాంగర్?
1: ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి ఒక మహాసారమునే నీవు అనుభవించి ఉండినా, ఈ క్రోధములు, ఈ అసూయలు ఈ యొక్క ఆవరణలు ఎక్కడి నుంచి వస్తాయి?
0: హ్యాడ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది సీక్రెట్ టెస్ట్? వేర్ ఇస్ ది స్కోప్ టు హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ?
1: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
0: Since we have not translated them into action, we face
1: problems.
0: We are not able to know the inner significance.
1: కనుక నీ గ్రంథములు ఒక్కటి చదివినప్పుడు చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
0: It's enough if we read one book and practice one principle at least.
1: గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు.
0: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
1: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
0: The practice amounts to an easy path.
1: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును కర్మమును కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారం అవుతాం.
0: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
1: ee grandhamulu yokka pradhanamaina saramu sarvabhuta daya pushpam, aa pushpanni bhagavantuniki andinchali.
0: The essence of all the sacred texts is the offering of the flower of compassion to God.
1: sarvulayandu undinatundi yokka aatma tattvam okkatiye.
0: The same principle of atma is present everywhere.
1: kaani atti anekatvamlo unnatundi ekatvanni gurtinchadame gnanam.
0: The true wisdom is the realization of unity in diversity.
1: కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విశ్వసించటమే అజ్ఞానం.
0: Ignorance is to view multiplicity in unity.
1: ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు కావలసినంత మంది ఉన్నారు.
0: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
1: కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు.
0: Only one or two noble souls are there who experience unity in diversity.
1: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to recognize unity in diversity.
1: ప్రతి కార్యమునందు కూడాను ఇందులో ఏముంది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
0: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
1: సైన్స్ పిల్లలకు బాగా తెలుసును.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
0: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
1: ఇది లేని పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
1: సమస్త పదార్థములు ఎందుకు ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
0: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
0: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్, బట్ ఇట్స్ ఆటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికి వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
0: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
1: కనుకనే ఈ అన్నింటి యందు కూడా ఉండినటువంటి ఒక ఈ అణుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం.
0: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
1: అదియే వేదాంతం యొక్క ముఖ్య సూత్రం.
0: That is the main principle of Vedanta.
1: చదువు యొక్క సరైన అర్థం.
0: That is the true meaning of our learning.
1: అన్ని బాటల యొక్క గమ్యము అదియే.
0: It is the goal of all paths.
1: అన్ని రంగముల యొక్క సూచన అదియే.
0: It is only the sign of all kinds of paths.
1: అన్ని రసముల యొక్క సారము అదియే.
0: It is the essence of all.
1: అదియే కరుణారసము.
0: That is the essence.
1: అదియే ప్రేమరసము. అదియే దయారసము.
0: That is one of karuna, the mercy.
1: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు దయా, దానిని కంపాషన్ అంటారు.
0: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
1: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
0: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. ఇట్ రిమైన్స్ లైక్ సో హార్డ్ tough like a stone.
1: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమును కొట్టి మనం సాగదరకవచ్చు.

0: Perhaps you can just thrash out, beat, expand an iron rod.
1: ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
0: బట్ నో వన్ ఇస్ ఏబుల్ టు మెల్ట్ దిస్ హార్డ్ హార్ట్.
1: అయితే దేనితో కరుగుతుంది ఇది?
0: హౌ డు యూ మెల్ట్ ఇట్ దెన్?
1: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
0: దిస్ హార్ట్ మెల్ట్స్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
0: There's nothing in this world that the love cannot melt.
1: ఈ ప్రేమ చేతనే ఏమైనా కూడా సాధించవచ్చును.
0: With this love you can achieve anything in this world.
1: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
0: సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్
1: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు.
0: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
1: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాయి.
0: దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మదర్స్.
1: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటాది.
0: ద లవ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫాదర్ ఆర్
1: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటాది.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ ఇన్ లవ్.
1: కానీ
0: కపుల్
1: భగవత్ ప్రేమ ఎందు ఈ స్వార్థ స్వప్రయోజనం ఎక్కడ కూడాను కనిపించదు.
0: బట్ ఇన్ ద డివైన్ లవ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
0: Therefore should work hard so as to deserve the divine love of God.
1: వర్షము కూచినా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైన లోపల ప్రవేశిస్తుంది.
0: There may be downpour of rain unless you keep this pot straight. You cannot collect water.
1: కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
0: But if you keep the pot in the reverse way, turned upside down,
1: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
0: God's grace is like heavy downpour of rain.
1: It's
0: there everywhere.
1: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ కీపింగ్ దిస్ పార్ట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: అప్పుడప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: Sometimes certain feelings originate in our heart.
1: అందరికీ తెలుసును.
0: You all know this.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడినే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
1: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
0: యాజ్ ద వాటర్ ఇస్ నాట్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ద మాస్ అవుట్ ఆఫ్ వాటర్ విల్ కవర్ ద వెరీ వాటర్ ఇట్ సెల్ఫ్.
1: కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చినప్పటికీ అందులోనే క్యాటరాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
0: At certain age, the vision is blurred because of cataract.
1: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
0: It's born out of an eye. It covers the very vision of an eye.
1: నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి.
0: Ash that comes out of the fire will cover the fire.
1: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని యందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: లైక్ వైజ్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ న్యాచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్ వే.
1: ఈ దయని ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్.
1: రకం ఉంటుండాలి భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
0: There are two attributes. One is formful, another formless aspect of God.
1: ఈ సాకారం నుండి నిరాకారము నిరాకారం నుండి సాకారం ఉంటుండాలి.
0: There is formful aspect in formless aspect and there is formless aspect in
1: formfulness. సగుణం ఉంటుండాలి.
0: There is the one of attributes at the same time beyond attributes.
1: ఐసు గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice ball.
1: అది సాకారం.
0: It has got a form.
1: కానీ అందులోనే జలం నిరాకారంగా ఉంటుండాలి.
0: బట్ ది ఐస్ హెస్ గాట్ వాటర్ విత్ ఇన్ విచ్ హెస్ నో ఫామ్.
1: ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐస్ గడ్డనే కాదు.
0: వాటర్ విచ్ హెస్ నో ఫామ్ దేర్ ఈస్ ద కాజ్ ఫర్
1: అనేక బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడా ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆల్ ఆఫ్ దమ్ గాట్ యూనిఫైడ్ ఈస్ సో స్ట్రాంగ్.
1: కనుక ఐస్ కు ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడా అట్టి వ్యత్యాసం ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ అండ్ ఐస్ వాటర్ సో ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ విత్ ఎ ఫార్మ్ అండ్ గాడ్ హూ ఇస్ ఫార్మ్.
1: నువ్వులు ఎందే నూనె ఉంటుండాలి.
0: ద టిల్ సీడ్స్ హెస్ గాట్ ది ఆయిల్.
1: కానీ ఆ నువ్వులను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ప్రొసీజర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అవుట్ ఆఫ్ టిల్ సీడ్స్.
1: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు. పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
0: By mere asking, the sugar cane will not give you the jaggery unless you thrash it.
1: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
0: There is juice in the sugar cane.
1: కానీ చెరకా బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
0: But by mere asking, it won't give you.
1: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసము తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
0: You have to crush the sugar cane, extract the juice, boil it.
1: అయ్యో, ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది.
0: On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, it will be dried.
1: Daya prema madhuryam anetundi kudanu nirviryam aipothundi.
0: That compassion, the sweetness, is useless now. It won't stay there.
1: Adhe vidhamgane mana dehame oka sugar cane.
0: Likewise, our body is a sugar cane.
1: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీనికి కలిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్ అన్లెస్ ఇట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్ యు గెట్ ది కంపాషన్ ఇన్
1: సంస్కారము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార
1: సంస్కరింపచేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
0: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్ ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Therefore, since ancient days, భారత్ has set an ideal to this culturing.
1: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ఒక చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
0: If you take gold with you and give it to a goldsmith to make a chain, what does he do?
1: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
0: He'll put it in fire and burn it.
1: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
0: And he will hammer it.
1: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
0: And then he'll extend it, expand it.
1: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా ఉంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
0: He will bend it, put it in a mold and make it a beautiful ornament.
1: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు సుత్తితో కట్టకూడదు సాగ వెరగకూడదు నాకు నగ తయారు కావాలంటే ఎట్ట తయారవుతుంది?
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్ డోంట్ హ్యామర్ ఇట్ డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ బట్ గివ్ మీ ది ఆర్నమెంట్ ఇట్స్ పాసిబుల్
1: నా వంకర టింకరి హృదయానంతా నీకు అందిస్తున్నాను.
0: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్
1: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, నిన్ను చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగ తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడు? తన ఇష్టం.
0: ఓ గాడ్, వేఆర్ గివింగ్ యూ, వేఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైన రీతిగా తయారు చేసి ఇవ్వమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ దిస్ కలి ఏజ్, ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
1: కనుకనే కష్టే ఫలి.
0: It's only difficulty that leads to fructification
1: of success.
0: You find the happiness out of
1: difficulty.
0: Unless it is hot, you don't buy a fan. Unless you are hungry, you don't want food even. It is only difficulty that gives you joy.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు కష్ట సమయములందు కావలయు నేను.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ పీపుల్ డోంట్ ప్రే టు మీ, బట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే వాంట్ మీ.
1: కష్టాల సమయమునందు ఎవ్వరు కోరరు, ఏ విధమైన దీన్ని ఆశించరు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
0: In times of all pleasure, he turns egoistic.
1: కనుకని మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్
1: రెండు బాధల మధ్య ఉండే ఒక సుఖం ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
0: Therefore have to
1: బాధను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: We have to bear all the suffering, all the sadness, grief and difficulties. Then only we will pick up the courage.
1: మనస్సు, హస్తము, వాక్కు మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: We should bring in a harmony between thought, word and deed.
1: అది మొదలు చెప్పినటువంటి శ్లోకము.
0: That's what Bhagavan said at the beginning.
1: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
0: బికాస్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ యూ ఫైండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ పికప్ సచ్ ఎ నాలెడ్జ్.
1: మీ చదువులు మీరు చదవండి,
0: యూ స్టడీ ఇన్ యువర్ ఓన్ వే.
1: కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
0: Along with your regular study, you should carry with you
1: the spiritual
0: knowledge.
1: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
0: The study and the culture should go together so as to be
1: valued. రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
0: A bird without two wings cannot fly.
1: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో మనం ప్రయాణం చేయలేము.
0: You cannot travel in a vehicle without wheels.
1: Edo kontha practice chestu circus lo cheyachunu kani oka cycle chakram tho eppudu nitya jeevithamlo manam oka chakram tho prayanam cheyalemu.
0: You can just do it in a circus by riding a cycle with one wheel but not in the ordinary way.
1: Chadavu samskaramu ee rendinti oka balance tone manam oka jeevithanni jarpali.
0: Therefore we should lead our life maintaining perfect balance between education and culture.
1: దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
0: ద రిఫైన్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫాస్టరింగ్ గుడ్ క్వాలిటీ.
1: ఇది దీనిలో ఉండినటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద సీక్రెట్.
1: ఇది సత్య రహస్యాన్ని, నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్. When once we know,
1: ఎలాంటి
0: కఠినమైనటువంటి
1: మనకు ఎదురు వచ్చినప్పటికి మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
0: యూ మే బి ఫేసింగ్ సివియర్ హార్డ్షిప్స్ బట్ డోంట్ వేవర్.
1: చెల్లించని మనసును, భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధిగాల్చుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ వన్ పాయింటెడ్ విజన్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
1: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
0: వెన్ డు యూ గెట్ ఇట్?
1: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడే మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యువర్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ దీస్ టూ.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: సో టు డెవలప్ ఫెయిత్.
1: దేనిపైన విశ్వాసము?
0: ఆన్ వాట్?
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో ద గ్రేట్నెస్.
1: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్?
1: భగవంతుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ గాడ్?
1: నీవే భగవంతుడు.
0: యు ఆర్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: దేవుడు ఎక్కడంచు దేవుడు ఆడదిలేలా?
0: వై డు యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్?
1: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నావు మనం.
0: యు గో ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: కాదు కాదు, దేవుడు అనగా తనకు దేహం ఉంది.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఓన్ బాడీ.
1: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఈజ్ గాడ్.
1: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్
0: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్ ఈస్ దిస్ బాడీ?
1: మూవింగ్ టెంపుల్.
0: Body is a moving temple.
1: నీవు ఎక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
0: ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో.
1: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: మన కాన్షియన్స్ కు తప్పక తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
0: వీ హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ వే యాస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we have to practice everything that we learn.
1: మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టండి.
0: You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక అవున్సు ఒక మీరు అనుభవించటం ఇచ్చే చాలు.
0: Instead of lecturing tons and tons, it is enough if you have ounce of practice.
1: ఒక అవున్స్ చాలు.
0: An ounce is enough.
1: అదే నీ రోగాన్ని నివారణ కావిస్తుంది.
0: That will cure your disease.
1: కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడాను మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము.
0: యు కెన్ స్టఫ్ యువర్ హెడ్ విత్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్ అండ్ వరల్డ్లీ
1: ఇన్ఫర్మేషన్. ఏ అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాము.
0: వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ జపాన్ అమెరికా.
1: దేనిని చేర్చుకోవాలో మీకేం తెలియటం లేదు.
0: But we don't know what is to be taken in.
1: అనవసరమైనటువంటి నేను చేర్చుకుంటున్నారు.
0: All unnecessary things are taken.
1: అవసరమైనటువంటి దానికి నీవు చోటివ్వటం లేదు లోపల.
0: But give place for the necessary material.
1: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి? మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటివ్వాలి.
0: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
1: అది ఏ మన ఆదర్శ జీవితము.
0: దట్ ఈస్ అవర్ ఐడియల్ లైఫ్.
1: ఎంతమంది లోకంలో జన్మించారు,
0: సో మెనీ ఆర్ బోర్న్,
1: ఎంతమంది మహానుభావులు జీవించారు,
0: మెనీ నోబుల్ సోల్స్,
1: ఎన్ని ప్రబోధల ప్రచారంలో సలిపారు,
0: దే టాక్ట్,
1: కానీ
0: బట్
1: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
0: డు యూ ఫైండ్ దేర్ నేమ్ టుడే?
1: మీకందరికీ తెలుసును బాగా,
0: యు ఆల్ నో ప్రిటీ వెల్,
1: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్,
0: కలకత్తా ఇస్ ఎ వెరీ బిగ్ సిటీ.
1: అలాంటి టౌన్ లోపల
0: దేర్
1: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలకు, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోషు, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కల్కత్తా.
1: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
0: బట్ వేర్ డు యూ ఫైండ్ దేర్ నేమ్స్?
1: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
0: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
1: ఏ చదువు చదవలేదు, ఏ ఏబీసీడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామానుకుడము రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
0: వేరే రామకృష్ణ పరమహంస హూ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్
1: ఆల్ఫాబెట్. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
0: And those that have learnt are confined to the books alone.
1: కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
0: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the heart of everybody.
1: అందరి హృదయాల్లో ప్రవేశించాలి గాని గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
0: Therefore we should enter into the heart and not into the book.
1: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
0: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
1: మన గ్రంథము గంధము మన హృదయమే.
0: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
1: అందులో ప్రవేశించాలి.
0: గెట్ హిమ్.
1: అందరూ కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంతో ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: యూ షుడ్ విన్ ఆల్ ది క్లెయిమ్ అండ్ ది ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
1: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ దిస్ రిఫైన్మెంట్ ఈజ్ ఆల్సో నెసెసరీ.
1: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
0: టుడే నో వన్ నోస్ వాట్ రిఫైన్మెంట్ ఈజ్.
1: ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
0: దేర్ ఆర్ మెనీ హూ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
1: ఆ లీనేటి కూడా అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
0: Even Eliot also investigated, did a lot of research on culture and could not arrive at
1: Kani culture ante way of life annadu.
0: Finally he concluded culture is the way of life.
1: Emiti way of life?
0: What is way of life?
1: Chedda margam kuda way of life.
0: A bad man has got his own way of life.
1: Kanuka ye way of life?
0: It's a way of life.
1: Direct aanandaniki cheriyatunte okka idi direct life kavali manaku.
0: You need a direct path of life, a way of life that will take you to bliss. When do you get it?
1: Nityanandam.
0: The eternal bliss.
1: Paramasukhadam.
0: Supreme bliss.
1: Kevalam Jnanamurtim.
0: Which is one of wisdom.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadusham.
0: Ethereal.
1: Tattvamasyadilakshyam.
0: Identification of the spirit. One.
1: Nityam.
0: Eternal.
1: Vimalam.
0: Pure.
1: Achalam. సాక్షిభూతం.
0: విట్నెస్ టు ఆల్.
1: భావాతీతం.
0: బియాండ్ కాంప్రిహెన్షన్.
1: త్రిగుణరహితం.
0: అట్రిబ్యూట్లెస్.
1: త్రిగుణరహితం.
0: నో అట్రిబ్యూట్.
1: గుణాతీతమైనటువంటి తత్వానికి మనం పోవాలి.
0: గాడ్ ఈస్ బియాండ్ ది అట్రిబ్యూట్స్.
1: ఈ గుణములు ఎన్ని రకములైనటువంటి ఒక చెడు మార్గములకు ప్రవేశింపజేస్తుండది.
0: ది అట్రిబ్యూట్స్ గుణస్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ప్రపంచమంతా గుణమయమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: మన దేహమంతా గుణమయమే.
0: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: ఈ గుణము సత్వ రజో తమో గుణము.
0: ది త్రీ ఆర్ సత్వ పాయస్ రజస్ ఎమోషన్.
1: మూడు వేల గుణాలను సృష్టిస్తుంటుండది.
0: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3,000.
1: వైలెన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
0: Violin has got four strings.
1: కాని ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
0: You can play on these four strings all tunes.
1: మన యందు ఉన్నటువంటి త్రిగుణముల యందే కూడాను ఎన్నో గుణములు సృష్టింపబడుతున్నాయి.
0: In these three fundamental attributes, the many are originating.
1: Science people కూడా తెలుసును.
0: Science students know this.
1: కలర్ ఉన్నది ఒక్కటే. ఇది అన్ని రంగుల్లోనూ చేరేసేసి అన్ని రకమైనటువంటి రంగులు చేరుతుంది.
0: యాక్చువల్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ కలర్.
1: ఇది ఏది ప్రధానమైనటువంటి? వైట్ కలర్.
0: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
1: అది ఏ ప్యూరిటీ?
0: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
1: దీంతో కలవటమే యూనిటీ.
0: ఇట్ టు జాయిన్
1: డివినిటీ.
0: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్టర్ డివినిటీ.
1: ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ను మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు
1: యూనిటీ. కానీ
0: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
1: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
0: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
1: హార్ట్, తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
0: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
1: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
0: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్
1: సైడ్. వాట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. లోపల మరొకటిగా ఉన్నప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్, ఇట్ ఇస్ చీటింగ్.
1: కాదు కాదు.
0: నో,
1: మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరుని నిలబెట్టాలి.
0: ఇఫ్ యూ గెట్ ఏ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్,
1: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
0: I have a good, such a good son.
1: ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు.
0: ఇస్ ఎన్ ఇఫ్ ఐ హావ్ వన్ సచ్ సన్.
1: కొడుకుగల్గరే కౌరవేంద్రున కనేకు వారికి నెగతి వడిసెం.
0: కౌరవాస్ ఆర్ 100 ఇన్ దేర్ నంబర్. వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపెన్ టు దెమ్?
1: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
0: శుక హ్యాడ్ నో చిల్డ్రన్ బట్ డూ యూ థింక్ దట్ హీ హ్యాడ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ కొడుకు? హీ విల్ ఎఫెక్ట్ నో.
1: కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతి నిలబెట్టగలడు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్. ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
0: In a forest, if you find a jasmine creeper, what nice good smell you get it out.
1: అదే విధంగానే మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సచ్చింతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ షేర్ విత్ అవర్ పీపుల్ ద సీక్రెట్ థాట్స్, సీక్రెట్ సెంటిమెంట్స్.
1: ఎవరిని బాధించకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫాలో ఎనీ వన్ ఫర్ దట్
1: మ్యాటర్. కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
0: ఇఫ్ యూ హావ్ దీస్ త్రీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ విత్ అస్, యూ విల్ నెవర్ చేంజ్. లెట్ ఆల్ ది త్రీ వర్డ్స్ యునైట్,
1: అయితే ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
0: బట్ యూ హావ్ టు ఫాలో ఇన్ ఫుల్ ఫెయిత్.
1: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండుల మాదిరి అటు ఇటు అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులమ్,
1: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పను నా మాట.
0: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్, బీ ప్రిపేర్ టు
1: హరిశ్ చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
0: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వీ ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
1: మనకు ముఖ్యము
0: ఇస్ ద బాడీ, దట్స్ ఇంపార్టెంట్.
1: మలినపు కొంప
0: ఇస్ డర్టీ.
1: రోగముల మృగ్యుడు సేవక గంప
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లిక్షన్.
1: జాత సంచలనము పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: భవ సాగర మీద గలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్.
1: అంబుల మన పెంపు దలంప
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నేను చలమ

0: ఇచ్చవి.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: ఈ శరీరము ఏనాటికైనా నీటి బుడగని.
1: దిస్ బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the body.
1: Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది మీ ఆత్మ సాక్షి.
1: That is your witness.
0: దాన్ని మీరు అనుసరించాలి.
1: Follow your witness, the conscience.
0: కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరూ కూడాను ఈ మంకీ మైండ్.
1: The modern students are grown ups, adults for that matter.
0: కానీ ఆధునిక మంకీ కాదు ఇది, మ్యాడ్ మంకీ.
1: It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad monkey.
0: కనుక నీ కొంతవరకు కాలం తీసుకో.
1: So take some time.
0: అక్క డిస్క్రిమినేషన్ చేయి.
1: Discriminate.
0: Is it good or bad?
1: Discriminate.
0: Is it right or wrong?
1: Discriminate.
0: విచారం చేసి మంచి దాంట్లో నువ్వు ప్రవేశించు.
1: Discriminate is right or wrong, good or bad.
0: Don't haste.
1: Don't haste.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry. So do not be in a hurry.
1: So don't be in a hurry.
0: కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
1: సో నెవర్ బీన్ హేస్ట్.
0: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆ రాంగ్, నేను నా వలన ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని నీవు చింతించాలి.
1: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
1: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
1: ఓ గాడ్, వీ ఫైండ్ ది ట్రేసెస్, ది సైన్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్, లెట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు అదర్స్ బట్ నాట్ టు మీ.
0: అది సరి అయినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: లోకక్షేమ, అందరి క్షేమాన్ని కోరాలి.
1: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
1: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గంధములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
1: All religions lead to same goal.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనలో ద్వేషభావం దూరం చేసి,
1: గివ్ అప్ హేట్,
0: ప్రేమభావాన్ని పెంచుకుని,
1: డెవలప్ లవ్,
0: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: లోభత్వం కంటే వ్యాధి మరొకటి లేదు.
1: There's no other disease more than miserliness.
0: వ్యాధి అన్నటువంటిది శరీరమునకు మాత్రమే కాదు.
1: Disease is not limited to the body alone.
0: మానసిక సంబంధమైన ఇంద్రియములకు కూడాను వ్యాధి సంభవిస్తుంది.
1: Disease also you find it affecting the mind and all.
0: లోభత్వం చేత దుర్యోధన దుశ్శాసనాదుడు ఎంతటి పరాభవం పొందిరో మీకందరికీ చరిత్ర ప్రబోధిస్తుంది.
1: The history might have told you that how Dushyasana, Duryodhana were humiliated and ruined themselves because of this greed.
0: Kanuka lobhatvame manavunaku oka deerghamainatundi vyadhi.
1: And hence greed is a long disease.
0: Nayandu lobhatvam ledu naketti rogamu raadu.
1: Since I don't have any miserliness in me, well, I will not suffer anyway.
0: నేను ఎప్పుడు కూడాను ఆరోగ్యంగానే ఉంటాను.
1: ఐఎమ్ ఆల్వేస్ హెల్దీ.
0: నాస్తి క్రోధం సమోరిపుహి. ఈ క్రోధము కంటే ద్వేషి మరొకటి జగత్తులో కానరాదు.
1: యాంగర్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ. యూ డోంట్ ఫైండ్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ యాంగర్.
0: నాకెవరిపైన ద్వేషం లేదు.
1: I don't hate anybody.
0: ఎవరు నాపైన ద్వేషం లేదు.
1: In fact, no one has any hatred towards me.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: I love all.
0: అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All love me too.
0: అందరి జీవులు యొక్క ప్రాణము ఒక్కటే.
1: In fact, the life principle is uniform in all.
0: ప్రపంచమనే గృహము ఒక్కటే.
1: In fact, the whole world is one mansion.
0: ఇది విశ్వ కుటుంబంగా ఉండేటువంటి యొక్క సంబంధము.
1: It is a relationship that exists among the members of this family of the universe.
0: కనుక క్రోధమే సర్వ భేదములకు మూల కారణము.
1: Anger is responsible for all differences.
0: కనుక నా యందు ఎట్టి క్రోధము ఎట్టి ద్వేషము నా యందు ఏమాత్రము లేదు.
1: Therefore, there is no trace of anger. There is no hatred in me.
0: కనుక అందరూ నా వారి. అందరూ నన్ను ప్రేమిస్తారు.
1: All belong to me. I love them. They love me.
0: నాస్తి దారిద్ర్యవచాత్ దుఃఖం. దుఃఖం అనేటువంటిది దరిద్రం చేత దుఃఖం ప్రాప్తిస్తుంది.
1: మిజరీ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పావర్టీ.
0: నేను దరిద్రుడు కాదు.
1: ఐఎమ్ నాట్ పూర్.
0: నా ప్రేమనే నా ధనము.
1: లవ్ ఇస్ మై ప్రాపర్టీ.
0: నా త్యాగమే నా సంపద.
1: The sacrifice is all affluence.
0: ఇట్టి సిరి సంపదలతో ఉన్నటువంటి వారిని నేనెట్ట లోభి అవుతాను.
1: How can I be miserly when I am so rich enough because of love?
0: Kanuka naaku daritram aneetvante ledu.
1: So there's no poverty in me.
0: Ee moodu gunamulu prati vyaktiki ni atyavasaram.
1: These three qualities are essential for every man.
0: Kanuka nenu ellappudu kudanu aanandanga untuntanu.
1: And hence I'm always in bliss.
0: Vyadhya ledu.
1: There's no sickness.
0: Dveshula kanadaru.
1: No trace of hatred.
0: Daridrama asale ledu.
1: There's no poverty anywhere.
0: Inka naaku enduku ee bedhamu?
1: Then what for?
0: Naaku enduku ee vicharamu?
1: Why anxiety?
0: Naaku vicharam annade eppudu raadu ledu.
1: I am never worried, nothing whatsoever.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Garga Maharshi.
1: Sage Garga.
0: కౌరవులకు పాండవులకు అందరికి కూడాను గురువుగానే ఉండేటువంటి వాడు.
1: వాజ్ ద ప్రిసెప్టర్ ఆఫ్ కౌరవస్ అండ్ పాండవస్.
0: యాదవుల యొక్క కులగురువు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాజ్ ది హెడ్ ఆఫ్ ది యాదవ క్లాన్.
0: మహాపండితుడు.
1: వాజ్ ఎ గ్రేట్ స్కాలర్.
0: మహాజ్ఞాని.
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను శాస్త్రజ్ఞుడు కూడాను.
1: హి ఇస్ ఆల్ నాలెడ్జబుల్ పర్సన్.
0: యశోదానందుని ఇంటికి పిల్లల నామకరణం నిమిత్తమై వచ్చాడు.
1: He visited the residence of Yashoda and Nanda to name the child.
0: నా చరిత్ర యందు విన్నటువంటి విషయములు నేను ఇక్కడ చూడటం లేదు.
1: I am not showing all that I have heard here.
0: Shukla.
1: Aruna.
0: Pita. అని మూడు రంగులతో అవతారములు వస్తుంటాయి.
1: Incarnations appear ఇన్ దీస్ త్రీ కలర్స్.
0: కానీ ఈ పిల్లవాడు కృష్ణ కలర్ కలిగి వచ్చాడు.
1: దిస్ న్యూ బోర్న్ చైల్డ్ హ్యాస్ ది కలర్ కృష్ణ కలర్.
0: ఈ రంగుకు తగినటువంటి పేరు కృష్ణ అనే పేరే సార్థకం అన్నాడు.
1: అండ్ సో ద నేమ్ కృష్ణ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ద చైల్డ్.
0: ఈ నామకరణం చేసిన తర్వాత
1: ఆఫ్టర్ క్రిస్టనింగ్ హిమ్
0: అనేక రకములైనటువంటి యొక్క కృష్ణుని యొక్క లీలలను ప్రబోధించి భవిష్యత్తు యొక్క తరంగములను తాను చక్కగా అనువదించి
1: హీ టాట్ మెనీ ఆఫ్ ది మిస్టరీస్ అండ్ మిరకల్స్ అండ్ షేర్ విత్ దెం అండ్ హీ హింసెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్.
0: తాను వెళ్లిపోయాడు.
1: అండ్ హీ రిటర్న్డ్
0: కొంతకాలమైన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: తిరిగి
1: అగైన్
0: ఈ గర్గుడు యశోదానందరి ఇంటికి వచ్చి
1: Gargiya came to the residence of Yashoda and Nanda.
0: Gopala Balaramunu chuttaniki taanu prayatninchadu.
1: He wanted to meet Balarama.
0: Krishnudu chaala allari pannulu chestu vachadu.
1: Krishna was very mischievous.
0: Illanta tirugutu vastunadu.
1: He went round the whole of the house.
0: Kaani aa pillavaannu oka room lo petti Yashoda ee garguniki swayam paakam chesukovatam vaaduka.
1: Gargiya was in the habit of partaking the food prepared by him.
0: Yavaru vondinatvanti bhojanam kodanu thanu bhojanam cheyadu.
1: The sage does not eat food prepared by anyone.
0: Prati okati swayam paakame.
1: He cooks for himself.
0: Appudu ame padarthamulu ichindi.
1: Then she gave him all the provisions required.
0: Amma kaalamu charadu.
1: Time is not enough.
0: Naakinta bellamu inta ravva inta paalu ivvandi nenu payasam chesukuntanu annadu.
1: He wanted the jaggery and the flour and the milk in order to make the
0: chakkar anta manaku ledu.
1: Sugar was not there at that time.
0: Bellam tone anni pannulu chusukuneetunte vaadu.
1: All preparations are made out of jaggery.
0: Taanu payasam chesukunnadu.
1: He made a pudding.
0: Oka paathralo posukunnadu.
1: Kept it in a vessel.
0: Adani Vishnu bhaktudu.
1: And he is a devotee of Vishnu.
0: Vishnu namasmaranam chesukuntu kurchunnadu.
1: He was chanting the name of Vishnu.
0: రూములో పెట్టినటువంటి ఈ బాలుడు పరిగెత్తి వచ్చాడు. ఆ గిన్నెలో పాయసం అంతా తాగేశాడు.
1: బాయ్ కృష్ణ వాస్ కెప్ట్ ఇన్ ఎ రూమ్ రన్ ఆల్ ద వే అండ్ స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ దిస్ పుడ్డింగ్ కెప్ట్ ఇన్ ఎ వెసల్.
0: ఏదో శబ్దం అవుతుందని గర్గుడు కన్నులు తెరిచి చూచాడు.
1: నోటీసింగ్ ద సౌండ్ అరౌండ్ గర్గ్యా ఓపెన్ హిస్ ఐస్ అండ్ నోటీస్డ్.
0: గోపాలుడు తింటూ ఉన్నాడు.
1: ఈసా గోపాల
0: యశోదను పిలిచి అమ్మా చూస్తివా నీ కుమారుడు నాకు ఆకలి అవుతున్నది నేను త్వరగా తిందామని విష్ణార్పణ చేశాను కానీ కృష్ణుడు వచ్చి భుజించాడు.
1: అండ్ హీ టోల్డ్ యశోదా సీ ఐఎమ్ వెరీ హంగ్రీ ఐఎమ్ అబౌట్ టు ఈట్ బట్ మోస్ట్ సర్ప్రైజింగ్లీ కృష్ణ కేమ్ ఓవర్ హియర్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్.
0: యశోద చేయి పట్టుకుని లాగి నాయన అతను పరమ గురువు మన యాదవులకంతా కూడాను పరమ పవిత్రమైనటువంటి ఒక శాస్త్రజ్ఞుడు అట్టివాడు భుజించకుండా నీవు భుజించడం న్యాయమా?
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్ లుక్ హియర్ Gargiya is noblest and highly esteemed.
0: Aditi abhyagatunu aadarinchadamu mana yokka sahaja dharmam.
1: It is our duty and responsibility to honor the guest first.
0: Appudu Krishnudu cheppadu amma adanu pilavatam vallane nenu vellanu kaani nenu vellaledu annadu.
1: Krishna said I responded to his prayer and call. I have not gone on my own.
0: Appudu Yashoda Garguni prarthinchindi swami meeru enduku pilicharu maa pillavanni.
1: Then Yashoda prayed to Gargiya, Swami, why have you called my son?
0: Amma nenu pilavaledu anna.
1: She said, I have not called him.
0: Tachame Krishna vachi Garga apaddham aadavaddu.
1: Krishna came immediately. Don't speak lies, Gargiya.
0: నీవు ప్రార్థించింది ఎవరిని?
1: హూమ్ హ్యావ్ యూ ప్రేడ్ టు?
0: నన్ని.
1: యూ ప్రేడ్ టు మీ.
0: నీవు ప్రార్థించి భుజించమని చెప్పి ఈనాడు భుజిస్తున్నానని నన్ను వెనక్కి నెట్టడం ఇది న్యాయం కాదు.
1: యూ ప్రేడ్ దట్ ఐ షుడ్ పార్టేక్ ది ఆఫరింగ్ అండ్ నౌ యూ స్టార్ట్ కంప్లైనింగ్.
0: అప్పుడు గర్గుడు చింతించాడు.
1: Then Gargiya thought over.
0: Vishnu Krishnudu rendu kudunu okkate ane satyanni gurtinchadu.
1: He could understand the true Krishna in the form.
0: Vishnuvunu nenu smarinchanu. Krishnudu vachi bhujinchadu.
1: I repeated the name of Vishnu and Krishna has partaken in the offering.
0: Appudu aa bhujinchinatundi seshamanu aa taanu bhujinchi tripti paddadu gargudu.
1: Gargudu was happy by partaking the remaining food left over.
0: Ilanti paristhitili endu Krishnudu eppudu puttadu?
1: When was he born, Krishna?
0: Krishnudu Christuku puramu,
1: before Christ,
0: 3228వ సంవత్సరము
1: 3,228 years.
0: Sugana ane 20
1: years. In that month, Sugana,
0: July,
1: the name of Vishnu and Krishna has partaken in the offering.
0: Appudu aa bhujinchinatundi seshamanu aa taanu bhujinchi tripti paddadu Gargudu.
1: Gargudu was happy by partaking the remaining food left over.

0: ಗಣ
1: ಜುಲೈ 20వ తేదీన
0: ఆన్ 20th ఆఫ్ జూలై
1: అర్ధరాత్రి 3వ గంటలకు తాను జన్మించాడు.
0: లేట్ ఇన్ ద మిడ్ నైట్ అట్ 3 o'clock హి వాస్ బోర్న్.
1: ఇప్పుడు 2001
0: నౌ దిస్ ఇయర్ ఇస్ 2001.
1: దానికి పూర్వము 3228 సంవత్సరాలకు
0: బిఫోర్ క్రైస్ట్ ఇట్ వాస్ 3228.
1: ఈనాటికి కృష్ణుడి వయస్సు 5229 సంవత్సరములు.
0: ది ఏజ్ ఆఫ్ కృష్ణ క్యాలిక్యులేటెడ్ టు దిస్ డే ఇస్ 5229.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమునందు శ్రావణ బహుళ అష్టమి రోజున జన్మించాడు.
0: హి వాస్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ ఆన్ అష్టమి డే.
1: రోహిణి నక్షత్రం.
0: ద స్టార్ వాస్ దట్ ఆఫ్ రోహిణి.
1: అష్టమి రోహిణి నక్షత్రం నందు కృష్ణుడు జన్మించడం చేత అనేక రకమైనటువంటి అద్భుతములు ఈ జగత్తునకు ప్రాప్తిస్తూ వచ్చాయి.
0: As his birth happened to be Ashtami and the star Rohini, many of the miracles, mysteries happened.
1: ఇలాంటి పరిస్థితి యందు కంసుని ఆస్థానం లోపల బాలహంతకి అనేటువంటి ఒక రాక్షసి ఉంది.
0: There in the court of Kamsa, there was a demon.
1: ఆమె పేరు ఎవరికి చెప్పేది కాదు.
0: And her name is not known to anyone.
1: కాని పూతనా అని పిలుస్తూ వచ్చారు.
0: But people call her as
1: పూతనా. ఆ పూతన పని ఏమిటి? ప్రతి గ్రామము తిరగటము, ప్రతి పల్లె చూడటము, ప్రతి ఇల్లు చూడటము, ఎక్కడ చంటి బిడ్డ ఏడుస్తుందా అక్కడ చూచి ఆమెకు విషపాలు ఇచ్చేసి మరణం చేకూర్చేటువంటిది.
0: What Putana did in those days was she visited every village, every residence, wherever there was a child and poisons the child.
1: కానీ ఈ విధంగా తిరిగి తిరిగి ఈ రేపల్లెకు వచ్చింది.
0: Ultimately she reached రేపల్లె.
1: యశోద ఇంటి ముందు నిలిచింది.
0: She stood in front of the house.
1: అందమైన స్త్రీగా తయారైంది.
0: She looked very beautiful.
1: ఆమె ఇంటిలో ప్రవేశించింది.
0: She stepped into the house.
1: ఊళ్ళో ఉన్నటువంటి కృష్ణుని తీసి తన పాలు ఇస్తూ వచ్చింది.
0: And in fact she has picked up Krishna out of the swing and started feeding the bear.
1: కృష్ణుడు కూడా ఏ మాత్రం అల్లరి చేయలేదు.
0: కృష్ణ వాస్ నాట్ అజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్.
1: కానీ పాలతో పాటు ఆమె విషమును కూడా కలిపింది.
0: And in fact she mixed poison in the milk.
1: పీల్చి పీల్చి పీల్చి ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తంనంతా పీల్చి కింద పడదొక్కాడు.
0: కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ హస్ సక్డ్ ఆల్ దట్ అవుట్ ఆఫ్ హర్ బాడీ అండ్ షీ మేడ్ హర్ హి మేడ్ హర్.
1: ఆమె పడేటప్పటికి యశోద శబ్దం వచ్చి పరిగెత్తిపోయింది.
0: ద మూమెంట్ పూతన ఫెల్ ఆన్ ద గ్రౌండ్ లిజనింగ్ టు ద సౌండ్ యశోద కేమ్.
1: రాక్షసి
0: పూతన ఇస్ ద డెమన్.
1: ఈ రాక్షసిని చూచి
0: వాచింగ్ దిస్ డెమన్
1: చాలా భయపడి కృష్ణ దాని జోలికి నీవెందుకు వెళ్ళావు?
0: He said, Krishna, why did you go to her?
1: Amma, nenu dani joliki velaledu, adhe naa joliki vachindi.
0: He said, Mother, I did not go to her. In fact, she came to me.
1: Nannu champadanikai vachinatundi.
0: She came to kill me.
1: Ee putanu hata marchatam naa yokka kartavyam anna.
0: It is my duty to kill such a putana.
1: Ee vidhanga chesi,
0: having done so,
1: perugutu perugutu vachetappatiki,
0: as was growing up day by day,
1: prepalaloni balalato krishnudu ఆటలాడుతూ వచ్చాడు.
0: హి వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ ఇన్ దట్ వ్రేపల్లె.
1: ఈ వ్రేపల్లెలో బాలులతో చేరి గోవును తీసుకుని అరణ్యానికి వెళ్లేటువంటి వాడు.
0: అండ్ హి యూజ్డ్ టు రైడ్ ద కౌస్ యాజ్ ఎ కౌహర్డ్ బాయ్.
1: ఆ అరణ్యములో పశువులను తోలి పచ్చని గడ్డిని అవి భుజిస్తూ ఉండగా కృష్ణ గోపాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఆటలాడుతూ వచ్చారు.
0: As Krishna took all the cows to the nearby forest, as the cows started grazing the grass, and both of them were enjoying the time.
1: కాలమునే మర్చిపోయారు, గోవుల్నే మర్చిపోయారు.
0: In fact, they have forgotten the time and even the cows there.
1: ఈ గోవులు క్రమక్రమేణ కూడాను మరొక అడవిలో ప్రవేశించాయి.
0: And cows moved to some other forest thereafter.
1: ఈ అడవి లోపల అగ్ని దగ్ధంగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And there was bonfire at that moment in the forest.
1: ఈ అరణ్యములో ప్రవేశమైనటువంటి అగ్నిని చూచి అందరూ పిల్లలు భయపడిపోయారు.
0: వాచింగ్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ ద చిల్డ్రన్ దేర్ వర్ వెరీ మచ్
1: కృష్ణ మా గతి ఏమిటి?
0: కృష్ణ వాట్ వుడ్ హ్యాపెన్?
1: ఈ గోవులు ఏమైపోయినాయో?
0: వాట్ వుడ్ హ్యాపెన్?
1: వీటిని రక్షించలేవా నీవు?
0: కాంట్ యూ ప్రొటెక్ట్ కౌస్ కృష్ణ?
1: అని ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ లైక్ దట్.
1: బాలురారా,
0: బాయ్స్,
1: మీరేమి కంగారు పడకండి.
0: డోంట్ బి వరీడ్ ఎనీవే.
1: మీరు కొంతసేపు కన్నులు మూసుకోండి.
0: You close your eyes for some time.
1: Idantha aaripothundi anna.
0: Everything would be cooled down.
1: Krishna adnanu ye maatram kudunu javadaateetunti vaaru kaadu Gopalaru.
0: The other boys never disobeyed the command of Krishna.
1: Cheppinattuga nadchukuneetunti vaadu Gopalaru.
0: Other boys followed strictly the command of
1: Krishna. Andaru kannulu moosukunnaru.
0: All of them

0: their eyes.
1: కొంతసేపటికి అగ్ని అంతా చల్లారిపోయింది.
0: గోవులన్నీ
1: వచ్చేసాయి.
0: ద కౌస్ స్టార్టెడ్ రిటర్నింగ్.
1: చూచారు పిల్లలు.
0: ఆల్ బాయ్స్ వాచ్డ్.
1: ఈ చిత్ర విచిత్రమైనటువంటి యొక్క గోపాలుని యొక్క లీలలు కనిపెట్టి గ్రామములకు వెళ్లి గ్రామములో ప్రతి ఇంట కూడాను ఈ గోపాలుని మాత్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: వాచింగ్ దిస్ మిరకల్ హ్యాపెనింగ్ ద అదర్ బాయ్స్ వెంట్ ఆన్ విజిటింగ్ ఆల్ ద రెసిడెన్సెస్ అండ్ షేరింగ్ దిస్ మిరకల్.
1: ఎంత గొప్ప మంట.
0: What a fire!
1: ఈ గొప్ప మంటను ఎవరు కూడాను చల్లార్చలేరు. ఒక కృష్ణుడు మాత్రమే చేయగలిగాడు.
0: No one can extinguish that fire havoc.
1: కృష్ణుడు సామాన్యుడు కాదు.
0: He's not ordinary one.
1: ఇది కేవలము దైవ స్వరూపుడే.
0: He is very God himself.
1: అని గ్రామమునంతా చాటారు.
0: And then he publicized. They published.
1: రెండవ రోజు తిరిగి బాలులతో పాటు ఈ గోవులను తీసుకుని వెళ్లారు.
0: Following day, they went along with the cows.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గము లోపల దివ్యత్వాన్ని గుర్తించేటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ స్పిరిచువల్ పార్ట్ దోస్ దట్ రికగ్నైజ్ గాడ్ ఆర్ విమెన్ ఇన్ పర్టికులర్.
1: స్త్రీలే దైవత్వాన్ని మొట్టమొదట గుర్తింపజేసేటువంటి వారు.
0: విమెన్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కొంతసేపు ఆడుకున్న తర్వాత కృష్ణుడు నాకు ఆకలి వేస్తుండాది అన్నాడు.
0: ఆఫ్టర్ ప్లేయింగ్ సమ్ టైమ్ కృష్ణ సెడ్ ఐఎమ్ హంగ్రీ.
1: గోపాలుడు వచ్చి, స్వామి ఏం చేసేది, నేను ఊర్లోకి వెళ్లి తీసుకుని వస్తాను అంట అన్నాడు. పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో.
1: సమీపంలోనే బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు.
0: దేర్ ఇస్ జస్ట్ యజ్ఞ సీక్రెట్ రిచువల్ గోయింగ్ ఆన్.
1: కాబట్టి మిత్రులు పోయి మా గోపాలునికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగండి.
0: The boy, and he said, better boys go over there and ask for the offering to be given to Krishna.
1: Akkada poi adigetappatiki vaaru idi saadhyam kaadu.
0: Those people said, no, it's not possible.
1: Evadu goparudu valla pillavaada maaku akkarledu mem anni kuda bujinchin tarvata poojalu poorthi aina tarvata yagnam poornavrutti jarigina tarvata ee prasadam mem pettam annaru.
0: They said, we are not going to give food any longer. Who is the cowherd by Gopala? It's only after the priest partake their food, then the remaining food would be distributed.
1: Tirigi nirasha cheta vachi krishnuliki chepparu.
0: The boys returned totally disappointed.
1: Krishnudu chepparu.
0: Krishna said,
1: పిల్లల యొక్క బాధలు అమ్మలకు తెలుసును కానీ అయ్యలకేం తెలుసునరా?
0: The suffering of the children is known to mother, never to a father.
1: కనుక మీరు వెళ్లి అమ్మను ఉంటుంటారు, అమ్మను పోయి అడగక్కండి.
0: సో బెటర్ బాయ్స్ యు గో అండ్ అప్రోచ్ మదర్.
1: వీరందరూ పోయేటప్పటికి అమ్మలు అనేక రకమైనటువంటి వంటలు చేస్తూ ఉన్నారు.
0: బై ది టైమ్ ది బాయ్స్ వెంట్ దేర్ దే సా మెనీ మదర్స్ లేడీస్.
1: అమ్మ కృష్ణుడు పంపితే మేము వచ్చాము.
0: We have come here in
1: Krishna chaala aakalito unnadu.
0: Krishna is very hungry.
1: Athani aakalu teechada kosamani mimmanna bhojanam adevanni chepparu.
0: In fact, you have come here to take the food from
1: you. Ayyo nayana, sarvulakunu bhojanam pettetundi bhagavantudu mammanni bichchinaga adugutunnada, inta adrushtam maaku chikkinda ani vaare anni packle chesukoni mootalu kattukoni vaade bhartulaku cheppakunda aa mootalu teesukoni vacharu.
0: All those felt very happy because Krishna feeds everybody in the whole of the world. When he asked for food, they were prepared and packed the food themselves and sent to Krishna.
1: Krishnudiki chakkaga anni vantalu pettaru.
0: They sent all preparation.
1: Krishnudu gopalaru bhujinchina tarvata
0: and of Krishna and Gopala spoke.
1: Krishnudu cheppadu, amma
0: Krishna,
1: mee padulu akkada kaachukoni untaru.
0: Your husbands will be waiting for you there.
1: Meer vellandi annadu.
0: He wanted them to go back.
1: Kartavyam yogamuchyate.
0: Discharging the duty is yoga.
1: Mee duty meer cheyandi.
0: Do your duty.
1: ఆలస్యం చేయకండి.
0: నెవర్ డిలే.
1: వెళ్ళండి అన్నాడు.
0: బెటర్ యూ రిటర్న్.
1: వాళ్ళకు వెళ్ళడానికి మనసు రాలేదు.
0: దే వర్ నాట్ ప్రిపేర్ టు గో.
1: కృష్ణుని యొక్క సన్నిధే మా పెన్నిధి అని భావించుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కృష్ణ ఇస్ ప్రాపర్టీ, దేర్ ప్రాపర్టీ.
1: కానీ వీరు పోయి ఆ పతులకు చెప్పేటప్పటికి
0: బై టైమ్ దే వెంట్ అండ్ రిపోర్టెడ్ టు దేర్ హస్బెండ్స్,
1: కృష్ణుని యొక్క లీలా మానుష విగ్రహమే కనుక అతని యొక్క మాయాభయంతం చేత వారి మనసులు మారిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ the mister of Krishna, the minds of the husbands changed, transformed.
1: Var chaala aanandinchi,
0: they were very happy.
1: Krishna prasadam meer emaina tichara maaku ani aa patrunu adigaru.
0: The husbands in fact asked, have you come with the prasada of
1: vaala prasadam andariki viprulakanta pancharu.
0: The prasada was distributed to all friends there.
1: Inka sayankalam ayipoyindi.
0: It was the evening time.
1: తాను ఇంటికి వస్తున్నారు.
0: దే వర్ రిటర్నింగ్.
1: దారి లోపల అగాధుడు అనే రాక్షసుడు ఒక పెద్దగా సర్పంగా పండుకున్నాడు.
0: ఆన్ ది వే దే ఫౌండ్ ఎ డెమన్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బిగ్ సర్పెంట్.
1: అతను కూడాను కంసుడు పంపించినటువంటి యొక్క రాక్షసే.
0: ఆల్సో ది డెమన్ సెంట్ బై కంస.
1: వాని పేరు అగాధుడు.
0: హిస్ నేమ్ ఇస్ అగాధుడు.
1: అగాధుని ఒక్క నోరు తెరిస్తే కారులు కూడాను ఆ నోట్లో వెళ్లిపోతాయి.
0: This mighty serpent Ragatha opens the mouth, even calves can
1: get it.
0: Such a big mouth Ragatha
1: has.
0: And he swallowed all the cows.
1: And
0: he was ready even to swallow Gopalas.
1: గోపాలు కృష్ణ కృష్ణ కృష్ణ నీవే మాకు గతి.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: గోవులన్నీ పోయినాయి, మేము ఇంటి దగ్గర ఏమి చెప్పాలి?
0: When people ask us at home, what happened to the cows, how are we going to pacify
1: it? అని కృష్ణుని ప్రార్థించారు.
0: They prayed to Krishna.
1: మీరు తొందరపడకండి, తొందరపడకండి.
0: He said, don't be in a hurry.
1: ఏ మాత్రం కూడా మీరు బాధపడకనక్కర్లేదు, నేను దాన్ని నివారణ చేస్తానన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు సఫర్, ఐల్ ఫైండ్ ఎ సొల్యూషన్.
1: ఆ నోటిలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: కృష్ణ హాస్ గాన్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది సర్పెంట్.
1: ప్రవేశించి తాను పెద్ద ఎన్లార్జ్ అవుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ఎన్లార్జింగ్ హిస్ బాడీ.
1: ఆ సర్పం చీలిపోయింది.
0: అండ్ ద హోల్ సర్పెంట్ గాట్
1: మరణించింది.
0: పీసెస్
1: మరణించింది.
0: డైడ్ దేర్.
1: అప్పుడు ఈ పిల్లలు చూచి కృష్ణ మహాత్మను ఇంకా దినదినానికి అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ది అదర్ బాయ్స్ వెంట్ ఆన్ ప్రొపగేటింగ్ పబ్లిసైజింగ్ దిస్ మిరకల్ విత్ ద రెస్ట్.
1: ఈ వార్తను కూడాను గోకుల్ లోపల అందరికి చెప్తూ వచ్చారు.
0: దిస్ న్యూస్ వాస్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవ్రీవేర్.
1: ఈ విధమైనటువంటి వీరులు ఆనాటి గోపాలు క్షణ క్షణం కూడా అనుభవిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దోస్ బాయ్స్ ఇన్ దోస్ డేస్ ఎక్స్పీరియన్స్ ద మిరకల్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా
0: వెన్ డేస్ వర్ పాసింగ్ బై,
1: ఇంకా ఇది సాధ్యం కాదు ఈ పిల్లవాడిని చంపటమని కంసుడు నిర్ణయించుకున్నాడు.
0: కంసా కుడ్ కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు కిల్ కృష్ణ.
1: కంసుడు దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి ఈ యొక్క సంబంధమును తెలుసుకుని అతన్ని పంపడం మంచిదనుకున్నారు.
0: అండ్ హి హస్ ఫైనల్లీ డిసైడెడ్ టు సెండ్ హిస్ మినిస్టర్ హావింగ్ నోన్ ది రిలేషన్.
1: అక్రూరుని పిలిచారు.
0: దే సమన్డ్ అక్రూర.
1: అక్రూర
0: అక్రూర
1: మన యాగమునకు కృష్ణ బలరాములను తీసుకుని రామని చెప్పాడు.
0: బిఫోర్ యూ బ్రింగ్ కృష్ణ అండ్ బలరామ టు అటెండ్ ది సీక్రెట్ రిచువల్ యాగ.
1: ఆయన కృష్ణ బలరాములను తీసుకుని పోవటం ఇష్టం లేదు.
0: అండ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ దెమ్.
1: ఇతను రాక్షసుడు, ఆ పిల్లలు ఏమి చేయగలరు ఏమో అని భయపడుతూ వచ్చాడు.
0: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాస్ ఇస్ ద డెమన్ హూ ఇస్ ఆస్కింగ్.
1: కానీ రాజాజ్ఞను మీరడానికి వీలు లేదు.
0: బట్ దే కెనాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్.
1: శిరస వహించాడు, రథము తీసుకుని వచ్చాడు వేపల్లెకు.
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ దే బ్రాట్ ద చారియట్.
1: దాంట్లో బలరామకృష్ణుడు కూర్చున్నారు.
0: బలరామకృష్ణ సాట్ దేర్.
1: వాళ్ళని తీసుకుని పోతున్నారు.
0: అండ్ హి వాస్ టేకింగ్ దెమ్.
1: కానీ గోపికలు అందరూ కూడా గోపాలు అడ్డం పడ్డారు.
0: ఆల్ అదర్ బాయ్స్ దే నెవర్ వాంటెడ్ కృష్ణ టు మూవ్ అవుట్.
1: కృష్ణ మమ్మల్ని వదిలిపోకూడదు.
0: కృష్ణ డోంట్ లీవ్ అస్.
1: మాకు గతి ఎవరు?
0: హూ విల్ ప్రొటెక్ట్?
1: వాడు మహారాక్షసుడు.
0: అండ్ హిస్ ఎ డెమన్.
1: ఇక్కడ ఉండగానే ఎన్నో రకములైనటువంటి వేషములు వేశాడు.
0: అండ్ యు నో ఆల్ ద ట్రిక్స్ మేడ్ బై హిమ్.
1: కాబట్టి మీరు వెళ్ళకూడదని రథమునకు పండుకున్నారు అడ్డం.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ అబ్స్ట్రక్టింగ్ ద వే ఆఫ్ ద చారియట్ బికాజ్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ కృష్ణ.
1: కానీ కృష్ణుడు సమయానికి తగు మాటలన్నట్టుగా అతి మధురంగా అతి విధమైనటువంటి వినయంతో వాళ్ళకు చక్కగా బోధించి వారిని ప్రక్కకు నెట్టాడు.
0: బట్ కృష్ణ టాట్ దెమ్ ఇన్ ఎ స్వీట్ వే క్వైట్ అప్రోప్రియేట్ టు ద మోమెంట్ ఆఫ్ టైం.
1: వాడింకా ఆ మధురాపురం లోపల చేరారు.
0: దే రీచ్డ్ మధుర.
1: కుబ్జ వంకరిగా ఉండేటువంటి పొట్టి మనిషి.
0: కుబ్జ ఎ షార్ట్ విత్ ఎ హంచ్.
1: ఆమె అనేక రకమైనటువంటి ఒక సుగంధ ద్రవ్యాలంతా కూడాను కంసునికి తీసుకుని పోతుండాలి.
0: కుబ్జ వాస్ క్యారీయింగ్ ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ సెన్స్.
1: ప్రతి నిత్యము ఆ కుబ్జ యొక్క పని ఇదియే.
0: దట్ ఇస్ ద జాబ్ ఆఫ్ దిస్ కుబ్జ.
1: అప్పుడు కృష్ణుడు వెళ్ళాడు.
0: కృష్ణ వెంట్ దేర్.
1: ఏమిటమ్మా పొట్టమ్మా ఈ చిన్నవన్నీ తీసుకుని పోతున్నావు ఎవరి కోసం అన్నాడు.
0: హి సెడ్ ఓ డ్వార్ఫ్ లేడీ వాట్ ఆర్ దిస్ దట్ యు ఆర్ క్యారీయింగ్ సెన్స్ వేర్.
1: అయ్యా బాలక నీకు ఈ సంగతి తెలియదు.
0: హి సెడ్ ఓ బాయ్ యు డోంట్ నో వాట్ ఐ యామ్.
1: మా కంసుడు చక్రవర్తి.
0: మై కంస ఇస్ ఎన్ ఎంపరర్.
1: అతనికి నా సుగంధ ద్రవ్యం అంటే చాలా ఇష్టము.
0: హి రియలీ లైక్స్ ఆల్ దిస్ సెన్స్.
1: అతన్ని పూసుకునే నిమిత్తమే నేను తీసుకెళ్తున్నాను.
0: ఐ యామ్ క్యారీయింగ్ ఆల్ దిస్ సెన్స్ టు హిమ్.
1: అప్పుడు కృష్ణుడు నవ్వాడు, బలరాముడు కూడా నవ్వాడు.
0: దెన్ కృష్ణ అండ్ బలరామ స్మైల్.
1: మెత్తగా దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ దేర్ సాఫ్ట్లీ.
1: ఆమె రెండు పాదములను తన యొక్క కాలితో తొక్కుతాడు.
0: అండ్ హి ఇన్ ఫ్యాక్ట్ హి హస్ జస్ట్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫీట్.
1: చెక్కుల కింద చేయి పెట్టాడు.
0: అండ్ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ హర్ చీక్స్.
1: పైకి ఈడ్చాడు.
0: అండ్ లిఫ్టెడ్ అప్.
1: ఆ పొట్టిగా ఉన్నటువంటిది వంకరిగా ఉన్నటువంటి యొక్క ఆ కుబ్జ చక్కని రూపాన్ని ధరించింది.
0: కుబ్జ హూ ఇస్ షార్ట్ విత్ ఎ బెంట్ బాడీ హర్ బాడీ బికేమ్ స్ట్రైట్ దెన్ అండ్ దేర్.
1: ఈ ఆనందాన్ని భరించుకోలేక పరిగెత్తిపోయింది కృష్ణుడి దగ్గర కంసుడి దగ్గరికి.
0: కుబ్జ కుడ్ నాట్ కంట్రోల్ హర్ హ్యాపీనెస్. షీ ర్యాన్ ఆల్ ద డిస్టెన్స్ టు కంస. దీనిని
1: చెప్పాడు త్యాగరాజు.
0: దిస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ నరేటెడ్ బై త్యాగరాజు.
1: ఈ భగవంతుడి లీలలు తెలియదు తరమా?
0: Is it possible to estimate miracles of God?
1: Vacham gocharundani నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి ప్రభుమయ్య వాచమ గోచరుండని.
0: Is it possible to estimate the mystery and the glory of God? We have been waiting for your grace. We have been praying because you cannot be described nor comprehended.
1: Kaaludugoni poyina guru pitrini techichinaavu.
0: In fact, you have brought back to life.
1: Kaalini madamalchinaavu.
0: And you killed the serpent.
1: Vasudeva devaki charanu vidipinchinaavu.
0: And you made Vasudeva free.
1: Melugandi aina Draupadi ha Krishna ayani maralida prochinaavu.
0: And you protected the Draupadi at the time of humiliation.
1: Kucheluni aarti deechinaavu.
0: And you also made Kuchela quite happy.
1: Kurupi aina Kubja vakramalanu pogottinaavu.
0: And Kubja could be born.
1: Melu pandavulanu gaachinaavu.
0: And you protected everybody.
1: 16,000 Rama మణులను బ్రోచినావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ప్రొటెక్టెడ్ 16,000
1: గోచరుండని.
0: యు ఆర్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
1: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ.
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ బ్రహ్మా టు ఎస్టిమేట్ అండ్
1: కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్య వాచమ గోచరుండని.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ ఐ హావ్ బీన్ ప్రేయింగ్.
1: ఈ మహత్తరమైన చరిత్రములు గ్రామమంతా ప్రాకిపోయింది.
0: ద హోల్ స్టోరీ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద విలేజ్.
1: అప్పటి నుంచి కంసుడికి మరింత దేశం వచ్చింది.
0: అండ్ దెన్ కంస డెవలప్ మచ్ మోర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
1: అక్కడ మరి యుద్ధం పెట్టాడు.
0: అండ్ దెన్ దేర్ హి మేడ్ అనదర్ నై.
1: సిపాయిలతో యుద్ధం చేయిస్తూ వచ్చాడు.
0: అండ్ హి మేడ్ ఆల్ సోల్జర్స్ టు ఫైట్.
1: దాన్ని చూడటానికి అగ్రుణ్ణి పంపించి ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రామని చెప్పాడు.
0: టు వాచ్ ద హోల్ హి వాంటెడ్ బోత్ ది బాయ్స్ టు కమ్ దేర్.
1: బలరామకృష్ణుడు కూడాను ఇద్దరు కూడా ఆ రోడ్డులో నడుస్తూ ఉంటే
0: as Balaram and Krishna was passing by the street
1: లోపల దాచుకున్నటువంటి స్త్రీలు కూడాను బయటికి వచ్చి వీరికి ఆ నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: Ladies who were there at their residences came out to greet them and welcome them.
1: ఎవరి పిల్లలు?
0: What are these boys?
1: తేజోవంతులుగా ప్రకాశిస్తున్నారు.
0: They are brilliant and effulgent.
1: మహా చక్రవర్తుల కుమారులుగా ఉంటున్నారు.
0: They are prince, princess.
1: అని మాట్లాడుకుంటూ ఉన్నారు.
0: They were talking like that.
1: వీరు ప్యాలెస్ లో ప్రవేశించారు.
0: And they entered into the palace.
1: అక్కడ మళ్ళా యుద్ధం అనే ఇద్దరికి జరుగుతూ ఉంటుండాలి.
0: And there went on the fight there.
1: ఆ యుద్ధం లోపల ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు.
0: No one lost and no one won there.
1: అప్పుడు ఈ పిల్లలు ప్రవేశించారు.
0: The boys got in.
1: ఎక్కడ?
0: Where?
1: పైన కూర్చొని ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఒక కంసుణ్ణి మెడబెట్టి లాగేశారు.
0: In fact, they have pulled on the Kamsa who was there on the top watching what all
1: పై నుంచి కింద పడ్డాడు కంసుడు.
0: And Kamsa fell down on the ground.
1: పొట్ట పైన కాలు పెట్టి కృష్ణుడు చీల్చి వేశాడు.
0: And Krishna tore him to pieces.
1: కంసుడు మరణించాడు.
0: Kamsa died.
1: కంసుని మరణించిన తక్షణమే
0: ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కంస
1: ఆస్తి ప్రశాస్తి అనేటువంటి ఇద్దరు భార్యలు ఆయనకు.
0: అండ్ టూ వైఫ్స్ ఆస్తి ప్రశాస్తి.
1: అతని ఆ బిడ్డలు ఇంకా గ్రామంలో ఉండేటకు వీల్లేక
0: as it was not possible for them to stay any longer
1: tandri intiki bayalteri poyaru.
0: They were returning to house of their parents.
1: Kaani tandiki ee vaartha chepparu.
0: And this news was conveyed to their father.
1: Vakasudu aa tandri.
0: And father also said them powerful.
1: Ee vaartha vinna tachaname
0: the moment he got the news
1: marinta kopam pejjarilli
0: he was more furious.
1: Balaram krishnunu champadaniki anpayil deru.
0: He was prepared to kill Balaram Krishna.
1: Ee vidhanga aneka paryayamulu vachi
0: they came repeatedly
1: balramakrishnunto poradi
0: they fought with balramakrishna
1: ye matramu vijayanni sadinchukoleka
0: and they could not win any time.
1: Avmanamto taanu vellipoyadu.
0: They returned in shame and humiliation.
1: Ee vidhanga krishnu yokka leelanni kudanu kevalamu దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించి తాను సత్ప్రవర్తన ప్రకటించే నిమిత్తము.
0: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ హావ్ గాట్ టూ ఫోల్డ్ పర్పసెస్ వన్ టు కిల్ ద వికెడ్ అండ్ టు ప్రొటెక్ట్ ద పైయస్ పీపుల్ దాదా.
1: కానీ ఆ ద్వాపర యుగమునకు అది ధర్మం కాని
0: దట్ ఈస్ ద ధర్మ కోడ్ ఆఫ్ ద్వాపర
1: యుగ మిగతా ధర్మ యుగమునకు ఇవి ధర్మములు కాదు.
0: దట్ హాస్ నాట్ బీన్ ద సేమ్ కేస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యుగ.
1: మంచి మాటల చేత
0: ఇస్ గుడ్ టాక్
1: ఆదర్శవంతమైనటువంటి మార్గముల చేత మానవులను కొంతవరకు సరిదిద్దాలి.
0: అండ్ మ్యాన్ హ్యాస్ టు బి కరెక్టెడ్.
1: ఈ విధంగా కృష్ణుడు ఆనాడు అనేక రకములైనటువంటి లీలలను చూపుతూ వచ్చాడు.
0: కృష్ణ హ్యాస్ షోన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఈ విధంగా చూపుతూ వస్తుండగా
0: బై షోయింగ్ ది మిరకిల్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక పండ్లు అమ్మేటువంటి ఆమె బుట్టలో పండ్లు తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది.
0: ఏ లేడీ ఎ వెండర్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ కేమ్ విత్ ఎ బాస్కెట్.
1: ఆనాడు పండ్లకు ధనం ఇచ్చి కొనేటువంటి వారు కాదు.
0: దోస్ డేస్ దే నెవర్ పేడ్ మనీ.
1: ఇంత ధాన్యాన్ని ఇచ్చి ఆ పలములు కొనేటువంటి వారు.
0: ఇట్ వాస్ బార్టర్ సిస్టమ్ ఎక్స్చేంజ్ వేర్ దే గివ్ ద గ్రెయిన్.
1: ఆ పండ్లు అమ్మేటువంటి స్త్రీ ఈ బలరామకృష్ణుని చూసేటప్పటికి ఎంత ఆనందంగానో మైమర్చిపోయారు.
0: అండ్ ద ఫ్రూట్ వెండర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ వాచింగ్ బలరామ కృష్ణ.
1: పిలిచింది, మంచి పలములు ఏరింది, ఆ పిల్లలకు నోట్లో పెట్టింది.
0: షీ పిక్డ్ అప్ వెరీ గుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గేవ్ ది టూ బాయ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సే
1: అమ్మా, నీ ఫలములు నేను భుజించాను.
0: ఐ హావ్ టేకెన్ యువర్ ఫ్రూట్స్.
1: నీకు ప్రతిఫలంగా నేను ఏదైనా అందించాలి, కానీ నేను నీ ఫలములు భుజించి వృధాంగా నేను కాలములు చేయను.
0: ఐ మస్ట్ గివ్ యు సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ ఐ హావ్ పార్టేకెన్. ఐ డోంట్ టేక్
1: ఇంటిలో వెళ్ళి చిన్న బుచ్చి చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: స్మాల్ లిటిల్ బ్యూటిఫుల్ పామ్స్ హి కలెక్టెడ్ గ్రెయిన్.
1: దారంతా కూడా బియ్యం కారుతూ వచ్చాయి.
0: అండ్ ది గ్రెయిన్ వెంట్ ఆన్ ఫాలింగ్ ఆన్ ద వాటర్.
1: ఇది కొంచెం మిగిలినాయి.
0: అండ్ ఓన్లీ ఫ్యూ.
1: ఆ మిగిలినవి ఆమె బుట్టలో వేశాడు.
0: అండ్ హి గేవ్ ఇట్ టు హర్ అండ్ కెప్ట్ ఇన్ ద బాస్కెట్.
1: ఆమె ఏమిటి ఏమి అని విచారం ఏమాత్రమో చేయలేదు.
0: దట్ లేడీ వాస్ నెవర్ బాదర్డ్ వాట్ ఇట్ ఇస్.
1: నేను కష్టపడి పండ్లు అమ్ముకొని భుజించి జీవించుతుండేటువంటి దాన్ని.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ మై లైఫ్ బై సెల్లింగ్ ది ఫ్రూట్స్ ఎవ్రీడే.
1: ఇంటికి పోయింది, బుట్ట దింపింది.
0: షీ వెంట్ హోమ్ అండ్ జస్ట్
1: ఆ బుట్టలో అంతా మడులు మెరుస్తూ వచ్చాయి.
0: కృష్ణుడు
1: పెట్టినటువంటి బియ్యం అంతా కూడా మడులుగా మారిపోయినాయి.
0: ఆల్ ద రైస్ గ్రెయిన్ గివెన్ బై కృష్ణ గాట్ చేంజ్డ్ ఇంటు డైమండ్స్.
1: ఆ యొక్క కృష్ణుడి యొక్క లీలలు,
0: ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ,
1: అగమ్యమైనటువంటివి, అగోచరమైనటువంటివి, అప్రమాణమైనటువంటివి.
0: దే ఆర్ బియాండ్ ఆల్ ది ఎస్టిమేట్, నో కంపారిజన్, ఇర్రెసిస్టిబుల్.
1: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాకు కాని వీలు కానటువంటి ఒక లీలలు.
0: ద వర్డ్ కెనాట్ డిస్క్రైబ్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్, బోత్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఇన్ వెయిన్.
1: కనుక అట్టి కృష్ణుని యొక్క లీలలను గోపాలు చాలా వరకు అనుభవించి
0: the divinity of krishna has been experienced by
1: vaari jeevitamulu saathakam gaavinchukunnaru
0: and they redeemed god their lives liberally.
1: Aa naati jeevitam aneetundi chaala pavithram aneetundi.
0: The life in those days was highly sacred.
1: Paropakaram tappa parapakaram aneetundi ee naadu iriginatundi vaaru.
0: In fact it was only help rendered, no
1: eppudu help help help.
0: They helped all the time.
1: Alanti paristhithi lopala bhagavantunni poorthi gurtinchukuntu vacharu.
0: They could know god right from the beginning.
1: మనం చేయవలసింది పరోపకారం.
0: We have to serve others.
1: ఎవరిని బాధించకూడదు.
0: We should not hurt anybody.
1: ఎవరిని హింసించకూడదు.
0: We should not harm anybody.
1: సాధ్యమైనంత వరకు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: To the extent possible, help ever, hurt never.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత
0: since they were doing so,
1: అనేక మందికి అంతా కూడా ఈ యొక్క మహత్తరమైన శక్తులు గుర్తిస్తూ వచ్చారు.
0: Many people started noticing, observing.
1: ఈనాడు కూడా అంతే.
0: The same is true today.
1: నా ఆచారమే ప్రధానము.
0: In fact, what he is doing is important.
1: ఎవ్వరు కూడా నాపైన ద్వేషం లేదు.
0: In fact, no one hates Bhagavan.
1: ఎవ్వరికి నాపైన అయిష్టం లేదు.
0: No one dislikes him.
1: కారణం ఏమిటి? నేను ప్రేమిస్తున్నాను, వారు ప్రేమిస్తున్నారు.
0: Bhagavan loves you all and you love him in turn.
1: విశ్వమంతా ఒక కుటుంబము.
0: The whole world is a family.
1: ఈ కుటుంబం లోపల కలహములు ఎక్కడవి?
0: In this family,
1: ద్వేషములు ఎక్కడవి? అసూయలు ఎక్కడవి?
0: No jealousy.
1: ఇవన్నీ కల్పించుకున్నటువంటివి.
0: These are all artificial.
1: కానీ ఎవరేమి కల్పించుకు నా సత్యం నా సత్యమే. సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: స్పీక్ ట్రూత్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ద మోస్ట్ పాలటబుల్
1: వే. ఈ ప్రపంచం లోపల సత్యం కంటే మించిన భగవంతుడు మరొకటి లేడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ ట్రూత్.
1: Truth is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ రెండింటినే మనం సక్రిగా తీసుకోవాలి.
0: These two should be cardinal principles.
1: నాలో ఉన్నటువంటి సంపద మీకు చెప్పాను.
0: Bhagavan said his property.
1: ప్రేమనే నా యొక్క సంపద.
0: Love is Bhagavan's property.
1: త్యాగమే నా యొక్క భోగము.
0: Sacrifice is
1: property. ఇంతకంటే నాకు ఆనందం ఏమిటుంది?
0: Yes, that you simply.
1: ఈ ఆనందం చేతనే నేను ఇంతకాలము కార్యాలు జరుపుతూ వచ్చాను.
0: Because of his bliss, he is able to accomplish.
1: ఎవ్వరూ ఏ విధమైనటువంటి విచారము చేయనక్కర్లేదు.
0: Nobody need to worry.
1: నా కార్యములన్నీ విజయమే.
0: భగవాన్ ప్రాజెక్ట్స్ ఆర్ బౌండ్ టు బి.
1: మనం చేసేటువంటి మంచి కార్యం కనుక మంచి కార్యానికి ఏమాత్రం విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ గుడ్ టాస్క్ టు బి అండర్టేకెన్.
1: ఇలాంటి ఒక త్యాగానికి ఎక్కడి నుంచినైనా వస్తుంది మనకు.
0: Sacrifice will get help from all.
1: త్యాగం పని చేసేటువంటి వారు లేరు కానీ.
0: In fact, there are no people.
1: త్యాగానికే మనం పూనుకుంటే ఎన్ని కోట్లైనా మనకు వస్తుంది.
0: If you are ready to sacrifice, will you have
1: భారత దేశం పవిత్రమైన దేశము.
0: Bharat is a sacred
1: ఇది
0: land.
1: త్యాగ భూమి.
0: It's a land of
1: ఇది యోగ భూమి.
0: It's one of spiritual discipline.
1: Not భోగ భూమి, కర్మ భూమి.
0: It's one of action, not of affluence.
1: నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం.
0: No position, no authority, nothing whatsoever.
1: ఈ త్యాగ త్యాగభావం చేతనే ఇన్ని విధులు సమకూరుతూ ఉన్నాయి.
0: ఇట్ ద సాక్రిఫైస్ దట్ మేక్స్ అదర్స్ టు ఫాలో.
1: నేను ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను.
0: మెనీ మెనీ థింగ్స్ దట్ భగవాన్
1: ఏ విధమైనటువంటి పనులు
0: మెనీ
1: నాకు అక్కడ ఎన్నటువంటి పనులు ఏది లేవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డస్ నో వాంట్ ఎనీథింగ్ పర్సనల్.
1: తెల్లవారు లేచిన తక్షణమే పేపర్ ఎత్తేటప్పటికి
0: the morning the movement newspaper
1: ee paper lopala bharatiya sanskruti viruddhamainatundi veshalu kanipistuntayi.
0: All those news items are against the culture of bharat.
1: Mana bharatiya stree dharmamulu enta pavitramainatundi vivi.
0: And in fact the code of bharat
1: prachina kaalam nunchi kodanu mana streela yokka gauravamu anta goppadiga kanipistundi.
0: The ancient culture of bharat speaks depicts of
1: aa streela nunchi ne sarva shaktulu aavirbhavistu vachayi.
0: And we find in a different way today.
1: అలాంటి స్త్రీల యొక్క వేషములు చాలా విపరీతంగా మారుతూ ఉన్నాయి.
0: And we find their behavior also.
1: ఈ సినిమాల వల్ల ఈ పేపర్ల వల్ల మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
0: The culture of Bharat is ruined by cinemas and papers.
1: ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి.
0: We have to uphold the culture of Bharat.
1: స్త్రీల యొక్క ధర్మాన్ని మనం కాపాడాలి.
0: We have to protect, safeguard the
1: పవిత్రమైనటువంటి యొక్క కర్మను మనం పోషించాలి.
0: We have to undertake sacred activities.
1: దీనికి తగినటువంటి యొక్క ఆధారం ఏమైనా చూడాలి.
0: And we should certainly go by an ideal.
1: నేను ఒకటి తలుచుకున్నాను.
0: భగవాన్ విల్డ్
1: స్త్రీలను గౌరవంగా మర్యాదగా వారిని తగినటువంటి రీతిగా వారిని ప్రచారం చేసేటువంటి వాడికి కొన్ని లక్షలు ఇవ్వాలని అనుకున్నాను.
0: భగవాన్ విల్డ్ టు గివ్ లక్స్ అండ్ లక్స్ to those people who want to protect safeguard the culture of lady.
1: Aa vidhanga papers gaani cinemalu gaani istupothe mana bharatiya sanskrutini poshimpa padutundi.
0: And in fact the culture can be upheld and maintained by
1: ee jagatlo prati okati paisa paisa paisa paisa.
0: In this world everything is related to money.
1: Kargune dhanamtone ee dharmanni manam kaapadali.
0: And therefore dharma has got to be protected.
1: Vipreetamainatundi veshalu ye maatramo paper lo kanipinchakoodadu.
0: And we should not
1: asabhyamainatundi veshalu ye maatramo manam choodakoodadu.
0: You should not say that
1: ee naati pillalu aa veshalu chustunte entano మారిపోయిపోతున్నాయి.
0: యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ అబ్సినిటీ ఆర్ వల్గర్ థింగ్.
1: భవిష్యత్ బాలురంతా కూడా నాశనం అవుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి స్పాయిల్డ్.
1: ఇలాంటివంతా లేకుండా మన భారతీయ సంస్కృతిని పోషించాలి.
0: వి హావ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక దీన్ని పోషించే నిమిత్తమై నేను ఎంతైనా కొన్ని పాటు పడాలి.
0: భగవాన్ ఇస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు
1: నేను సిద్ధంగా ఉన్నాను.
0: Bhagavan is ready.
1: Inka munmundu ee bharatiya samskrutini poshinchali.
0: In future the culture of bharat has to be
1: satyam cheppali.
0: Truth has to be
1: dharmam cheyali.
0: Dharma has to be done.
1: Anyaya akramana arikattali.
0: One has to control injustice.
1: Ee vipreetamainatundi veshalanu dooram cheyali.
0: All perversions should be
1: gaurava maryadalato mana streelanu kaapadukovali.
0: The respect and the esteem of the ladies should be maintained.
1: Streela gauravame mana bharat desham yokka gauravamu.
0: The respect of the women stand for
1: aa streela yokka bhagyame mana bharat desham yokka bhagyamu.
0: And in fact their wealth is wealth.
1: అలాంటి భాగ్యలక్ష్ములంతా మనము ఈనాడు వెస్ట్ లక్ష్ములుగా
0: మార్చుకుంటున్నాం.
1: అదే విధంగానే అనేక మంది తల్లులంతా కూడా ఇలాంటి ప్రబోధన చేస్తూ రాగానే మన భారతదేశం లోపల పెద్దలంతా కూడా ఎంతో అభివృద్ధి వచ్చారు. మదర్స్ మంచిగా ఉంటుంటేనే చిల్డ్రన్ మంచిగా
0: ఉంటుంటారు.
1: కనుక తల్లులు మంచివారు గాను పిల్లలు మంచివారుగా ఉంటే కొత్త నేను ఇప్పుడు ఇంకో హాస్పిటల్ కట్టి మదర్ అండ్ చైల్డ్
0: భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫర్ మదర్ చైల్డ్ కేర్ సెంటర్.
1: తల్లిని సరైన రీతిలో కాపాడుకుంటూ ఉంటే పిల్లలను సరైన రీతిలో పోషిస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హౌ ఇస్ ఇట్ ద మదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి ఫైండ్ కాంట్రడిక్టరీ బిహేవియర్.
1: చిన్న పిల్లలు పండుకొని ఉంటారు.
0: చిల్డ్రన్ రెస్ట్ ఎట్ హోమ్.
1: వాళ్ళు వినేటట్టుగా అమ్మా నాన్నలు పోట్లాడుతూ ఉంటారు.
0: ఫాదర్ అండ్ మదర్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: వాళ్ళు తిట్టుకుంటూ లేస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్.
1: అవి వినేటప్పటికి పిల్లలు వీళ్ళు కొట్టుకుంటూ లేచిపోతారు.
0: ద చిల్డ్రన్ ఆల్సో గెట్ అప్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: కనుక అలాంటివి జరగకూడదు.
0: సచ్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రుల యొక్క మాటను శిరసావహించాలి.
0: వన్ హస్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
1: ముఖ్యంగా మనం తల్లిదండ్రులను సంతోష పెట్టాలి.
0: హౌ టు మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
1: ఆ తల్లిదండ్రులు పిల్లల కోసమని తన ప్రాణాలే అర్పితం చేస్తుంటారు.
0: పేరెంట్స్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ చిల్డ్రన్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు మన భారతదేశంలో పెంచాలి.
0: This kind of behavior conduct has got to be encouraged.
1: కాని దురదృష్టవశాత్తు
0: unfortunately
1: తల్లి లేనటువంటి పిల్లలు తండ్రి లేనటువంటి పిల్లలు ఈనాడు ఉండి చాలా అవస్థలకు గురి అవుతున్నారు.
0: We have many orphans who are really suffering.
1: అట్లాంటి పిల్లలు తెప్పించి
0: వాళ్ళకు
1: కొన్ని గ్రామాలు నింపించి
0: వాళ్ళకి
1: చదువు సంధ్యలతో పాటు నేర్పించి వాళ్ళని ఉత్తమ ఆదర్శ పురుషులుగా మార్చాలని నా యొక్క సంకల్పం.
0: భగవాన్ విల్ దట్ ఆర్ఫన్స్ షుడ్ బి మేడ్ ఇంటు ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: దానిని గురించి
0: అబౌట్ దట్
1: మన కలెక్టర్ కూడా ఎన్ని పర్యాయంలో నేను చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెనీ టైమ్స్.
1: తప్పక మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు భూమి కూడా ఇచ్చారు మాకు.
0: దే అలాటెడ్ ల్యాండ్ ఆల్సో.
1: దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేసి ఇంటి కట్టించాలి. నా ఉద్దేశం ఒక్కటి, నేను ఎప్పుడు దాచుకునేటువంటి స్వభావం కాదు.
0: భగవాన్ డస్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్.
1: నేను దోచుకునే స్వభావం కాదు.
0: హి ఇస్ నాట్ రెడీ టు గ్రాబ్.
1: నాదంతా బట్టబయలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్స్ ఆఫ్ స్వామి.
1: కనుకనే పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చిక్కితే తీసుకుని రండి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఆర్ఫన్స్ బ్రింగ్ దెం హియర్.
1: వాళ్లకు చదువులు చెప్పించి
0: విల్ ఎడ్యుకేట్ దెం.
1: ఒకవేళ తండ్రి లేకుండా తల్లిగా ఉంటే
0: ఇఫ్ మదర్ ఇస్ దేర్
1: ఆమె పేరుతో 100,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి
0: విల్ డిపాజిట్ 1 lakh ఇన్ హర్ నేమ్.
1: ఆ వచ్చే వడ్డీతోపల తల్లి జీవితాన్ని జరుపుకుంటూ
0: అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ది మదర్ కెన్ క్యారీ ఆన్ హర్ లైఫ్.
1: పిల్లవాడిని పోషించుకుంటూ రావచ్చు.
0: అండ్ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్.
1: ఈ విధమైన ప్లాన్ వేసి
0: దిస్ ఇస్ ద డివైన్ ప్లాన్.
1: నేను ఏది చేసినా కానీ గొప్ప ఆదర్శవంతమైనటువంటిగా చేస్తుంటాను.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఈజ్ ఎ వెరీ హై ఐడియల్ ఫర్ ది హ్యూమానిటీ.
1: ఈనాడు విద్యావంతులు ఎంతమందో ఉన్నారు కానీ అవివేకులుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ దే ఆర్ డన్సర్స్.
1: కానీ విద్యలో వివేకం కావాలి.
0: డిస్క్రిమినేషన్ ఇస్ నెసెసరీ.
1: అట్టి వివేకాన్ని పెంచే నిమిత్తమై
0: దట్ డిస్క్రిషన్ ఇస్ నెసెసరీ.
1: నేను ఇంకా కంకణం కట్టుకున్నాను.
0: భగవాన్ డిటర్మిన్డ్.
1: ఎవరేమైనా అనుకోని,
0: ఎనీబడీ సే,
1: ఎవరు నన్ను ఏ విధమైన యొక్క దీనిగా భావించరాదు.
0: నోబడీ కెన్ కన్సిడర్ ఇన్ ఎనీ వే.
1: నేను చేసేది మంచి పని.
0: భగవాన్ డస్ గుడ్.
1: ఎవరిపైన ద్వేషం లేదు. అందరినీ ప్రేమిస్తున్నాను. మీరు కూడా అందరినీ ప్రేమించాలి.
0: యూ ఆల్సో లవ్ ఎవ్రీబడీ.
1: కనుక మనకు అందరూ ప్రేమిస్తారు.
0: ఆల్ విల్ లవ్.
1: ప్రేమకు మధ్యలో ఎక్కడ ద్వేషం ఉంది? ప్రేమకు ప్రేమ, హృదయానికి హృదయం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్ అండ్ హార్ట్ టు హార్ట్.
1: ఎన్ని ప్రచారములు వచ్చినా కానీ మీరు ఎవరు లెక్క చేయకండి.
0: లెట్ దేర్ బి ఎనీ పబ్లిసిటీ, డోంట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: కనుకనే మనం పట్టినటువంటి దీక్షను సాధిస్తూ రావాలి.
0: అండ్ హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు.
0: హావ్ ఇన్ డిటర్మిన్ కంటిన్యూ కంటిన్యూ యువర్ ఎఫర్ట్ అంటిల్ యు అచీవ్ ఇట్.
1: కోరినదేదియో కోరనే కోరితిరి.
0: హావ్ ఇన్ డిజైర్.
1: కోరిన కోరికయో కూడనే కోరితిరి. కోరికనే విడిదాకా విడవకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ నెవర్ గో బ్యాక్.
1: తలచినదేదియో తలచునే తలచితిరి.
0: హావింగ్ థాట్ ఓవర్.
1: తలపు తీరుడు దాకా పోవకుండా.
0: అంటే థాట్ ఇస్ రియలైజ్డ్. డోంట్
1: అడిగినదేదియో అడగనే అడిగి తెలియ.
0: హావింగ్ ఆస్క్డ్ ఫర్ ఇట్.
1: అడిగినది దాకా విడవకుండా.
0: నెవర్ గో అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: కోరు పడలేక మీరైన ప్రోబు వలయు.
0: అంటిల్ యు షుడ్ డ్రాప్ డౌన్.
1: వడలు తెలియక మీరైన అడుగవలయు. ఇది మన ఇద్దరికి సంబంధము.
0: దిస్ ఇస్ ద రిలేషన్షిప్.
1: వడలు తెలియక మీరైనా అడగాలి. కోరపడలేక నేనైనా పోవాలి.
0: అండ్ భగవాన్
1: ఇద్దరు సంబంధం ఈ రకమైనటువంటి యొక్క ఉండాలి.
0: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
1: కొరకనే సత్కార్యాలకు మీరు ప్రయత్నం చేయండి.
0: స్టార్ట్ డూయింగ్ ఆల్ గుడ్ డీడ్స్.
1: సదాచార ప్రవర్తనను మరగండి.
0: ఫాలో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ లైఫ్.
1: మన స్త్రీలను కాపాడుతూ రండి.
0: దట్ ఇస్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్.
1: వారి యొక్క సౌభాగ్యమే మన దేశం యొక్క సౌభాగ్యం.
0: అండ్ ది రిచ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ అపాన్.
1: దేశం యొక్క సౌభాగ్యం ధనంతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ ద మనీ దట్ మ్యాటర్.
1: భవనాలతో కాదు వచ్చేది.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్.
1: శీలముతో వచ్చేది. మన పవిత్రమైన భారతదేశం లోపల ఎంతమంది స్త్రీలో పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగి గృహాన్ని నిలుపుకుంటూ
0: వచ్చారు.
1: నిరత సత్యప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి
0: దరభాషంద్ర
1: ఎల్ల లోకములు ఎరసగనీసిన నలరాజు తన వెంట భూమిని కొలుచుతున్నాడు.
0: యాజ్ నలా ద కింగ్ హాస్ టేకెన్ ఎనీ బిట్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ విత్ హిమ్.
1: ఎటువంటి ఎటువంటి స్త్రీలంతా భారతదేశంలో పుట్టారు.
0: మెనీ పీపుల్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్.
1: మరణించినటువంటి భర్తను కూడా తెచ్చుకున్నారు తిరిగి సావిత్రి వంటి స్త్రీలు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ of like Savitri could bring her back to life. The
1: Sumati ante ante amma suryodayame kaakunda chesindi.
0: And in fact Sumati also could see that
1: atti pavitramaina shakti kaligina streelu mana Bharat deshamlo unnaru.
0: This is the land of many of the ladies of character.
1: Kada atti stree gauravanni manam kaapaadtu raavali.
0: We should the respect of women.
1: Streelu ante manam lekka lekunda chustunnamu.
0: We should not neglect them.
1: Aadavar ante panikraani variga bhavistunnamu.
0: We should not consider them cheap.
1: Chaala tappu tappu tappu.
0: It is a big mistake to feel so.
1: Desham yokka saubhagyam అంతా వారిపైనే ఆధారపడి ఉంది.
0: The greatness of the country depends on women.
1: కనుక ఆ స్త్రీల యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: So we have to maintain and safeguard.
1: ఇది మీ యొక్క గొప్ప విద్య.
0: And this is
1: what ఇలాంటి విద్యను మీరు నేర్చుకోండి.
0: This education you have acquired.
1: ఏదో ఒక పెద్ద డిగ్రీ తీసుకుంటానే ఫారెన్ పోయేసి అక్కడ ధనము సంపాదించుకోవటం కాదు గొప్పతనం.
0: Education doesn't mean acquiring a degree and going abroad.
1: కనుక అది కాదు, మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి.
0: And we have to see the culture.
1: భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టాలి.
0: The culture of the country should fly high.
1: కనుక మనం మంచి పనుల్లో ప్రవేశించాలి.
0: We should do good activities.
1: ఎవరైనా మనం దూషించినా కానీ వారిని మనం దూషించుకోకుండా ప్రేమతో వారిని ప్రేమించాలి.
0: If anyone criticizes you, yet you love him.
1: దీనికి నేనే సాటి.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్ అండ్ ఎగ్జాంపుల్.
1: నేనే దీనికి విట్నెస్.
0: భగవాన్ ఇస్ ద విట్నెస్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ లైఫ్ ఈజ్ హిస్ మెసేజ్.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఉండి
0: యూ ఫాలో హిమ్.
1: మంచికి ఎన్నో వస్తుంటాయి చెడ్డలు.
0: ఫర్ ఆల్ గుడ్ థింగ్స్ దేర్ విల్ బి
1: ఆబ్స్టకల్స్. కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ట్రీ ద బేర్ ద ఫ్రూట్స్ విల్ రిసీవ్ ఆల్ ద స్టోన్స్.
1: ఫలమే లేకపోతే రాళ్ళు ఎవరు విసురుతారు?
0: దేర్ ఆర్ నో ఫ్రూట్స్ నో ఎవరు విసురు స్టోన్స్. నో
1: మంచి చేసే వాళ్ళకి ఇలాంటివంతా వస్తుంటాయి.
0: ఓన్లీ దోస్ దట్ గుడ్ డు గుడ్ ఫేస్ ఆబ్స్టకల్స్.
1: కనుక మనం ఏమాత్రము భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: చిక్కినటువంటి రాయిని మనం అనేక రకంగా కోసినప్పుడే అది గొప్ప విలువైన వజ్రంగా తయారవుతుంది.
0: That is cut in several directions would shape into a diamond.
1: ఆ కోతలేగిని కొయకపోతే వజ్రానికి విలువే లేదే.
0: Without cutting the diamond has no value.
1: కాబట్టి దూషణే లేకపోతే మన భూషణం పైకి రాదే.
0: Without criticism you cannot come up in life.
1: కాబట్టి దూషణ వచ్చినా కూడా మనం లెక్క చేయకుండా మన యొక్క భూషణం మనం కాపాడుకోవాలి.
0: Don't be mindful, don't care any criticism.
1: మనం చేయవలసిన మంచిని మనం పట్టుకోవాలి.
0: We should do the good we are supposed to.
1: ఈ విధంగా మన కాలేజీ పిల్లలంతా కూడాను ఆదర్శప్రాయులుగా నిలచాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఆల్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్.
1: ఆనాడు కృష్ణుడి జత లోపల, బలరామ జత లోపల గోపాలు ఉండి ఎన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: ఆల్ బాయ్స్ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ కృష్ణ అండ్ బలరామ.
1: ఈనాడు మీరు విద్యార్థులుగా ఉండిని
0: టుడే యు ఆర్ స్టూడెంట్.
1: మీరు ఈ ఆదర్శాన్ని దేశానికి అందించాలి.
0: యూ షుడ్ షేర్ దిస్ ఐడియలిజం విత్
1: తల్లిదండ్రులను గమనించాలి.
0: And you should show an example.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: You should love your parents.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవలు మనం చేయాలి.
0: You should serve your parents.
1: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
0: You should obey their command.
1: అది మన ప్రధానమైన భారతీయ సంస్కృతి.
0: That is the culture of Bharat.
1: భారతీయ సంస్కృతిలో లోక సమస్త సుఖినో భవంతు, అది మన ప్రధాన లక్ష్యం.
0: The culture of Bharat wants you to pray for the entire world.
1: అందరూ సుఖంగానే ఉండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: నేనొకడు మాత్రమని అనుకోకూడదు. ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్.
1: పరార్థాన్ని పెంచుకోవాలి.
0: లవ్ మోర్ స్పిరిచువాలిటీ.
1: పరమార్థాన్ని తెంచుకోవాలి.
0: అండ్ దెన్ యు షుడ్ గ్రో మోర్ ఇన్ స్పిరిట్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దిస్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఆ విద్యను మీరు పోషించుకోండి.
0: దట్ సీ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనము చదివిన చదువులంతా కూడాను కేవలం ధనార్జన కోసం కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మనీ.
1: గుణార్జన కోసము.
0: ఇట్స్ ఓన్లీ టు కల్టివేట్ వర్చ్యూ.
1: ధనము బలము చెరివి మూడింటిని పెంచుకుంటున్నారు.
0: We are just growing more and more money, strength and association.
1: కాని గుణమును పెంచుకోవాలి.
0: We are not developing.
1: కలిమి చలిమి బలము ప్రధానం కాదు.
0: It is not the friendship. It is not.
1: గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: And it's not that important.
1: గుణము లేకపోతే ఎంత చలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Without guna,
1: ఎంత ధనము ఉండి ప్రయోజనం ఏమిటి?
0: Useless.
1: ఎంత ఇది ఉండి ప్రయోజనం? కాబట్టి మనం గుణాన్ని పెంచుకోవాలి.
0: So we have to cultivate virtues.
1: కనుక గుణవంతులు కావాలి మీరందరూ.
0: So you should be virtuous one.
1: గుణవంతులై భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచమంతా చాటాలి. అందరూ త్వరలోపలనే మన భారతదేశంతో ఐక్యత అవుతారు.
0: Very soon there will be unity in this country.
1: ఈనాడు కృష్ణాష్టమి.
0: Today is కృష్ణాష్టమి.
1: భగవంతుడి పుట్టిన దినము.
0: The birthday of God.
1: ఈనాడు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను.
0: Bhagwan is giving a promise today.
1: అన్ని దేశముల వారు కూడాను.
0: People of all countries.
1: పాకిస్తాన్, చైనా, జర్మనీ, రష్యా అంతా కలిసి ఒక్క ద్వితిగా పరుస్తాయి.
0: All will be one, stand united now.
1: ఆ విధంగా మనం సాధించాలి.
0: That should be our goal.
1: కారణము మన భారతీయుల యొక్క మంచి స్వభావమే.
0: బికాస్ ఇట్ ద గుడ్ నేచర్ ఆఫ్ భారత్.
1: ఆ మంచితనమే ఈ యొక్క ఐక్యమత్యతకు మూల కారణం.
0: యువర్ గుడ్నెస్ విల్ లీడ్ టు యూనిటీ.
1: కనుక ఈ యూనిటీ కావాలి.
0: యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
1: యూనిటీ లోపలనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఇన్ యూనిటీ లైస్ ద ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ లోపలనే ఎంతైనా మనం దైవత్వం డివినిటీ వస్తుంది.
0: ప్యూరిటీ విల్ టేక్ యు ద డివినిటీ.
1: అదే డివినిటీ. ఆ డివినిటీ కావాలంటే మనం యూనిటీ కావాలి.
0: యూనిటీ
1: కావాలంటే ప్యూరిటీ ఉండాలి.
0: కాబట్టి
1: ప్యూరిటీ నుంచి యూనిటీ, యూనిటీ నుంచి డివినిటీ.
0: దేర్ఫోర్ యు హావ్ ద ప్యూరిటీ టు గెట్ ద డివినిటీ.
1: అలాంటి డివినిటీని మనం సంపాదించుకోవాలి.
0: దట్ డివినిటీ వి షుడ్ అచీవ్.
1: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padaptamulaku Kunni Rangul Untuntai.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padaptamulaku Sahajamani Bhavistunam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi Maniyokka Bhavamulayokka Marpule e Rangulaku Mula Karanam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Akashamlo chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramlo chuste neela ranguluga untundadi.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela rangutho ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatvanti rangu mana kanti kanipistundadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీలరంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన మన యొక్క భావములపైన మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina
0: roopamu
1: kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutundadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kaani current matram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Ade vidhamgane samasta jeevulu samasta pranulu divyattamainatundi aatma tattvam nundi aavirbhavistunnayi.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: Kani atma tattvamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరంలో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పురమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: Shankara could reach the place Kaladi before the end approach.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: Shankara being a renunciant himself, he started performing the
1: ritual. తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: No matter mother or father, an ascetic should not perform ritual.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: To make students understand, Bhagwan wants us to take into the
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునే పూర్వముగా విరజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: విరజా హోమం. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హిమ్సెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
1: పూర్వపు రూపం పోయింది.
0: ద ఎర్లియర్ ఫామ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నాకు ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది. తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము

0: అతని మేధాశక్తి చాలా గొప్పది.
1: బూర్కుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: సాక్షాత్ భగవంతుని చేతనే భగవంతుని తోడనే బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
1: రామకృష్ణరావు హ్యాడ్ ఎ డిజైర్ that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
0: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naatu 200 mandi vacharu.
1: On coming to know that Bhagavan is visiting those centers, around 200
0: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగ స్వరూపులు.
1: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్ దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
1: రామకృష్ణ యూజ్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
0: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేం చేస్తాం మీరు కూర్చోండి చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను నేను గవర్నర్ కాదు.
1: ఏడీసీ అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్ సర్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ బట్ హి సెడ్ నో హియర్ ఐ యామ్ ఎ డివోటీ.
0: ఒక మాట చెప్పాడు,
1: హి సెడ్ వన్ థింగ్.
0: ఆయన ధైర్యం హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
1: హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
0: అప్పుడు స్వామి అక్కడికి వెళ్లినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నాడు.
1: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
0: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి, అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
1: They should not delay. Therefore, everyone should
0: come. తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
1: All the volunteers will drive them forth quickly to pass on.
0: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
1: Students should know the heart of Bhurgul Ramakrishna Rao.
0: Aina queue lo poi nilchukunnadu.
1: He also stood in the line queue.
0: IGP vachadu, sir meeru chief minister meeru pratyekanga raavachu ee queue lo vaddannadu.
1: Inspector General of Police came and said, sir, you are the chief minister, you don't have to stand there. Inga
0: nenu chief minister, aadhyatmikanga nenu chief devotee.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee,
1: chief devotee.
0: నాకింకా అంత భక్తి రాలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క బూర్గుల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర
0: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడీ నోబడి వర్
0: దేర్. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
1: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
0: ఎవ్వరూ అక్కడ రాలేదు.
1: నోబడి కేమ్.
0: ఈ నమ్మూర్తి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: Nambudri Brahmin said one should not touch that body.
0: Endukante dharma viruddhamaina deento praveshistunnadu Shankaracharya.
1: Shankara is acting something against the norms of dharma.
0: Vidhi lekunda aa yokka dehaanni taane bhujam paina vesukoni tana peretti lopalle tana doddi lopalle untatavi akkade book chesadu.
1: As there is no way
0: yavarink sasananiki teesukoni poyetundi sahayam leru.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: Aanadu Shankaralu prarambhinchinatundi yokka ee samskaramu ee naati kudunu attane jarugutundi. Evvaru intilo peddalu poyina vaari venaka peretlo pallane poorchatam. Vaariki pratyeka oka vidhamainatundi yokka smasanam ledu.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
0: Kanukane Kerala state meer poi chuchinarante roadu poduvuna indlu untuntai, venaka emi indlu undavu.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: Anta kuda venakadi khaliga untuntadi.
1: There is no open space behind
0: it. Ee inti varu pothe akkada variki sthanam kavali akkada.
1: Because they need some position to lay permanent rest. Ee vidhanga
0: Shankarla varu talliki ichinatundi okka vaagdanamunu nerveetchukoni tirigi kashiki vellaadu.
1: Shankara promised and he fulfilled the promise to his mother and left for Kashi.
0: Aa Kerala prajalu Shankarla vari paina choopinatundi okka ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
1: శంకర వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ డిస్గస్టెడ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ద బాడీ ఫీలింగ్ దట్ ది పీపుల్ ఎంటర్టైన్డ్ అట్ దట్ టైమ్.
0: దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ వాకింగ్ అలాంగ్.
0: కాశీకంతా నడుచుకుంటూ

0: పోవాలి.
1: ఇన్ దోస్ డేస్ వన్ హ్యాస్
0: డే అండ్ నైట్
1: డే అండ్ నైట్
0: ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు.
1: దెర్ వర్ నో టార్చ్ లైట్స్.
0: ఈటీ పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా దీన్ని ప్రయాణం చేసేటువంటి వారు.
1: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే మీరు కూడా యువకులే.
1: వాచింగ్ ది డిసైపుల్స్ హి సెడ్ యు ఆర్ ఆల్సో యంగ్ యు ఆర్ ఆల్సో స్టూడెంట్.
0: ఈనాటి యువకులైనటువంటి బాలబాలికలు కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుంటారు కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవ్వరు కూడా విచారించటం లేదు.
1: యు ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్ యు ఆర్ యంగ్ సిటిజన్ స్టూడెంట్స్. You are just carried away by the body, which is nothing but fecal
0: mala mutra durgandha maamsaraktam tho koodinatundi ee dehanni varistunnaru.
1: In fact you love the body, which is nothing
0: but dehamu saundaryalu chustunnaru.
1: You are carried away by the beauty
0: ee saundaryalu chusi aagashistunnaru.
1: You are attracted by the beauty
0: aagashistunnaru.
1: You want it
0: chi chi idi sari ainatundi kaadu.
1: What a shame it is, it is not proper.
0: Idi maanavudiga putti
1: having been born a human being
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియా?
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవి క్షణ క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
1: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
0: కట్టగలటువంటి కాలిపోయే శరీరం లే.
1: అల్టిమేట్ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనం.
1: This youth is like a passing cloud that has come in between.
0: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuluga kudanu konta heenanga kudanu bodhisthu vachadu.
1: There he composed a shloka and started explaining to the entire assembly over there.
0: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
1: It only means youngsters should conduct themselves
0: carefully. దాన్ని మనం విస్మరించాలి.
1: They should forget the body feeling whatsoever.
0: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరం.
1: The whole body is full of foul smell, bad smell.
0: దీని అందసందములంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: Where does the real beauty lie?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: It is only your delusion. You cannot bear that foul smell any longer.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: Here is a story.
0: Oka rajuku kumarudu unnadu, ekaika kumarudu, putrudu.
1: A king has only son.
0: Abbaiki 20 samvatsaralu vachindi, 22 samvatsaralu vachindi.
1: He attained the age of 20 years.
0: Tandri pinchadu, nayana neeviki yuvaraju kavali.
1: Father called him and said, you should be a prince now.
0: Neeku 22 samvatsaralu sariyaina vayasu.
1: 22 years is the right time.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నాను అన్నాడు.
1: I want to get you married.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: The son started giving reply to his father because of the lenience given to him.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudanti aa yuvakudu, nanna nenu vivaham aadadalsinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkarledu annaru.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ట్ లిటిల్ బిట్
0: సాడ్. నోట్తో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య ఐదారు మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: How is she proceeding?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
1: She has determined not to look at the face of a man.
0: నా జీవితమంతా కూడా కన్యగానే జీవించాలి.
1: That she should live unmarried throughout her life.
0: నా జీవితమంతా కూడా భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: She has determined to surrender her life to God only.
0: ఏ సేవలు చేసినా కాని దైవమునికి చేయాలి కాని మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకొని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకొని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: ప్రారంభమైంది వ్యాధి.
1: There started the disease.
0: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
1: He reversed the horse back home.
0: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతో పల ఈ బిడ్డ ఎవరో ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
1: He started making inquiries about this girl, where from she comes and who.
0: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
1: He was afraid to tell his father.
0: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
1: He said, I saw
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: I saw a beautiful girl today. I want to marry her.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
1: Father was happy that boy at least agreed.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారి కూడా ఆమె ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడుగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: The businessman was so happy because he is going to have princess his son-in-law. What more is there?
0: కాని బిడ్డకు చెప్పలేదు.
1: But he didn't tell his daughter.
0: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
1: The girl was returning from Ganges after having bath there.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
0: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
1: One day she said, I am not going to marry.
0: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
1: How to convey this?
0: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి నేను.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: Father on coming to know, felt sad.
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: కానీ సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
0: Oh, Bhagavantuda.
1: Oh, God.
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా
1: In order to hold, on to my vow.
0: రాజుకు అసంతృప్తి కాకుండా.
1: In order not to dissent
0: with my king. ఏ విధమైనటువంటి చింతలు కాకుండా.
1: To see that my father
0: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి.
1: Please show me a way, give me some vision.
0: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి.
1: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఏ గుడ్ నాక్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
1: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్ సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాను.
1: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
0: సరే ఇంకా 8 డేస్ అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హి హాడ్ టు వెయిట్.
0: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: దిస్ మెసేజ్
0: చాలా సంతోషించాడు.
1: ద కింగ్ వాజ్ హ్యాపీ.
0: ఆనాటి నుండి
1: సిన్స్ దెన్
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
1: దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
0: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: షీ టుక్ దట్ పర్గెట్ స్ట్రాంగ్ డోసేజ్ దట్ షీ హ్యాడ్ డిసెంట్రీ.
0: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: ఆల్ ది మెటీరియల్ ఈస్ కలెక్టెడ్ ఇన్ వెరీ బిగ్ వెసల్స్.
0: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 days time, all the vessels are full of this material.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంట్లో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer.
0: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All days passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది. అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: ఆల్ ఆఫ్ యూ నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నేచురలీ.
0: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
1: She went there in a palanquin and about to put questions, expecting answers.
0: చూస్తున్నాడు చాతకపక్షులవలే. ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమెని.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది.
1: ద గర్ల్ గాట్ డౌన్.
0: ఆమె ఇద్దరు చెలికత్తెలు పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు. లోపలి చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
0: 8 మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకొస్తున్నారు.
1: 8 servants were bringing very big vessels along with them.
0: 8 vessels.
1: 8 vessels carrying.
0: చూచాడు రాజకుమారుడు.
1: The prince saw.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: The girl I saw was very beautiful.
0: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
1: Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందది.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: with folded hands she said, oh prince,
0: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందమంతా ఆ 8 vessels లో ఉంటుందది.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
1: But collect this beauty, 8 vessels.
0: తరువాత నన్ను వివాహం ఆడు.
1: Later you marry me.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: మలమూత్రం మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహం అందం ఎక్కడ ఉంటుందది.
1: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఈస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ నీడ్ మై బ్యూటీ.
0: దీని చూచా నా అందమని భావించావు. కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
1: ఎందుకంటే
0: భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
0: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్డ్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు, చీ
1: హీ టు ఫెల్ట్.
0: నిజం Yes.
1: What is this body after all?
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: The body is so weak of the senses.
0: శతవర్షమును దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though 100 years lifetime span is fixed, you cannot believe it.
0: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: దీన్ని అనుసరిస్తూ పోతుందా ఈ బాడీ?
1: This body follows this.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: The prince accepted the philosophy so beautifully taught to him by
0: the దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body, thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinemas.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తున్నాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theatre, you find white screen in front of you.
0: కానీ ఆ స్క్రీన్ ను ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the
0: screen. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: They go and come again.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జా గత్. రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: Jagat means that which comes and goes. That is Jagat.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: అది జగత్.
1: That is Jagat.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: God is truth like a screen.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: But no one wants to
0: బొమ్మలు
1: see
0: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: But they want to see the pictures on the screen.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: Next moment he taught
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: Second declaration is the whole universe
0: అంతా
1: is of Vishnu. Everything is of Vishnu.
0: అంతా దైవమయమే.
1: Everything is divine.
0: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: At one time he said God is truth and the world is illusion.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: Now he says
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: That he says the whole world is divine.
0: ఇది నిజమా?
1: Is that true or is this true now?
0: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
1: శంకర్ said that is truth, this is also true.
0: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హీ గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen a bommal tone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Screen lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైనటువంటి ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం ఇష్టమయం జగత్తు అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda aa bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture.
0: Adi aatma tattamu.
1: That is omniscience.
0: Ishavasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukoda undinatvantidi. ఆత్మ ఒక్కటే.
1: ఇన్ ఆల్ ద పిక్చర్
0: అది ఏ స్క్రీన్.
1: ఇన్ ఆల్ ద ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్
0: స్క్రీన్. వల్లనే అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళ్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రీన్.
0: లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు.
1: వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ సీ ద పిక్చర్.
0: కనుక అదంతా సత్యమైనటువంటిది.
1: దేర్ఫర్ దట్స్ ఆల్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: This theory of non-dualism was taught to the entire world.
0: అంతా ఒక స్క్రీనే.
1: The whole world is a screen.
0: ఇందులో పుట్టేది, చచ్చేది, ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
1: All the creatures born and that die later appear on the screen.
0: కానీ ప్రతి బొమ్మ ఎందుకూడను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
1: But in every picture there is screen.
0: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది స్క్రీన్.
1: దట్ ఈస్ ది స్క్రీన్. రియల్ స్క్రీన్ ఇస్ ది డివినిటీ.
0: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: ద హోల్ వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ గోస్ అండ్ పాసెస్.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: అండ్ దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇల్యూషన్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: సో ట్రూత్ ఈస్ వన్, ఓన్లీ వన్.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: వితౌట్ ది స్క్రీన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు.
1: శివ.
0: దాన్నే అల్లా అన్నారు.
1: అల్లా.
0: దాన్నే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
0: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎనీ.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతకూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్ ప్రాణశక్తి.
0: అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్ అండ్ ది డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే యాజ్ ఈడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా నువ్వు ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, this is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Majjalo nilipinatvade kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatvanti sadhanne atma sambandhamaina sadhanalo
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా, యమున, సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu adi Saraswati.
1: Saraswati stands for adi knowledge, wisdom. Adi kanipinchedi
0: kadu, antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటారు.
1: దేర్ఫోర్ ఫర్ ది పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్ షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద బాడీ.

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని,
0: గంగా యమున వాటర్.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
0: దేర్ వి ఫైండ్ కృష్ణ.
1: అక్కడ ఉన్నాడు.
0: వెర్ ఇస్ హి?
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
1: కొత్త వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యుయలిజం వాస్ టాట్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: This non-dualism theory
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: Everybody started accepting this principle.
1: ఆ సమయం లోపల
0: at that time
1: గురు గోవింద అనగా గౌడపాదుడు,
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: He also came to కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరా అని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కడపకు వచ్చింది.
0: Earlier he was called by this name శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాస్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య, పండితుని భార్య,
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టగిరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
1: భర్తనే ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost, was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్,
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
1: Sare vaadinchamannadu Shankaru.
0: He said okay, argue now, he said.
1: Aame
0: she
1: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
0: She questioned on the certain things of householder state.
1: Shankaru variki teliyadu.
0: Shankara has no knowledge of a householder level.
1: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kasi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has
1: entered into this body.
0: And the body of Shankara was there on the other side.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
0: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా ఏమి, కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
1: కనుక ఆ పండితులు ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment she entered, he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: With all the effort, they could not open the door.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: All scholars went there to the temple and prayed.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: They prayed and prayed.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: They also reciting all important slokas.
1: కానీ ఏమి తెరవలేదు.
0: But nothing had happened.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్లు వారు చాలా గొప్పవారే.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: Therefore that what he has been
1: telling. ఆచార్యుడే.
0: He is a
1: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: Now he is polluted to some.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: When once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: It is my mistake to have entered into the body of
1: the king. ఈ దోష పరిహారం దినములు ఈ యొక్క దీంట్లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ, లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: They said that you love Swami. What type of love? It's not only love.
1: ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: The teaching of Shankara is to answer ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే, వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంతము ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము,
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము,
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం,
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే, ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ he started propagating teaching the Vedanta of non dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు నాకు తెలుసును.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
0: దట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
0: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 days passed.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 days టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 day యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: Again he went to the scholar.
1: పండిత,
0: he said, oh scholar,
1: రేపటి దిన మా కుమారుని పంపిస్తున్నాను.
0: Tomorrow I am sending
1: my son. తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచికంపై ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: Teach that so that everything will draw you, attract you in this world.
1: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: For your son, why should I change my talk? His scholar said.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: Then he said,
1: మీరు 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్మెన్,
1: మీకు ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో?
0: To what extent you
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll not. జన్మ జన్మాంతర
1: సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎట్ట తు పోలి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still hold on.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: Shankara determined that every person should be polished again and again so as to come out with
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then only we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every
1: day. అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: That was the teaching of Shankara, the principle of detachment.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: You know what vairagya is?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదర్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
1: I shall try anukunte dry aipothundi.
0: We should never say I shall try because when you say try it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసింది.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: అది ఆ డిటర్మినేషన్.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: చాలా పట్టుదలతో పట్టాలి.
0: We should have strong determination.
1: దాని తగినటువంటి ఒక ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది.
0: Then we'll get the appropriate result.
1: కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు.
0: It's not something like giving up and accepting later.
1: కానీ ఒక్కతూరి వదలనా వదిలేపెట్టింది అయిపోయింది.
0: When once it is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have the strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You settle understand it's the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ యు విల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్ ట్రూ.
1: అంతా అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya gnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

கோர்க்கல் அடிமித்ரொக்கி கூலி மேலும் லேது பூர்ண சுகமும்.

గుండెలదరు నట్టి గొప్ప సంపద లేల కోర్కెలది మీ త్రొక్కు కూలి మేలు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము

0: ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నది.
1: యాజ్ పర్ ది ఏన్షియంట్ సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్, ఉపనిషత్స్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫరింగ్ టీచింగ్.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ ఈజ్ ఇమ్మోర్టల్, పర్మనెంట్, ఎటర్నల్.
0: రసో వై సహ, భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
1: ఉపనిషత్స్ డిక్లేర్డ్ గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
0: రసమనగా పానకంలోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను, సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ షుగర్ ఇన్ సిరప్, యు ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ సెల్.
0: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
1: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
0: భగవంతుని యొక్క ఉనికి ఎవరును అర్థం చేసుకోలేరు.
1: God's existence cannot be understood by all.
0: భగవంతుని యొక్క రహస్యమును ఎవరుకూడను చాటుకోలేరు.
1: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
0: గుడ్డులోని పిట్టవలే, గుడ్డులోని పిట్టవలే,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎన్ ఎగ్,
0: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
0: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
1: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
0: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
1: ఉపనిషత్స్ టీచ్ యు డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
0: Charakaloni deepu vale,
1: just as sweetness within the sugar cane.
0: Merapaloni karam vale,
1: just as you find the hot stuff within this chili.
0: Nimmaloni pulupu vale,
1: just as an astringent taste within the lime.
0: పువ్వులోని వాసన వలె,
1: యాజ్ అరోమా ఇన్ ఎ ఫ్లవర్,
0: భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది.
1: ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివైన్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్.
0: ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు.
1: నో ఇంజనీర్ వుడ్ బి
0: ఏ సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు.
1: నో సైంటిస్ట్ కెన్ అండర్స్టాండ్.
0: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ది డివైన్ ఎగ్జిస్టెన్స్.
0: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: ద రివర్ దట్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ మేక్స్ యూ హ్యాపీ.
0: నిండిన చెరువులో చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
1: యు విల్ బి సో హ్యాపీ టు వాచ్ ద ట్యాంక్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
1: యాజ్ యు సీ ది గ్రోయింగ్ క్రాప్ యు విల్ బి జాయ్ఫుల్.
0: ఇవన్నీ కూడాను భగవంతునికి ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.

0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world, there are many, many experiences.
1: మానవుడు పుట్టినది మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించనివనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation.
1: కాని ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు.
0: It's not possible to make on your own.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింప చేయనది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: ఇత్యాది దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి.
0: Such a divinity must be investigated by every individual.
1: కాని ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: Man wants to explore everything, but he has not gone to understand
1: God. Computer kaani,
0: a computer,
1: ఒక industries kaani, లేక ఒక television kaani, లేక ఒక telephone kaani, ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: Man has spent and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: కనుకనే ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడాను మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపజేసింది.
0: సో ఉపనిషత్ వాంట్స్ యూ టు నో దిస్, నో థైసెల్ఫ్.
1: నీవెవరో నీవు గుర్తించు.
0: నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: నిన్ను నీవు గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు?
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తానెవరో తనకు తెలియదు.
0: You don't know who you are.
1: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: But you put this question, who are you, repeatedly.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాన్న నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: The same question, if it is put to him by a man in the front, who are you, he has no answer.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోనా?
0: Should we join such a person in the mental hospital or can we call him a human being?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: He is making an attempt to know everything.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within
1: him.
0: If anyone puts a question, who are you?
1: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపది కూడాను మీరు ఎవరండి అని ప్రశ్నించగా,
0: further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే,
0: If you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కానీ ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కాని నీ ఎవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి
0: he identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును
0: and his place of birth.
1: దేహం చేసే పని
0: the job that he does.
1: దేహం వచ్చిన స్థలమును
0: and the place from which he has come.
1: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కాని నీవు అనేటువంటిది ఎవరు అనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then ఉపనిషత్తు
1: క్షేత్రజ్ఞ చాప్యమాన్ విద్ధి అన్నింది. అయ్యా నీవు క్షేత్రానివి కాదు క్షేత్రజ్ఞుడవు.
0: And Upanishads say, you are Kshetrajna, the Nova, not the Kshetra, the body.
1: Doctor ennadi, ee Kshetrame. Bengaluru nunchi vachinadi, ee Kshetrame. Nee peru cheppinadi, ee Kshetramuniki pettina pere. Nee vayasu cheppinadi, ee Kshetramuniki unnatundi vayase. Anta Kshetrani gurinchi neevu jawabulu istunnavu kani, Kshetrajna tattvanni neevu gurtinchukovadaniki prayatninchatam ledu.
0: All the answers you have so far given, based on your nativity, your name, the activity, the age, relate your body, nothing to do with the doer or the indweller.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only క్షేత్ర.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, క్షేత్రజ్ఞ.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: క్షేత్రజ్ఞ, the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: యు గివ్ ది ప్లాన్ ఆఫ్ యువర్ హౌస్, యు మెన్షన్ ద సర్ నేమ్, బట్ యు డోంట్ నో ది యువర్ రియల్ నేచర్.
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: If a question is put, who is Ramayya? One would say, I am Ramayya.
1: And who is Krishna? Ani adigithe vaadu lesthadu, nenu Krishnunni antadu.
0: If we say, who is Krishna? One would get up, I am Krishna.
1: Inkokaru evaru Govindudu ante inkokudu nenu Govindudu ani lesthadu.
0: Then who is Govinda? Another will say, I am Govinda.
1: Anaga ee kshetramunu puraskarinchukoni kshetramunaku pettina perunu puraskarinchukoni taanu nenu anetundi itiga bhavistunnadu.
0: Therefore he gets himself identified with the name
1: Ramudu, Krishnudu, Govindudiki puram evan cheptunnadu.
0: Prior to that, the naming Rama, Krishna and Govinda, who are you?
1: Nenu Krishnunni.
0: I am Krishna.
1: Nenu Ramunni.
0: I am Rama.
1: Nenu Govindunni.
0: I am Govinda.
1: Ramudu, Krishnudu, Govindudu vere.
0: Rama, Krishna, Govinda.
1: Kaani muggari endu unnatundi nenu anetundi adiye nijamainatundi tana roopam.
0: But this nenu I is common in all the three.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడు కాదు.
0: ఇన్ఫాక్ట్ యు ఆర్ ది రియల్ యూ, ద సెల్ఫ్ అండ్ నాట్ ద నేమ్.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: ఉపనిషత్ పాస్డ్ ఆన్ ద మెసేజ్ resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: దట్ విచ్ హాస్ నాట్ సీన్,
1: కనుక అర్థం కానటువంటిది
0: దట్ విచ్ కెనాట్ బి అండర్స్టుడ్
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది
0: నాట్ అపారెంట్ అన్సీన్
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి
0: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ నియోటిక్స్
1: అని పేరు పెట్టారు
0: ఈస్ కాల్డ్ నియోటిక్స్
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికి నకర్షక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దాన్ని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: It's neither possible to create nor to annihilate.
1: ఇదే విషయమును న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: The same thing is stated by Newton.
1: నానా ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యంతర రహితుడు అనాది వాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: పరమ సాక్షి అయ్యుండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాజ్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్ర కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపరేట్స్ ఆల్ ఓవర్ ఎర్త్.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: You cannot remove it altogether.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: Nor create it.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: But it can be allowed to get itself modified in various.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: The magnetic force can be transformed into electric.
1: విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: Electric force into the light intensity.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: Light intensity into the heat power.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but none can remove it.
1: ఇలాంటి లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికి ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికీ కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షమైపోయి
0: But as it grows more and more,
1: వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
0: the tree develops branches more and more.
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి.
0: And it bears fruits plenty.
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి?
0: How is it possible that all the fruits and branches
1: భగవంతుని యొక్క ఉనికి?
0: This is God's existence.
1: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు,
0: smallest of the small,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
0: హీ రిమైన్స్ ఎస్ ఎన్ ఎటర్నల్
1: ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ ఎగును,
0: అండ్ దట్ వెరీ సెల్ఫ్ ఈస్ ద సీడ్ అండ్ ద సీడ్ ఈస్ ద సెల్ఫ్.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునికి కానీ ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
0: for the bird that is hatched out of the egg, nor for the tree that sprouted out of the seed.
1: ఏదో కొంతమంది వారి వారి ఊహను పరిష్కరించుకొని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: ఒక అగ్ని కణమును చూస్తే,
0: a spark of the fire,
1: అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చును.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
0: a drop of water,
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
0: You'll be reminded of Ganges.
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది.
0: But a lot of difference is there between drop and river.
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
0: There's difference in quantity.
1: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే.
0: Everything is basically out of
1: వర్షంలో ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
0: In rain we find drops of water.
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: All the drops make a flow.
1: ఈ ప్రవాహములన్నీ చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
0: And they all constitute a river.
1: ఈ జీవనదులన్నీ చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
0: All the rivers merge into ocean.
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా ఇక్కడను నీటి బుంది స్వరూపమే.
0: సో ఇట్ ఈస్ ది డ్రాప్ విచ్ ఇస్ ది ఓషన్.
1: అణువులోపల తానై అణువు అవచ్చు.
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: mightiest in a mighty. అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is the responsible for?
1: అగ్ని కణమే కారణము.
0: For the entire flame born fire, the spark is responsible. Such a small principle.
1: అది ఆకార హీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
0: Such a small one which is formless becomes so gigantic.
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
0: The non apparent inconspicuous becomes conspicuous and apparent.
1: ఇదే విధంగానే
0: similarly
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
0: we want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
0: In every change we can notice God's existence.
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి యందు కూడా మనం చూడవచ్చును.
0: If you want to see God, you can see him
1: everywhere. పశ్చన పిచాన పశ్యతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
0: దో యూ హావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్
1: యు. మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్?
1: కనుక ఈ విధంగా ఒకదానికొకటి పోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూ విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ,
1: చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత, ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతకుడను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ది హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
1: అంత సాల్ట్ ఇస్.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
0: ద సాల్టిష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
1: ఈ క్లౌడ్స్ పైన వాయు చక్కగా వీచిందంటే ఒకదానికొకటికి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెంతుంది.
0: As the wind blows, the clouds meet and start raining.
1: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వే ఆఫ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్డ్ ఇంటు ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరి సముద్రంగా రూపొందుతుంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
1: ఓషన్. కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి
0: it undergoes all these transformations with all these additions,
1: kadapatiki samudra roopane pondipothundadi.
0: Finally it takes the form of the ocean.
1: Dinne vedantam kuda cheppindi, yachcha putte nachchatiki neeguta naijamu prani kotikin.
0: This vedanta says it's quite natural for man
1: ekkadunchi puttindo akkadi potam satyamu.
0: It is a fact that you go back to the place of your origin.
1: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is not making an attempt to know.
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను?
0: Where do I come from?
1: అది తెలుసుకోవటం లేదు.
0: హీ ఈజ్ నాట్ నోయింగ్.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: బట్ వేర్ హీ గోస్ ఫైనల్ హీ డజంట్ నో.
1: నీవు ఏదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
0: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్,
1: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రస్సీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు,
0: యు ఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలీదు, టూ అడ్రస్ తెలీదు. వీ డెడ్ లెటర్ ఆఫీస్.
0: సో మ్యాన్ టుడే నైదర్ నోస్ హిస్ ఫ్రమ్ అడ్రస్ నాట్ టూ అడ్రస్.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం.
0: It is all the cycle of birth and death repeatedly. Is that the what we do?
1: మానవునిగ జన్మించి మాధవత్వమును పొంది దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి? చేరేటువంటి స్థానం ఏమిటి?
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: a human being, what do we do?
1: ఎన్ని పర్యాయములో నటిస్తున్నాము?
0: In fact, we were born number of times and left the body.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండాలి, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The two events, birth and death, happens repeatedly.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: Such a man is a big thief. Big thief.
1: ఎట్లా?
0: How?
1: ఒక దొంగతనం చేశాడు.
0: A theft is committed.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: One is kept in prison.
1: ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్షాని ఇచ్చారు.
0: And he was to be in jail for 3 months.
1: ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత,
0: after the 3 months,
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి,
0: the jail superintendent came.
1: అయ్యా, రేపటి దినమే నీ 3 నెలలు అయిపోతుంది.
0: He said, your period will be completed tomorrow.
1: నీ తట్టా బుట్టా జుట్ట అంతా కూడాను సిద్ధం చేసుకో.
0: You pack all your luggage.
1: నీవు వెళ్ళు.
0: యు గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యు గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. సరే, వీడు లేచాడు.
0: హీ గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
1: నేను ఇంకా వెళ్ళొస్తాను అన్నాడు.
0: హీ సెడ్, ఐ యామ్ గోయింగ్, ఐ విల్ రిటర్న్.
1: మరి నీ చట్టా బుట్ట ఏమి తీసుకుని పోవటం లేదే?
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారింగ్ యువర్ లగేజ్?
1: నీ ప్లేట్ గాని, నీ బుట్ట గాని, నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే?
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం, తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్, వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి నుంచి వస్తాను కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలి అన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్, వై షుడ్ హీ క్యారీ బ్యాగేజ్?
1: జవాబ్, ఈనాటి మానవులు ఎందుకుడను.
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా? ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో వేర్ ఐ గో.
1: చస్తాను, తిరిగి పుట్టాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ విల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్?
1: కాదు కాదు,
0: నాట్ నెసెసరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ టు దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ ద స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుక నీ ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్.
1: అది ఏ నీ ఉనికి?
0: దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో, మానవుడిగా కూడా ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం? మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్.
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్.
1: అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి ఎథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: The word cannot explain, the mind cannot comprehend the return in futile
1: attempt. కానీ ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
0: But how to understand it?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: when we do the right action,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: when we do holy deeds,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
0: We'll certainly reach that sacred state.
1: అది ఏ పవిత్రమైన స్థానము? దైవత్వము.
0: That the sacred state is
1: చెడ్డ పనులు చేసినప్పుడు,
0: doing the bad activity will take you to the bad
1: plight.
0: That is the very hell. Therefore, I either go to hell or paradise. And these things he should say while alive.
1: It is useless.
0: While alive, what all have been doing is
1: confidence
0: good. That confidence should be there in you. That faith you should have. When once that faith is born in you, God loves you. So therefore, where there is faith, there is love, there is peace, where there is bliss, there you find the manifestation of God.
1: Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God.
0: Therefore, if you don't have faith, you can never understand God. Unless you have got the faith, so and so is your mother, you can't expect her to love
1: you.
0: If you doubt your mother, she starts doubting you. As is the feeling, so is
1: Manasikku
0: the reaction. And in fact, you are the witness to your mind. But the body, the virtue is the witness. And for the fool, foolishness is his witness. And his foolishness is the evidence of the witness. The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life?
1: So self-confidence.
0: When you have self-confidence, you love the society. When you love your society, God will love you.
1: కానికి ఈ సొసైటీ పైన మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్ యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ the confidence, the wall self-satisfaction is raised.
1: దాని పైన రూఫ్ వేయాలి.
0: ఓవర్ దట్ ద రూఫ్ ఈస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైజ్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైజ్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్.
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైజ్, సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది confidence.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
0: అండ్ ద వెరీ సెల్ఫ్ ఈజ్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఎప్పుడు కూడా డౌటింగ్ కామన్ డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
0: When we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ మనం దూరం చేయాలి.
0: We should distance ourselves from these doubts.
1: ఒక నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమును రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
0: You will know that in the modern world, people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: హి హస్ ఫెయిత్ ఇన్ మెనీ.
1: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: ద మూమెంట్ హి కమ్స్ టు నో ద వర్డ్ ద నేమ్.
1: ఎంత నీవు నమ్మినావు?
0: హౌ డిడ్ యు బిలీవ్ ఇట్?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్ and also other news that reach you,
1: nuisance.
0: All this news is nuisance.
1: వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
0: దే రైట్ అకార్డింగ్లీ టు దేర్ టేస్ట్.
1: నీకు హార్ట్ టు హార్ట్ దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: ద రియల్ కనెక్షన్ ఇస్ హార్ట్ టు హార్ట్ విచ్ యూ టేక్ ఇట్.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ఫాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వీ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని నీ పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను,
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్
1: ఏమిటని చెప్పాను.
0: వాట్ డిడ్ హి సే?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
0: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్
1: కాన్స్టెంట్ గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: అండ్ ఇన్ ద పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: ఎప్పుడు?
0: వెన్?
1: కోరికలు అది మీ త్రక్కు, కూలి మేలు.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్ లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: నిజమైనటువంటి అదే కూలి.
0: And in fact, that's the
1: reward. చాలు మనకు.
0: That little reward is enough to carry the life.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నిగ్రహించటం లేదు.
0: He's not able to control anything.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: The sense control is totally gone.
1: ఎక్కడ పోయింది?
0: What happened to
1: him? మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: You should make proper use of the senses.
1: కన్నులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: You know why eyes are given?
1: అందరి చూచే నందులుక.
0: ఇస్ ఇట్ సింప్లీ వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు.
0: నో నో నో.
1: కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ ఫుల్.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్స్?
1: చెడ్డ మంచులు వినుటక.
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణ వినుటకే.
0: ఓన్లీ లిసన్ టు ది గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములు నిచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: అంగములు అంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ది సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి మరి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కానీ భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుక నేను సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నో
1: మహానుభావుల దగ్గరికంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడి.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హి హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టకరప్పటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హి స్టాప్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా?
0: He started questioning whether I'm making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: The senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైనటువంటి శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నుల బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికీ ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: Having undertaken all religious pursuits, first he started with the sense control.
1: ఇంద్రియాలను నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual practices?
1: Chandubhai Patel, an 820 word.
0: Chandubhai Patel was an ideal disciple.
1: ఆ చందుబాయి పటేల్ మహాలస్పతి చంద్రాకరు వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలస్పతి చందుర్కర్ దే బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్.
1: చందుబాయి పటేల్ చాలా పరమ భక్తుడు.
0: చందుబాయి పటేల్ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: అతను గొప్ప శ్రీమంతుడు.
0: ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: అన్ని విధాల కూడా వ్యాపారంలో చాలా దండిగా ఆదాయం వచ్చింది.
0: ఇన్ బిజినెస్ హీ ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాజ్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చునేటప్పటికి చందుబాయి పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందుబాయి పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: యు నోటీస్ ద టైం.
1: గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజా రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చందుబాయి పటేల్ బయటకు వస్తానే
0: ద మూమెంట్ చందుబాయి పటేల్ కేమ్ అవుట్
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: యు ఆర్ రిచ్ ఎనఫ్.
1: నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు.
0: యుగట్ చిల్డ్రన్ టు.
1: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి.
0: యుగట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: అన్ని ఏది తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్.
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి.
0: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్.
1: ఆరోగ్యం.
0: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ.
1: కానీ అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని ఇంకా పూజిస్తున్నావు?
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్?
1: అప్పుడు ఆ చందుబాయి పటేల్ చెప్పాడు.
0: దెన్ చందుబాయి పటేల్ సెడ్,
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ సిరి సంపదల కోసం కానీ ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు.
0: హి సెడ్, సర్ ఐఎమ్ నాట్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్త్ ఆర్ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ కన్వీనియన్సెస్. నో నో,
1: నా దగ్గర ఉన్నాయి.
0: దే
1: నా దగ్గర ఉన్నటువంటిదే నేను ఎందుకు కోరాలి?
0: దెన్ ఐ హావ్ ఆల్ దీస్, వై షుడ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దెం? నాకు
1: బుద్ధి తక్కువ కాదు.
0: I'm not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంత నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me blissful.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comfort.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: హీ షుడ్ ప్రే టు గాడ్ టు రిసీవ్ దట్ విచ్ ఇస్ నాట్ విత్ హిమ్.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఏమైనా సాధించవచ్చును.
0: హీ కెన్ అటైన్.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: బట్ బ్లెస్ అండ్ పీస్ కుడ్ బి రిసీవ్డ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: ఫర్ దట్ పర్పస్ వన్ హ్యాస్ టు ప్రే.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టుడ్ దిస్ ట్రూత్.
1: అప్పటి నుంచి చందుబాయి పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిరిడికి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi
1: frequently. పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికి అంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడీ బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ సర్వింగ్
1: సమ్వన్ ఎల్స్. నీవే ఉన్నావు కదా,
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే.
0: దేర్ ఫోర్ ఐ సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ ఫీడ్ డాగ్స్ ఆల్సో.
1: కానీ అది డాగే, కానీ అది డాగ్ కాదు, రూపంలో అతను గాడే.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ డివోజీ డాగ్.
1: తత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్ట పోతున్నాడు, ఇంకోటి డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్.
0: And one is entrance, another is
1: exit.
0: This in is
1: illusion.
0: The out is liberation, freedom.
1: Freedom kosam thana avidanga sarvulu yendu kudana daivame unnadani visishtunnadu.
0: So for this liberation, out, exit, he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది, కొన్నిసార్లు సంసార బాధ్యతలతో ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు, రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్, విభీషణ చాటెడ్
1: రామ్. అంటే ఎంతో ప్రీతి.
0: And he loves Rama.
1: ఎంతో ప్రేమ.
0: He loves him intensely.
1: రాముని సొత్తే కదా సీత. సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్కతూరైనా పోయి నీవు దర్శించావా?
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
1: పాల్గొన్నావా?
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: That was the question of Hanuman.
1: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: It is not enough if you chant.
1: స్మరణకు తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: Along with the chanting, repetition of God's name, you should also serve.
1: పరిగెత్తిపోయాడు, రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: Then he ran repeating his name towards the seashore.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నామస్మరణ చేశాడు నానా.
0: Nana repeated God's name.
1: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరు ఇంట్లో మగవారు లేరు.
0: It is not possible to go over to Shirdi because the daughter-in-law is at home.
1: Baba, నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
0: Baba, you are only the refuge and the eternal protector.
1: దీన్ని చక్కగా విన్న తక్షణమే
0: the moment it is heard,
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: There is one Babu.
1: వాడి పేరు శ్యామ్.
0: His name is Shyam.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: He called Shyam.
1: శ్యామ్, ఇగో ఇవ్వు తీసుకుని పోయి పలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయన్నాడు.
0: సో హీ కాల్ శ్యామ్ అండ్ గేవ్ హిమ్ విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి 1.5 దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హీ సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకొని ఉంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు, నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ హిస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: ఇట్ స్ట్రైట్ టు వెంట్ అండ్ స్టాప్ దేర్.
1: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విదిన్ కపుల్ ఆఫ్ మూమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: హౌస్. నానా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు.
0: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హస్ సెంట్ మీ.
1: మై నేమ్ బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఏమన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్, వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా. షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ out, he did not notice the tanga nor the tanga wala.
1: Uranta tirigadu.
0: He went in search of the tanga wala.
1: Tanga kanipinchaledu.
0: He did not notice
1: tanga. Ekkada Shyam kuda kanipinchaledu.
0: Nor Shyam.
1: Idantha baba chesinatti mayalu.
0: It was all the drama of maya of baba.
1: Baba dramalu aadaratvanti drama ne ledu.
0: There is no drama that is not enacted by
1: drama
0: baba.
1: Drama kuda best actor.
0: Baba is the best actor in every drama.
1: కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
0: ఇట్ ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
0: అండ్ ద న్యూ బార్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హీ వెయిట్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్. లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాడు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండేది.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు,
0: సిగ్నలింగ్ ఈచ్ అదర్, స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదే బాబా.
0: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్వ్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
0: హి సెడ్ డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారి ఏడుపు నివారణ కావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రైయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి,
0: సో సే,
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికీ
0: హి గేవ్ దెం కరేజ్.
1: తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
0: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
0: దెన్ కస్తూరి సేడ్,
1: స్వామి,
0: స్వామి,
1: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
0: వి నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోటీ.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: పరమ భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేనెవరు అర్హతని.
0: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్.
1: కాబట్టి మీరు వెళ్ళండి.
0: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
0: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
0: In fact, you can be here still the doctor.
1: కస్తూరి, సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
0: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
0: బట్ ఐ మే డ్రాప్ ద బాడీ బట్ దేర్ విల్ లైఫ్.
1: నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను.
0: ఐ గో దేర్,
1: మాట ఇచ్చాను.
0: ఐ గో అండ్ కంప్లీట్ మై వర్క్.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పడితే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
0: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
0: దేర్ ఆర్ సర్టన్
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
0: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: చిత్రంబులు, విచిత్రంబులు,
0: దేర్ మిస్టరీస్.
1: విష్ణులో ఒక చారిత్రంబులు,
0: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
0: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ఫో.
1: ప్రతి మానవుని ఎందుకును పవిత్రమైన ఆత్మ ఉంటుంది. అది
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
0: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
0: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vai saha ani vedamulu cheptuvachu.
0: Veda declares as rasa essence.
1: Rasa swaroopudai untunnadu.
0: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
0: Without this rasa essence he is neerasa weak.
1: కనుకనే
0: సో
1: ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలవనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్, నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
0: బట్ వెన్ యు ఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్, ఇట్ ఇస్
1: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది ప్రయోజనం ఉండదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
1: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా
0: ఉండాలి.
1: అప్పుడే ఏమైనా చేయవచ్చును.
0: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
1: కనుకనే
0: సో
1: గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే.
0: సావిత్రి ఇస్ అ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతిచంద్రమతి భారతీయగాదే.
0: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్.
1: భారతీయగాదే కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళ జాతగాదే.
0: సీత హర్ డిక్లేర్ హర్ చెస్టిడీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
1: కిరిసి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెట్ పీపుల్.
1: సాగర వేష్టి ప్రశ్మాసలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
0: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో జీవించి, భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనం?
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ భారత్, హావ్ గ్రోయింగ్ ఓవర్ హియర్, ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
0: భారతీయస్ టుడే,
1: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు కానీ, భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ బయట ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
0: But behaving worse than a bird
1: and animal. కలిగినటువంటి వాడికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
0: How do you expect them to experience God?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
0: The human behavior today is much worse than that of an animal.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
0: Worse than a demon.
1: శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్ said.
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
0: Mentioned the name of a demon.
1: ఏ రాక్షసి పేరు? మహిషాసుర మర్దని.
0: మహిషాసుర మర్దని.
1: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
0: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
0: మహిషాసుర ఇస్ నాట్ ఎ డెమన్.
1: మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
0: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
0: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
0: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
0: ది కిండ్లింగ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
0: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
0: You do not know or nor understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adagandi nenu cheptanu.
0: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
0: Not merely giving the meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
0: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కి కనిపించడండి.
0: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుంటారు, కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు.
0: They study, get things by heart.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
0: The highly educated people also take to the same problem.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
0: They study well.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
0: They don't know the simple meaning.
1: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: The divine teachings they don't recognize.
1: తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: They cannot experience the divinity within.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వం.
0: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
0: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
0: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థము.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalasindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. Medhasaktiki buddhiki etti bhedamu ledani tane puramu visvasinchinadu.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: Kani medhasaktiki buddhiki undinatundi vyathyasam emito vivarinchamani kudanu tirigi Vikramadityudu panditulanu prarthinchadu.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: Buddhi ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలు అనేటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ.
0: One, steadfastness.
1: రెండవది రుతము.
0: రుతము.
1: మూడవది సత్యము.
0: The truth.
1: నాలుగవది యోగము.
0: యోగ.
1: ఐదవది మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no quality, qualification of an educated
1: man. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent
1: people. కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects. One, interest. Other, stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough. If you have interest merely,
1: aasakti paina ghanamainaatundi okka vishwasam untundali.
0: You should have full faith in your interest.
1: Kanuka aasakti sthirattamu rendu undinatundide buddhi.
0: Therefore intellect has these two, the interest and stability.
1: Ee buddhi okka prabhava shaktiye rutamu.
0: The effect of the intellect is rutam.
1: Deeni okka prabhavam emiti?
0: What is its effect?
1: Anaga trikalamulu entukudunu దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డిసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ ఋతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము సాత్వికమవుతుంది.
0: ద వర్డ్ ఋతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ఋతం.
1: ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం గల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga visvasinchi paliketvanti yokka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chusindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక ఋతం యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument hatred will increase.
1: Kalukune vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu vaadinchukuntu poyinappudu adi vairanga mari pothundi.
0: As you continue to argue there will be scope for enmity.
1: Kalukune vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The student should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: దివ్యమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: Anaga,
0: mighty power.
1: Bhagavat swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ ఫస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యూ కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం, గాడ్ ఈస్ ఇన్ఫినిట్, గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవ స్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
0: All these five have got at their center the intellect.
1: దీనిని పరిష్కరించుకుని వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు.
0: Therefore in it is Veda it is said బుద్ధి గ్రాహ్యం
1: అతీంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: Out of, with intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks if you
1: are intelligent. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: At the bottom is the body.
1: దేహమునకు పైభాగములో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ కు పైభాగములో ఉన్నటువంటిది మైండ్.
0: Over the senses is
1: mind. మైండ్ కు పైభాగములో ఉన్నటువంటిది బుద్ధి.
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగములో ఉన్నటువంటిది ఆత్మ.
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: Intellect is very close to ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Therefore intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: ఆత్మ. అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి ఒక ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: There he allotted a bedroom.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: A bathroom by its
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: A dining hall.
1: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: A drawing room.
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: A kitchen separate.
1: కిచెన్ రూమ్ పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: There is store room by side of the kitchen.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: There that building has so many rooms.
1: ఈ వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for.
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: ఈ వాల్ తీసేస్తే రెండు ఒకటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: And then the son will call him father.
1: Bharya vastundi, my dear husband antundi.
0: Wife will address him as my dear husband.
1: Grandson vastadu, my dear grandfather antadu.
0: The grandson will call him my dear grandfather.
1: Daughter-in-law vastundi, ma yokka father-in-law ani pilustundi.
0: Daughter-in-law will call him
1: father-in-law. Anek mandi anek relationship pettukuntunnaru.
0: So many have many relationships.
1: Kaani inti owner okkade.
0: But owner is one.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore these relationships apply to the body and the vesture we have put on but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore when we go by this oneness principle of the spirit there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఈస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్. దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: for this body of
1: life anetunte key ivatam chetane
0: because the key of life given
1: ee aadharam chetane chetulu kaallu kannu mukku noru anni tamatama panulu tamu chestunnayi.
0: Basing on the key of life various limbs the legs and the hands act.
1: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
0: Bhagavan said the other day bhur bhuvasvaha.
1: Bhur anaga material entity sambandhamu dehamu.
0: The first one bhur which is the body materialization.
1: ee materialization anukunte body.
0: This is the body.
1: Idi otti negative.
0: It is negative.
1: Ee padarthamto ekamainatundi.
0: It is one of matter.
1: Ee deham etta venku prarambhinchindi.
0: Where does it start?
1: Deeniki kontha iron cherali సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్టి చేరాలి, వెంట చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ అండ్ లైమ్ అండ్ లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్
1: ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం, ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం, ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది కాంబినేషన్ దట్ ఈస్ అర్త్.
1: ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ, ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ కంటెంట్ ఈస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ, భూలోక, భూలోక, సోర్లో నాట్ సెపరేట్
1: ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ విత్ ఇన్
1: us. సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్ ఇన్
1: us. దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: విత్ ఇన్ us. దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకని సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: ఈ గలవాడు మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్సాక్షన్.
1: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచాతాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఒక ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరియైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింక్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: ద మూమెంట్ యూ థింక్ టు డూ దట్ ది హ్యాండ్స్ స్టార్ట్ టు వర్క్.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు సీ సో అండ్ సో ద ఐ స్టార్ట్స్.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు లిసన్ టు టేప్ రికార్డ్ ఇయర్ స్టార్ట్ టు
1: ఫలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: ద మూమెంట్ యూ డిసైడ్ టు ఈట్ సర్టన్ ఫుడ్
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
0: ద టంగ్ దట్ టాక్స్ డస్
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంతా జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
2: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమల కోర్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైనటువంటి పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
2: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sometimes
2: when we get this food, it's only mouth that eats.
1: ఉదించేది నీవా?
2: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి శోకు ఇంకొకరిది అన్నాడట.
2: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయేశాయి.
2: And all things came to stand still.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
2: And the body died.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
2: God has commanded that every organ of our body should take upon itself a particular activity.
1: ఈనాడు లోకములో దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
2: We find in the world senses discharge their duties but not the mind.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
2: Mind tells it is bad, don't do it, but yet you do it.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
2: Having declared it's bad but to make do it again, is it proper?
1: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
2: The mind is a mad monkey.
1: Body is like a water bubble. ఎప్పుడు పగులుతుందో,
2: when it bursts,
1: ఎప్పుడు పోతుందో,
2: when it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
2: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
2: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైనటువంటి దాన్ని అనుభవిస్తావు.
2: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
2: man today is not discharging his duty.
1: మెడ మార్గంలో ప్రవేశించడం చేతనే
2: treads along the rampart.
1: అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
2: That leads to all sorts of problems.
1: తాము అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
2: The person is not only restless by himself.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
2: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
2: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
2: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
2: హి సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము అదే రుతం.
2: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: వాట్ హీ సేస్, వాట్ హీ థింక్స్, వాట్ హీ యాక్ట్స్ షుడ్ బి వన్, దట్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్. ది
2: that is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
2: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
2: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
2: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
2: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రం నందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడాను దూరమైపోతుండాలి.
2: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
2: What is the basis for the light of our intellect?
1: ఆత్మవిశ్వాసమే.
2: It is the self confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ది హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ డివైన్.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
1: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుడిని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుడు ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్?
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హాస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టూ,
1: ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: అండ్ యు నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dushankalpamulu chetane ee mind apavitramaipothundadi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundadi.
2: As we make use of this white cloth
1: ee nallaga maarinatundi vastramunu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మల్లం తీసుకుని వచ్చాడు.
2: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు, వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
2: That whiteness is his
1: swaroopame.
2: His original form.
1: Unna malinyanni teeskoni vachesadu.
2: He removed only the dirt.
1: Adhe vidhangane.
2: Likewise.
1: Mana manasu pavitramainatundi oka shuddhamainatundi oka telupu vantidi.
2: So our mind is pure and highly sacred and white.
1: Prakrutamainatundi vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
2: It is dirty because of worldly sensual
1: pleasure. Daiva chintana aneetundi oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
2: If you just beat it against the stone of the thought of the Lord, that is God.
1: అది ఏ శ్రద్ధ?
2: దట్ ఈస్ స్టెడ్ ఫస్ట్నెస్.
1: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ వీ హావ్ టు
1: డెవలప్. శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
2: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్,
1: దేనినైనా సాధించవచ్చు.
2: బియాండ్ యు, యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలం అయినా చేరవచ్చును,
2: యు కెన్ గో టు ద మూన్.
1: నక్షత్ర మండలం అయినా చేరవచ్చును,
2: రీచ్
1: సూర్యమండలాన్ని కూడా చేరవచ్చు.
2: యు కెన్ గో టు ద సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్యమండలం?
2: వాట్ ఇస్ దట్?
1: ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడని అనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము,
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
2: మీనింగ్ ఎ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ణి.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: తప్పెను మూర్చ వచ్చే తలము నసన్ శ్రమం వయ్యేని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: This elephant prayed wholeheartedly.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: Who is this elephant?
1: ఎవరు గజము?
2: Who is this elephant here?
1: ఒక ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
2: You are the elephant.
1: మన మదమే మన గజము.
2: And that ego is
1: ఇది మద గజము.
2: That's మదగజ.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
2: As it lost all its ego, it started praying.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము, భగవంతుడు అటువైపు చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: When we say God has sent సుదర్శన, it's not the wheel in the ordinary sense, it's the divine look.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
2: Therefore, it is the power of the sun present in our eye.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
2: That light is not in the eye.
1: Chakka teeskondi, chakka artham avutundi.
2: You understand clearly.
1: Ee netramlo kuda nu rendu cheyinayi.
2: There are two there.
1: Antar bahitya tat sarvavyapya narayana sidha pillavadu cheppadu.
2: The boy also said same thing.
1: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
2: The light is there inside and outside, that is the vision.
1: Chudu suryudu chakkaga prakashistunnadu.
2: The sun is shining well.
1: Kaani prakashincheyatvanti suryuni yokka deen lopala kannulu musko emi kanipinchadu.
2: Though there is sunlight, close your eyes, you don't see anything.
1: సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
2: When you close your eyes, you don't see the sun there.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
2: Because the sun in you must be one with the sun outside.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
2: Or else it can't be unity, one.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
2: But you sit in the dark room and open your eyes.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
2: You don't see any object.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
2: Because there in the dark room there is no sunlight.
1: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
2: And here in sunlight there is no light within you.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
2: Therefore the light of your eye and the light of the sun should be one.
1: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
2: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్యలైట్ మనకి అక్కర్లేదు నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
2: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
2: Therefore outer sun and inner sun must be one, so as to see well.
1: కనుకనే ధియో యోనః ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సీక్రెట్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
2: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు.
2: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
1: ది వాక్ అనేటువంటిది మన నాలుక పైన లేదు.
2: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
1: అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఒక మనిషి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
2: But the dead body has eyes.
1: కాని చూడగలుగుతున్నాడా?
2: But can it see?
1: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
2: Dead body has ears.
1: కాని వినగలుగుతున్నాడా?
2: Can he hear?
1: లేదు. కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
2: The dead body has all the senses, but there is no divine power vibration.
1: చూడలేకపోతున్నాడు.
2: Therefore he is not able to.
1: చెవులు ఉండి కూడా వినలేకపోతున్నాడు.
2: Ears are there, can't hear.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
2: బికాస్ ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ చేంజ్డ్ టోటలీ.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
2: ఎట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
2: ఐ గివ్ యు సైట్.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
2: దెన్ సూరదాస్ సెడ్,
1: స్వామి కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: People have eyes, but are they able to see you?
1: Kallundi gruddulai kalyana karamaina nee roopu darshimpa nerarairi.
2: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Chevi undi chevatulai.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music. What for are the ears? But are they able to hear your music? They have eyes. They are like that of the cotton ball.
1: And
0: are they able to see you?
1: No.
0: I want the eyes that would be able to see you. I need the ears that would listen to your melodious music.
1: And
0: not the physical eye. That's the true wisdom. That's the true renunciation.
1: Kanuka, divyamainatundi bhavani manam pondalanukunte, mottamota buddhi yokka tattvanni gurtinchali.
0: In order to have the divine feeling, we should know the nature of the intellect. Ee
1: buddhi ante sarvamu untundali.
0: Intellect has everything.
1: Kanuka, intellect ni paa upayogichadu. Adi divine vision.
0: It's divine will. Divine will.
1: Divine will.
0: Divine will.
1: Adi self will antaru.
0: That's called self-will.
1: Ante kaakunda,
0: not only that,
1: willpower anetundi danni oka daivatvaniki maatrame untundadi.
0: God only has this willpower.
1: Marokaraki ledu.
0: No one has this willpower.
1: Aneka mandi cheptuntuntaru.
0: Many say this.
1: Na yokka self-will.
0: My self-will, they say.
1: Self-will ekkadi nunchi vachindi?
0: Where is this self-will?
1: Self ante evaru?
0: Who is self?
1: Daivame.
0: God is self.
1: Kalukune aa daivam shaktiye idi.
0: This is the divine power.
1: సర్వలయందు దైవ శక్తి ఉంటుండాలి.
0: This divine power is in everyone.
1: కానీ ఆ దైవ శక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: But they don't take it so.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: They take it their own power.
1: అదియే అజ్ఞానము.
0: That is ignorance.
1: అదియే మూర్ఖత్వము.
0: That's foolishness.
1: కాదు కాదు. సర్వశక్తులయందు కూడాను దైవ శక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: In all these powers behind there is divinity, the divine power.
1: కనుక అట్టి దివ్య శక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే,
0: to know that divine power,
1: ఆసక్తి,
0: interest,
1: విశ్వాసము,
0: faith,
1: అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము,
0: the stability,
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: These two we should necessarily have in the beginning.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
0: We should have intense love for God.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: How should it be?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: It's not like the wind.
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: It's not like the pendulum that oscillates.
1: స్థిరమైనట్టుగా ఉండాలి.
0: It should be steady.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: Then only you will earn God's grace.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: There are many subtle things that
1: చాలా మంది అనుకుంటారు.
0: Many think.
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: Many say that Swami repeats many things.
1: చెప్పినవి చెప్పాలి మరి.
0: That has to be done.
1: ఎందుకు?
0: Why?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవి చెప్పాలి.
0: Until you learn, things have got to be repeated.
1: దినము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: Don't you feed the same stomach every day?
1: నేను పొద్దున్న తిన్నాను కదా మరి సాయంకాలం ఎందుకు అనుకుంటు?
0: I ate in the morning.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు?
0: I ate yesterday. Why?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుంది.
0: Because food you have partaken is digested.
1: తిన్న కడుపుకి తింటున్నాము.
0: So you feed the same stomach.
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము.
0: You wash the same face.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: Then why not this also?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: Until you take to practice, things must be repeatedly told.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడా ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్ కూడా నేర్పిస్తుంటారు.
0: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: దెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది
1: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: Therefore until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they're ఆ
1: సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకోవటం లేదు.
0: నో దట్ ది నవల్టీ యునిక్నెస్.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
0: యు రిపీట్ గాయత్రి.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
0: బట్ డోంట్ సీ థింగ్ సేమ్ స్టేటెడ్ అగైన్ దట్ డిఫరెన్స్.
1: గొప్పతనము నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్యనూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్యనూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ పద్ధమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union. చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన లేనిటువంటి
1: ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టైల్ ఫేస్ గా ఉంటుంటాడు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళ ఉట్టి పడిపోతుంటాయి.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కరుణే ప్రకాశిస్తూ ఉంటాడు.
0: Therefore it shines.
1: కాన దైవము యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేస్ ఒక లాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: పైన ప్రేమ.
0: On the top is love.
1: పైన క్రింద రెండు ఆధారం లేకపోతే ఆ ల్యాడర్ ను మనం ఎక్కలేము.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: మొట్టమొదట విశ్వాసము ప్రేమ ఈ రెండు ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు.
0: With faith and love you can achieve, accomplish
1: anything. ఎక్కడికన్నా వెళ్ళు.
0: Go anywhere.
1: అడవులు ఎందుండు.
0: Go to the forest.
1: ఆకాశము నుండు. పట్టణము నుండు.
0: City.
1: పల్లె నుండు.
0: Village.
1: గుట్ట మీద నుండు. నట్టేటబడి ఉండు.
0: Or in the deep sea.
1: ఎక్కడుండినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దినా సుఖ శాంతి నహి హరి భజన దినా సుఖ శాంతి

0: ఆస్తి కలదు.
1: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కదాచన, ఎప్పుడైనా.
1: ఆల్వేస్.
0: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
1: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: అర్జున, నీకు కర్మయందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
1: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ నీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
1: Here it is not said that there is no fruits of action. Fruits of action are there, but do not aspire for it. This is the injunction.
0: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
1: Here it is not said నఫలేషు, మా ఫలేషు it is said.
0: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలము వలదు అన్నాడు.
1: It is not said that there is no fruits, but do not aspire for it.
0: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ, వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
0: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
1: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
0: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
1: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ, ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్.
0: విత్తనము లేక మొక్క రాదు.
1: Without seed you would not get a plant.
0: Mokka vruchamu kaaka vittanam labhinchadu.
1: Without plant becoming a tree you would not get seed.
0: Idi sahajamainatunti swabhavamu.
1: This is a natural state.
0: Deeni nimittamai neevu phalitam ni enduku neevu lakshyam nandinchukovali.
1: That being so, why should you care for the fruits of action?
0: Karmanu aacharinchadame nee pradhanamaina kartavyam.
1: Your primary responsibility and duty is to perform action.
0: Ee yuddhamunandu naa vaaru em avutaru, నా పరిస్థితి ఏ గతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితమును నీవు లక్ష్యం నందుంచుకోవద్దు.
1: ఇన్ దిస్ బ్యాటిల్ యూ వుడ్ నాట్ కీప్ ఇన్ మైండ్ వాట్ వుడ్ హ్యాపన్ టు యువర్ ఓన్ పీపుల్, వాట్ వుడ్ బిఫాల్ యూ.
0: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
1: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
0: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
0: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
1: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
0: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నారు.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగెన్స్ట్ దిస్ హార్మ్ఫుల్ అండ్ డ్రెడ్ఫుల్ వెపన్స్ వన్ హ్యాస్ టు వేర్ ఎన్ ఆర్మర్ ఆర్ ఎ షీల్డ్.
0: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
1: ఫర్ ఎ వరల్డ్లీ బ్యాటిల్ ఎ సెక్యులర్ వన్ యాజ్ సచ్ వన్ ఈజ్ వేరింగ్ ఎన్ ఆర్మర్ అండ్ ఎ షీల్డ్.
0: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటంలో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
1: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
0: ఇది జ్ఞాన కవచము.
1: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆధ్యాత్మిక కవచము.
1: స్పిరిచువాలిటీ.
0: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
1: Among the armors which are worn by the heroes, there are different kinds.
0: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
1: We have to inquire into in different ways the about this armor of devotion.
0: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటాది.
1: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
0: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
1: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
0: కాని మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
1: But the fight and the battle that has been fought by man is right from ancient days.
0: మంచి చెడ్డలతో,
1: fight is with good and bad,
0: పాప పుణ్యములతో,
1: with sin and virtue,
0: రాగద్వేషములతో,
1: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్
0: భావములతో,
1: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్,
0: మమత్వము అహంకారములతో,
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
0: మానవుడు అనాది కాలం నుండి పోరాటం సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
0: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
0: ఈ మహా భయంకరమైనటువంటివి.
1: These are really dreadful.
0: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
1: These two have very extraordinary strength.
0: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
1: But the man who is fighting is not so strong, he is weak.
0: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
1: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
0: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
1: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
0: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
1: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorn.
0: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
1: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
0: కనుకని అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
1: Therefore Arjuna, you must wear some type of shield or the other.
0: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచం అత్యవసరము.
1: Under these circumstances it is better you wear the armor of wisdom.
0: కనుకని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
1: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
0: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
1: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
0: Enni enni janmamulu nindiyo ninnu ventaadutunnadi.
1: They have been coming with you for a number of births.
0: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
1: You cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
0: Kanuka idi nivarana nimittamai neevu yochinchanakkaraledu.
1: Therefore you should not think about getting rid of
0: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
1: You have to find out a means of overcoming the pain which is
0: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
1: It is natural to search for a doctor when you are faced with a disease.
0: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
1: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
0: Kanuka neevu ee ranarangamandu neevu poratamunaku siddhamuga untunnavu. Neevu laukikamainatundi kavachani dharinchavu kaani aadhyatmika kavachani kuda neevu dharinchali.
1: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
0: Shatruvul nundi nee dehanni rakshinchukovachunu.
1: You may be able to protect your body ఫ్రమ్ ది ఎనిమీస్.
0: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరం ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
1: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
1: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యూ హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
0: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
1: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
0: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు.
1: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
0: Kanuka motta motta loni shatruvu nivu jayinchu.
1: You should conquer in the very first place the inner enemies.
0: Neeku anadi nundi nee ventaadutunnayi ee ahankara mamakaramu.
1: Right from base long back this
0: ahankara mamakaramulu undinanta varaku kudanu raga dveshamulu tappinavu kaadu.
1: So long as you are having the egoism and attachment, you would not be able to free yourself from attachment and
0: ee raga dveshamulu ahankara mamakaramulaku nu karmane kaaranam.
1: For all this it is the action which is responsible.
0: Kanuka ee karmanu nee vaacharinchu.
1: You perform action.
0: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
1: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
0: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
0: భాగవతమునందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
0: కర్మమునని వృద్ధి పొంది కర్మమునే చను.
1: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
0: కర్మమి నరునకు దైవము.
1: Action is God for man.
0: కర్మమి సుఖదుఃఖములకు కారణమేలలో ఉన్నాడు.
1: It is action which is responsible for good or bad, happiness or
0: joy. నీ సుఖమునకు దుఃఖమునకు.
1: For your joy or sorrow.
0: నీ పాపమునకు పుణ్యమునకు.
1: For your sin or for virtue.
0: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
1: For your joy and delight.
0: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
1: For the profit or the loss.
0: నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
1: For your very birth, action is responsible.
0: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
1: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
0: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
1: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
1: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
1: యు షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
0: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
1: It may start as a small sapling but may grow into a very big tree.
0: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
1: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
0: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
1: When it becomes a big tree, it will be able to offer you fruits.
0: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం, యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
0: దేని చూసి నీవు అహంకార పడుతున్నావు?
1: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఏ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఈస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: In spiritual world it has been explained that in the absence of peace itself there is peace.
0: Prashantulone prakanti untundali.
1: In peace itself there is splendor.
0: Aa prakantiye paramjyoti annaru.
1: This splendor itself is paramjyoti.
0: Ee laukikamaina jagattulo kaanti aneetvantidi.
1: In this worldly existence the light
0: gantaku
1: the light travels
0: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
1: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles అన్ అవర్.
0: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 crore miles దూరం ప్రయాణం చేస్తుండాలి.
1: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
0: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
1: ది సన్ హూమ్ యూ కెన్ సీ, వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
0: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
1: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈజ్ అబౌట్ 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకు ఎంతో ప్రకాశంగాను సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్.
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి,
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23-24 lakh miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈజ్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1 crore miles దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విధమైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రంది.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ in the context of a universe where there are crores of stars with a distance of
0: ee surya mandalamulo ee yokka bhugolam entadi.
1: What is the place of earth in the solar system?
0: ee bhugolamulo pa bharat desham enta chinnadi.
1: In this earth what is the size of India?
0: ee bharat deshamlo andhra rashtram ettidi.
1: What is the size of andhra pradesh in
0: ee andhra rashtramlo anantapuram jilla entadi?
1: How big is Anantapur district in Andhra Pradesh?
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
1: How small is our village in Anantapur?
0: మన గ్రామంలో నీవెంతటి వాడు?
1: And how small you are?
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
1: Whom are you seeing and why are you proud?
0: నీకు అహంకారం వస్తుంటుండాలి.
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
1: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్?
0: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హు హాజ్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఈ దేహం ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా?
1: ఆల్ రైట్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ?
0: దేహము పాంచభౌతికము.
1: Body is consists of only 5 elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: One day or the other it has to perish.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: If only you look into the indweller does not have birth, death or
0: జీవన మరణపు కొంప.
1: Oh mad person, this particular body.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: It is full of all diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It undergoes many changes.
0: భవసాగర మీదగలేని కంప.
1: It has not been able to travel the ocean of samsara.
0: ee meenu chilamini nammaboku manasa haripadamulu aashrayinchave.
1: Oh mind, don't consider this as permanent. Take shelter in the lotus feet of hari.
0: Kanuka deha sambandhamainatundi okka deeni neevu aadharanga teeskuntaam ante idi kevalam jadamainatundi.
1: On the basis of the body if you are being proud of yourself, this is only inert.
0: Ee deham ye reethiga tayaravutuntundali?
1: How does this body manifests?
0: 7 buckets of neellu.
1: This consists of 7 buckets of water.
0: Neellu chunnapu neellu.
1: This consists of water of chunam.
0: రెండించెలు ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు, నెయిల్స్,
1: ఫోర్ నెయిల్స్ విత్ ది సైజ్ ఆఫ్ అవర్ 2 inches,
0: 1100 మ్యాచింగ్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు,
1: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్, ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000
0: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది సీసం,
1: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils,
0: 2 lux సోపులు,
1: 2 lux సోప్స్,
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ 1 body.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ఏ చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమేట్ అవుతుంది.
1: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇన్నర్.
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్ని కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
1: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్డ్.
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
0: మన భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
0: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
0: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 160th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
0: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించడం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
0: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
1: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
0: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతూరి మూడు కలుస్తున్నాయి.
1: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: ది ప్రకృతి ఆర్ నేచర్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ,
1: in the field of action when we perform 60 good actions,
0: ఒక్క సద్భావము అనేటువంటి మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమినేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు షుడ్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 good actions.
0: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 good feelings లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ 1 movement ఇన్ ఆల్.
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore, Arjuna was just asked to perform good action.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions, you are likely to get 1 or 2 good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్వం.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: Karmakanda does not refer to only giving charity and performing penance.
0: Aithe ee karmalo nishkama karma okatu untundali.
1: Among the action there is an action which does not
0: ledu nishkama karma leka edi karma yogamu.
1: What is karma yoga or nishkama karma?
0: Ahankaram lekunda aasakti lekunda చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
0: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్.
0: ఇది కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: remove and drive away your egoism.
0: ఆసక్తిని అణగదొక్కి
1: suppress your own
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: When you perform actions it becomes యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను, లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: Penance, sacrifice or yoga, all these three may convey the same.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞ భావమును హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్,
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: Talampulu ettivo bhavamulu attivuga untai.
1: As thoughts are, so the feelings would be.
0: Aaharam ettivo talampulu attivuga untai.
1: As food is, so the thoughts would be.
0: Kanukane indiku sattvika aaharam kudanu atyavasaram annaru.
1: Therefore it is said in this context there is need for sattvika aaharam.
0: Oka chinna udaharanamu.
1: One small example.
0: Manam oka manta veskuntam.
1: We are just having a small fire.
0: Manta ettido poga attidi.
1: The smoke depends upon the type of fire that
0: poga ittido megham attuvantidi.
1: The cloud depends upon the smoke.
0: Megham ettuvantido varsham attuvantidi.
1: Rain depends upon the cloud.
0: Varsham ettuvantido panta attuvantidi.
1: The crop depends upon the rain that
0: panta ettuvantido vanta attuvantidi.
1: The food depends upon the crop that
0: vanta ettuvantido mana vanta attuvantidi.
1: Our
0: megham attuvantidi.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పినప్పుడు బోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ సెడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ కీపింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్
0: నీ అధికారం అంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
1: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డు నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: వీ మే బి అసోసియేటెడ్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ మే బి సఫరింగ్ ఫ్రమ్
0: దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి.
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: Why action has been given primary importance.
0: కర్మను అలక్ష్యము చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: Life has been given in order to prove action as an ideal.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: One name of body itself is karma.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, in the one of the meanings of karma is body itself.
0: కనుక కర్మ దేహం ఇది.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
0: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ది వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతలయం చేరినావు.
1: You have reached ప్రశాంతలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: బై లిసనింగ్ టు దిస్ భగవద్గీత ఐల్ బి
0: జాగ్రత్తలు. కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము,
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: To sanctify one's own life.
0: కనుక ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు నాలుగు ఉంటున్నాయి మనకు.
1: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: After this discourse is over you will be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: You had your dinner and you have relaxed on the bed.
0: నిద్ర వచ్చింది.
1: You have slept off.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కారులో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏది లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: Endukosam nu Madras ku poyinavu? Karanam teliyadu.
1: Why did you go to Madras? There is no
0: akkada anubhinchindi emti? Kartavyam ledu.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: Akkada swapnam lopala kalamu, karanamu, kartavyamu, karma nalugu levu.
1: In the dream state the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: Mari takshanam evaru vachi ninnu leparu.
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నం.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవేమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కార్యకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: ది గ్రాస్ బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ ద టైమ్, ది యాక్షన్ అండ్ ది సర్కమ్స్టాన్సెస్.
0: కార్యకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
1: వితౌట్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ దిస్
0: కూడా లేవు.
1: None of these things exist.
0: అయితే ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani mount road lopala enni building lu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the mount road and so much
0: manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Maha balavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహాశక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుకనే ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, అవికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూస్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు,
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి,
1: the wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desire se ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deeniloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్.
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్, యు నాట్
0: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: కనుకు వెలుతురును మాత్రం అందరికి సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
0: అదే నీకు ఆత్మ జ్యోతి.
1: That may be compared to ఆత్మ జ్యోతి.
0: అందరి ఎందుకును సమానంగానే ఉంటుండాలి.
1: It is equal in all the people.
0: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం వాడటం చెంచులత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఎ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
0: ఆడేటువంటిది కర్మ.
1: When it moves about and flickers, it may be vikarma.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: There is no
0: ఫలము ఉండదు.
1: There is no fruit thereof.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడా కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్.
0: ఇది ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: క్షీణిస్తూ వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హి హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years, he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end, you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits lost, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you'd not be able to come
0: back. రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
1: He the jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: హీ సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
1: ద థీవ్ సెడ్ లెట్ ది ఆర్టికల్స్ బి హియర్ అండ్ దెన్ ది జైలర్ సెడ్ వై షుడ్ యు నాట్
0: ఎందుకు తీసుకోవటం తీసుకురావటం తిరిగి రేపో ఉన్నాడు మరి వస్తాను తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
1: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: అనగ తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: What does this mean? It means that this thief is going to indulge again in thieving and stealing and he will be getting punishment and he will be getting back to the prison.
0: మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడా దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ దిస్ నో గుడ్ అండ్ కృష్ణ సైడ్
0: మార్పు చెందినటువంటి జ్ఞానతత్వాన్ని బోధించాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ కృష్ణ హాస్ టాట్ ఎ చేంజ్ లెస్
0: సత్యనిత్యమైనటువంటి ఒక స్థానం నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఎ ప్లేస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ గివన్ సేక్రెడ్ టీచింగ్.
2: దాట్ వాజ్ ద 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: When is it possible? When can that be a true claim? Where there is uniformity of thought, word and deed is makes you a true human.
1: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
0: రామ అబ్జర్వ్ ది యూనిటీ ఆఫ్ ఆల్ ద త్రీ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం. అతనే రావణుడు.
0: రావణ ది వికెట్ మ్యాన్ ఆల్వేస్ ఎగ్జిబిటెడ్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్ విచ్ ఆర్ ఇన్ అటర్ డిస్హార్మనీ.
1: కనుక ఈ సత్య ధర్మములకు సత్యాన్ని అసత్యములకు మధ్య మధ్య ఈ విధమైనటువంటి యుద్ధములు జరుగుతుంటాయి.
0: దర్ఫోర్ ద సత్య అండ్ ధర్మ నాచురల్లీ ఫేస్ ద అబ్స్టికల్స్ ఆన్ దే వే.
1: సత్యం రాముడు.
0: రామ రిప్రజెంట్ సత్య.
1: అసత్యములను పలికినటువంటి వాడు రావణుడు.
0: రావణ సింబలైజెస్ అసత్య అంట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. దానికంటే మించినటువంటిది ధర్మం వేరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: కనుక మనము సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎనీ స్మాల్ మ్యాటర్ బి దట్ సో సింపుల్ యట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్.
1: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: సృష్టి ఎంత ఇప్పుడు సత్యం నుండియే పుట్టినటువంటిది.
0: The entire creation has emanated out of this truth.
1: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
0: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
1: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
0: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
1: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్హుడ్ మ్యాన్ ఇస్ పుట్ టు హ్యూమిలియేషన్.
1: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ఇన్జస్టిస్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
1: కనుక మనము అసత్యం ఆడకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: అసత్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణమైపోతాము.
0: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
1: మనం సత్యమనే పలకాలి.
0: We should speak truth always.
1: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
0: సత్య is a very simple small word.
1: సత్య
0: సత్య
1: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
0: సత్ which is everlasting, permanent.
1: చూసావా సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
0: సత్ ఇస్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
1: దానికి మార్పు ఏమాత్రము లేదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్ వాట్సోఎవర్.
1: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
0: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్లెస్ ట్రూత్ దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు చాలా చిన్నవారు.
0: యూఆర్ సో యంగ్.
1: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
0: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
1: ఏది సత్యం?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: భగవత్ వాక్యమే సత్యం.
0: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
1: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
0: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
1: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
0: All the feelings that arise within us are the reflections of that truth within.
1: కానీ నాలుకపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
0: But when once the truth finds its place on the tongue, it gets changed.
1: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
0: Therefore, tongue is a sense.
1: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
0: We change because of these senses.
1: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
0: Senses are responsible for all actions, merits and sins.
1: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
0: Where are the senses?
1: సర్వత్ర. ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: భూమాకాశం మనకు నిండి ఉన్నది.
0: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ అర్త్ టు ద స్పేస్.
1: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరవది ఎక్కడ కూడా కనపడలేదు.
0: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
1: కనుకనే ఉన్నది 5.
0: ఓన్లీ 5 ఆర్ ప్రెసెంట్.
1: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
0: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ టు బి డెవలప్డ్ అండ్ ఫాస్టర్డ్ అండ్ ప్రాక్టీస్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ
1: అహింస
0: అండ్ అహింస.
1: సత్యము అనేటువంటిది
0: ద ట్రూత్
1: దారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
0: ఇట్ షోస్ ద డైరెక్షన్.
1: ధర్మము అనేటువంటిది దాన్ని అనుసరిస్తుంది.
0: ధర్మ ఫాలోస్ ఇట్.
1: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
1: ఎప్పుడు ఆ టేస్ట్ ని చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుంది.
0: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
1: అప్పుడు అహింస అంటారు.
0: Then that is truly called ahimsa.
1: Himsa ante evarno kottatamu tittatamu vaadinchatamu adi kaadu himsa.
0: Violence does not simply mean scolding others, harming others, hurting others.
1: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
0: When you do not observe your own words, when you abuse, misuse your own words,
1: adi himsa.
0: That is himsa or violence.
1: దానిని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
0: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రపంచం అనగా మన దేహమే.
0: The whole world is symbolized by our human form.
1: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముది.
0: This body is full of 5 life breaths.
1: ఈ లైఫ్ బ్రెత్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతున్నాయి.
0: ఇన్ దిస్ విత్ దీస్ 5 life breaths, ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
1: కనుక ఇవన్నీ కూడా సత్యమునను బుట్టి, సత్యమునను పెరిగి, సత్యమునను అణిగి, సత్యం అణగు.
0: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ హ్యావ్ బీన్ మెయింటైన్డ్ సస్టైన్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
1: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
0: సత్య మీన్స్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
1: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
1: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడుతున్నావు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్, వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
1: కనుక నీవు కలుషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
0: యు ఆర్ పొల్యూటెడ్ బికాస్ యూ హ్ చేంజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
0: యు షుడ్ నెవర్ పొల్యూట్, యు రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
1: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
0: Whatever that is said is bound to happen.
1: పరిగణవన్నీ కూడా జరుగుతుంది.
0: All the things you speak out will happen.
1: అయితే కొంతమంది యోచించవచ్చు.
0: But some may feel so.
1: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
0: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
1: అసత్యం చెట్టే చేరుతుండది.
0: దిస్ అంట్రూత్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ అండ్ జాయిన్ ఇన్ యువర్ లైఫ్?
1: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసి అవుతున్నాయి.
0: యాజ్ ద సీక్రెట్ గ్యాంజెస్ హ్యాస్ బీన్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ, నేచురలీ సబ్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ రెయిన్ వాటర్ ఆల్సో జాయిన్.
1: కనుక మీ సత్యం అనేటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
0: Therefore you should not allow anyone to join this stream of love.
1: మనం అనౌ చేస్తేనే అవ చేరుతుంది కానీ లేకపోతే చేరవు.
0: Because you permit and allow, they only join this stream of truth. What is the weakness behind this allowing nonsensical things to join? Our senses are responsible.
1: Kama, krodha, lobha, moha, madha.
0: And they are the hatred, the lust and the desire, the avarice.
1: కనుక ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ శాంక్టిటీ అండ్ ఫర్ పొల్యూషన్.
1: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
0: దో ఇట్ ఈస్ నెక్టరైన్ ప్యూర్ అండ్ ఇమ్మోర్టల్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ గెటింగ్ ఫైండింగ్ దేర్ ప్లేస్ ఇట్ ఈస్ ఫైనల్లీ పొల్యూటెడ్.
1: మ్యూజిక్ డైరెక్టర్
0: మ్యూజిక్ డైరెక్టర్
1: అతను రాశాడు.
0: He has composed.
1: Andarani Chandamama. Andarani Chandamamaku. Indukosam meeru prarthistunnaru.
0: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
1: Kani aa Andarani Chandamama ekkadundi?
0: And that moon, that beyond your capacity to hold on,
1: akashamunandaledu.
0: Is not there in the sky.
1: Tana manase tana.
0: And your mind is the moon.
1: Ade moon.
0: And your mind is
1: the
0: moon.
1: Aa mind ku ee kama krodha lobha moha vachi ee megharantu cheyatam valla.
0: The mind is clouded. And the clouds are the desire, the hatred.
1: Enta paurnamiga undi prakashistu unnappudiki ee moon ku konni meghalu addam vaste adi marigipothundi.
0: It may be a full moon day. Because of these clouds on the way, you cannot find the moonlight.
1: కాని మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
1: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
0: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
1: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద క్లౌడ్స్ పాస్ ఆఫ్ యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: ఆ నామస్మరణమే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
0: నామస్మరణ సింగింగ్ ఇస్ గ్లోరీ విల్ నేచురలీ విల్ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
1: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
0: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
1: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
0: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, Satya and Dharma.
1: Meeru manavulaga bhavinchukodadu.
0: Never consider yourself as simple human.
1: Nenu Ramude.
0: I am Rama myself.
1: Appudu meeru cheptu untaru na atma ramudike telusunu ani.
0: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
1: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
0: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ రామ.
1: ఆత్మకు రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
0: దిస్ ఆత్మ విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
1: కనుక నీ ధర్మమే అనేటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
0: దేర్ఫోర్ ధర్మ has taken the form of Lakshmana and followed Rama.
1: Anaga Ramunu anusarinchutu vachadu.
0: Meaning Lakshmana always followed Rama.
1: Antakante mari veki athariki gathe ledu.
0: In fact he did not follow any other path other than
1: madiya dhana dharani sarva bhar samarpitam aatmanam sheshabhutam hi rakshamam sharanagati annadu.
0: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
1: ఒకానొక సమయంలో,
0: at one time,
1: రాముడు ఒంటరిగా ఉండేటువంటి సమయంలో,
0: when Rama was all alone,
1: లక్ష్మణుడు ఏదో ప్రపంచాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
0: లక్ష్మణ was just moving around the forest to collect the needed material.
1: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడ లేని దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
0: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
1: Vachadu.
0: He returned.
1: Rama, enduku niki ee vastram tanna?
0: He said, Rama, why should we suffer like this?
1: Amayakurayanaatvanti ee Sitakani inta baadha pettadam enduku?
0: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
1: Tachanamu ayodhyaku vedadamramu.
0: He said, let us go back to Ayodhya immediately.
1: Annaru.
0: He said so.
1: Sita chala aashcharyapadipoyindi.
0: Sita was very much surprised.
1: Ramulu kuda chala aashcharyapaddadu.
0: Rama was equally astonished.
1: Kani Ramulaku sarvamu telisina ganaka taanu chirunavu navutu Lakshmana itu rammu annadu.
0: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
1: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
0: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: అన్న, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
1: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి.
0: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ మీ.
1: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
0: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఇది సూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
0: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
1: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
0: ఆల్ హర్ థాట్స్ హ్యావ్ ఫౌండ్ ప్లేస్ ఇన్ యూ.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి కంపెనీతో చేరుతావో అలాంటి భావములే నీ అందు ప్రవేశిస్తాయి.
0: As is the company, so will be the thoughts that you will have.
1: కనుక నీవు చెడ్డ కంపెనీని చేరవద్దు.
0: సో నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: మంచి కంపెనీతో చేరండి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
1: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: యూ ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
1: అప్పుడు మీకు కూడా మంచి భావాలు వస్తుంటాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
1: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
0: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
1: Peace is not
0: present apart. Everything is contained within us. In fact, the human body itself is a vast world. Within the human body are present all kinds of attributes and qualities.
1: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
0: It lies in our own hand to get them transformed.
1: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుకోవచ్చు.
0: You may put a question, why not God transform?
1: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
0: God will never do anything.
1: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
0: He goes on smiling, watching everybody.
1: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
0: హి నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్, దట్ ఇస్ బ్యాడ్.
1: నీ యొక్క భావములే నీకు బోధిస్తుంటాయి.
0: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
1: నీవు ఏది తిన్నావో అదే నీకు త్రేపుగా వస్తుంది.
0: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్ సో యూ బెల్చ్.
1: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
0: ఇఫ్ యూ కన్స్యూమ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్, యూ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబర్.
1: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
0: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
0: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడి ఈస్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
1: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ ఇండల్జ్డ్ ఇన్ కాన్స్టెంట్ థాట్.
1: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం చిక్కదు.
0: The one who is in deep thinking throughout can never be happy.
1: Edo nee telitetalu dandiga unnavani neevemo deep ga poi aa chadivinatunte vaati vishayamlo chaala parishodhan chestuntavu.
0: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
1: Kaani ee bookish knowledge anetundi kevalam manavuni energy ga chestuntannadi.
0: All the bookish knowledge will turn into allergy to a human being.
1: ఈ అలర్జీ చేసేటప్పటికి ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అలర్జీ ది ఎనర్జీ ఇస్ లాస్ట్.
1: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
0: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ అలర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
1: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
0: In fact, we don't need to bother about the thought process that has
1: don't
0: been going.
1: Don't think this is good or bad.
0: Don't think whether it's good or bad.
1: Anni gude.
0: All are good.
1: Everything is good.
0: Everything is good.
1: Naaku em jarigina ivanni naa manchi kosame.
0: Whatever that happens, it is for my own good.
1: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
0: When once you feel so and consider, everything will turn good to you ultimately.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రేమ చేత,
0: out of love,
1: అందరిని మీరు ప్రేమించండి.
0: Love everybody.
1: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
0: Never hate anybody.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
0: Don't go by any misnomer or any slander.
1: కొంతమంది భగవంతుని పేరు కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
0: Some people doubt, mistake God also.
1: అది మరింత పాపము.
0: It is worst of the sins.
1: Worst.
0: It is worst of the sins.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా,
0: don't have such thoughts any longer.
1: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
0: when such thoughts come,
1: this is my enemies. అని దాన్ని పక్కకు నిగ్రహించండి.
0: Consider such thoughts as your enemies. Brush them aside.
1: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
0: Always be with love, full of love.
1: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
0: The love that will protect you.
1: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
0: Is the love that will take care of you.
1: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: It is this love that protects you, safeguards you in every way.
1: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
0: Why? Because you are the embodiment of love.
1: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
0: In such divine love, there is no place for any hatred.
1: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపేసిన లోపల చాలా గొల్లు ఏడ్చింది.
0: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
1: Sumitra vachindi.
0: Sumitra came.
1: Akka, enduku yedchatam?
0: Sister, why do you cry?
1: Enduku ee yedpu kaaranam emti?
0: What is the reason for your crying?
1: Ananyani potunnadana?
0: Is it for the reason that he is going to the forest?
1: Athani nivasamu aranyamu. Man nivasamu Ayodhya.
0: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
1: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
1: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
0: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వల్.
1: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
1: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
0: దే కమ్ ఇన్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
1: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
0: యు షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
1: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
0: యు షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
1: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
0: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యు డు నాట్ ఫైండ్ దీస్ టూ?
1: కనుక రాముడు సర్వజ్ఞుడు.
0: Rama is all knowing.
1: సర్వశక్తిమైనడు.
0: Is all power.
1: అతన్ని ఏ అరణ్యం కూడాను, ఏ మృగములు కూడాను, ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రం బాధించలేవు.
0: నో ఫారెస్ట్, నో వైల్డ్ యానిమల్, నో నెగటివ్ సిచ్యువేషన్ కుడ్ ఎవర్ హర్ట్ హిమ్, హార్మ్ హిమ్.
1: అయ్యో, సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధను అని హిమ్ చాలా బాధపడింది.
0: బట్ షీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ సీత ఆల్సో వాజ్ ఫాలోయింగ్ రామ. షీ మే బి పుట్ టు సఫరింగ్.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: వై లీవింగ్ సీత సైడ్.
1: అయ్యా, రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములో కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: రామ ఆల్సో టోల్డ్ సీత, సీత యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
1: రామ, ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతంగా వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
0: రామా, ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
1: ఇది నమ్మను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: యు నో ఎవ్రీథింగ్.
1: నీవు సర్వవ్యాపకుడు.
0: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: సర్వజీవ సర్వాంతర్యామి.
0: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కనుక నన్ను ఏది చేయలేదు.
0: Nothing can happen to me. None can harm me.
1: నీ ప్రకరణ ఉన్నంత వరకు కూడాను నాకు ఎట్టి భయము లేదు.
0: So long you are by my side, I don't need to fear.
1: అట్ల సీత కూడా బోధన చేసింది.
0: That was the teaching of Sita.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: Rama was extremely happy.
1: కానీ మరి ఒక సమయం లోపల,
0: but later at one time,
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: సీత వాజ్ అబ్డక్టెడ్.
1: అపహరించినప్పుడు స్థితిగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: వైల్ షీ వాస్ కిడ్నాప్డ్ హీ ఫెల్ట్ సో సారీ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్.
1: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: ఈవెన్ అట్ దట్ మూమెంట్ రామా వాస్ స్టిల్ స్మైలింగ్.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: లక్ష్మణ వాస్ ఫ్యూరియస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: రామ ఆజ్ఞిచ్చేయి, ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: లక్ష్మణ సెడ్ కమాండ్ మీ రామ ఐ విల్ జస్ట్ బర్న్ దెమ్ టు యాషెస్.
1: లక్ష్మణ నీవు నేను చేయనక్కర్లేదు.
0: లక్ష్మణ యూ అండ్ ఐ డోంట్ నీడ్ టు డూ దిస్.
1: వారికి వారే చేసుకుంటారు.
0: దే విల్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ మేకింగ్ దే విల్ బి పుట్ టు రూయిన్.
1: కనుక వారి యొక్క గుణములు వారిని నశింపజేసినాయి.
0: దేర్ ఓన్ క్వాలిటీస్ విల్ స్మాష్ దెమ్.
1: సీతను వదిలేపెట్టారు.
0: And they dropped the Sita.
1: Sita Ramalakshmanu cherindi.
0: And Sita joined the company of Ramalakshmana.
1: Appudu Ramalu cheppadu.
0: Then Rama said,
1: Lakshmana,
0: Lakshmana,
1: ivanni kudunu evaravari prarthana saramu evaravari gunamulu saramu kaani ee pravartana varide kaani manadike maatrame kaadu.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things. But nothing to do with anybody.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడా నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంతా కూడా దైవ స్వరూపమే.
0: They belong to God. They are divine.
1: అంత భగవంతుని ప్రీత్యర్థంగా చేసేటువంటి నడతలే.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారం మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్ దట్ విల్ పుట్ యూ టు రూయిన్.
1: నాది నాది నాది ఏది నీది?
0: వై సే ఇట్స్ మైన్ మైన్ వాట్ ఈస్ యువర్స్ యాక్చువల్లీ?
1: బాడీ నీది?
0: ఇస్ దట్ బాడీ?
1: మైండ్
0: ఆర్ మైండ్
1: ఆర్ బుద్ధి
0: ఆర్ ఇంటెలెక్ట్?
1: కానీ ఇవేవి నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఇది నా బుద్ధి నా చిత్తము అహంకారము నా మనసు అని అనుకుంటున్నావు కానీ ఇది ఏవి నీవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ మై మైండ్ మై ఇంటెలెక్ట్ మై సెన్సెస్ నన్ బిలాంగ్ టు యూ.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
0: యువర్ బాడీ మై బాడీ వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a mad monkey.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: Can you catch them? Is that possible?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసి.
0: Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రము పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I, I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is I am I, I am I.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడా బాధించలేదు.
0: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడీ.
1: ఎవరిని ఎప్పుడు కూడా దూషించలేదు.
0: హి నెవర్ అక్యూజ్డ్ ఎనీబడీ.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడీ.
1: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దెర్ఫర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాములు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎక్కడొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటమే వీల్లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మనకు కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అది రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఈస్ నాట్ ఎ థాట్, ఇట్ ఈస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
1: భావముల యొక్క మార్పే.
0: are all the changes of in the thought process.
1: మన భావనను మార్పు చేతనే భగవంతుని పేర మనం నెపం వేస్తున్నాము.
0: The changes of our thoughts are attributed to God.
1: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
0: In fact, God has no hatred.
1: అందరిని చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: God goes on smiling at him.
1: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
0: In fact, that everlasting continuous smile is a sign of God.
1: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: Only the smile, there's no change, no scope for hatred.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
1: ఎప్పుడు చూస్తే ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: విత్ ద అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నేచురలీ యూఆర్ నేచురల్ ఎగ్జాస్టెడ్.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్స్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండి అని మీరు అనుకోవచ్చు.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్స్.
1: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
0: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
1: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
1: ఈ హరీ నుంచి వరి రాదు.
0: And when in this sort of hurry, there will be no worry.
1: No worry.
0: No worry.
1: Worry nunchi hurry kaadu.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: Ramana mamanu vithai idigo randi bhaktulara. Ramana mamanu vithai idigo randi bhaktulara. ప్రేమత దొరుకు మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపునంతా చెడిపోకండి.
0: As Swami said, Ramanama mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: And it will never get spoiled.
1: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
0: As you continually listen and chant, you will be very, very happy.
1: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
0: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
1: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
0: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
1: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
0: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
1: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎన్ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
1: లేదు.
0: నో.
1: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తాను.
0: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
0: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: దీనికి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
0: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
1: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
0: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
1: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
0: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
1: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
0: How do you expect to lose such a sweet name as Rama?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామన్నే దేవనామన్నే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
1: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ, బ్యాడ్ లక్.
1: కనుక ఇది నిజముగా మధురమైనటువంటిది.
0: In fact, it is very sweet.
1: Anantamainatvantidi.
0: It is infinite.
1: Andamainatvantidi.
0: So beautiful.
1: Anandam nichetvantidi.
0: So delightful.
1: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadarukokoddu.
0: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
1: Meera ento baadhapadindi.
0: Meera felt so sad.
1: Maharaju kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
0: Maharana commanded her to get out of the temple he built.
1: Avan nenu lekunda na krishnulu matram ettu vadalipettedi ani cheppindi.
0: She said, how can I leave my Krishna and go?
1: Krishnude na venta vastadu.
0: And she was so confident that Krishna will follow her.
1: Nenu vedtanu nandi.
0: She was prepared to go.
1: Kadalu kuduttaru muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
0: She said, out of the fathomless depths of this ocean, I have collected most precious gem, the holy name of God. How can I drop it all of a sudden?
1: దాన్ని కాపాడుకో.
0: I must hold it, protect it.
1: అని కడలిల్ కుడుతడు తెలితేనే కైనడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
0: రిపీటింగ్ కృష్ణాశ్రయం శ్రీ రీచ్ ద్వారక.
1: ద్వారక పోయి చేరింది.
0: శ్రీ రీచ్ ద్వారక
1: పోయింది. అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
0: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
1: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
0: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
1: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
0: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
1: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho tarato kottindi.
0: Krishna, should I not see you? She had hit her head against the door.
1: Talbulanta pagidi poyinayi
0: and the doors broke there.
1: Krishna vachi ana teeskunnadu
0: and Krishna came and just blessed her.
1: Aa samayam tirigi maharana kalipe cheyadu.
0: At that time maharana reached the spot.
1: Prayojanam emti?
0: What for?
1: ఆమె వెళ్ళిపోయింది.
0: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
1: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
0: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్డమ్.
1: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
0: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
1: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
0: వై వాజ్ ఐ సో ఫూలిష్
1: అని తన పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
0: హీ వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
0: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
1: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
1: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
0: It is not heart enlargement which requires operation, surgery.
1: Heart ante hrudaya heart.
0: And heart means the transformation of the heart.
1: Danni manam peddiga vishalanga cheskovali.
0: We should widen it, expand it.
1: Nenu okadu undedi rendu adugulu unnanu.
0: And you are here 2 feet.
1: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
0: You can just accommodate, giving space to someone else to sit by your side.
1: ఆ విధంగా ఒకరికొకరు అందరూ మరచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
0: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నెంబర్ కెన్ బి సీటెడ్.
1: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి మేము ఈ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
0: From tomorrow onwards, you will be returning, going to your native place.
1: కానీ ఇక్కడ చదివినటువంటి చదువు ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మననం చేసుకుంటూ దీని హాయిగా ఉండండి.
0: యు బీ హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ స్టే.
1: తల్లిదండ్రులను కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
1: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
1: వాళ్ళని కూడా ఆనంద పెట్టండి.
0: మేక్ దెమ్ హ్యాపీ.
1: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
0: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
1: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర.
0: Therefore it is said there is no other greater god beyond mother and father.
1: Kaga mother and father are chaala pradhaanamainatundi.
0: Therefore mother and father are very important.
1: Vaarini manam aananda pettadame ane kartavyam.
0: It's our main duty to make them happy.
1: Manam enduku vaarilo puttam antunte vaarini aananda pettam kosame puttam.
0: Why have we born as a human being in the body to make them happy?
1: Kaabatti neeku neevu tineesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
0: Is not enough if you eat for yourself and self-centered.
1: కాని ఇది కాదు ముఖ్యము.
0: That's not important.
1: ఖానా పీనా సోనా మరణా ఇవంతా సహజమైనటువంటివి.
0: All the eating, drinking and moving about, they are quite natural, they happen.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
0: We are born to make our parents happy.
1: ఇతరులు కూడాను వాళ్ళ తల్లిదండ్రులు వారు ఆనందపెడతారు.
0: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
1: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
1: అప్పుడే మీరు ధనియులు అవుతారు.
0: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
1: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Sathya Sai educational institutions.
1: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం

0: கலௌயுகம் பிரேமஸ்வரூபுலர்
1: embodiments of love.
0: எவரி ஹுதயமும் தயத்தோ நிண்டியுண்டுனோ
1: the one with compassionate heart.
0: எவரி வாக்கியமும் சத்தியம்தோ கூடியுண்டுனோ
1: the one who speaks truth.
0: எவரி சேதுலு பரோபகார சம்பந்தமைனட்டு யొక్క కార్యమునందు పాల్గొన్ను
1: the person who renders service
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది
1: such people will not be affected by the kali age.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వలను కూడా బాధిస్తూ వస్తుండాలి
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్ అండ్ పీపుల్ హ్యావ్ బీన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్
0: రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు యోగులు పండితులు రాముని చుట్టూ చేరారు
1: హ్యావింగ్ కమింగ్ టు నో ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ మెనీ నోబుల్ పీపుల్ సేజెస్ గ్యాదర్ రౌండ్ హిమ్
0: రావణేశ్వర మీరు ఎన్నో కార్యములు ఆచరించారు ఎన్నో సత్కార్యములు సల్పారు ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు
1: దే ఆల్ హ్యావ్ పుట్ ఇన్ ఎ క్వశ్చన్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ మెనీ యూ హ్యావ్ కిల్డ్ మెనీ పీపుల్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ లైఫ్ But what is the main thing that you would like to convey to us, O Ravana, they said.
0: Nayana. Manchi karyam cheyalani sankalpinchinatvanti varu, pavitramainatvanti paramatma sevanu salpalani aashinchinatvanti varu, punya karyamulandu praveshinchalani sankalpinchukunnatvanti varu, kalaharanam cheyakandi.
1: Those who want to do good, those who want to extend the sacred service, those who want to do meritorious deeds should never do things rather delay.
0: Atti satsankapamulu satprabhavamulu satchintanalu mee hrudayamunandu aavirbhavinchinatvanti tatchaname meer aa karyamunu cheyutaku prayatninchandi.
1: The moment that good thought gets into you, the good feeling gets into you, determine to do that immediately.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు
1: డోంట్ డిలే డోంట్ వెయిట్
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సీక్రెట్ సర్వీస్
0: నేను ఒకనొక సమయం లోపల సంకల్పించుకున్నాను
1: ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్
0: భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వెయ్యాలని సంకల్పించుకున్నాను
1: ఐ వాంటెడ్ టు లే ఎ లాడర్ కనెక్టింగ్ ది ప్లానెట్ ఎర్త్ టు దాట్ ఆఫ్ హెవెన్
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్ నీరుగా మార్చి స్వర్గలోకమును అందించాలని ఆశించాను
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇంటూ స్వీట్ డ్రింకింగ్ వాటర్
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రయాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్
0: కానీ అట్టి సంకల్పములు అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు
1: ఐ didn't undertake the task till this date.
0: కనుక మీరేనను ఈ సద్భావములు సత్ప్రవర్తనలు సత్
1: saline saltish sea water sweet into sweet drinking water.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను

0: ఈ సద్భావములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణముగా ఆవిస్తుకులను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: We go on postponing things to the next day, the following day, and waste our lives.
0: సత్ప్రవర్తనలకు ముందుండి వెయ్యాలి.
1: We should step forward, be ready to do any good activity.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: We should be prepared to do good act, good service, good practice immediately.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: All good thoughts should be translated into action.
0: ఇది ఏ మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: This is the main thing that humanity must do.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు, దుష్టతనములు, దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ద వికెడ్ ఫీలింగ్స్, ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో, ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యం చేయాలని ఆశించాడో, దానన్నిటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్, హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్, బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు, రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీతా బై రావణ, లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: ఒక
0: విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖమంతా కూడా కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: అండ్ ఎ టంగ్ వాజ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ద స్టమక్.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరు ఎవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు, మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, who are you, why are you like this, you don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: మై హ్యాండ్స్ ఆర్ సో లాంగ్ దట్ దే కుడ్ బి స్ట్రెచ్డ్ ఎక్స్టెండెడ్ టు 10 miles.
0: 10 miles దూరం నుండి ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: ఐ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 10 miles ఫ్రమ్ దిస్ పాయింట్.
0: నేను నడవనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు వాక్.
0: నా పొట్టలు ఎక్కడుండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: ఐ కెన్ ఫిల్ మై బెల్లీ వేర్ ఎవర్ ఐ యామ్.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు, ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారకన్యు కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి, ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్, వాట్ ఫార్ ఆర్ యూ హియర్.
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం

0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు,
0: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
1: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాము.
0: They said, we are here in strict obedience to the command of
1: our Father. We have
0: been spending our lifetime as per the command of the Father.
1: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతున్నాం ఇప్పుడు.
0: I am suffering because of the separation from my wife.
1: ఆమెను ఎవరో అపహరించారు.
0: Some person has kidnapped her.
1: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
0: We are in search of her. Whereabouts we do not know till now.
1: ఆమె ఎక్కడ ఉన్నదో,
0: where she is,
1: ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
0: Please let us know where she is, her condition, whether she is alive or dead.
1: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
0: He said, first finish me off.
1: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
0: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
1: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హీస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హీ స్పీక్ టు అస్?
1: ఇది శాపం యొక్క ప్రభావములు.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
1: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
0: Be that as it may, they decided and Lakshmana killed him.
1: కాల్చి వేశారు.
0: And he was burned.
1: కాల్చి వేసిన తర్వాత ఒక సుందర స్వరూపాన్ని ధరించి,
0: he has assumed a beautiful form.
1: అతను వచ్చి చెప్తున్నాడు.
0: That person started coming.
1: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
0: Because of sins I committed, because of the curses I have taken this form.
1: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారులే భగవ స్వరూపులు.
0: The one who burns my body is verily divine.
1: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
0: In fact, they have been suffering because of the world, because of the times.
1: వారికి ఎట్టి బాధలు లేవు.
0: In fact, they have no suffering.
1: ఎట్టి కష్టములు రావు.
0: They will not face any difficulties.
1: కానీ ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
0: It was all their action drama.
1: కానీ ఇతనే భగవస్వరూపుడు.
0: And he is God.
1: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
0: His name is శ్రీరామచంద్ర.
1: అతని సోదరుడే లక్ష్మణుడు.
0: And his brother is Lakshmana.
1: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
0: Though you are is divine, yet you seem to suffer.
1: అని చెప్పాడు.
0: He said so.
1: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
0: He said, Rama, your Sita is there in Lanka.
1: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గములు నేను చెప్తున్నాను.
0: I'm going to tell you certain plans, certain devices to have
1: her back. ఎవరు కూడా ముట్టడుకుడు వీళ్ళు కాదు.
0: It's impossible for anybody to touch her. She is one of chested character.
1: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
0: If anyone attempts to touch her, would be burned down to ashes.
1: ఇదంతా కూడాను మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రభావించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
0: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
1: త్వరలోపలే మీరు సీతను కలిసి,
0: you meet Sita.
1: తిరిగి అయోధ్యను చేరుతారని చెప్పనని నేను అనుకుంటున్నాను.
0: I know full well that we'll be back to Ayodhya with Sita.
1: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
0: Whatever I say is bound to happen.
1: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
0: Very soon you are going to have the days of good times.
1: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
0: So saying he disappeared there.
1: దీనికి ముందు,
0: prior to this,
1: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
0: the son of sun,
1: సుగ్రీవుడు.
0: సుగ్రీవుడు
1: సూర్యుని కుమారుడు.
0: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
0: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
1: రాజ్యభ్రష్టుని చేసి,
0: and he is removed out of his position.
1: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
0: And Vali made Sugriva suffer.
1: Vali Mahaveerudu Surudu.
0: Vali is valiant and courageous.
1: Sugrivudu kudunu attivade.
0: So also Sugriva.
1: Kani.
0: But.
1: Atanni aneka rakamulaga himsinchi. తన కిష్కింద పట్టణం నుంచి దూరం తరిమాడు.
0: వాల్ యూ మేడ్ సుగ్రీవ సఫర్ అండ్ హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
1: అప్పుడు
0: దెన్
1: ఈ రాముడికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్ రామ్
1: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
0: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్
1: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
0: బెటర్ యూ బీ ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ.
1: ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
0: హీ సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
1: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
0: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్.
1: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ,
0: దో దే నో ఎవ్రీథింగ్,
1: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
0: దే వర్ జస్ట్ యాక్టింగ్.
1: కానీ సుగ్రీవుని కలిచారు.
0: దే మెట్ సుగ్రీవ.
1: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
0: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
1: వీరి సైన్యమునంతా కూడాను
0: ఆల్ దేర్ ఆర్మీ
1: లంకకు సమీపానికి చేర్చారు.
0: రీచ్డ్ వెరీ క్లోజ్ టు లంక.
1: అక్కడ నుంచి
0: ఫ్రమ్ దేర్
1: దాని లంకలో ప్రవేశించాలి.
0: దే వర్ టు గో ప్రొసీడ్.
1: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
0: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్.
1: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
0: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్?
1: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు.
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డు.
1: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
0: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్.
1: సరే, అంగీకరించాడు.
0: అండ్ హీ అక్సెప్ట్.
1: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు.
0: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి.
1: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల,
0: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి
1: సుగ్రీవ, ఎవరికి అంత సులభమైనటువంటి అర్థం కాదు,
0: ఇస్ నాట్ నోన్ టు మెనీ.
1: వాలి చాలా దుర్మార్గుడు,
0: ఇస్ వెరీ బ్యాడ్ పర్సన్,
1: మహావీరుడు,
0: yet his courageous.
1: Kani Ramulu yokka snehitudu kuda,
0: but he is close to Ram.
1: Ilanti vaadai kudanu aa chedda kaalam vacheteppatiki buddhulu bendu vaari pothai,
0: but in bad times they will have perverted minds.
1: Ee Ramanveshana lopala aneka rakamlainatuku yokka baadalu kudanu sambhavinchinayi.
0: And in as they were in search they had so many troubles.
1: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడని వీరు అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం.
1: దుందుభుడు అనేటువంటి ఒక రాక్షసుని,
0: దుందుభి ఎ డెమన్,
1: వాడితో యుద్దం చేసి
0: ఫాట్ విత్ దెం.
1: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
0: వాలి హాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
1: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
0: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
1: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
0: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి.
1: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
0: ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ.
1: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
0: Where from this blood has come? Why is that? Is it on my body?
1: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
0: అండ్ హీ గివ్ ఏ కర్స్ దట్ హూఎవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు
0: పర్వతంలో
1: పోయి చేరాడు.
0: హీ రీచ్డ్ దట్ ప్లేస్.
1: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
0: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
1: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
0: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
1: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
0: వాలి మేడ్ ఎవరి అటెంప్ట్ టు కిల్ హిమ్.
1: కానీ సాధ్యం కాలేదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: తాను పోలేడు.
0: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితుల లోపల
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
1: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
1: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
0: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హూ ఆర్ వెరీ హ్యాండ్సమ్.
1: రాజపుత్రులు,
0: దేర్ ప్రిన్సెస్,
1: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
0: దేర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
1: ఇది శికారాత్మే ఏమైనా వచ్చారా?
0: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
1: హియర్? అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు.
0: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
0: But Hanuman is there.
1: Chalam lopale tana roopani maarchukoni
0: he changes his form in a moment.
1: క్రిందికి దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
1: హనుమంతుడి యొక్క వాక్యములు, హనుమంతుడి యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
0: Conversation of Hanuman is full of good words,
1: sweet words.
0: They're so
1: soft. They're
0: so sweet.
1: ఆ విధంగా పలుకుల చేత రామును గుర్తించాడు.
0: Rama could know who he was.
1: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
0: He thought that he was a holy Brahmin.
1: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
0: He said, where do you come from?
1: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
0: He said, I'm the minister of Sugriva.
1: సరే, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
0: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామా కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
1: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
0: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ సీతమ్మ చోట అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
1: ఈ సందర్భం లోపల
0: ఇన్ దిస్ మూమెంట్
1: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
0: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
0: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్.
1: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ ది ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
1: అప్పుడు సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
0: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
1: ఇది కేవలము
0: ఇట్ వాజ్ మేర్
1: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
0: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
1: వాలి అయి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
0: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
1: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
0: అండ్ హీ థాట్ సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
1: సరే, వెళ్లిన తర్వాత
0: హావింగ్ గాన్ దేర్
1: ఇతనితో స్నేహం చేయాలి.
0: హి వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
1: స్నేహం చేయాలంటే
0: టు బి ఎ ఫ్రెండ్
1: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
0: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
1: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
1: రామా, నా అన్నగారు చాలా గొప్పవారు.
0: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: గొప్ప బలవంతుడు.
0: ఇస్ వెరీ స్ట్రాంగ్.
1: గుణవంతుడు కూడాను.
0: ఇస్ ఆల్సో వర్చువస్.
1: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
0: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
1: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
0: యు మే టెస్ట్ us in any way, he said.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
0: ఎట్ వన్ టైం మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై ఈచ్.
1: 5 తాటి చెట్లు లోపల కొన్ని అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
0: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
1: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
0: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
1: దానిలో అమ్మును విడిచడం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగెన్స్ట్ దాట్.
1: ఇది రాములు చేయగలడా?
0: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
1: అని మెత్తగా తాటి చెట్టు దగ్గరికి తీసుకుని పోయాడు.
0: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
1: ఇది 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
0: అండ్ హి సెడ్ బెటర్ యు షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
1: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
0: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
1: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
0: హి నెవర్ సఫర్డ్ హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
1: మెల్లగా తీశాడు.
0: అండ్ హి పిక్డ్ అప్ ది ఆరో.
1: అమ్మును పుదించాడు.
0: అండ్ హి జస్ట్ షాట్.
1: విడిచాడు.
0: హి షాట్ ఇట్ రిలీజ్ ది
1: ఆరో. 4 చెట్లు దాటి బయటపోయి అంత శక్తితో పోయింది ఈ అంబు.
0: దిస్ ఆరో పియర్స్ ద 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ and then drop there beyond.
1: Itane taginatunti vaadu.
0: He is the right man. He
1: itane sneham chetanaku karyam sadhinchavachunu annadu.
0: By developing friendship with him I'll be able to fulfill my task, he thought.
1: Tadapari velli
0: he went there.
1: Ee raj sampratimpulanta jarikkoni
0: he made all consultation.
1: Ee vidhanga varini manam hatamarchali.
0: How to kill Wali, in what way?
1: Ee plan lanta vesukoni
0: all the plan was ready.
1: Okalaka samayam lopala
0: at one time
1: సుగ్రీవుణ్ణి రేపటి దిన్ని సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
0: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
0: బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
1: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ షౌటెడ్.
1: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
0: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
1: తారా గొప్ప గుణవంతురాలు.
0: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
1: వాలి యొక్క భార్య.
0: షీఈస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
1: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
1: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
0: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
1: కారణం ఏమనగా,
0: ద రీజన్ ఇస్
1: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
0: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
1: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
0: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
1: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
1: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
0: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
1: తమరు చేయంగవల కార్యమును గురించి,
0: the task that is to be done,
1: manchi chettanu chakkaga bondu parachi,
0: one has to understand pro and con,
1: cheyuteppulu ka katti chintaleka,
0: without thinking anything,
1: vegirinchina chunadi vishayamayagunu
0: ani. And if you do it in haste, then you will be failure. This is
1: jagratra meer melagandi,
0: therefore be careful
1: ani cheppi venuku teeskoni poyindi.
0: So saying, Tara made Vali to go back.
1: Taraku chaala gunamulu kaliginatundi.
0: Tara is virtuous one.
1: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
0: షీఈస్ వెరీ పవర్ఫుల్.
1: విచారణ శక్తి చాలా గొప్పది.
0: షీ హాస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: తెలివితేటలు గొప్పవి.
0: షీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
0: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
1: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
0: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత, ఏ చేస్ట్ ఉమెన్.
1: తర్వాత రెండవ దినము,
0: ద సెకండ్ డే,
1: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
0: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
1: కేక వేశాడు.
0: And he shouted, loud cry.
1: Kani Vali vinaledu Tara matalu.
0: And this time Vali did not listen to the words of Tara.
1: Eppudu kishkindalo praveshinchakoddu.
0: He should not get into Kishkindalo.
1: Ramulu praveshinchakoddu.
0: Rama should not get into.
1: Kaaranam enti, 14 samvatsaramlo aranyavasame kani pattana vasam cheyakoddu ani తండ్రికి మాట ఇచ్చాడు.
0: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
1: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
0: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
1: కనుకనే పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
0: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
1: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి,
0: సో రైట్ దేర్
1: కేక వేయించాడు.
0: అండ్ హీ మేడ్ సుగ్రీవ
1: వాలి పరిగెత్తి వచ్చాడు.
0: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్
1: రెస్పాండింగ్. ఇరువురికి యుద్ధం జరిగింది.
0: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
1: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
0: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
1: కానీ రాముడు, నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
0: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యు విల్ ప్రొటెక్ట్ హిమ్.
1: ఇరువురు ఒకే రూపాన్ని ధరించటం చేత,
0: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
1: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
0: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
1: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
0: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
1: అతని వెంట వచ్చి రాములు
0: దెన్ రాముని
1: ఓదార్చి,
0: అండ్ హీ కన్సోల్డ్ హిమ్.
1: చల్లని మాటలు చెప్పి,
0: హీ స్పోక్ టు హిమ్
1: మెల్లని మాటలు చేత,
0: ఇన్ స్వీట్ వర్డ్స్
1: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపజేశాడు.
0: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
1: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
0: నెక్స్ట్ డే బీ రెడీ.
1: నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు.
0: Both of you,
1: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
0: Both of you look alike.
1: ఇద్దరి కండరములు ఒకే రీతిగా ఉన్నాయి.
0: The muscles also look similar.
1: కొన్ని గుర్తించడానికి,
0: to recognize,
1: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
0: He wanted Lakshmana to make a garland of flowers.
1: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
0: And they made Sugriva wear that garland.
1: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
0: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ దట్ గార్లెండ్.
1: జరుగుతూ ఉంటుండాది.
0: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
1: కానీ రాముడు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
0: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
1: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
0: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
1: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
0: బట్ యట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
1: ఇంకా ప్రాణం పోలేదు.
0: హీ డిడ్ డై.
1: ఆ సమయంలో పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి,
0: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
1: వాలి
0: వాలి,
1: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: తమ్ముడి భార్య తల్లితో సమానము.
0: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
1: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణంలో లేకుండా చేసినావు.
0: యూ హావ్ కిడ్నాప్డ్ హర్. You have driven out your own brother out of the kingdom.
1: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
0: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
1: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
1: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
0: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్
1: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
0: వాల్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
1: చరిత్రంత విచారించుకుని
0: రామా ఇస్ యువర్ సో గ్రేట్
1: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
0: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఈస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
0: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
1: నీకు సంబంధం లేనటువంటి పని.
0: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
1: మేము ఇరువురు సోదరులము.
0: వీఆర్ బ్రదర్స్ హియర్.
1: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
0: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
1: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నా.
0: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
1: అప్పుడు వాలి చెప్పాడు.
0: అండ్ దెన్ హీ సెడ్
1: నాయన వాలి
0: వాలి
1: నీవు చెప్పింది న్యాయమే.
0: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
1: కానీ
0: బట్
1: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
0: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
1: చెట్టు చాటు నుంచి చంపాలి.
0: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
1: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
0: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
1: కాబట్టి నీవు మృగము.
0: యువర్ అన్ యానిమల్.
1: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
0: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
1: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
0: ఎస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
1: కానీ
0: బట్
1: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖం చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
0: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
1: వాలి
0: వాలి
1: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
0: ఐ నో యువర్ పవర్.
1: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
0: And you have got this boon granted to you long back, the one who fights standing in front of you, you will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
1: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
0: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ వాలి అండ్ రామ.
1: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
0: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
1: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి
0: అండ్ హి కాల్డ్ రామా, వాస్ క్లోజ్, రామా
1: నా ప్రాణం ఏమో పోతుంది, ఐ
0: యామ్ గోయింగ్ టు డై,
1: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
0: ఐ వాంట్ యు టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
1: ఇస్తానని చెప్పాడు.
0: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
1: కట్టగనపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
1: సుగ్రీవుని మహారాజుగాను
0: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
1: వాలి కుమారుని యువరాజుగాను చేసి
0: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
1: నిర్మించారు.
0: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
1: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
0: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
1: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
0: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవుల.
1: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
0: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణ అండ్
1: అయోధ్యలోని.
0: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
1: రాములు భరతుడికి యుద్ధము.
0: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
1: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
0: అండ్ టూ ఆర్ ప్రాపర్.
1: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
0: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
1: రాములను పోయి ప్రార్థించి
0: అండ్ హి ప్రేడ్ టు రామ.
1: రాములకు దాసుడైపోయి
0: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
1: తన అన్నను చంపించాడు.
0: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
1: చంపించి తాను రాజుగా మారాడు.
0: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
1: ఇది చాలా అన్యాయమే.
0: దిస్ ఇస్ గ్రాస్ ఇంజస్టిస్.
1: కానీ సుగ్రీవుడు కూడాను
0: బట్ సుగ్రీవ
1: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
0: హి హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
1: వాణిని చంపించి
0: అండ్ హి మేడ్ రామ కిల్
1: మారాడు.
0: అండ్ హి బికేమ్ కింగ్.
1: కానీ రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
0: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
1: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
0: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
1: నలుగురు చేరేసేసి రాములే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
1: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
1: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
0: యు ఆర్ ది ఎల్డెస్ట్.
1: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
0: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
1: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పండి. భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
0: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
1: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
0: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
1: తండ్రి ఆజ్ఞను నేను శిరసావహించాను,
0: ఐ ఫాలో మై ఫాదర్.
1: నేను అయోధ్యలో కాలు పెట్టను.
0: ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిటర్న్.
1: రాములు వాదించటము,
0: రామ వెంట ఆన్ ఆర్గ్యూయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ టు అయోధ్య.
1: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వద్యము.
0: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు Ayodhya till Rama comes over there, that he is not going to take up the responsibility.
1: కనుకనే ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
1: కడపటికి
0: అల్టిమేట్లీ
1: రాములే అంగీకరించి,
0: రామ యాక్సెప్ట్
1: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
0: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
1: మనమందరూ సోదరులమే.
0: వి ఆర్ బ్రదర్స్.
1: మనమందరూ ఒక్కటియే.
0: వి ఆర్ వన్.
1: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
0: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
1: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
0: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద
1: రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
0: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా,
0: వితౌట్ ఎనీ వార్,
1: సమరసంతో కూడిపోయారు.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫైటింగ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
1: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
0: రామ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
0: హీ డస్ నో ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
0: సో ఇస్ దట్ ట్రూత్ విల్
1: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
0: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
1: అని నిరంతరం కూడాను తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
1: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
0: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
1: రావణ్ణి హతమార్చేక ముందుగా,
0: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ,
1: అతన్ని ఎంతనో వర్ణించాడు.
0: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
1: రావణుడు చాలా గుణవంతుడు.
0: రావణ ఇస్ వర్చ్యూ.
1: ఏదో శాప విమోచనం చేతనే,
0: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్,
1: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి. కానీ
0: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ద కర్స్.
1: ఇది కేవలం తన దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
1: దేవతల యొక్క దోషమే.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
1: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
0: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
1: కాబట్టి ఈ యొక్క రావణుడి అందు ఏమాత్రము దోషం లేదని,
0: నథింగ్ రాంగ్ విత్ రావణ.
1: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
0: అండ్ రామ పాడండ్ రావణ.
1: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల,
0: వైల్ టేకింగ్ సీత,
1: లోకులో కాకులు,
0: పీపుల్ థింక్ యాజ్ ద
1: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ అడిహరెన్స్ టు ధర్మ,
1: ఎవరు కూడా నమ్మరు.
0: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
0: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
1: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
1: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై,
0: టు డెమాన్స్ట్రేట్, టు ప్రూవ్ టు ద వరల్డ్,
1: అగ్నిలో ప్రవేశపెట్టి,
0: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్,
1: తాను తీసుకున్నాడు.
0: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
1: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు,
0: ఫైర్ గాడ్ డిక్లేర్డ్ షీ ఈజ్ ఫాల్స్లెస్.
1: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: యూ కెనాట్ టెస్ట్ హర్.
1: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
0: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్, హౌ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్.
1: వాదించాడు.
0: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
1: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
0: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
1: చేరినప్పుడు,
0: హావింగ్ రీచ్ దేర్,
1: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ కన్వర్ కన్వర్సింగ్ లేట్.
1: ఆనందించేవారు ఒకవైపున,
0: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
1: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెట్ వే.
1: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
0: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: కనుక
0: సో
1: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రం బయలుదేరలేదు.
0: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
1: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
0: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
1: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
0: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
1: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
0: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
1: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
0: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
1: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
0: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
1: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ పక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్య స్వరూపంలే కాని అధర్మం అనేటువంటిది, అసత్యం అనేటువంటిది కానరాదు.
0: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమము నుంచి పుట్టినటువంటి వాడు.
0: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
1: శ్రీమన్నారాయణుడే ఈ అవతారం ఎత్తివేట్టాడు.
0: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
0: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
1: రామాయణమే ఒక నాటకము.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ రామ.
1: రాముడు కూడా ఒక సూత్రధారి.
0: అండ్ రామ ఇస్
1: రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
0: రామ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
1: అందరూ ఈ ప్రజలందరూ కూడా అందులో వేషములు వాళ్లే.
0: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
1: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముడు కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
0: రామ ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
1: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
1: రామాయణము
0: రామాయణం
1: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
0: దో థౌసండ్ ఇయర్స్ పాస్
1: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
0: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
1: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
0: ఎవర్ న్యూ రామాయణ
1: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
0: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
1: ఎవరికి చేత కాదు.
0: నన్ కెన్ అటెంప్ట్
1: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
0: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
0: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
1: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
0: అట్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్
1: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
0: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా.
1: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాములు వర్ణిస్తూ వచ్చారు.
0: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
1: ఇటువంటి వారు రాములు.
0: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: ఇస్ ప్యూర్ హార్టెడ్.
1: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
0: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్.
1: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
0: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
1: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం. రండి.
0: Let's go and watch this holy wedding was the feeling among the people.
1: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
0: Let's all go together to see that holy wedding there.
1: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగ పోదాము.
0: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగ పోదాము రాముల పెండి రారే చూడగ పోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
0: లేడీస్ హ్యాడ్ జ్యువెల్స్ ఆన్
1: దర్బార్లు.
0: ఫర్ ద రాయల్ పాస్
1: సీతకు రాముడు
0: అండ్ రామాయణ
1: సూత్రము గట్టుతాడు.
0: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
1: ఇద్దరి నొక్క ఈడు.
0: అండ్ గుడ్ మ్యాచ్
1: జోడుగా కూర్చున్నారు.
0: పర్ఫెక్ట్ మ్యాచ్.
1: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగ పోదాము.
0: అండ్ వీ ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ దే పర్ఫెక్ట్ ఈచ్ అదర్.
1: పించి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగ పోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒకవైపు నుంచి వస్తున్నారు.
0: Men also start coming in another direction.
1: Chutamura randi.
0: Let's go and see the
1: Kausalya tanayuni kalyana. Chutamura randi.
0: Let us see the wedding of the son of Kausalya.
1: Chuchuvarallaku chaala punyamata.
0: Those who watch that, who witness it, they will earn merit.
1: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతము రండి.
0: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
1: అంబారిపై అలగు తేజమట.
0: And he has got, he's just coming on the top, sitting over there on the elephant.
1: దగదగ మెరిచేటి రామచంద్రుడట.
0: And Rama is shining brilliantly.
1: రామ అంకమున రమణి సీతయట.
0: And you find Sita by his side.
1: సీతారాముల సోదర సేవట.
0: And you find the brother son
1: of Sita. చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతము రారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతము రారండి.
0: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
1: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
0: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
1: కనుక రాముల విషయమైనటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
0: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
1: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
0: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ బి బిట్రేడ్.
1: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
0: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
1: చెడక నమ్మిన వారున్నారు కానీ చెడుని నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు లేరు లేరు.
0: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
1: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meer bhavinchavachunu.
0: You may consider this is also another story along with many rest.
1: Story kavachunu,
0: maybe story,
1: kani eva story, history.
0: What story?
1: His story, his story, history.
0: What story? History. His story, history.
1: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
0: No one need to doubt the sanctity behind this.
1: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
0: There are many subtle points, secrets.
1: మీకు పూర్వం కూడా చెప్పాను.
0: భగవాన్ said earlier.
1: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
0: The Sita Rama nature is divine.
1: Ramulu yokka sodarulu yokka idi sambandham kodanu enta rahasyamainatundi.
0: And the secret relationship of affection that existed among the brothers is not fully known.
1: Sumitra Kaikeyulu yokka sambandham entati pavitramainatundi.
0: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
1: Ee Kaikeyi pratyekamainatundi ayem kaadu.
0: Kaikeyi is not separate.
1: Ramuluku anni vidyalu nerpinatundi Kaikeyi.
0: In fact Kaika taught
1: తన కుమారుడైన భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
0: ఇన్ఫాక్ట్ కైక లవ్డ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి కానీ
0: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
1: కైక దోషియే కాదు.
0: కైక హాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్.
1: దైవలీల లోపల ఇన్ని రకమైనటువంటి యొక్క ఇది చరిత్రలు ఆ విధంగా కట్టుకుని వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లే, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను మున్ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
1: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
1: నాటిని బలు ప్రీతి.

0: మీరంతాసే వింపుడి ఎంత మంచి తీపు మీరంతాసే వింపుడి
1: రేపటి దినం మీకు తెలిపించి తర్వాత నేను పాడతానులేండి.

0: అన్నినొక్కటి గాని కాతికి ఉండి మానవత్వంబన ఘనసుమాట క్రియయు అన్ని ఒక్కటిగానే అతికియుంట మనసు నందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువదేవి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరుయిన విలువదేమి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti. Yadi chesta viyoga bhayam na bhaveti. Yadi janmani సత్యం భవన్ నవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండినం, లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా, ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా, మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

బాబు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏతంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏతంచెనో నాడు కరిణి గాచిని

నిత్తరి కమలనయముడు ఏ గుణంబు గణించి ఏ తెంచెను నాడు పేదకు చేను నీ ద్రోవ వేద చిరితుడు ఏ గుణంబు గణించి

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakala Swarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: శంకరుడనగా సుగంగళమైనటువంటి వాడు.
0: శంకర కనోల్స్ ఆస్పీషియస్నెస్,
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు.
0: గాడ్ హూస్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్, దేర్ ఇస్ నథింగ్ దట్ హి డస్ నాట్ హావ్ ఫర్ హింసెల్ఫ్.
1: అయితే భౌతికమైనటువంటి ఈ జగత్తునకు, ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్, విచ్ ఈస్ అన్రియల్, విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఈస్ మొమెంటరీ, మ్యాన్ డస్ నాట్ లుక్ ఎట్ ద బేసిస్, ద పవర్ బిహైండ్ దిస్ క్రియేషన్. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikalu yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bandla.

0: desires.
1: It's a bundle of desires.
2: Aite deenine vedanta paribhasha yendu kamamu ani cheptu vacharu.
1: In Vedantic parlance, the same has been given the name of kama.
2: Idi jignasamayamainappudu vijnanamu parisulanu avatulanu daati నక్షత్రమండలంలోని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
1: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ ఇన్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
2: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
1: ద సేమ్ కామ ఇఫ్ ఇట్ ఇస్ ఇంటర్ట్వైన్డ్ విత్ యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ లుకింగ్ అరౌండ్ యూ అండ్ నథింగ్ బియాండ్ విల్ బైండ్ యూ డౌన్ టు ఎ సెన్స్ ఆఫ్ హేట్రెడ్ జెలసీ అండ్ ఈగో అండ్ ద లైక్.
2: ఆధ్యాత్మికమయమైనప్పుడు ఇదియే హృదయానందాన్ని చేకూరుస్తుంది.
1: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
2: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya, suddha, buddha, mukta, nirmala swarupamainatvanti atma tattvanni okka sattvikamainatvanti okka gunamunandu matrame sakshatkarinchutaku veelavutundi.
1: This nature of the atma, which has no attributes, no qualities, which is beyond comprehension, which is pure, unsullied and solid, sublime, could be understood only through the means of a sattvic quality.
2: Dhanamulo doshamu ledu.
1: There is no fault to be sought in money.
2: Vidyalo doshamu ledu.
1: Nor does education suffer from any shortcoming.
2: Vivekamunandu doshamu ledu.
1: Nor in the process of discrimination.
2: Vijnanamunandu doshamu ledu.
1: Nor in science is there any problem.
2: మానవుని యందు ప్రవర్తన యందు మాత్రమే ఈ దోషములు కనిపించుచున్న
1: షార్ట్ కమింగ్ ఈజ్ బేసికలీ ఇన్ వన్స్ బిహేవియర్ ఇన్ వన్స్ నేచర్.
2: పరిశుద్ధమైనటువంటి జలము పవిత్రమై తెల్లగా కనిపిస్తుంది.
1: ఎ ప్యూర్ వాటర్ అపియర్స్ టు బి వైట్.
2: అదే నల్లటి సీసా యందు పోసినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది.
1: ద సేమ్ వాటర్ poured into a colored bottle like black would appear black to you.
2: Yerrati bottle yendu posinappudu ee jalame yerraga kanipistundi.
1: The same water poured in a red colored bottle appears red to you.
2: Parishuddhamaina kunti yokka bottle lo posinappudu idi parishuddhangane untuntari.
1: You pour the same water into a pure bottle which has no color, it appears that way to you.
2: Jalamulo etti bhedamu ledu.
1: So there is nothing wrong with the water.
2: Ade vidhamugani dhanamunandu kani aishwaryamunandu kani విద్య ఎందు కాని వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ద సేమ్
2: రాజస్థమైనటువంటి వాని హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ వాట్స్ ఎవర్ బేసికలీ విత్ థింగ్స్ లైక్ మనీ, వెల్త్, వన్స్ ఎడ్యుకేషన్, వన్స్ పవర్స్ డిస్క్రిమినేషన్ ఎట్సెట్రా. బట్ దీస్ థింగ్స్ వెన్ దే గెట్ ఎంటాంగిల్ విత్ వన్స్ రాజసిక్ క్వాలిటీ దే టేక్ ద షేప్ అండ్ ఫార్మ్ ఆఫ్ హేట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
2: తామసికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు లోభిగా మారి తమస్సుగా విక్రమ రూపాన్ని ధరించి తద్వారా అనేక విధములైన రాక్షసత్వంలో ప్రవేశిస్తుంది.
1: ద సేమ్ థింగ్స్ వెన్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ హూ హ్యాస్ దిస్ తామసిక్ క్వాలిటీ ద పర్సన్ టెన్స్ టు బికమ్ గ్రీడీ, హిస్ పర్సెప్షన్ ఇస్ డిస్టార్టెడ్, హీ బికమ్స్ డెమానిక్ ఇన్ నేచర్.
2: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
1: ద సేమ్ థింగ్స్ అగైన్ ఇఫ్ దే హావ్ టు బి అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్ ప్రొజెక్టింగ్ దిస్ సాత్విక్ క్వాలిటీ, హీ విల్ బికమ్ ఎ సెయింట్లీ గాడ్లీ పర్సన్, హీ విల్ సాంక్టిఫై హిస్ లైఫ్, హీ విల్ బ్రింగ్ బెనిఫిట్ టు ఆల్ అండ్ బికమ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్.
2: ప్రతి మానవుడు కూడాను సాత్వికమైనటువంటి భావములను అభివృద్ధిపరచుకుని సత్యమైన మార్గంలో ప్రవేశించి నిత్యమైనటువంటి గమ్యాన్ని చేరుటకు ప్రయత్నించాలి.
1: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
2: మానవత్వమునకు ఆధారమైనటువంటిది దైవత్వం ఒక్కటి మాత్రమే.
1: ఇట్ ఈస్ గాడ్ అలోన్ హూ ఇస్ ద బేసిస్ అండ్ సపోర్ట్ అండ్ ప్రాప్ ఫర్ మ్యాన్.
2: ఎంత ధనం ఉన్నా ఎంత బలం ఉన్నా భక్తి ముక్తులకు అవి పనికిరాదు.
1: యు మస్ట్ హావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్, ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రావెస్ ఇన్ స్ట్రెంగ్త్, దే కెనాట్ లిబరేట్ యు.
2: ఎంతటి విద్య ఉన్నా ఎంతటి వినయం ఉన్నా భక్తి ముక్తులకు అవి పనికిరావు.
1: యు మస్ట్ హావ్ ఎడ్యుకేషన్, యు మస్ట్ హావ్ a sense of dedication, but they can be no, cannot be compared to sense, things like devotion and liberation.
2: Na karmana na praja dhanena tyagene ki amrutattva manaskuni ee tyagamunde ee amrutattva manaku praptinchunu kaani bhogamunde ee maatram kuda manaku labhinchadu.
1: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
2: Kaani duradrishtavashattu,
1: but unfortunately
2: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మనం వాంఛనను అభివృద్ధిపరచుకుని
1: వి టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
2: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
1: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
2: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
1: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
2: ఇది ఏ ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
1: This is the first and foremost dharma of man.
2: ధారణ ధర్మ విత్యాహుని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
1: The word dharma means something that you have worn.
2: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
1: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
2: nirantaramu manavunaku ee jari poi paari poi etunte oka manasattvamu undatam chetane ee satyanityamainatunte oka dharma tattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu,
1: which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
2: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
1: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ, అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
2: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
1: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక కారు ఉన్నది,
1: దేర్ ఇస్ ఎ కార్.
2: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
1: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
2: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
1: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
2: ఇంతే కాదు, టైర్స్ లైట్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
2: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
1: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel, can you say it's really a car?
2: Car yokka dharmam emiti? Manavani prayanam chesi gamyamu chercheyanta varaku dani yokka kartavyanni nirvartinchukuneetundi yokka tattvame ee car yokka dharmam.
1: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
2: Ade vidhamugane manavattam aneetundi pavitramaina divyatvanni chercheyatundi yokka tattvamulo ee gamyanni chuinchey tattvamulandu తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
1: సో వాట్ ఇస్ ద ధర్మ దెన్ దట్ యు అసోసియేట్ విత్ మ్యాన్? ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ హిమ్ విచ్ విల్ మేక్ హిమ్ కమ్ టు రియలైజ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ అండ్ విల్ మేక్ హిమ్ రీచ్ హిజ్ ఓన్ గోల్.
2: మానవుడు తత్వజ్ఞానము ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ మే హావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. హీ మే ఆల్సో హ్యావ్ రీచ్ అ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్, బట్ హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ హ్యాస్ హీ గాట్ ద రియల్ సుప్రీం నాలెడ్జ్.
2: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడు అనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
1: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
2: Aakaram kaadu manavattvamunaku.
1: One form does not indicate one's true nature.
2: Manavudu aacharinchetundi pravartane manavattvamunaku sariyainatundi lakshanamu.
1: It's one's actions which will project what a true human being is like.
2: Kanuka manava lakshanamulu kaligi divyattamainatundi daivattvanni kuda nu gurtinchali.
1: So having been born as a man, you should try to understand what your divine nature is.
2: Aithe manavunaku daivamu enta pradhanamo daivamunaku kodanu manavudu anta pradharam.
1: But then even as God is important to man, so is man important to God.
2: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా ప్రకటించడానికి వీలు కాదు.
1: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
2: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
1: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
2: కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటుంది.
1: Only when there is something like a son, there is some meaning attached to the word father.
2: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరి అయినటువంటి విలువ.
1: ఇన్ ద సేమ్ వే ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ వర్డ్ లైక్ నర డస్ దిస్ వర్డ్ నారాయణ హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్.
2: కనుక దైవము మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
1: So now even as God is creating man in his own way, man also to try and seek to give a shape and form to God.
2: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ సాక్షాత్కారం.
2: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్ ఓన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
2: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
1: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
2: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
1: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్, వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
2: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
2: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
1: యు మైట్ గ్రైండ్ dust and derive oil therefrom.
2: Kundelu talapaina kommulanu chudavachu.
1: Maybe you could also sight horns on the top of a rabbit.
2: Yendamavulaloni neerunu kudunu tragavachu.
1: Maybe the water contained in a mirage you could drink of it.
2: Kani mookunulo ye maatramu sugunalu chuchutuku veelu kaadu.
1: But it is said as against all this, in one who is foolish to the core you can never trace anything that is good and godly.
2: కనుకనే విష్ణు సహస్ర నామమునందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
1: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్ర నామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
2: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుఘ్నాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
1: Out of all this, there is a mention made of this word Krutagna.
2: Tamagnaya namaha. Anaga, chikitini rupamapetvanti yokka gunamu ee suruni yandu untunnadi.
1: The first of these, Tamagnaya namaha, the quality of the sun wherein he can dispel darkness.
2: Ekkada chikati undunu akkada suryudu ledu.
1: Where there is darkness, there is no sun.
2: Ekkada suryudu ochunu akkada chikati undadu.
1: And where there is the sun, there is no darkness.
2: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
1: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: హిమజ్ఞాయ నమః అనగా మంచును, సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
1: దెన్ వీ కమ్ టు హిమజ్ఞాయ నమః, దట్ ఈస్ ఐస్ ఆఫ్ స్నో, ఐస్ రాదర్, ఇట్ టేక్స్ అప్ ఎ సాలిడ్ ఫార్మ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద సన్.
2: అదే సూర్యుడు వచ్చిన తన అహంకారమును అణగద్రొక్కుని నీరుగా ప్రవహిస్తుంది.
1: ద సన్ కమ్స్ అలాంగ్, ద ఐస్ మెల్ట్స్, దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఈగో మెల్టింగ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ డౌన్.
2: శత్రుఘ్నాయ నమః, ఈశ్వరునికి శత్రువులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కనిపించరు.
1: దెన్ వీ హ్యావ్ శత్రుఘ్నాయ నమః, దెర్ ఇస్ నో ఎనిమీ యాజ్ సచ్ ఫర్ ద సన్.
2: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు, హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
1: As soon as the sun comes along, there is no place for this tamas, or there is no place for this ego.
2: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
1: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun, does not go along with one who is an ungrateful person.
2: కృతజ్ఞుడైనటువంటి వారి యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
1: That is, the sun does not relish a person who is ungrateful.
2: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: The reason being that the sun is present in the form of every eye as the power.
2: చంద్రమా మనహో జాతః చక్షోసు జాయత. ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
1: This radiance and splendor of the sun, it is said, is present in every eye so that the person concerned can see the world around him.
2: కరుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
1: That is why the sun cannot tolerate a person who is ungrateful.
2: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
1: Now what is the punishment that the sun would give to such a person?
2: అట్టివాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
1: The sun would simply remove himself
2: ఏతావత్
1: from the sight of this person.
2: కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయేస్తాడు.
1: In other words, he would render the person concerned blind. He cannot see.
2: రాతి పైన వ్రాతల వలె,
1: just like the writings on a piece of rock,
2: క్షణంలో మరుగైపోతుంటాయి. దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి,
1: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వీకెండ్.
2: ఈ విధమైనటువంటి తత్వములో రాతిపైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
1: You might inscribe any number of things and sayings on one's like on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
2: మానవునకు ఎంత చిన్న ఉపకారము చేసినప్పటికీ గొప్ప ఉపకారంగా భావించి తాను నిరంతరము చింతిస్తూ ఉంటాడు.
1: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
2: అది కృతజ్ఞుడు అంటారు. దానిని కృతజ్ఞుడు అంటారు.
1: And that this is the quality of gratitude.
2: ఎంత ఉపకారము చేసినప్పటికీ దానిని అపకారముగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
1: So when you can reciprocate what good has been done to you, you are grateful. But on the other hand, you retaliate with something evil and bad from your side, then you are an ungrateful person.
2: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
1: Now in all that see around you, there is a thing called enmity in this world.
2: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
1: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
2: Kani lokamulo unnatundi manavunu aapohalanu abhirudhi parchukoni cheriyalanu maatrame chustu hriday tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ద ఎనిమీ.
2: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులు ఎవరు కూడాను లేరు.
1: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ ఐ మైట్ బి పోర్ట్రేట్ యాజ్ దేర్ ఎనిమీ, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ హావ్ నో ఎనిమీ.
2: నాకు అందరూ ప్రియులే.
1: ఐ లైక్ and I favor all.
2: నాకుండినటువంటి యొక్క సంపద, నాకుండినటువంటి యొక్క ఐశ్వర్యము లోకంలో ఎవరికి కూడా కనిపించదు.
1: The wealth and the possessions that I have, nobody in this world can see them.
2: ఏ వరల్డ్ బ్యాంక్ లో కూడా నాకుండినంత సంపద ఎక్కడ కనిపించదు.
1: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
2: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కానీ ఏ చక్రవర్తికి కానీ కూడా లేదు.
1: అండ్ దిస్ వెల్త్ దట్ ఐ హావ్, ఈవెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎంపరర్స్ ఆర్ కింగ్ ఆఫ్ కింగ్స్ కుడ్ నెవర్ హావ్ హోప్ ఫర్.
2: ఆ ఐశ్వర్యం ఏమిటి? ఆ సంపద ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్? వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఐఎమ్ టాకింగ్?
2: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
1: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
2: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevitanni gadapatam chetane naa yokka shariram kudanu ఎంత తేజమయంగా ఉంటుండాలి.
1: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
2: Nijamuga yochisthe lokamulo 60 samvatsaram janminochanam chesukunetunte vaari yokka tattamu vaari yokka aakaramu meeru vicharinchukovachu.
1: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
2: Eenaadu ee shariramu ఆడుకుంటూ పాడుకుంటూ 60వ సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి.
1: టుడే దిస్ బాడీ ఈజ్ సెలబ్రేటింగ్ ది 60th బర్త్డే బై ప్లేయింగ్ బై బీయింగ్ ప్లేఫుల్ అండ్ బై బీయింగ్ రేడియంట్.
2: నేను ఆడగలను, పాడగలను, పరిగెత్తగలను, చూడగలను, వినగలను, అన్ని విధములు కూడాను చక్కని 16 సంవత్సరముల యొక్క యువకుని వలె ఉంటున్నాను.
1: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. As well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
2: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
2: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
1: The main cause and the reason for this youthfulness is the sacred and noble feelings that I have.
2: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
1: Now people in the world do not try to see
2: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
1: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
2: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
1: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
2: Vaaru naa paina ishtam leka dooram kavatam ledu. Vaariki naa paina ishtam leka dooram kavatam ledu.
1: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
2: Vaaru ishtamunu neraverakapovatam cheta dooram aipothunnaru.
1: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
2: Anti kaadu. Vaari ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragalemo ani laukikamainatundi jeevithanni gadipetundi aase unnatundi variki nannu vadinchukoni jagatlo praveshistunnaru.
1: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also. So they
2: వారిని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
1: If you are now to question such persons, the reason why they have gone away, so that they could maintain their own standing, they will try to put a few things on Sai Baba.
2: అది కూడాను నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
1: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
2: Manam lotuga vicharinchinappudu nadula valana samudram unnada, samudram valana nadulu pravahinchutunnava ane tunti vishayanni vicharinchali.
1: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
2: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
1: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
2: Naa yokka manchi vallane naa gaurava pratishthalu perugutunnayi kani marokari chetha perugatam ledu.
1: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
2: Unda nannu aashrayinchatam cheta vaari gaurava pratishthalu perugutunnaye kaani vaari valla naa gaurava pratishthalu perugatam ledu.
1: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
2: Naa manchi cheddale naa gaurava pratishthalaku moola kaaranam.
1: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
2: Deeniki oka chinna katha untundali.
1: Now there is a small story to
2: the dandiga pandinatvanti oka draksha totanu oka nakka chuchindatta.
1: A fox once sighted a grape vine.
2: Aa drakshanu aaraginche nimittamulo nimittamai aa draksha totanlo cherindatta.
1: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
2: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
1: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
2: కానీ ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
1: But this fox could not reach out to these grapes.
2: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
1: Finally, it was led to a state of despair. It became weak, lost interest, and was
2: turned. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్కబావా నక్కబావా చక్కగా తిన్నావా అని ఈ ద్రాక్షను అని అడిగిందట.
1: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "O fox friend, have you been able to eat these grapes to your heart's content?"
2: చీ చీ చీ, ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుందని దానివల్ల నేను తినలేదు అన్నదట.
1: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
2: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
1: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
2: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
2: అంతేకాని సాయిలో ఏ కించిత్తైన కూడా దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
1: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
2: కారణమేమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావం.
1: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
2: పరోపకార సంబంధమైన హృదయము.
1: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
2: యోగక్షేమాన్ని కోరేటువంటి భావము.
1: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
2: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
1: My heart is such that it always aspires for the happiness of the world.
2: ఇట్టినా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు.
1: This pure and noble and sacred heart of mine, nobody can possibly grasp its nature.
2: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి ఒక జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
1: That is why day by day I am spending my life full of happiness and joy.
2: నా యందు ఏ క్షణమైనా కూడాను విచారము అనేటువంటిది కనిపించదు.
1: You cannot possibly see any trace of sorrow in me, even for a fleeting second.
2: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
1: Do you come across any person in the world who can lead a life like this?
2: లేదు లేదు లేరు.
1: No, no, and never and never.
2: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా యందు కొంతవరకు నువ్వు వెతుకుంటూ ప్రయత్నించాలి. కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
1: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
2: ఆ యొక్క సేవలను ఆ యొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైనటువంటిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ దీస్ ఇండివిజువల్స్ కెన్ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ సర్వీస్ దట్ సాయి డస్, ద వర్క్ దట్ హీ పెర్ఫార్మ్స్, దే కెన్ నెవర్ బి లెడ్ అస్ట్రే.
2: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ విష్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ సాయి.
2: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
1: If you can grasp this fundamental idea of love, you also can verily become God.
2: Brahmayo bhavati ani.
1: You can verily become God.
2: Brahma tattvanni gurtinchukunnatundi vadu brahma gane mari pothadu.
1: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
2: Kanuka sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledhu.
1: There is nothing in the world that Sai seeks for himself.
2: ఈ జగత్తు వల్ల నాకు కావాలనేటువంటి ఆశ సాయి హృదయంలో ఏ కొస ఎందుకు కానరాదు.
1: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
2: అయితే లోక సంబంధమైనటువంటి యొక్క బాధ్యతలను కొన్ని వహించడం చేత, ఈ ఆర్గనైజేషన్స్ అనేవి కూడాను అభివృద్ధిగా ఉంచడం చేత, పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి ఒక రీతిగా తీసుకోవటం చేత, దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను, ప్రజల యొక్క మార్గములను, వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
1: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. like there is this organization. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
2: పవిత్రమైన భావంతో సీడింగ్ ఆన్ డిజైర్స్ అని ముందు మేము ప్రారంభించాము.
1: Now it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
2: ఈ ప్రారంభించడంలో ఉండినటువంటి ఒక అంతరార్థాన్ని కూడాను ముందు మీకు తెలిపాను.
1: This program of seeding on desires. I have also ventured to explain to you the basic idea behind this program.
2: కోరికలు కావటం చేతనే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని విధమైనటువంటి ఒక జీవితాన్ని కొంతవరకు నువ్వు బలహీనత చేసుకుంటున్నావు.
1: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
2: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
1: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
2: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
1: A few poor families go to such rich families for help and they also get to be bad in the process.
2: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
1: Now it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of seeding on desires.
2: ఒక కూలి దినమునకు 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 3 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా 2 రూపాయలు ఇంకా ఏమేమో కొన్ని దురవస్థలకంతా కూడా గురి చేస్తున్నాడు.
1: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of crude entertainment and the
2: like.
1: He misuses his what little he earns and the family suffers in the process.
2: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలనైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
1: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ అస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
2: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
1: సమ్ ఇస్ గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈస్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ. They have given different interpretations to this.
2: Sai organization ye naadu kudanu ee dhanam kosam paatu padaledu.
1: The Sai organization has never aspired for money.
2: Prajalaku taginatunte seva cheyali, prajalaku sariyinatunte margane choopali, satya margamlo nadipinchali aneetunte lakshyame Sai samasthalo unnatunte pradhanamaina lakshyam.
1: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
2: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
1: సో వితౌట్ అండర్స్టాండింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? They keep on smoking cigarettes or bidis, they indulge in drinking, they go on eating all types of food, and just because they think feeling on desires means
2: korikalanu arigattukomani korinaane kaani dabbunu aashinchi koraledu.
1: They deposit a few a part of their wealth against this trust name as if the organization wants the money.
2: Aithe ee jagattu lopala dharamu avasarame.
1: We have only asked them to curb their desires. It is not that we want money, but
2: evariki na kosam kaadu.
1: As far as the world is concerned, no doubt, money is
2: required.
1: But it's not for me. I have never aspired for money.
2: Aithe konni samasthalu sthapinchi dare bhadyatalu vahinchetuvanti varu kontha mandi untunnaru.
1: But since a few organizations have been established, there are people who hold positions of responsibility in them.
2: ఈ ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్ టు ద
2: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
2: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: Now in these 6,000 villages, we have not only tried to establish education institutions and health organizations, but also undertaken the task of repairing the roads, providing water, providing drinking water. We do need money for this.
2: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
1: We have established many education institutions.
2: ఈ విద్యారంగములు ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
1: Now some people might have a doubt, how are the institutions running in the first place?
2: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
1: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
2: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
1: People having acknowledged the fact that something good and noble is being attempted,
2: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
1: They come forward on their own and make donations. That is their sense of sacrifice.
2: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
1: If you are to sow a rice grain in soil, it will yield thousands of more.
2: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్
2: విల్ కమ్. ఈ కీలకాన్ని ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
2: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
1: లైక్ వి థాట్
2: ఒక తత్వము సాయి హృదయం.
1: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
2: నాకు తెలియకుండానే దాని యొక్క అభివృద్ధి జరిగిపోతూ వచ్చింది.
1: Without our knowledge, things started taking shape.
2: నాలో రహస్యం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: There is nothing secretive about me.
2: ఈనాడు చెప్పక తప్పదు.
1: But today I have to make some of these points known.
2: తక్షణమే నాగర్ రాజమాత వచ్చి కాలేజీని కట్టించింది.
1: As soon as it was known that we wanted to establish colleges, రాజమాతారి
2: దగ్గరకు నువ్వు బిచ్చం ఎత్తినటువంటిది కాదు.
1: రాజమాత భావనగర్ టీమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
2: ఒట్టి కళాకార కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
1: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
2: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
1: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
2: హైయర్ సెకండరీ స్కూల్ కూడా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరేది సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
1: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
2: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
1: And immediately, this gentleman, Mr. Bhujani, from America came forward and said, he will do this task of establishing this college, this school.
2: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకున్న తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్. ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ దట్ ఇట్ వాస్ టు బి డన్ మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
2: ఇది జరిగేటట్టుగా ఉంటుంటేనే సాయిలో సంకల్పం వస్తుంది.
1: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇస్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ దట్ బై
2: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
1: ద సాయి విల్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్
2: దానిని మీరు గుర్తించవలసింది.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
2: ఇంకా మరొక చిన్న విషయం.
1: దేర్ ఇస్ జస్ట్ అనదర్ స్మాల్ థింగ్.
2: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాదిన ముందుకు జనాలకు భోజనం వేస్తున్నాం.
1: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వీ హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
2: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
1: నా వాట్ డూ యూ ఫైండ్ యాజ్ అ రూల్ ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ ఫెడ్ 10 పీపుల్ యూ విల్ గివ్ ఇట్ వైడ్ పబ్లిసిటీ ఇన్ ద న్యూస్ పేపర్స్.
2: కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి ఒక ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
1: బట్ ఓవర్ హియర్ వీ హ్యావ్ బీన్ ఫీడింగ్ లాక్స్ ఆఫ్ పీపుల్ దస్ ఫర్ సో మెనీ డేస్
0: but we have never gone after publicity. We don't want to make a show of things.
2: Aithe evariki pettunnam memu maa variki mem pettunnam deento pracharam enduku?
0: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When you are feeding your own people, why do you need publicity?
2: కొంతమంది సందేహం కలగవచ్చును. ఇన్ని విధంలో అయినటువంటి యొక్క పదార్థము ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
0: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. హౌ కుడ్ సో మెనీ పీపుల్ బి ఫెడ్ ఇన్ సచ్ ఎ గ్రాండ్ మేనర్?
2: సంకల్పం ఇటువరి ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
0: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done. What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's content.
2: Sankalpam anetundi bhaktulu yokka hrudayamlo kaakindi.
0: Because there is no greater charity than feeding of the people.
2: Nenu Kodaikanal lo untunte East Godavari, West Godavari nunchi kudanu Dr. Bhaskar Rao, కారుణ్యానంద వారు కొడైకెనాలకే వచ్చి, స్వామి ఈ 60వ సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
0: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైన్, థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్, టూ పీపుల్, డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి,
2: ఎంత నొగున్న వారిని వారించాను, ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
0: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి, ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్, వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
2: స్వామి అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనవారి వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
0: బట్ దెన్ స్వామి కాషన్ దెమ్ సేయింగ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యు విష్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లైడ్, ఇఫ్ ఓన్లీ వి హావ్ స్వామీస్ గ్రేస్.
2: భారం చేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
0: ఇఫ్ యూ హావ్ స్వామీస్ గ్రేస్ వీ కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యూ అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్, కెన్ దే బి ఎన్ ఆబ్స్టికల్?
2: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరే అని ఒప్పుకున్నాను.
0: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
2: West Godavari, West Godavari. Anaga Tirupu Godavari, Paschima Godavari, Krishna, Guntooru, Nelluru. Ee vaipu nunchi kodanu 5000 mootalu vachesina biyam.
0: So as soon as this consent was given, people from these districts, East Godavari, West Godavari, Krishna, Guntooru and Nellore, they sent 5000 bags of rice.
2: Punjab nunchi గోధుమలు, గోధుమ పిండి, గోధుమ ప్రవ వందల వందలు వచ్చి పడిపోయాయి.
0: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
2: డెరాడూన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర, బెల్లము అంతా కూడాను వందల వందలు వచ్చి పడిపోయినాయి.
0: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ డెరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్, జాగరీ అండ్ సో ఆన్.
2: మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి.
0: అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్స్ ఆఫ్.
2: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
0: హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
2: ఎవరైనా అడిగారా?
0: హాస్ ఎనీబడీ ఆస్క్ ఫర్ దీస్?
2: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
0: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్, కెన్ యూ రియలీ అచీవ్?
2: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
0: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
2: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
0: లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ పీపుల్ టు గివ్ యూ ఎ ఫ్యూ వెదర్ యూ కెన్ రియలీ అచీవ్ ఇన్ యువర్ టాస్క్.
2: ఎంతమంది ధనవంతులు ఈ లోకంలో లేరు.
0: I have not asked, but everything has come.
2: అందరికీ త్యాగబుద్ధి పుచ్చుతుందా?
0: దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సాయి లవ్. దేర్ ఆర్ సో మెనీ వెల్దీ పీపుల్.
2: ప్రేమ భావం కలుగుతుందా?
0: సో మెనీ వెల్దీ పీపుల్ ఇన్ ద వరల్డ్. డు దే హావ్ దిస్ స్పిరిట్?
2: ధనం ఉండినప్పటికీ దానిని సద్వినియోగపరుచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: యూ మే హావ్ వెల్త్, నో డౌట్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్.
2: ఈ ధనము ఎలాంటిదంటే కాలికి తొడుక్కునేటువంటి బూట్స్ వంటిది.
0: నౌ వాట్ ఇస్ ద డిస్క్రిప్షన్ దట్ వన్ గివ్స్ ఆఫ్ దిస్ మనీ ఆఫ్ వెల్త్? దే ఆర్ లైక్ ద ఫుట్ వేర్ దట్ యూ హ్యావ్.
2: ఈ బూట్స్ మన కాలికి సరిగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి వీలవుతుంది.
0: దిస్ ఫుట్ వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బూట్స్ ఆర్ షూస్, ఇఫ్ ఓన్లీ ఇఫ్ యువర్ ప్రాపర్ సైజ్, విల్ యూ బి ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ.
2: టైట్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: ఇఫ్ దీస్ షూస్ ఆర్ ఎ లిటిల్ టైట్, యూ కెనాట్ వాక్ కంఫర్టబుల్లీ.
2: ఇది చాలా లూజ్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
0: ఇఫ్ ద షూస్ ఆర్ లూజ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఆల్సో యూ కెనాట్ బి కంఫర్టబుల్.
2: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ వెల్త్ యు కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
2: ఇది ధనవంతులకే సరిగా అర్థం అవుతుంది.
0: నౌ ది రియల్లీ వెల్దీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
2: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
0: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
2: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంటుంది.
0: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియల్లీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
2: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత కారునా ప్రీతి కనుక ఓటు పిసిని గొప్పు అన్నారట. నీరు గతుకేటువంటి కుక్కకు పెద్ద నదిలోకి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
0: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
2: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగమనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
0: Same manner, people may have untold wealth, some of them, but they want to accumulate, they just heap it up and they don't want to partake.
2: కొంతమందికి ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
0: దట్ హై టు అక్యూములేట్ ఇట్ లైక్ యూ అక్యూములేట్ ఎ హీప్ ఆఫ్ గార్బేజ్. వాట్ హ్యాపన్స్ టు దిస్? ఇట్ విల్ బికమ్ మాన్యూర్.
2: అదే చెత్తను పంటలో చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
0: నౌ ఇఫ్ ఓన్లీ యూ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ ట్రై టు స్ప్రే ఇన్ ఫీల్డ్, ఇట్ బికమ్స్ మాన్యూర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ క్రాప్.
2: ఆ ఉద్దేశం చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థలు ఎందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
0: ఇన్ ది సేమ్ మేనర్, సో హాస్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్, దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్.
2: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
0: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
2: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
0: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్, ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్, ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
2: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
0: దట్స్ వై దే హ్యాస్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్, దుడ్డు ఫర్ మనీ.
2: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
0: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్, దట్ యు హ్యావ్ దిస్ మనీ ఇన్ సర్క్యులేషన్ సో దట్ సంథింగ్ గుడ్ కెన్ బి అటెంప్టెడ్, సంథింగ్ గుడ్ కెన్ బి అచీవ్డ్. దిస్ హాస్ బీన్ ద నోబుల్ ఐడియల్ బిహైండ్.
2: కనుక సంస్థల యొక్క అభివృద్ధికి ధనం అవసరమే.
0: Therefore, for the growth of the organization, we do need money.
2: Aithe evarini adugatam ledu, evarini pinchinchatam ledu.
0: But we don't ask of anyone, we don't pester anybody for this money.
2: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
0: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
2: Kanuka satyasai samasthal yokka tatvanni chakkaga artham cheskovalani nenu aashistunnanu.
0: That's why I wish it today that all should understand the true significance
2: of these ideals.
0: Of these ideals of Satya Sai organization.
2: కానీ సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సంస్థ ఎందుకు కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
0: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
2: Yedo konni porapaatu jaragavachunu, kotta mandi konni rakamainaatu margamunu avalambinche varu undavachunu.
0: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done. Kaina
2: Satsai samasthalalo undinatvanti yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ ది,
2: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు,
0: హావ్ స్ట్రెయిట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్, వాట్ ఎవర్ దే హావ్ డన్ దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
2: మీరు కన్ను తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
0: Without any blemish in their hearts, you only have to open your eyes and look around you and see.
2: ఈ కన్నెరిగినటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడా బయట పడేటువంటి స్త్రీలందరూ కూడా చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడా ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
0: You only have to open your eyes and look around you in Prashanthalayam. What are the sights that greet your eyes? You would see people who have never been exposed to the harsh rays of the sun. Women folk, youngsters, the ladies.
2: And the people who have been exposed to the harsh rays of the sun.

0: ప్రయాసపడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
1: But they are living under the trees here. They may not have experienced any source of discomfort.
0: భావములు ప్రజల్లో కలగాలంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
1: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason?
0: రాత్రి పగలు ఉండేటువంటి వారు, వడ్డించేటువంటి వారు, శ్రమ అనేటువంటిది లేకుండా వాలంటీర్స్ కూడాను, సేవాదారులు వారు కూడాను ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నారు, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
1: Then there are these volunteers and the sevadarko who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various course and duties, but they never have this feeling of being tired or fatigued. They're cheerfully, manfully carrying on.
0: ఇన్ని లక్షల మంది ప్రవేశించినప్పటికీ ఒక్కరికైనా ఒక తేలు ఒక చీమైనా కుట్టిందా? లేదు.
1: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
0: No. దీనికి కారణం ఏంటి? వారి భక్తి ప్రపత్తులు.
1: What's the reason? It is their sense of devotion and faith.
0: నిజముగా ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఎన్ని విధమైన సహనాన్ని పెంచుకున్నారు.
1: So here in this manner you find all those who are gathered here are proclaiming towards the quality of forbearance, tolerance.
0: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారు అన్నాడు.
1: The other day Kasturi came along and was telling me, Swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
0: Bhayapadavaddu Kasturi, mana bhaktulaku ee vidhamainatundi anukoolamulu jaragadu, vaari bhakti vaari chatram vali aadharam aipothundi annanu.
1: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
0: low. ఆ యొక్క తుఫానే వచ్చి ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఎన్ని అవస్థలకు గురి అయ్యేవారు.
1: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
0: కాదు నీ ప్రేమతత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
1: What inconvenience would have been your way? Has Swami done it? No. Your sense of love for Swami.
0: కేవలం చేతిలో పెట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
1: Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it melt?
0: ఎప్పుడు నువ్వు వేడి చూపాలి కదా.
1: Even this butter has to be exposed to
0: heat. అదే విధంగా నా స్వామి హృదయం వెన్నమంటి లేనప్పటికీ నీ భక్తి ప్రపత్తులు అనేటువంటి వేడి చూసినప్పుడే అది కూడా నువ్వు కరుగుతుంది.
1: In the same manner, Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of
0: Swami. కానీ రెండవ జన్మ చూస్తే ఈ తుఫాను ఎక్కడ పోయిందో ఏమైపోయిందో ఏమి ఎవరికి తెలియదు.
1: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
0: ఎంత పవిత్రమైనటువంటి వాతావరణంతో, ఎంత దివ్యమైనటువంటి యొక్క భావములతో ఈ కార్యంలో మీరు పాల్గొన్నారో, మీ భావములకు స్వామి యొక్క ప్రేమకి తెలుసును కానీ అన్యులకు ఇది అర్థం కాదు.
1: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
0: Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
1: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
0: Mee sahanamu,
1: your sense of tolerance and
0: faith. Mee shantamu,
1: your sense of patience.
0: Mee yokka bhakti,
1: your devotion.
0: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
1: దే కెనాట్ బి డిస్క్రైబ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దాట్.
0: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సహజం కాదు.
1: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
0: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
0: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
1: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
0: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
1: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
0: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
0: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
1: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఫైనాన్స్.
0: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను, మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
1: ఇట్ ఈస్ దిస్ టెనెన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్, యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనెన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో, so that you can also inspire and encourage and influence all the people around you, so that they too in turn could be benefited by your
0: speech. అవసరమైనటువంటి చర్యలు మీరు తీసుకోవటంలో ఎట్టి దోషము లేదు.
1: And the country and the world at large can benefit and progress.
0: అయితే విరుద్ధమైన మార్గంలో మీరు ప్రవేశించక, దుర్వినియోగమైనటువంటిది చేయక, తత్కార్యము యందు మీ జీవితమును, మీ ధనమును, మీ కాలమును, మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె, కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: There's nothing wrong, therefore.
0: కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
1: It is this penance that you must strengthen, you must nourish and sustain, and take this sense of penance with you wherever you go, so that

0: మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: There's nothing wrong therefore in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
0: Thai pooru the okkate.
1: Thai speaks only one.
0: Sodara manavulanu preminchi,
1: that you should love your fellow beings.
0: Samaja sevalu chesi
1: and serve society.
0: Manavattam aneetunte okka padamunaku sarayinte saarthakatvanni sampadinchukovali.
1: The true meaning that you can associate with being a human being.
0: Swarthanni tyagam cheyandi.
1: Sacrifice your selfishness.
0: Parakramalo praveshinchandi.
1: Enter into the world beyond.
0: Pavitratanu penchukondi.
1: Further your own sacredness.
0: Pavarulanu aadukondi. Pavarulanu aadukondi.
1: Try to go to the rescue of those who are in need.
0: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందం.
1: So today I'm hoping that all our people should go and embark on this task of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
0: this 60th samvatsaram yokka janmadinottu utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundali, adi gurtinchukovali.
1: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion everybody will have to undergo a test of sorts.
0: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
1: అండ్ దోస్ హూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరవకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
1: దే మైట్ బి ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్, ప్రైజ్, కాలమ్నీ, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
0: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
1: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes a task of winnowing.
0: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
1: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is
0: ee janmadinottam nunchi memu turpu pochinattuga ka karyanni prarambhistam.
1: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
0: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
1: And this process will determine who are those who remain steady and steadfast. Who are those who would go and who are this lightweight?
0: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
1: So if you really want to understand and proclaim your own true human nature,
0: స్వార్థాన్ని త్యాగం చేయవలసిందే.
1: Plunge into service activities, sacrifice selfishness.
0: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
1: Service to the country should be uppermost in our mind.
0: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసిందే.
1: With this aim in goal before us, we must move forward in our journey.
0: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ, ఒక ఏజ్ అని కానీ ఏమాత్రము లేదు.
1: There is nothing like a retirement or a retirement age for this service activity.
0: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
1: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ, ఇండల్జ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
1: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్స్.
0: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
1: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
0: Sevakune lekapothe Prabhuku ye matram kodnu viluva ledu.
1: Anything could be achieved. Without the Sevaks or servants, the
0: Prabhuve lekapothe Sevaku sakramainatundi margaanni anusarinchadu.
1: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
0: Kanuka, ahalya vanti rayi, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, నిన్ను వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు

0: దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి. దే హావ్ గాట్ టు బి దీస్ టూ థింగ్స్, ద స్టోన్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టోన్ అండ్ ద రామ. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ రామాస్ ఫుట్ టచెస్ ది స్టోన్ వుడ్ ద స్టోన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ అహల్య. ద సేవర్స్ హియర్ ఆర్ లైక్ అహల్య అండ్ సాయి హియర్ ఈస్ వెరీలీ లార్డ్ రామ. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
1: There is that. 60 samvatsaramul tarvata, Swami andariki chikkadu ani, Swami nu emo marpu vastundani, aneka vidhamuluga aapohalu padutunnaru.
0: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach. We cannot possibly go near Swami. And whatever is happening now will undergo a change.
1: Naadi mare swabhavam kaadu.
0: Let me assure you.
1: Eppudu kuda nenu aanandotsahamto gantulu vesetundi swabhavam naadi.
0: Let me assure you that my nature is one which shall never change.
1: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
0: I am always happy, I am always joyful and I am always enthusiastic. Day by day in fact, I will be going nearer and nearer to my devotee.
1: మారేటువంటిది దైవత్వం కాదు.
0: That which changes can never be godliness, can never be divinity.
1: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
0: So this satya, that which never changes, is satya sai. So how can there be a change now?
1: Sir, meer ee apohanu duram chesukoni aanandanga sevallo palgonandi.
0: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ सजांति नहीं जन से बदनाथ
1: प्रेम स्वरूपులారా అందర్ ఆయుర ఆరోగ్య ఆనందములతో సద్గుణములతో పవిత్రమైన భావములతో నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishramandu ibudu velugundu chundunu Vishramandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లు.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశం నందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు సల్పుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీకృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు సరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదని చెప్పవచ్చును.
2: There is absolutely no equal to this place where it is concerned in spiritual value.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకొని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desamunandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat desamunandu meechetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda nechetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చేటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
2: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat desamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ee Bharat desamu ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయంతో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: ఇఫ్ ద విమెన్ గోస్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ జాబ్స్, హూ ఇస్ ద ఉమెన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద కిచెన్ అండ్ ద కేర్ ఆఫ్ ద హోమ్?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని వర్తించాలి.
2: సో వన్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద నీడ్స్ ఆఫ్ ద హోమ్ ఆల్సో.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవ పిల్లలు పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో, ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైన శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scared when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్ ద వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they have got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adani kontha barheerudayyani sampudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitetha galavaru.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinathaku choti ivvakoddu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idi garigithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: దోస్ డేస్ విమెన్ ఈవెన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ టు దర్ మెన్.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: ద విమెన్ ఆఫ్ భారత్ వేర్ దోస్ హు ట్రై టు లుక్ ఆఫ్టర్ ద హస్బెండ్ నాట్ ఓన్లీ ఆర్డినరీ వెల్ఫేర్.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏంటైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదొక ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasa,
1: ఏ మాత్రము జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: రాముని యొక్క పత్ని సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: ఈనాడు కూడా మనము గుణం కోసమనే ఎన్ని విధం నేర్పిస్తామైనా ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలం నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: if you think only wealth matters,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: You will not get eternal happiness.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: So you will have to acquire good qualities.
1: ఈ గుణముతో పాటు
2: along with these good qualities,
1: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: You have got to sustain the honor of your husband.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థితి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: character. Gunamane lekundina enta pani chesi kodani enta sadhu sadhu kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what is the use of education and all that they strive for?
1: Sadhulanni chadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
2: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta chaduvu chadivi ye neethi unnanu heenini gudambu maanaleru.
2: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gyanam eppudu pondaleru.
2: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvaleyu.
2: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: కరుగని ఈనాటి చదువులన్నీ కూడా కేవలము.
2: So today's education
1: పొట్టకూటి నిమిత్తమై పెళ్ళేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: So today what we have got to acquire is fame, which is good.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: In those days only followed righteousness.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: It's only for truth that they strived.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: They lived their lives full of love.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాది.
2: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: Kula satitvamu agni gundana prakatinche Sita Bharata dara jatagade.
2: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: ಕಿನಿಶ್ ಧರ್ಮದ ಕಿರಾತಿಯು ಭೂತಿ ಕಾವಿಂಚೆ ದಮಯಂತಿ ಭಾರತ ರಮಣಿಗಾದೆ.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satprasagara esti satmasalamana bharta data pativrata prabhava bhava sampannata kugade bhatabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayi kade.
2: Are they not the teachers for the whole world?
1: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desam.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina Bharata desamunu karma bhoomi tyaga bhoomi yoga bhoomini vidulu sampadinchindi.
2: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time. That is not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so.
1: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
2: You're just wasting the time.
1: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
2: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవ అయినా మనం చేయాలి.
2: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
2: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవద్గీతే ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవ దాచన.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
2: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
2: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
2: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
2: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
2: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
2: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
2: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
1: మానవులకు కాయమును అందించాడు.
2: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
2: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
2: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
2: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
2: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
2: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
2: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
2: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
2: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
2: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
2: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కాదు ఇది.
2: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
2: Culture is not something which makes
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
2: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
2: You have got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
2: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
2: But they speak, but there are no
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
2: No use of speaking but not putting it in
1: practice. ఆచరించే సమయంలో తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
2: Even practicing you have got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
2: You have got to do every duty with a pure heart.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
2: Everything becomes useless if your heart is not pure and you do it.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కాదు.
2: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
2: Today, November 19th, we call it the Ladies Day.
1: Ladies Day అంటే ఏమనుకున్నారు?
2: What is the meaning of Ladies Day?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
2: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
2: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ మినిట్.
1: 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
2: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
2: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
2: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిస్ఆనెస్టీ.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
2: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
2: For the sake of establishing his own
1: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
2: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
2: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
2: And having studied that way, he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
2: And in the end, he achieved the presidentship of America.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
2: Lincoln.
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
2: Because of his self-respect, he was able to earn such a high status.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
2: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడాను పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
2: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
1: son. సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
2: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
2: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
2: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
2: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటి ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
2: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
2: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
2: The ideas we talk of are satya, dharma, ahimsa, prema.
1: ఒక్క దినమైనా కూడాను సత్యం చెప్పినటువంటి వాడున్నాడు మనలో?
2: Is there anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
2: దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ స్పీకింగ్.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
2: హ్యావ్ యూ ఎవర్ బీన్ టెలింగ్ ఆర్సెల్ఫ్ దట్ వీ షుడ్ డూ ఇట్?
1: లేదు. సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
2: దెర్ ఆర్ నో నథింగ్ అట్
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
2: యూ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
2: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్. ఇన్ భారత్
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
2: దే వర్ అడ్హరింగ్ టు ధర్మ.
1: ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
2: వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దే నెవర్ ఫర్గాట్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దే ఫెల్ దట్
1: దీనికంటే మించింది లేదు మనకి.
2: ద ట్రూత్ వాజ్ ది ఓన్లీ థింగ్.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
2: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
2: సో స్పీకింగ్ ద ట్రూత్ యు హావ్ గాట్ టు యాక్ట్ రైచియస్లీ.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
2: యు హావ్ గాట్ టు యాక్ట్ ఇన్ ధార్మిక్ వే. యు నో
1: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీల్లేదు.
2: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్ బట్ యు కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు యాక్షన్.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
2: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskriti.
2: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
2: Whatever you think.
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
2: వాట్ ఎవర్ వర్డ్ యూ స్పీక్.
1: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
2: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
2: So you do not know how your thoughts go.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
2: There's absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
2: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
2: It's only by speaking the truth that you can set right things.
1: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
2: Truth is very valuable.
1: Satyam nasti paro dharma.
2: You do not have any duty beyond truth.
1: Satyam ku minchinatundi marokati ledhu.
2: There is nothing beyond satya, truth.
1: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramadalu enta anacharalu palukutundadi naluka.
2: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
1: Rasagni madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshrani govinda damodara madhaveti anindi.
2: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
1: Paradoshanulone potundadi gaani naaluka paropakaramainatundi okka pavitramaina vakyamulu vaadukuntundi.
2: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: alanti jeevitham emaipothundo telipadaniki veelledu.
2: That type of life you do not know to what
1: prachina kaalam nundi mana bharatiyulu maraniste tirigi ee desham nunde vachi puttali ani sankalpinchukoneetundi vaaru.
2: In immemorial days, our people of Bharat always feel that they should be born
1: atti,
2: again. Atti,
1: deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetundi varu.
2: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
1: Ee naadu deshabhimanamu poyindi.
2: Now one doesn't love
1: dharmabhimanamu poyindi.
2: They do not love righteousness.
1: Inka vaaru chesetundi em abhimanamu.
2: And what is it?
1: Dehabhimanani penchukuntunnaru.
2: What is it they are doing? Only they are fostering their body.
1: Emti, what neeti pudiga.
2: The body is just a water bubble.
1: Aa neeti pudugu vanti deham nu enta kaalam nevu kaapaadukogalavu.
2: How are you going to look after for such a long time? Can you?
1: Yenaado okanaadu putukkumane pudigipothundi.
2: The body will just vanish in no time.
1: Kaduga dehaabhimanam kante aatmaabhimanam penchukovali.
2: Instead of always thinking of the body, we have got to think of the atma.
1: Na aatmane sarva deshamunu kudunu samrakshistundadi.
2: It is my atma which is looking after the whole
1: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
2: The atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుంది.
2: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
2: So if you consider this to, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
2: The one who thinks that is atma not man alone, he is the real man.
1: విసర్జించి
2: if he doesn't think of the atma,
1: మానవ తత్వం బోధించకుండా,
2: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్
1: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి.
2: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
2: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
2: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
2: గృహమ్మాయి ఇస్
1: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
2: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది
2: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
1: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
2: I've come with a lot of pain. Swami, will you please talk to me?
1: Yavaraina badhana padutunte ochukuneetundi kaadu.
2: She could never withstand the sorrow of
1: others. Daya hrudayamuto undeetundi ame.
2: She was full of compassion.
1: Andukosamane aamiki intati peru prakhyatilu vachinayi.
2: That is why her fame and honor has spread so much.
1: Kanukane manchi peru raavalante pavitramaina panukulu palakali.
2: So if you have got to get good name, you have got to say things.
1: Upakaram cheyali.
2: You have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
2: ఐ వుడ్ టెల్ హర్, హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్, గో. ఐ వుడ్
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
2: ఓ స్వామి, దే రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యూ స్పీక్ టు దెమ్ వన్, షీ వుడ్ సే.
1: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండదే, ఇంత దయ ఉంటుండదే అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
2: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరింటే దయా హృదయము అని.
2: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: హృద్ ప్లస్ దయా హృదయం.
2: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
2: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ఆ దయనే
1: లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
2: And from there you will get true
1: gauravamainatundi perunu pogottukuntunnaru.
2: And the true love which comes out of this.
1: Jivagne rasagne madura priyatvam madhuramainatundi vakki kavali.
2: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppinchetundi padukulu palakaraadu.
2: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevitamu saarthakam avutundi.
2: It's only then man's life would become fruitful.
1: Prema swarupulara.
2: Embodiment of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
2: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
2: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
2: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her. Intiki vachinatundi varini gauravanga palakarinchali.
2: She should give honor and respect to those who visit her house.
1: Evaraina vachisiste variki mana chethane enta sahayam cheyali.
2: And we will have to help those who come to us.
1: Kaavu kevalam ippudu maatalu cheptunname kaani sahayam cheyatam ledhu.
2: We talk so much but we don't do it.
1: Evarikaina kashtalu kalithe ayyo paapam ee naadu variki jarigindi reppudu manaku jaragochunu kashtalu evarikaina tappinivu kaadu.
2: You'll have to think today they are in difficulty, tomorrow I
1: am adarshamainatundi maatalu cheta vaadini challabarchali hrudayanni.
2: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: Manam ee naati palukulu sarinatti palukule levu.
2: We do not speak properly.
1: Kadinamainatundi vakyamlu techukuntunnamu.
2: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
2: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
1: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
2: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం.
2: ఇఫ్ వి హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీ విల్ గెట్ హర్ట్. దట్స్
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
2: వి విల్ హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ యు హావ్ టు.
1: ఈనాడు ఒకరికి ఆనందం అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
2: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
2: You have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
2: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
2: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
2: It's a simple truth
1: that దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
2: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
2: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
2: If those people follow these truths, they'll become
1: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
2: What is mukti? That is mukti.
1: Moksham, moksham ante adi nijamaina mokshamu.
2: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
2: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
2: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
2: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manu vetukunti pokoddu.
2: We should not search for the bad points.
1: Ee naadu itharu doshamulni vetukunti pote repadi nee doshamulu vetukeyuntaru antaru.
2: If you search for the bad qualities of others, tomorrow
1: oka chinna drishtantam meeku teeskondi.
2: Now an example,
1: veedu alanti vaadu anittu vaadiki velu chupiste,
2: you said this person is like
1: velu maatrame vaadini chupichindi,
2: and you're pointing a finger.
1: Moodu velu ninnu chuptaa undi.
2: Remember, three fingers are pointing
1: at you. Moodu doshamulu ninne chupistundadi.
2: So you have got three bad qualities.
1: Ee moodu ninnu chupistundadi.
2: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషాలు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
2: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
2: Your own defects
1: are being
2: exposed.
1: హస్తస్య భూషణం దానం.
2: So you should not gossip or talk.
1: కంఠస్య భూషణం దానం.
2: So that is not the quality
1: వాక్యం,
2: that you should.
1: వాక్యం సత్యం.
2: So you should speak the truth.
1: కంఠం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
2: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
2: It is not doing other things.
1: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
2: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
2: When you give charity, that is the thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
2: Charity is adornment for the hands.
1: హస్తం ఊరికి వ్యర్థం.
2: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా
2: కంఠస్య
1: భూషణం దటం.
2: So that is not the quality that you should.
1: వాక్యం సత్యం.
2: So you should speak the truth.
1: కంఠం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
2: What is the adornment for having been born?

0: You don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సాత్వికంగా భావించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable
1: to do good. కన్ను చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
0: When you do namaskar to the sun god you realize
1: ఆ సూర్యుని చేత నీ కనుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: When you worship the sun god your eyes become more
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కనులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see some things that are disagreeable your eyes also will lose their power.
1: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
0: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావటం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకని మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see
1: everything. కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అది అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
0: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
1: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
0: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
1: అది నిజమైన అదృష్టము.
0: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
1: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: Adrishtamu.
0: That is not fortune.
1: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: Adrishtam. Adrishtam. Adrishtam. Anaga kanipinchinatundi adrishtam.
0: So that which you cannot see is the fortune that you have.
1: Kanuka.
0: Therefore.
1: Kanipinchinatundi ento manam ente untunnai.
0: We can see many things perhaps. But there are many things we cannot see.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: భారత దేశము ఎంతో గొప్పది.
0: Land of Bharat is a very very illustrious one.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని ఇచ్చి మీకు అందిస్తుంది.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
0: It's not merely in terms of money.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
0: And that is the
1: అదే ప్రజ్ఞాన ధనము.
0: That is the
1: అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టమైనటువంటి వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లో అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: మంత్రి అయిన వాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినం కాకూడదు.
0: We are not that way.
1: మన మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men and in the Upanishads man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
0: whether it is
1: మంచి కానీ చెడ్డ కానీ, మన వెంటనే ఉంటుండాలి.
0: Misfortune or fortune, good or bad, is just behind us.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: But we are not understanding these
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు

0: ఫలితాన్ని అందిస్తుంటారు.
1: Someday or other we'll have to
0: ఆ ఫలితం అనుభవించేసాం మీరు, అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not
0: understand.
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You've got to be careful right at the start.
0: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
1: You've got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం, భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: పరిశుద్ధ వాక్యములో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్ అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishads always tell us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంతో వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadule meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadulanga emti upasameepina chedichatmanu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu naa deergha prasangani virmistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं.

जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना

0: maknai. Bhagwan bina koi apna nahi.
1: Thank you.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashantinilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వి డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: Many of the sages, saints, aspirants, seekers, they have undertaken penance to visualize God.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: However, where is God?
1: దైవం మనుష్య రూపేణా.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంత రూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్ God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖంగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కాని భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahmam andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kalukane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamto paatu jeevudu kudanu ekamai untadu.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతక జీవుడికే కాని దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులే పోయి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ సీయింగ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్ యు ఆర్ సీయింగ్ హిమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్ బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులున్నాయి చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవం లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer. And assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ ఇప్పుడు భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్ That's all God's words only.
1: Shabda Brahmamai, Characharamai, Jyotirmai, Vaumai, Nityanandamai, Paratparamai, Mayamai, Seemai. Yani, Abhidhulukunai Bhagavantarukku.
2: God has all kinds of titles. That is the origin of the sound. That is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaluka, yavar matadinappudu, Daivamu matadutunnadu.
2: We should have this strong feeling. Whosoever may speak, is God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: Whatever may be said, praise or blame, they are just uttered, they are only said by man.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పొగిడను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్ బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
2: But if you identify every person just as a human being and try to converse, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ఈ టెంపర్, జెలసి, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame whatever may be, it's only God's word.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: Man will be redeemed if only he understands the unity in diversity.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు.
2: We go on putting questions like this, who are you, where do you come from?
1: Who are you, who is he? ఇతను అడుగుతారు గాని who am I అనేటువంటిది ఎవరు ప్రశ్నించుకోరు.
2: We put questions like this, who are you, who is she? But we don't put a question to ourselves, who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I, I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per His command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
2: At one time, Iswarama approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణము కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Iswarama.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హీ వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హీ ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో ఉండేటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నో బడీ వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడికి పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: హీ ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి యూఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: Kanuka ee pillalandaru kuda paradeshaniki pokunda leka palavuriki pokunda ide gramamlo undetatte oka chinna school kattinchandi.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: Avutundi avutundi. ఊరుకోండు, అవుతుంది అవుతుంది. ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరుంది కానీ, లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి in order to have drinking water we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teeskoni duttalu teeskoni Chitravati velli teeskoni vastunte naaku chaala edipostundi swami anindi.
2: Swami watching the seeing young children going to Chitravati river with all small containers to fetch pot full of water, I really cry.
1: Akkadi kuda nu chelvi thuvithe gaani neer raavu.
2: Unless they go in, they cannot collect water.
1: Aa Chitravati nadi jeevanadi kaadu.
2: And Chitravati river is not full always, all throughout the year.
1: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
2: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untuntadi.
2: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవుడికి నీరు నిరంతరము ఉండాలి.
2: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
2: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
2: When there is no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: హీ హాస్ బిన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని నేను పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: భగవాన్ సెడ్ యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
2: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: Kanuka neevem chinta pettukoku.
2: Do not worry any longer.
1: Gramam varandariki kudanu chadulu cheppistanu.
2: I will see that all the villagers will have proper education.
1: Mee varandariki aarogyanni andistanu.
2: I will also see they will have the good health.
1: Kanuka meeru emi yojana cheyakandi.
2: Therefore, don't worry.
1: అని ఆయన విడినట్టుగానే పుట్టిపత్తిలో ఒక స్కూల్ కట్టించారు.
2: As the promise given, Bhagavan constructed a school here in Puttaparthi.
1: Puttaparthi kattin tarvata ayyo papa kontha mandi maatrame pothunnare andaru povatam ledhi anindi.
2: She said only few children attend the school, all are not attending.
1: Tarvata nenu college kattichanu.
2: Later Swami constructed college.
1: Swami ippudu naaku santoshanga undi.
2: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
2: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్స్ వన్ డివోటీ, డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: He is an ordained devotee.
1: Ayana ikkade vachi nichadu.
2: Dr. Sitaramayya came down and settled here.
1: Oka nurse, oka doctor tho nenu kaalam gadipthu vachanu.
2: The hospital was totally managed by one doctor and two nurses.
1: Kattagalapatiki aanu kolina dani gatti adhikanga chesaru.
2: And the work is much more than what she expected and wanted.
1: Ippudu ade super specialty hospital ani pettaru.
2: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమె సంతృప్తి ఇచ్చారు.
2: Small things could become gigantic, stupendous service centers.
1: తర్వాత నేను ఒక దినం చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్, ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్డ్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్, మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: షీ ప్రేడ్, స్వామి కైండ్లీ arrange for water facility.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
2: భగవాన్ అరేంజ్డ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 miles టు దిస్ ప్లేస్.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
2: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
2: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
2: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ for anything for herself.
1: Upakaram chese nimittamai ame inni prarthana chesindi.
2: All her desires, all her prayers are for the benefit for everybody.
1: Dalini chusukoni andaru kodanu bail deraru. Inka
2: basing on this, people started coming close to Swami.
1: Ee kinchit korigal korinappudiki dalini akandamainatundi okka korigaga roopandimpa chestadu Swami.
2: It has been the firm feeling of everybody. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
2: A small room later shaped into a very big college.
1: Chinna baavi ga undatvanti dani nadiga pishtinchanu.
2: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
2: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
2: had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
2: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
2: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
2: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ and he arranged for electricity.
1: Puttaparthi manchi tellani deepamulanta ekkada chuchina unnai ani anukuntu vacharu andaru.
2: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti jalaseelu perugutu vachinayi
2: and all the facilities went on increasing day by day.
1: కానీ వారికి కూడా జెల్సీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
2: ద విలేజెస్ అరౌండ్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలస్ అండ్ ఎన్వీ.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టం పూర్తించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
2: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్, భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
2: యూ మస్ట్ హావ్ నోటీస్ వన్ థింగ్, యూ సీ వెరీ బిగ్ జైజాంటిక్ హాల్ హియర్, వెరీ స్పేషియస్. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvintidi chala andariki mukhyamainetvintidi.
2: We should help others.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
2: We should go on helping everybody.
1: Kani nee help kosam nee chudakoddu.
2: But you should not go by your own selfishness to receive help.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: ఇఫ్ యూ ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చుచే కూడా సెల్ఫిష్.
2: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకుతూ వచ్చింది.
2: The politics, what kind of effect they have, you will find it. There is perversion, there is total change in the life pattern.
1: Kanuka ee politics lekapothe andaru sukhistaru.
2: When there are no politics, all will prosper, all will grow.
1: Chinna chinna varanta kodano bayil deertunnaru ippudu.
2: And we find youngsters also getting involved in politics.
1: Biji kottu varu kodano politics lo digutunnadu.
2: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ee vidhanga prati okariki ee politics ante emiti dani arthanni gurtinchukoni vartinchali.
2: We should understand the meaning of politics and then behave accordingly.
1: Adi evvariki gurtinchadam ledhu.
2: No one is understanding.
1: Ippudu nenu finance minister annaru.
2: Now you say I am the finance minister.
1: Finance ante emiti?
2: What is finance?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
2: The finance minister does not know what finance is.
1: ఎవరికి కావాల్సినా నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
2: They have a feeling, whatever you want, you should approach me.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
2: People who have no idea of anything, they are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
2: Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own self. Your self is the real self. Rely on yourself.
1: If you
2: go on moving door to door, soliciting votes, well, life will be in vain.
1: దైవంపై ఆధారపడండి.
2: Depend on God.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
2: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
2: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
2: Then only you'll be successful and victorious.
1: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
2: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీని పైన పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
2: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
2: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
2: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
2: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమనే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
2: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
2: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సినా కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
2: Whatever that is to be achieved, participate, involve yourself.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
2: Don't depend upon the third person.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
2: Therefore, be self-reliant, be self-dependent and maintain your own families.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
2: భగవాన్ does not specifically mention anybody.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
2: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
2: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్, టు గ్రో అండ్ ప్రాస్పర్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసేకుండా గాడే ఉన్నాడు.
2: యు విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
2: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
2: If you see, it is divine.
1: Suryu Brahmane.
2: Sun is Brahma.
1: Kutta is Brahma.
2: You find God on mountain.
1: Gunta is Brahma.
2: And you also in the deep valley.
1: Kutta is ante guntuku tovite kada kutta avutundi.
2: You cannot find the mound on one side unless there is a pit by its side.
1: Kali ee mattanta gutta ga maaripothundi.
2: All that the soil that you collected sand would come to a mound or bite size.
1: ఆ సాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంతంతా కూడా మెల్ట్ అవుతుంది.
2: You can fill it up the same pit with the same sand by its side.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
2: What is the difference between the pit and the mountain here?
1: మట్టే భేదము.
2: It is this soil that's responsible for the difference.
1: మరి మీ హృదయానంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా వస్తుంది.
2: Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
1: కాని హార్ట్ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ని ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
2: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
2: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈజ్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
2: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
2: ఇట్ ఇస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని పెట్టారు.
2: దట్స్ వై వీ సే గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటుంది.
2: అండ్ దిస్ హృదయ, ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
2: Therefore, that which is present everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
2: When once we have broadened our mind, you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
2: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
2: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
2: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
2: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది గాని, ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
2: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా చాలా ఉప్పొంగుతుంది.
2: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన
2: ఇట్ ఈస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన మాట్లాడటం కాదు.
2: నాట్ మియర్లీ సింగింగ్.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
2: యు సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
2: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది.
2: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
2: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
2: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిలింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబాడీ.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
2: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
2: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది.
2: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
2: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి భ్రమే వారికి కూడా ఉంటుంది.
2: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్.
2: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్.
2: Live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరు మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
2: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్. లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
2: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్ట ఉండాలి?
2: హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరి ఎందుకు నా యొక్క దేవుడే ఉన్నాడు.
2: భగవాన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
2: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
2: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
2: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
2: This love should never be selfish.
1: Broad-minded ఉండాలి.
2: And you should be broad-minded.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
2: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: నా వల్ల ఇతరులంతా కూడా బాధపడకూడదు.
2: Others should not feel so sad as I am feeling right now.
1: అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అభివృద్ధి రావాలి.
2: All should be happy. All should come up in life. Should be our feeling.
1: కనుక ఇది రావాలంటే ప్రేమను పెంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ డెవలప్ ఫాస్టర్ లవ్, వీల్ నెవర్ బి నేరో మైండెడ్.
1: కనుక ప్రేమ ముదిత మనసేత హో రామ.

0: విద్యార్థులేరా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.
0: Vidyam raja supujyate nahi dhanam vidya vihinam pasum. Rajya sabhalu yandu leka rajula sabha yandu kudanu vidyane pujinturu kani ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అతి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనేటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యూ డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagareesi. Janmabhumi ainatunti Bharat desamu janmam ichinatunti talli yokka baadanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి ఒక విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవునికి లభించేటువంటి ఫలమేమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu

0: కేవలం విద్య వలనే మనకు లభించదు.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Along with this education, the culture, the refinement is also required.
0: విద్య నెగటివ్, సంస్కారం పాజిటివ్.
1: Education is negative, while culture refinement is positive.
0: విద్య కేవలము ఇన్ఫర్మేషన్ కాని ట్రాన్స్ఫర్మేషన్ కాదు.
1: Education is merely information. It doesn't amount to transformation.
0: ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: Education without this culture is something like the field without water supply.
0: కరెంటు లేని వైరు.
1: It is a wire that without current.
0: దీపము లేని ఇల్లు.
1: And it is the residence without the
0: light. పంతులు లేని బడి.
1: And the school without the teacher.
0: దేవుడు లేని గుడి.
1: It is the temple without the deity.
0: ఇలాంటి కేవలము సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానం నందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్, ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్. దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుక్కిష్ నాలెడ్జ్ is not totally of use.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి ఒక భావములు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద ఐడియాస్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, which has got to be learnt and practiced thereafter.
0: Education anetundi prakrutamainatundi vidyalu.
1: This education is the physical knowledge.
0: Educare anetundi antarmukhamainatundi yokka aanandamu.
1: Educare confers the inward bliss.
0: Sarvaanandamulaku moolakaranamu manavuni yokka hrudayame.
1: For all the entire totality of bliss, it is the heart that is the center.
0: Bahyamaina ee prapanchamnandu enni shaktulu galavo అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of the inner being. That's nothing but the reflection of one's own being within.
0: కనుక మానవుడు తన దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ టర్న్ ఇన్ వర్డ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఔటర్ వర్ల్డ్.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో నెసెసరీ.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడా అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ పవర్ ది ఎనర్జీ ఈజ్ సెంటర్డ్ విద్ ఇన్.
0: అదే ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen and oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేట్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler.
0: Spoonu marchavachunu.
1: You can also change the spoon.
0: Plateu marchavachunu.
1: So also the plate.
0: Anni marchin tarvata nilchedi emiti?
1: All can be changed in one form or other. What is the ultimate difference?
0: Silver.
1: That is the silver.
0: Aa silver fundamental vakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో ఉంటా నామంలో కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హావ్ ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ అక్వైరింగ్ దిస్ ఫిజికల్.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: It is just struggling for one's
0: own. తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: They work for their own
0: relations. సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: Who are working for the society?
0: కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి.
1: So we should work for the society.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: Working for the welfare of the society is the primordial principle of education.
0: Sarve samadita gunaihi, ఇది రెండో పాయింట్.
1: The second, to make everyone happy.
0: Sarve gnanaik sampannaha,
1: acquire the wealth of wisdom is the third aspect.
0: కనుక మొట్టమొదటి మనము సమాజం కోసం పాటుపడాలి.
1: So we should work for the society.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: We should work for the progress of the
0: community. సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: We should work for the welfare and the progress of the community.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: Your progress depends upon the progress of the community by and large.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like
0: ఈనాడు విద్యలన్నీ కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దట్ విచ్ యు గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజంకే సద్వినియోగం చేయాలి.
1: హస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజంకే అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్
0: సొసైటీ. త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు నకర్మణ నా ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community.

0: నో వెల్త్ నో పవర్ వాట్స్ ఎవర్
1: కనుకునే వేదము నందు కూడాను సహస్ర శిరీషా పురుష సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
0: వేద డిక్లేర్స్ గాడ్ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్
1: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భవించు వచ్చింది.
0: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఏకోహం బహుశ్యాం ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
0: దిస్ మల్టిప్లిసిటీ ఈజ్ అవర్ ఇమాజినేషన్.
1: సహనావతు సహనాభునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ది యూనిటీ.
1: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో అవర్ ఇంటెలిజెన్స్ టుగెదర్ హావింగ్ గాట్ ఇట్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
0: ద వేద సేస్ లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
0: వాట్ ఇస్ దట్ వీఆర్ డూయింగ్ విత్ దిస్ కల్చర్?
1: మనం ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
0: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమాల్యుమెంట్ ఆఫ్
1: సంపాదన.
0: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
0: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
1: కానీ సంపాదన గొప్పనా?
0: డూ యూ థింక్ దర్ సంథింగ్ గ్రేట్ టు ఎర్న్?
1: ధనమే దైవం బయ్యే
0: గాడ్. The money has become God. The pomp has become religion.
1: Swarthamaye buddhiki sthanamaye.
0: Selfishness has become a center of activity.
1: Dharmamu ammaye.
0: Righteousness is gone.
1: Dhanamu heenambaye.
0: And this righteousness is totally declined.
1: Aakaramannundu manam aneka rakamulaga vivaristunnamu.
0: We just describe it, narrate it, going by form.
1: అహము అందం బయ్యే.
0: అండ్ దిస్ ఈగో హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్యూటీ.
1: స్వార్థమే ఫ్యాషన్.
0: సెల్ఫిష్నెస్ హ్యాస్ బికమ్ ఫ్యాషన్ టుడే.
1: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
0: వీఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: స్వార్థాన్ని త్యజించాలి.
0: సాక్రిఫైస్. సాక్రిఫైస్ దిస్
1: ఐకమత్యాన్ని పోషించాలి.
0: అండ్ ఫాస్టర్ ది లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
0: డెవలప్ లవ్.
1: త్యాగభావంతో మనం జీవించాలి.
0: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
0: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
1: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
1: ఏమిటి ఈ అనుకూలములు?
0: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
1: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
0: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే నాట్ బి టుమారో.
1: అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
0: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
1: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
0: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
1: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
0: వాట్ ఈస్ దట్ which is responsible for aspiration, ambition, frustration,
1: failure?
0: It is the mind that is the cause for the bondage and liberation. For everything mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
1: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
0: ద మైండ్ దట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
1: చూడండి ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
0: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
1: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
0: ద లైట్ దట్ యూ ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
1: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
0: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
0: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
1: అందరి ఎందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: మన గౌరవ రామ చెప్పింది అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
0: Governor stated that God is in everyone.
1: Ishavasyam idam jagat.
0: God is present in the entire universe. Ishara
1: sarvabhutanam.
0: God is present in all beings.
1: Sarvabhutamulu yandu untunnadi.
0: Is present everywhere.
1: Danni manam ee vidhanga anubhistunnam.
0: How are you experiencing?
1: Ninake meeku anek pariyam cheppanu.
0: Bhagwan said many times.
1: Deho devalay prakto jeevo deva sanatana.
0: Body is the temple and the divine and individual are eternal. The individual is divine.
1: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయమో ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
0: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
1: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
0: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
1: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
0: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
1: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
0: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
1: ఎవరిని ప్రేమిస్తావు?
0: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
1: అన్ని దేవాలయములే.
0: ఆల్ ఆర్ టెంపుల్స్.
1: అన్నింటి యందు ఒకే దేవుడే.
0: సేమ్ గాడ్ రిసైడ్స్.
1: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
0: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
1: ద్వేషిస్తావా? నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
0: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుకనే హర్ట్ ఎవర్
0: అండ్ దేర్ ఫోర్
1: లవ్ లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
0: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
1: ప్రేమను పూజించాలి.
0: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ద్వేషం కానీ అసూయ కానీ ఇంకే విధమైనటువంటి క్రోధం కానీ ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
0: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఎయిదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
1: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నేనే ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
1: ద్వేషించేది నీ ప్రేమనే.
0: ఇట్ ఇస్ ద వెరీ
1: ప్రేమించేది నీ ప్రేమనే.
0: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
1: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ది వే టు గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుక ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
1: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్
1: శిలాహృదయుడిగా మారకూడదు.
0: యూ షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
1: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ట్ సాడ్ ఎట్ వన్ టైమ్.
1: బ్రిటిష్ ధర వచ్చాడు. ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
0: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ
1: హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
0: హి సెడ్ హార్డ్నెస్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
0: అండ్ గాంధీజీ సెడ్ ద హార్ట్ హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
1: మారిపోతున్నారు.
0: ఇట్ ఈస్ స్టోన్ హార్టెడ్.
1: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: హృదయాన్ని కరిగించాలి.
0: ద హార్ట్ షుడ్ మెల్ట్.
1: ప్రేమను కదిలించాలి.
0: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
1: దివ్యత్వాన్ని పోషించాలి.
0: డివినిటీ హస్ టు బి ఫాస్టర్డ్.
1: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
0: దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
1: ఏదో చదివినాము, పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
0: యు థింక్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ విత్ హై డిగ్రీస్.
1: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
0: డిగ్రీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: డు యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ దట్ కెన్ రీడ్ అండ్ రైట్ ఎడ్యుకేట్?
1: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా?
0: బై మీర్లీ అక్వైరింగ్ కాలేజ్ డిగ్రీస్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్
1: ఎడ్యుకేట్? సుకృతి లేక విద్యను సద్విద్య లగునా?
0: వితౌట్ ప్రాపర్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్?
1: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
0: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ లివింగ్ ఇన్ ద వరల్డ్?
1: అవి ఏమి చదివినాయి?
0: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
1: కాబట్టి కేవలం బ్రతుకుట కోసం కాదు మన విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
0: బట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ అన్ ఎంప్లాయ్మెంట్.
1: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
0: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
1: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
0: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
1: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
0: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
1: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
0: హెల్ప్ యువర్ పేరెంట్స్.
1: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
0: ఎనీ వర్క్ దట్ యూ డూ
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
0: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ జాబ్.
1: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
0: the modern boys today,
1: edaina oka degree pondina tachaname,
0: the moment they get the degree,
1: passport degree potaru, inka
0: They go to the passport office.
1: విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి.
0: They want to go to foreign country.
1: ఏమిటి విదేశములు? భారతదేశంలో లేనిది విదేశములు ఏమిటి?
0: What is it that's present in foreign country?
1: ఎన్న భారత, ఎన్న భారత, భారతంలో లేనిటువంటిది, భారతదేశంలో లేనిటువంటిది, విదేశాలు ఎక్కడా లేదు.
0: That which is not present in Bharat is not present anywhere in the world.
1: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్ ఇస్
1: భారతదేశం త్యాగభూమి.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: యోగభూమి.
0: ది వన్ ఆఫ్ స్పిరిచువల్
1: భారతదేశం కర్మభూమి.
0: ది వన్ ఆఫ్ యాక్షన్.
1: కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం
0: చేస్తారు. భారత్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
0: ఇది ప్లెజర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
1: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
1: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
0: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఇది నాది మాతృదేశము.
0: ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: ఇస్ మై మదర్.
1: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
0: Is don't you do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue?
1: కనుకనే మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
0: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఎటువంటి పవిత్రమైన దేశం,
0: సీక్రెట్ కంట్రీ.
1: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
0: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకూడను, రాజకీయ రంగంలో కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
0: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
1: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
0: వై ఆర్ యు గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
1: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ టు యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
1: ఇది పుట్టిన దేశము.
0: దిస్ ఇస్ ది పుట్టిన దేశం, మదర్ ల్యాండ్.
1: ప్రేమించాలి.
0: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఈ దేశానికి మనం ఉపకారం చేయాలి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఈ దేశంలో మనం సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ కంట్రీ.
1: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
0: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవాల్సింది భౌతిక విద్యలు కూడాను.
0: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
0: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
1: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనిటువంటి యొక్క సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
0: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
1: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగటివ్.
1: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
0: ఇట్ ఈస్ యూస్లెస్.
1: ఇది తాడు దగ్గర గాలి పటం వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
1: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
0: వేర్ ఇట్ ఫాల్స్, వీ డోంట్ నో.
1: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
0: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క గుణములు చాలా మంచివే.
0: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
1: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవే.
0: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ అట్ దిస్ టెండర్.
1: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
0: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్.
1: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
0: Being in a hurry, you are misusing, wasting
1: your time. Edaina oka thought neelo vachinda, take time. Idi mancha chedda, idi satyama kada, idi avuna satyama, ee vidhanga vicharana cheyali.
0: The moment the thought arises in you, distinguish, discriminate clearly whether right or wrong, good or bad.
1: Undi prayojanam emti?
0: What is the fun of
1: discrimination kudanu?
0: That discrimination,
1: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
0: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికి మంచి ఏది?
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
1: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
1: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ and undertake good activity.
1: Governor kudanu chaala manchi vishayalu cheppindi.
0: Governor mentioned very good things.
1: Aamiki ento vayasu kaani ento vayasu lopala inno vidhamaina anubhootulu pondindi.
0: She has varied experiences.
1: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
0: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ హర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి,
0: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటి ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
1: సెల్ఫ్ sacrifice the roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is the life.
1: Roof lekunda neevu andulo undagalava?
0: Can you live there without the roof?
1: Godal lekunda roof veyagalava?
0: Without the wall can you lay down?
1: Lekunda godal kattagalava?
0: Well, is that possible?
1: Kabatte self confidence mottamodadi.
0: So self confidence is the first and foremost.
1: Self ante evaru?
0: Then what is this self?
1: Adi daivam.
0: That is divine.
1: Nenu nenu nenu nenu.
0: Everyone says I.
1: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని ఉంటున్నారు.
0: Everywhere we introduce ourselves as I.
1: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయం తెచ్చుకుంది.
0: The Vedanta explains clearly about this I.
1: అయ్యా నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
0: Sir, first understand yourself first.
1: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
0: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్.
1: ఇది నా దేహము.
0: ఇస్ మై బాడీ.
1: ఇది నా మైండ్.
0: ఇస్ మై మైండ్.
1: ఇది నా చెయ్యి.
0: మై హ్యాండ్.
1: ఇది నా కాలు.
0: మై లెగ్.
1: నా కన్ను.
0: మై ఐ.
1: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యు? హూ ఆర్ యు?
0: యు సే దే ఆర్ మైండ్. దెన్ హూ ఆర్ యు?
1: యు ఆర్ మై.
0: వి ఆర్ మై.
1: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
0: యు సే మై హ్యాండ్స్ మై లెగ్. దెన్ హూ ఆర్ యు?
1: ఇది నా కర్చీఫ్.
0: My kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: It is not tumbler.
0: It is my tumbler.
1: Tumbler is separate from me.
0: Tumbler is separate from me.
1: It is not body. Ante body is separate from you.
0: When you say this is my body, body is separate from you. Then who are you?
1: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
0: If you go on investigating, inquiring this way, you will know the one principle.
1: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
0: You inquire everyone here.
1: Who is Ramayya? Nenu.
0: Who is Ramayya? I.
1: Who is Rangayya? Nenu.
0: Rangayya? I.
1: Who is Neelamma? Nenu.
0: Neelamma? I.
1: Who is Palamma? Nenu.
0: So,
1: I.
0: Everyone says I.
1: Rupamulu veru veruga untunnayi.
0: The names and forms are different.
1: Andari yendu nenu nenu anetundi answer okkate vastundi.
0: But the answer I is uniform and common.
1: Kabatti mottamotta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
0: Know thyself, then you will know the rest of the world.
1: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
1: ఈ వేదాంతము అన్నారు.
0: దిస్ ఇస్ స్పిరిచువల్.
1: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
0: దిస్ వేదాంత ఇస్
1: ద్వైతము అన్నారు.
0: వేద ఇస్ డ్యూలిజం.
1: కనుకనే వేదాంతమే అద్వైతం.
0: వేదాంతం
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ద సేమ్ వేద ఇస్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యానర్.
1: ఎవరి బాధలను చూసి మనం మనసు కరిగిపోతుందో,
0: That suffering which makes
1: ఎవరి కష్టంలో
0: చూసి
1: సహాయం చేయాలని బుద్ధి పుట్టుందో,
0: the difficulties that prompt you to help,
1: ఎవరి దుఃఖము చూసి నివారణ కావించాలని మనసు వస్తుందో,
0: watching the grief some others and you feel like you never really,
1: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
0: And if you have that heart, you are a true human being.
1: మనిషి అంటే ఏమిటి?
0: Who is a human being?
1: మనస్సుతో కూడినవాడే మనిషి.
0: Manishi, human being, is the one with manas, mind.
1: Ah, manasu leni vaadike daya raadu.
0: And the one without mind or manas.
1: Ah, manasu leni vaadike oka vidhamainatuvanti oka krupa raadu.
0: Then with the one without mind will not have any compassion.
1: Andarni neevu chusi santoshinchi andari oka baadalanu nivarana gaavinchadaniki prayatnam cheyali.
0: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
1: Vidyarthulara,
0: students,
1: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
0: పెద్ద
1: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు.
0: You want to have high degrees.
1: కానీ ఎన్ని పొందినప్పటికీ,
0: in spite of them,
1: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
0: Never forget the culture of your motherland.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
1: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
0: Our culture does not go by this way, splitting the oneness into many.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. Scholars speak in different ways.
1: కనుక ఎన్ని చేసినప్పటికీ,
0: in spite of all that you do,
1: meer chadavvasinatundi chadul lopala,
0: in all the education that you acquire,
1: ye chaduvunaina kuda nee paropakara nimittamai meer prakulaadali,
0: has got to be utilized to help others.
1: Neevu nerchukunnatundi vidyanu jagattulo edo oka margamlo dani sadvinivam cheyali.
0: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
1: Engineering,
0: medical,
1: ee chaduvulu ivanni kuda nu pedda business ga mari poyinayi.
0: Today the medical education, the engineering have become business.
1: Okka seat, medical seat kavalanukunte,
0: for one medical seat
1: 20 lakhs
0: 20 lakhs capitation fee.
1: లక్ష అంటే రెండు అక్షరాలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
0: లాక్ లక్ష టూ లెటర్డ్ వన్.
1: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
0: 20 lakhs యూ స్పెండ్.
1: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని.
0: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్.
1: 20 lakhs నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ ద మనీ 20 lakh దట్ యు స్పెండ్,
1: కరప్షన్ అంటే మూల కారణం. డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
0: యూ ట్రై టు గెట్ ఇట్. ది మెయిన్ కాజ్ ఈస్ దట్ యు పే ద మనీ.
1: డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నెవర్
1: చిక్కకపోయినా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ యూ డోంట్ సెక్యూర్ ఎ సీట్.
1: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే ఇవేం చేస్తున్నావు రా నాయన అంటే చదువుకుంటున్నాను.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ ఫ్రమ్ ఇన్ ఎ విలేజ్ దే సే చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను
0: ఇస్ నాట్ చదువుకుంటున్నాను, లర్నింగ్. చదువుకుంటున్నాను.
1: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
0: టు గెట్ ఎ సీట్ ఇన్ ప్రైమరీ స్కూల్ యూ హావ్ టు పే 20,000.
1: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పిహెచ్డి వరకు కూడా డబ్బుతోనే ఉంటుంది.
0: Everything is linked right from a primary education to PhD linked with money.
1: ఇలాంటి వాడి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
0: Well, such people, how do you expect them to
1: తప్ప కొట్టవలసి వస్తుంది. అది రైటే.
0: Yes, it's right then.
1: ఖర్చు పెట్టాడు.
0: Yes, spent.
1: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
0: And parents suffered a lot to pay donation.
1: ఖర్చు పెట్టినప్పుడు తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
0: So parents must get back the money, you know.
1: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
0: We did not spend like that and try to get back.
1: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
0: వాట్ ఆర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్
1: లిప్స్? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
0: స్టూడెంట్స్, గాడ్ హెస్ గివెన్ యూ టూ హ్యాండ్స్.
1: ఒక పొట్ట ఇచ్చాడు. ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
0: టు ఫిల్ వన్ స్టమక్ కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
1: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
0: యూ ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: పొట్ట నిండటం లేదు.
0: సో యూ ఆర్ నాట్
1: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
0: షుడ్ యూ బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
1: పశుపక్షులాది మృగాలు కూడా నువ్వు పొట్టలు నింపుకోలేటం లేదా?
0: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
1: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
1: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
0: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
1: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఆల్ ఫీలింగ్స్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది.
1: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
0: యు గాట్ సమ్ మోర్.
1: ఈ 15 దినములు కూడాను పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
0: In the coming 15 days there are lots of
1: gopaka panditulu kuda vastunnaru.
0: Many scholars will be visiting you.
1: Scholars kuda anek rakamainatundi oka anubhutulanta andistaru.
0: Scholars will share their experiences with you.
1: ఈనాడు మన గవర్నర్ అందించారు. ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
0: జస్ట్ ఎస్ గవర్నర్ హెస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్.
1: చాలా ఇంపార్టెంట్.
0: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
0: వీ హావ్ టు
1: దాన్ని ఆచరణలో పెట్టము.
0: And then share.
1: దాన్ని అందులోకి అందించము.
0: And then share with everybody.
1: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: You should be very careful during this period.
1: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ యూ బికమ్.
1: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైనటువంటి విద్యలుగా ఉంటున్నాయి.
0: The modern education is artificial.
1: ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇదంతా అంతా ఎడ్యుకేషన్.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సచ్
1: ఎడ్యుకేషన్ అన్నారు.
0: యు సే ఎడ్యుకేషన్.
1: మంది ఎడ్యుకేర్ కావాలి.
0: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
1: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
0: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
1: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
1: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
1: హృదయం నుంచి వచ్చేటువంటి మానవత విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
0: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి.
0: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్ దర్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అవి ఏ నాటికి మార్పు చెందదు.
0: దేల్ నెవర్ చేంజ్.
1: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: The education that you receive today and the job,
1: they
0: are changeable.
1: కాని మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
0: The changeless comes out of heart.
1: కరుణే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్న.
0: Therefore,
1: compassion తో కూడినటువంటిది ఈ హృదయం.
0: హృదయ, హార్ట్, హృత్ ప్లస్ దయా, the one full of compassion.
1: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: The one that comes out of the head is gastric trouble.
1: అంత తలంపులే తలంపులే తలంపులే.
0: Thoughts and thoughts.
1: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
0: What is one of these thoughts?
1: ఇది మంచిది. హృదయం నుంచి ఆవిర్భవించాలి.
0: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: సద్గుణంబులు,
0: వర్చ్యూస్,
1: సద్విద్య,
0: గుడ్ ఎడ్యుకేషన్,
1: సత్యనిరతి,
0: ట్రూత్,
1: కరుణ,
0: కంపాషన్,
1: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
0: డిసిప్లిన్, డ్యూటీ.
1: నేర్పు అదే విద్య.
0: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విద్యార్థి నేర్వలయం.
0: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు లర్న్.
1: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
1: తెలివితేటలు ఉండవచ్చు.
0: యు మే హావ్ ఇంటెలిజెన్స్.
1: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు అనేటువంటిది. ఫాక్స్
0: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ అది కూడా చదువుకోవడమే.
0: ఎడ్యుకేషన్
1: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
1: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
1: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడం, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
0: ఇదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ విధంగా
0: లైక్
1: సరైనటువంటి విద్యను నేర్చి
0: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: మన విద్య ఎలాంటిది తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
0: యు నో ద ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
1: ఎడ్యుకేషన్
0: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
1: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
0: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
1: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
0: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ.
1: మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
0: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
1: పౌరులుగా మీరు జీవించాలి.
0: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
1: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
0: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
1: అదర్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
0: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
1: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
0: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఎ ఫన్, వాట్ ఈస్ ద ఫన్ దేర్.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
1: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
0: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమతో నీవు అందించు.
0: షేర్ విత్ లవ్.
1: అందరితో ఒక షేర్ చేసుకో.
0: షేర్ విత్ ఎవ్రీవన్.
1: ఈ షేర్ ఎలాంటి షేరు?
0: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
1: పార్ట్ టైం దీంట్లో కాదు.
0: ఇట్స్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
1: ఒక్క ఫుల్ గా చేయాలి.
0: ఇట్స్ ఫుల్ టైం వర్క్.
1: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
1: కానీ మీకు అందరికీ తెలుసు మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
0: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
1: ఈ కాలేజీలు చదివినప్పుడు
0: as you study here
1: ఎట్ట చదవాలి?
0: How do you study?
1: 24 hours చదవకూడదు.
0: You should not study 24 hours.
1: కొంచెం టైం ఇవ్వాలి.
0: You should take time.
1: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
0: You are returned from the college.
1: వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
0: Returned from the college you should not catch.
1: కొంచెం ఆడుకో.
0: You should play for some time.
1: Play చేయి.
0: Play.
1: తర్వాత కొంచెం సింగ్ చేయి.
0: Sing for some time.
1: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
0: And do some good work.
1: కానీ 24 hours పని చేయకూడదు.
0: 24 hours you can't spend time for స్టడీ.
1: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
0: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ యూ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
1: దాన్ని భద్రంగా పెట్టి
0: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
1: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
0: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
1: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
0: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
1: తాను ప్రతి దానికి కూడా టైం కొద్దీ నిద్రపోయేవాడు.
0: నెపోలియన్ యూస్ టు గో
1: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
0: Perfect discipline in respect of food and sleep.
1: Atta undali manamu.
0: We should be like that.
1: Manu intiki potane
0: the moment we go home
1: college kaati chestaru leji aipotaru.
0: The moment we return from college the first letter ka is gone, we remain lazy.
1: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
0: లేజినెస్
1: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
0: హ్యావ్ రియలైజేషన్.
1: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్
1: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: టూ మచ్ ఆఫ్ టాక్ ఈస్ నాట్ గుడ్.
1: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
0: బై టాకింగ్ టూ మచ్ యూ లూజ్ యువర్ మెమరీ పవర్.
1: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
0: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
1: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
0: డోంట్ టాక్ టూ మచ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్.
1: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
0: పెద్దలను
1: ప్రేమించు.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంటున్నప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
0: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
0: ఇన్ ది కమింగ్ డేస్ యూ ఆర్ గోయింగ్ టు నో మెనీ.
1: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
0: all those you heard
1: దాన్ని అప్పుడు మననం చేసుకుంటూ రావాలి.
0: యు స్టార్ట్ థింకింగ్, రికాలింగ్, రికాపిటలైజింగ్.
1: తిన్న తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకుని జీర్ణింప చేసుకుంటుందో
0: జస్ట్ యాజ్ ద కౌ బ్రింగ్స్ బ్యాక్ ది కన్స్యూమ్డ్ ఫుడ్ అండ్ డైజెస్ట్
1: ఇప్పుడు నువ్వు ఇంటికి పోతానే దాన్ని తెప్పించుకొని తిరిగి జీర్ణించుకోవాలి.
0: ద మూమెంట్ యూ గో హోమ్ గో టు యువర్ రూమ్స్ రికాల్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఇక్కడ విన్నటువంటిది ఎడ్యుకేషన్.
0: All that you hear here is education.
1: Educare.
0: And the experience at home is educare.
1: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేర్ ఇంటిలో
0: ఎడ్యుకేషన్ హియర్ ఎడ్యుకేర్
1: తప్పించుకుని జీర్ణించుకోవాలి
0: అండ్ యూ హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్
1: అప్పుడే మీకు సరైన పుష్టి సంతృష్టి ఏర్పడుతుంది
0: దెన్ యూ విల్ హ్యావ్ సంతృష్టి సాటిస్ఫాక్షన్ పుష్టి ద స్ట్రెంగ్త్

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanni yunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahuda satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyaviga kuda nu goppa goppa padavillo elinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
1: What is that is all happening in this world with these people?
3: Bidare yokka kanchidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Bidare paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడాను ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word, manava.
3: Manava.
1: Manava.
3: Managa manishi.
1: Ma means the human being, manishi.
3: Kani ee manishiki edi mukhyamu?
1: What is important for a human being?
3: Asal vettam mukhyama?
1: Is it desire or ambition?
3: Abhruddhi kavatam mukhyama?
1: Is it progress in life?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మెన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడా నువ్వు ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ would make you happy and also grief stricken accordingly.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటిని సమానంగా చూసుకోవాలి.
1: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: సమాజము సమాజము.
1: We say samaja, society.
3: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో సమానత్వ ఈక్వాలిటీ, హౌ డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ సమాజ సొసైటీ?
3: కష్టంలో సుఖమున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్.
3: సుఖంలో కష్టమున్నది.
1: అండ్ దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ప్లెజర్.
3: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli, ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
3: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't have any troubles or difficulties.
3: కానీ అన్ని ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: We have all that is all possible, but there is no mental peace.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద సన్స్ ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్స్.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: I got all comforts and conveniences at my residence.
3: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
1: We don't

0: లేదు. బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వి ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
0: When once you know yourself the reality, you will be free from all difficulties.
1: కనుకని
0: therefore
1: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So man must make every attempt to know his own true self.
1: తన్ను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
0: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
1: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనములు నాటకుండా పంట పండునా?
0: ఇన్ స్పైట్ ఆఫ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆన్ వన్ హ్యాండ్, ఇఫ్ యూ డు నాట్ సో ద సీడ్స్, కెన్ యూ ఎక్స్పెక్ట్ హార్వెస్ట్?
1: ఎందేనియు ఏ పని అయ్యను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
0: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
0: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
1: ఇవి రెండూ చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
0: యు విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
1: కనుక దైవనామం మనదేందు ఉండటం చేతని,
0: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్,
1: ఈశావాస్యం జగత్ సర్వం.
0: The whole universe, cosmos is full of divinity.
1: Kaluka manaku daivattvam anetvanti dani marchi poi aneka rakamula anetvanti laugika bhautika sukhamulanu manam pondadaniki puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: Kaluka motta mota aadhyatmikam kontu pravesha pettali.
0: Therefore we should step into the field of spirituality to begin with.
1: ఆధ్యాత్మికమే లేకుండా,
0: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్,
1: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
0: వి హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: Having been born in this world, we should set an ideal to the community.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
0: At one time, Narada approached Vishnu and questioned him.
1: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
0: He asked, Swami, which path will take me to the birthless state or immortality or liberation?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
0: And God replied, I am in all of the beings.
1: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
0: My spark of divinity is present in all.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేస్తుంది.
0: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోకసంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
1: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
0: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
0: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ అనే బ్రతికితోటి నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది?
0: ఇన్ఫాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: నేను ఒకడున్నాను,
0: I am here.
1: నా ఎందుకు కూడాను భగవంతుడున్నాడు.
0: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూత.

0: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా ఎందు ఉంటున్నాడు. నా పేరు కూడా దేవుడే.
0: God is in me. My name is God Himself.
1: దేవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word దేవుడు?
1: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
0: God is not a specific form.
1: దైవానికి నామరూపం లేవు.
0: God is beyond name and form.
1: కానీ జగత్తులో ఉండినటువంటి ఒక సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
0: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మను ఆచరించాలి.
0: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
0: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
0: యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ, యు ఆర్ వెరీలీ ది ఆత్మ, ద స్పిరిట్ ఇన్ డీడ్.
1: దేహము పంచభౌతికము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూడా తప్ప ఎప్పుడు.
0: ద బాడీస్ బౌండ్ టు ఫాల్, డై సమ్ డే.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేహి నిరామయుండు.
0: అండ్ ఇస్ నెక్టర్ ఐ.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
0: ది ఇన్వెలా హ్యాస్ నో ఇన్సిగ్నియా లైక్ బాండేజ్ ఆర్ లిబరేషన్ బర్త్ ఆర్ ఎండ్.
1: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
0: ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. కెన్ ఎనీ వన్ సే దేర్ ఇస్ నో ఆత్మ ఇన్ మీ?
1: పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
0: ద బాడీ ఆఫ్ సెన్సెస్ మే బి లాస్ట్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, but the self continues on and on.
1: అంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంది.
0: So long there is atmic principle within you, the body is functional, the negative.
1: కానీ నీరేగిన పరమోస్తున్నట్టు ప్రతిబింబమే కనిపించదు.
0: Therefore, without the main object you cannot find reflection.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: మన ఇంటిలో బావి ఉండాలి.
0: There is a well close to our residence.
1: Inti paina drinking water tank okutunnadi.
0: And there is a tank with drinking water.
1: Pedda cheruvu okutunnadi.
0: And we have also find the river there.
1: Kaani samudram kuda okutunnadi.
0: There is ocean also on the other hand.
1: Nadulu kuda nu pravahistunnayi.
0: And the rivers flow.
1: Anninti endu suru prasibhimam kanipistunnadu.
0: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
1: Kaani gruhamulo praveshinchitivatti
0: But the moment you get into your home, you don't find the reflection of sun. Therefore, within our body is jiva, the individual soul. This all amounts to water. The water flows or stagnates. In a flowing water, you certainly notice sun.
1: Oka suryundu jagatti lokamunaku okkokkalai kanipinchu. Idi maa India desham yokka suryudu. Meedi America yokka suryudu. Meeku raatri ainappudu maaku pagalu avutundi. Maaku pagalu ainappudu meeku raatri avutundi.
0: There is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: Kaalam vyathyasame kaani jalam okkate.
0: It is only the difference of time, but that existence remains the same.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను ప్రవాహం వంటి వాడే.
0: So every human being is a flow.
1: కానీ ఈ ప్రవాహం అన్ని రకములైనటువంటి పనులు చేసినప్పుడు అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
0: Therefore in this flow you find reflection.
1: దైవం అన్ని దైవాల కూడాను చేరడానికి వీలు కాదు.
0: And it's, you cannot understand God in a different way.
1: God is one.
0: God is one.
1: Truth is one.
0: Truth is one.
1: Love is one.
0: Love is one.
1: Live in love.
0: Live in love.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
0: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
1: కనుక దైవం ఒక్కడే.
0: God is one.
1: అది ఎవరు?
0: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
0: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన ప్రతిబింబం కానీ మనకు కనిపించదు.
0: It is not egoistic statement nor observation made on the basis of reflection.
1: ఎదుటి వాళ్ళ దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
0: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్.
1: నీవు ఎవరితో జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
0: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
1: ఎవరు నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
0: You will say that the other person lost.
1: కానీ ఎవరు ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
0: Never consider the other man has lost.
1: దానికి కూడా నువ్వు తనను పోల్చుకోవాలి.
0: Therefore, you have to consider yourself in every aspect.
1: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయ వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
0: అనదర్ హ్యాండ్, ఇఫ్ యూ గో బై డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ అదర్స్, వెల్ దట్ లీడ్స్ టు కైండ్ ఆఫ్ డైవర్సిటీ.
1: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ విక్టరీ ఆర్ లాస్ దే డూ హ్యాపెన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
0: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
1: నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ?
1: ఐఎమ్ బాడీ.
0: ఐఎమ్ బాడీ.
1: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
0: How long the body lasts?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడ్డ వల్ల ఎప్పుడు ఉంటుంది చూసి పగిలిపోతుంది.
0: Body is like a water bubble. It may drop down any moment of time.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని చెప్పగలవు.
0: You cannot claim to be body which is temporary, ephemeral.
1: Mind. Who are you? I am mind.
0: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind అనుకుంటే ఏమిటిది? Bundle of desires.
0: What is mind? Mind is bundle of desires.
1: Mind ko ka roopam ledu.
0: Mind has no form.
1: Manu kore korigalanta kuda mind ga roopamistundi.
0: And all desires constitute the mind.
1: Kaduka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetundi.
0: And the desires must leave you at one time or other.
1: Kaduka manavudi raadu mind ni pettukoni chuste manu mind monkey mind anta.
0: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
1: Kaani ni man mind kavali.
0: But you should have the mind befitting a man.
1: Monkey mind kaakoddu.
0: It should not be monkey mindedness.
1: Kaduka nenu manavudu.
0: We are human beings.
1: Daivam manushyarupena.
0: God is in human form.
1: Kaduka daivamu ee manushyarupamlo unnadu.
0: God is present in human form in front of you.
1: Kabatti body ni duram betti nenu దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
0: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ హిమ్.
1: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారం చేస్తుంటారు.
0: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్, వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్, ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
0: Where from you got this statue?
1: Neevu chesinide. Neevu chesinide.
0: It is of your own making.
1: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
0: You are worshipping the idol statue that you have made and you are not worshipping yourself.
1: Kabatti ninnu neevu poojinchukokunda edo vigrahala poojistunnamante vigrahalalo vachinatuvanti vipramayam.
0: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
1: Kaluka prati manushi kudanu mana endunnatvanti oka atma tattvanni manamu gauravinchali.
0: Therefore everyone should respect the self within.
1: Atma vishwasamu nijamainatvanti oka vishwasam.
0: The true confidence is that of self confidence.
1: Kani vigrahala vishwasamu అది తాత్కాలికమైనటువంటిది.
0: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఇస్ జస్ట్ టెంపరరీ.
1: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
0: వెన్ యూ గో టు తిరుపతి యూ సే యూ ఆర్ టేకెన్ బై సర్ప్రైజ్, వెంకటేశ్వర యూ సే.
1: వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని పొగుడుతుంటారు.
0: అండ్ యూ గో ఆన్ ప్రైజింగ్ లార్డ్ వెంకటేశ్వర, దట్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు మా దేవుడు.
0: వెన్ వన్స్ యూ గో టు బృందావన్ యూ సే కృష్ణ ఇస్ అవర్
1: గాడ్. యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
0: And you give name to God and start worshipping Him.
1: Mari Ayodhya poyinappudu Ramulu maa devudu.
0: When you go to Ayodhya, you say, Rama is my God.
1: Kaani desha padisthitulu patti akkada aa pernu puttinayi kaani bhagavantulaku devudu, Ramudu, Krishnudu, Venkateshwarudu, Sai Baba aneetuvanti bhedam ee maatram ledu.
0: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
1: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
0: A human being has got a definite form.
1: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: So human life is not permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
0: We should have full faith that immortal, eternal principle of Atma, the self.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
0: You spend a lot of money and reach this place.
1: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
0: You bear many difficulties and troubles.
1: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
0: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
1: దైవము ఏకత్వంగా తీసుకోవాలి.
0: You should consider God as one.
1: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: Then only you will remain in peace.
1: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
0: Without this oneness, you are always wavering, you are always disturbed.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Religions are different, but the destiny goal is one.
1: గృహచింతలను వేరు, గృహచింతలు.
0: And all our thoughts relating to family are different.
1: Kani asalu okati.
0: But the basic reality of the desire is one and the same.
1: Ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okati gaani.
0: Though religions are different, but the praise of God is one and the same.
1: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu okoru note endu ostundi, okoru note endu bad endu ostundi.
0: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
1: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
0: The lips and there is variation in the sound, but the word is same.
1: నేను బ్యాడ్ మ్యాన్ అంటారు.
0: You say, I am a bad man.
1: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
0: Next day you may say that I am a good man.
1: Good and bad అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
0: Good and bad are related to your mind at that moment of time.
1: మనుషులకు అనిపించినటువంటిది.
0: And whereas the mind is non-apparent.
1: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
0: You are always good.
1: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
0: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
1: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషులు అనేటువంటి వాడు మనుషుడు కాదు.
0: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
1: ఏ దేవుణ్ణి ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని ఒక రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
0: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
1: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
1: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, the motive behind it and sacred thought behind it.
1: Kaluka mana manasu okati gaane pettukovali.
0: We should be single minded.
1: Mana monkey mind ga kaakoddu.
0: We should never entertain monkey minded
1: mind. Nu manishi ga puttavu kabatti neeku manishi manishi ga undali.
0: Being a human being, you should have human qualities.
1: Human mind e undali.
0: You should have human mind.
1: Kaani manishi ga putti pasu yokka pravartana untunte ప్రయోజనం.
0: యు ఆర్ ఎ హ్యూమన్, బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: యు షుడ్ నాట్ రిమైన్ ఎ రెనన్షియంట్.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
1: మనిషి ఒక మానవుడే.
0: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీ
1: దైవము మనుష్య రూపమే.
0: సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
1: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
0: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ గాడ్.
1: తర్వాత పాణిపాదం, సర్వతో శిరోభో, తర్వాత శృతిమల్లోకే, సర్వమా ఉత్తిష్ఠతి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ లెగ్స్ ఆర్ హిస్. హీ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ.
1: మనం బియాన్ని సృష్టిస్తున్నాం.
0: అండ్ వై వీ జస్ట్ గో బై అవర్ ఓన్ డిఫరెన్సెస్.
1: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
0: And because of this, we differ from each other.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
0: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
1: ఆ పొట్టును తీసివేసి
0: వెన్ వన్స్ ద హస్క్ ఈస్ రిమూవ్డ్
1: మనము ఒక భీముగా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైన పరిపక్వము చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్
1: మనము పులిహోర చేస్తాము.
0: అండ్ యూ మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాము.
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
0: ఆర్ ఇడ్లీ
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
1: అన్నము అని ఒక పేరు.
0: వి హావ్ ద రైస్.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
1: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
0: దో ద రైస్ ఈజ్ సేమ్
1: సంస్కారము.
0: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార
1: మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
0: వీ హావ్ టు పాలిష్ ఆర్ రిఫైన్ అవర్ మైండ్.
1: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
0: దెన్ ఓన్లీ దాట్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్
1: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు
0: ఈజ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
1: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాసెసింగ్.
1: సంస్కారం అనేది మార్పు.
0: దిస్ సంస్కార మీన్స్ చేంజ్.
1: ఆ మార్పు మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
0: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore, there is variation in our action, but the object, the material, remains the same.
1: ఈ మెటీరియల్ బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration.
1: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
0: Man is spoiled because of his material consideration.
1: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
0: Therefore, he has to transform his view of life.
1: భగవంతుడు ఇచ్చిన ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ప్యూర్ ప్రిస్టైన్ ఫార్మ్.
1: కానీ దాన్ని నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ or withdraw the mind, rest of the things will be fine.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Meer ento pavitramaina hrudayudi.
0: You are all sacred hearted indeed.
1: Kaani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundali.
0: But however, the clouds of desire appear and spoil you.
1: Kaani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiripoyetvantivi.
0: They come and pass on.
1: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగు పడతాడు.
0: వెన్ వన్స్ క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
1: మూన్ మనకు మరుగు పడతాడు.
0: అండ్ దెన్ యూ విల్ బి లే అదర్వైజ్
1: హిల్స్ అంతా మరుగు పడతాయి.
0: అండ్ ఆల్ ద ట్రీస్ విల్ బి హిడెన్ ఇన్ ద నైట్ టైం.
1: కానీ అవి మేఘముల వల్ల వచ్చేటువంటివే కానీ.
0: అండ్ దీస్ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ క్లౌడ్స్.
1: అది స్వతసిద్ధంగా కూడా రూపొందినవి కావు.
0: అండ్ దే ఆర్ నాట్ న్యాచురల్.
1: కనుక మన యొక్క భావాలు కేవలం మేఘములు వంటివి.
0: Therefore, all our feelings are like clouds.
1: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యమగును.
0: In childhood, one spends the time playing with the friends.
1: ముదిమి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడతాడు.
0: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
1: మధ్య వయస్సులో
0: in the middle age
1: mayandu padi
0: and he is deluded.
1: Nen yogudu ani padinchukuntunnam.
0: And he is highly egoistic because he is in the stage of youth.
1: Anjima ragane
0: as the end approaches
1: anniyu anubhavisthini kaani aa shantini anubhavisthilenu.
0: He goes on regretting that he experienced everything but not peace.
1: Nirantaram kudanu manishi anetuvanti vaadu baadhyamaipoyi yavanamaipoyi వైద్యాక్యమైపోతున్నాడు.
0: దర్ఫోర్ వీ పాస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ఫన్సీ చైల్డ్హుడ్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
1: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change our outlook vision.
1: కానీ దృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: Therefore, we don't change our drishti, the vision, but we want to change
1: drishti.
0: Therefore, we should change our outlook.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: Then only you will have correct identification.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: It is impossible for anybody to change srishti creation.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: In the srishti creation, things happen as per the will of God.
1: ఏదు దేహ శక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: So long there is physical strength and power, you can play and experience in a varied way.
1: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: After some time, you find certain change in the senses.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: You know MS Subbalakshmi, a great personality in the field of music.
1: Kani ave kattagalapatiki nenu pote kattiniri garchukuntu pandukundi.
0: Towards the end she was shedding tears watching Bhagavan.
1: Swami naa kantham ento sukhanga undetundi naaku paade utsaham undetundi ani naada kantham poyindi.
0: Bhagavan, I was a melodious singer till now, but I cannot sing anymore.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: సో లాంగ్ ఐ కుడ్ సింగ్ ఆల్ పీపుల్ రెస్పెక్టెడ్ మీ, ఆనర్డ్ మీ.
1: జగత్తే నన్ను గౌరవించింది.
0: ద హోల్ వరల్డ్ ఆనర్డ్ మీ.
1: కానీ కంఠం పోతానే,
0: ద మూమెంట్ ఐ లాస్ట్ ద మెలడీ,
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: నో వన్ అట్లీస్ట్ ఈస్ టాకింగ్ టు మీ.
1: కారణం ఏమిటి స్వామి?
0: వాట్ ద రీజన్ స్వామి?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: Bhagavan said, you have spoiled your own throat.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: We should not use anything in excess.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: Because of reputation, because of hunger for good name, she went on giving concerts.
1: ఈ తిరగటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: Because of excessive use in giving concerts, she got her throat spoiled.
1: కనుక కంఠం కానీ,
0: either the throat,
1: శ్వాస కానీ,
0: or the breath,
1: కంటి దృష్టి కానీ,
0: or vision,
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కానీ జగత్తు మారలేదు.
0: But there is no change in
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండాలి.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we'll have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I'm a human being.
1: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైనది.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
0: when one has no character,
1: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore, this is called sat.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: Sat means existence.
1: అందుకోసమనే మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్, నన్ ఎల్స్.
1: కనుకనే మన హిందువులు కూడా అదే రీతిగా చెప్పాలి.
0: హిందూస్ ఆల్సో షుడ్ రిపీట్ ద సేమ్.
1: ఐ వాంట్ గాడ్.
0: ఐ వాంట్ గాడ్.
1: నేను డివైన్ కావాలి.
0: ఐ షుడ్ బి డివైన్.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: టుడే వీ డోంట్ వాంట్ టు బి డివైన్ బట్ వీ వాంట్ డీప్ వైన్.
1: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివేషన్ రావటం.
0: యు ఆర్ ఆఫ్టర్ ద వైన్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ డివైన్.
1: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాయణంలో ఉండాలి.
0: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: Kani inadu Rama antadu, repadinu kashtam vaste naagulu photo teesestha.
0: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
1: తిరిగి కృష్ణను పెట్టుకుంటాడు.
0: అండ్ దెన్ యూ హ్యావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
1: చూడండి ఒక్కొక్క సీన్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ
0: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ.
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పే చూచేవాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలములకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
0: He could notice that he was not benefited by Lord Shiva.
1: Lechadu aa Shivuni photo billo pettesadu Ramuni photo pettukunnadu.
0: He got up and removed Shiva's photo kept in the almirah and he kept there Rama's picture in that place.
1: Ramuniki pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi tarvata ashanti bayal deru.
0: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
1: Rama photo kuda oka ade billo pettesadu.
0: So he removed Rama's picture, kept it in the same almaira.
1: Mari guru daggariki velli Ramulu naaku em cheyali swami.
0: And then he went to his guru and said, this Rama has not done anything to me swami.
1: Aa guru cheppadu Krishna pooja cheyanna.
0: And guru said, you worship Krishna.
1: Krishna photo pettadu.
0: He kept Krishna's picture.
1: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: త్రూ అవుట్ ద డే హి వెంట్ ఆన్ చాంటింగ్ సింగింగ్ ద గ్లోరీ గోపాలకృష్ణ గోపాలకృష్ణ.
1: మరి కొన్ని దినములకంతా కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
0: ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ హి వాస్ నాట్ పీస్ఫుల్ హి రిమూవ్డ్ కృష్ణాస్ పిక్చర్ ఆల్సో కెప్ట్ ఇట్ ఇన్ ద అల్మైరా.
1: అని ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
0: ఎ లేడీ కేమ్ టు హిమ్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: అయ్యా ఈ పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఫార్మ్స్?
1: దేవి పూజ చేయమన్నాడు.
0: బెటర్ యూ వర్షిప్ గాడెస్ నౌ.
1: గాడెస్ గాడెస్ సన్ అయినప్పుడు ఆ ఫోటో పెట్టింది.
0: దెన్ హి హస్ ఇన్స్టాల్డ్ ద పిక్చర్ ఆఫ్ గాడెస్ దిస్ టైమ్.
1: మొదటి దినమో పూజ చేస్తూ వచ్చింది.
0: ఫస్ట్ టైం షీ స్టార్టెడ్ వర్షిపింగ్.
1: ఆ వర్షిప్ చేసినప్పుడు పూజత్తులు పెట్టింది.
0: అండ్ దెన్ షీ కెప్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ దేర్.
1: అప్పుడు ఆ పూజత్తులు పొగ అంతా కూడా బీరవ్ వైపున వెళుతూ ఉండాలి.
0: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పెర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మైరా.
1: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: then devi manifested there.
1: Pichi manavuda,
0: oh madcap,
1: idi ani bhakti,
0: is this the devotion?
1: Konni dinalu ramulu poojinchavu, konni dinalu shivuni poojinchavu, konni dinalu krishnanu poojinchavu, nannu ee naadu poojistunnavu, nannu ee naadu tirigi veeralo pettaru.
0: For a couple of days you worshiped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshiping me, tomorrow you may not. Where is the guarantee?
1: Kanuka naagati em avutundo?
0: Therefore, I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ వర్షిప్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
0: Therefore, right from the beginning till the end, we should have only one God.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: These are the changes that do happen.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: This is all worldly life.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: We should lead spiritual life.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: I can change.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: Even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: Therefore, it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound Omkara.
1: Kani ee Omkaram gaani enta kaalam untadi?
0: This Omkara, the primal sound, how long does
1: it
0: last?
1: Oh, ani enta varaku untadi.
0: And you'll certainly listen to the sound so long you speak it out.
1: Oh, ee naadu om anetundi okka ee shabdamunu abhirudhi ga chutre.
0: That moment when you go on speaking it out loud,
1: om anetundi eppudu chestadu kaadu.
0: And that will not remain permanent.
1: Ee hrudayam lopala pavitramainatundi ఇది భావములు అభివృద్ధి కావాలి.
0: సేక్రెడ్ థాట్స్ టు డెవలప్ విత్ ఇన్ యూ.
1: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: వెన్ వన్స్ యువర్ సేక్రెడ్ థాట్స్ యు ఆర్ సేక్రెడ్ దెన్.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ చేంజ్ ద నేమ్ దట్ యు ఆర్ కమిటెడ్ టు.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
0: అండ్ మైండ్ ఈజ్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ విన్నంత వరకు కూడా నీవు ఈ మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: అండ్ మైండ్ ఈజ్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
0: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యు ఆర్ స్టడీ,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
1: భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
0: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
1: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
1: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
0: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
1: దీనికి సత్యమే ఆధారం.
0: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వ కర్మలు కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: పంచ భౌతికం దేహం దుర్బలము, ఖాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు నిరామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: And you do not have any kind of prints or marks like beginning nor the end.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain immortal.
1: చింతలేని వాడిగా ఉంటావు.
0: And then only you will be ideal to the rest of the world.
1: చింత ఏమాత్రమూ ఉండకూడదు.
0: Don't worry for anything.
1: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని నీవు చెప్పవచ్చు.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే కూడా ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ఫాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
1: కానీ నేను తీసుకుని రేపు వేయేటువంటి వాడికి ఇది ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్, రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ డెవలప్డ్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
1: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: ఐ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యు హావ్ అండర్స్టూడ్.
1: దీన్ని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
1: ప్రేమ అంతర్వాహిని.
0: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
1: సత్యము బహిర్వాహిని.
0: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
1: కనుక ఈ బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో పుట్టుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: Evvarini chusinappudi varanta bhagavata rasudevi.
0: Whomsoever you meet, understand that he is divine.
1: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni, premanu ichukoni manu satyamto jeevinchali.
0: Therefore, understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
0: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైనటువంటి జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
1: Yen inta mandi premaku nenu guri ayyanu kada, meerandaru raavatam antavudu naa nimittamai.
0: You all have assembled here for Bhagavan only.
1: Ivanni kuda meeru aacharyamlo pettite,
0: if you practice Bhagavan's teaching,
1: adi mimmalni chusinanduku, ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
0: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
1: Kanuka mee premananta kodunu prakruti ayinatte daukikamaina bhavam pokoddu.
0: Therefore don't make your love physical or worldly.
1: Kevalam oka devatattvam paine mee premananta pettandi.
0: So make your love divine, the divine love.
1: Radha, radha ante evaru?
0: Radha, who is Radha?
1: Dara. ఆమెనే రాధ.
0: రాధ ధార, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధర ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ
0: when she was poisoned
1: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది
0: she offered that poison also to god
1: అప్పుడే ఆ విషం అంతా కూడాను దేవుడు తీసుకున్నాడు
0: and god received all the poison offered to him
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది
0: when it is free from poison radha could take that pure milk
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని గుర్తు తీసుకోవాలి
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R ante?
0: R means?
1: Radha.
0: Radha.
1: A ante?
0: A means?
1: Adharamu.
0: Adhara basis.
1: D ante?
0: D.
1: Dear. Anila prema.
0: Dear, so close, love. The
1: worshipful,
0: respectful nature towards the Prakriti and God.
1: Kalka amiku nijamu puramu emetam teliyadu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today. How do you expect to be liberated? And once you are here, follow divine life, you will attain liberation.
1: Anuka prema swarupulara.
0: Embodiments of love. Bhagwan has spoken a lot of things to you.
1: Chaala shrama pettunnanu.
0: Perhaps you are put to strain.
1: Kanuka nenu inka velvistanu.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: Meeru nirantaram ekkada poyinappatikini, emi chesinappatikini, inta daiva karyame, inta daiva pradeshame. అని మీరు భావించండి
0: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్ గాడ్స్ వర్క్ ఓన్లీ
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం
0: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన నా ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్ Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: Meer andaru kodanu long life, healthy life, happy life, peaceful life.
0: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life and the divine life.
1: Happy life.
0: Happy life.

0: చెదలు కొలది కొలదిగా పుట్టును తొదుత చెదలు కొరికి తినివేయు కొర్రను కొరికి తినివేయు త్వరలోన కొయ్యనంత చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని పిదప నాశము చేయు ఏ పెద్దనైనా పిదప నాశము చేయు ఏ పెద్దనైనా
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్ బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్ లైక్ వైజ్ ఇది బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇట్ విల్ పుట్ రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటిక్ లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే
1: ఫర్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్ అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దేర్ ఇస్ ఎ డ్రైవర్ ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచము.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు.
1: This is also called విశ్వము universe.
0: వి ప్లస్ షా ప్లస్ హూ ఇది విశ్వము.
1: V plus Sha plus N is Vishwamu.
0: Anaga, aneka rupamulato, aneka angamulato, aneka bhavamulato, ee jagattu nandu Bhagavantude swarupani dharistunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Deenine Purusha Suktamanandu సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్ ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్
0: విశ్వము కార్యం
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్
0: విష్ణువు కారణకుడు
1: విష్ణు ఈజ్ ద కాజ్
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ మైటీ ఫామ్, మ్యాగ్నిఫిసెంట్ ఫామ్.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: బట్ అట్ ద కాజల్ లెవెల్ ఈజ్ వెరీ సటిల్.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: దట్ స్పిరిట్ ఆత్మ ఇస్ బ్రహ్మ, ద బ్రహ్మ ఈజ్ ఆత్మ.
0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: హీ సటిల్, హీ ఇస్ వెరీ అబ్సల్యూట్లీ డివైన్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: ఇన్ ఎన్ ఆటమ్స్ హీ ఇస్ స్టిల్ స్మాల్.

0: సూక్ష్మనందు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: హీఈస్ వెరీ సటిల్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్,
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తోయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: Bhutamanu manamu alakshanga chuchi durvinyoga parchinappudu daivamune durvinyoga parchukunnattu avutundi.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: Kanaka pancha bhutamanu kudanu sakramaina margamulo pavitramaina margamulo pravesha petti దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్రెట్ వే అండ్ బీ సీక్రెట్ ఇన్ టర్న్.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: గాడ్ హ్యాస్ అనదర్ నేమ్ దీస్ ఎలిమెంట్స్.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కానీ,
1: ద మెటీరియల్ ప్రెసెంట్ ప్రయర్ టు ద బర్త్,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కానీ,
1: ఆర్ ద మెటీరియల్ ప్రెసెంట్ నౌ,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కానీ,
1: ఆర్ ద మెటీరియల్ దట్ అవైట్స్ ఇన్ ఫ్యూచర్,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ క్రియేట్స్, సస్టైన్స్ అండ్ ఎనిహిలేట్స్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: గాడ్ ఈజ్ ద మాస్టర్ ఫర్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టైనెన్స్ అండ్ ఎనిహిలేషన్.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: దేర్ఫోర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: భూతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: Kanukane aandrula yendu samvatsramulu prarambhinchinappudu prabhava antaru.
1: Therefore the commencement of the new year is called prabhava.
0: Anaga deenannittikudunu prabhu thane.
1: It only means God is the Lord.
0: Prabhuvunu motta motta manamu vishwasinchali.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy the nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu, maroku vaipana pandavulu. Okati dharmamu, rendavadi adharmamu. Ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
1: Kauravas and Pandavas, they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.

0: చేశారు.
1: కౌరవస్ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫస్ట్ ఐ.
0: నెక్స్ట్ వరల్డ్ అన్నారు.
1: నెక్స్ట్ పొజిషన్ ఇస్ గివెన్ టు ద వరల్డ్.
0: లాస్ట్ గాడ్ అన్నారు.
1: అండ్ దే కెప్ట్ గాడ్ ఇన్ ద లాస్ట్.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గివెన్ బై కౌరవస్.
0: పాండవులు అది కాదు.
1: పాండవస్ డిడ్ంట్ ఫాలో దాట్.
0: ఫస్ట్ గాడ్.
1: దే కెప్ట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: లాస్ట్ ఐ.
1: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్, మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు, సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition, culture of Andhra, it's called ప్రభవ.
0: శుక్ల రజోత్పత్తి. ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తుంటూ వచ్చారు.
1: The names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: హీ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: అండ్ హీ హస్ అనదర్ నేమ్ నౌ.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: హీ ఇస్ కాల్డ్ అప్రమేయ.
0: అప్రమేయుడు అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: Pratyakshanga, parochanga, anumanani, ee pramanamulaku ye maatram kuda chikkanatunti vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatunti vaga unnai.
1: There are
0: pratyaksha pramanamu,
1: one direct evidence.
0: Anumana pramanamu,
1: the second benefit of doubt.
0: Intiye kaadu.
1: Not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమునకు కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీ ఇస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది అని ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu vereddi yelugaparatu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadgunaganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ అప్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ యూనిఫామ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకుని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంటెలెక్ట్ కన్సిడరింగ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యు కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దం చేతిలో పట్టుకొని సూర్యుని వైపు త్రిప్పు, ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యు జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యు విల్ సీ ద రిఫ్లెక్షన్. యొక్క
0: చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ ఎ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: సో యూనివర్స్ ఆర్ వరల్డ్ వాట్ యు కాల్ ఇస్ ప్రెజెంట్ విత్ ఇన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: దిస్ వాట్ ఇస్ విత్ ఇన్ యూ యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్ సైడ్.
0: బయట ఏ మాత్రం కూడాను లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెజెంట్ అవుట్
0: సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే మాత్రం మక్కువ అయి ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను, అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: అద్వైత నాన్ డ్యూలిజం ఇస్ ఆఫ్ త్రీ టైప్స్.
0: భావాద్వైతము,
1: వన్ ఇస్ ద ఫీలింగ్ లెవెల్.
0: కర్మాద్వైతము,
1: ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: వస్తువాద్వైతము,
1: అండ్ దెన్ ద మెటీరియల్ లెవెల్.
0: ఏమిటి అద్వైతం ఒక్కటే కదా, మూడు విధములుగా ఎందుకు ఉంటుంది?
1: వెన్ నాన్ డ్యూలిజం ఇస్ జస్ట్ వన్ ప్రిన్సిపల్, హౌ డు యూ కన్సిడర్?
0: అయితే ఈ ప్రకృతి యందు మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నాము.
1: బట్ హౌఎవర్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ డే
0: భావాద్వైతం.
1: One, non-dualism at the level of feeling.
0: Emity.
1: What is this?
0: This is butter.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore, cotton, thread and cloth are one and the same.
0: Viniyogamu. దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: ఇట్స్ యూటిలిటీ అండ్ ద నేమ్ ఆఫ్ ఫార్మ్ డిఫర్.
0: ప్రత్యేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది ఏ భావము?
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
0: రెండు భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్డ్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టక మునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు. భోజనం పెట్టావు. ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యూలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitamu.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitamu.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్ ఆర్
0: ఉన్నది పంచభూతములే
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్
0: ఇవి ఏ పదార్థాద్వైతములు
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూయలిజం
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్ అండ్
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యు డిజైర్ ఇస్ ప్రెసెంట్ విత్ యు
0: ఎందుకు కోరాలి
1: దెన్ వై షుడ్ యు ఆస్క్ ఫర్ ఇట్
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ ఎందు ఆశించాలి
1: దెన్ వై డు యు ఎక్స్పెక్ట్ అదర్స్
0: అది ఏ ద్వైతము
1: దట్ ఇస్ డ్యూయలిజం
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి ఎందుకు నేను కోరాలి
1: The five elements in me are present in the other man also, I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యువెల్స్
0: కనుకనే ఈ భగవత్ తత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి
1: దేర్ఫోర్ ది డివినిటీ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: కనుక ఇందులో భేదమే లేదు
1: సో దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్
0: ఇది పదార్థాద్వైతము
1: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం అట్ ద మెటీరియల్ లెవెల్
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు
1: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అండ్ బికమ్స్ అన్ ఎక్స్పర్ట్
0: మనసు
1: రిడీమ్ హిస్ లైఫ్
0: ద్వైతం నుంచుకొని
1: keeping dualistic mind
0: jeevitamunandu advaitanni betakinappudu
1: and leads life in non dualism
0: ashanti manaku praaptistundi
1: and his life will be one of restlessness
0: oka chinna udaharanam
1: a small example
0: oka sreemantudu undetunti vaadu
1: there is a rich man
0: aa sreemantuniki emi pan ledu inka
1: he has no other work to do
0: loading unloading loading unloading loading unloading tinatam kurchovatam
1: he has no other work to do other than loading and unloading
0: ee vidhanga tinatam cheta ajirna vyadhi vachindi
1: because of excessive eating he was suffering from indigestion
0: oka special doctor ni teeskochadu
1: a special doctor was brought
0: ini nivaranaku edi moola kaaranamu edi deeniki mandu annadu
1: he just asked what medicine is to be taken
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సేడ్
0: శ్రీమంతుడా
1: ఓ రిచ్ మ్యాన్
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది
1: దేర్ఫోర్ ఇట్ లెడ్ టు ఇండైజెషన్ చిన్న
0: శక్తి తక్కువ పదార్థం ఎక్కువ
1: యువర్ పవర్ ఆఫ్ డైజెషన్ ఇస్ లెస్
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది
1: హియర్ అరైజెస్ ఇండైజెషన్
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు
1: సో ఐ విల్ ప్రిస్క్రైబ్ గుడ్ మెడిసిన్
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది
1: హియర్ ఇస్ a ball of
0: salt ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది పూర్వం తట్ట కాదు గడ్డలుగా వచ్చేది
1: యు ఫైండ్ ది సాల్ట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ బాల్స్ ఎర్లియర్
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కల్పుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నారు
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చు
1: దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ కెన్ ఫాలో దిస్ ప్రిస్క్రిప్షన్
0: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు
1: అండ్ దట్ రిచ్ మ్యాన్ సఫరింగ్ ఆఫ్ ఇండైజెషన్ వాస్ చూయింగ్ దిస్
0: కొంతకాలం అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గాట్ కంప్లీట్ రిలీఫ్
0: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది
1: అట్ దట్ టైమ్ హి వాస్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే
0: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు
1: యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఇండైజెషన్ ఎనీ లాంగర్ యాజ్ టుడే హ్యాపెన్స్ మై బర్త్డే లెట్ మీ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ హి డిసైడెడ్
0: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు
1: సో హి విజిటెడ్ ఎవ్రీ షాప్ స్వీట్ షాప్
0: అయ్యా నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా
1: I want to test which
0: sweet
1: is good. And he picked little and tasted. And it is fully salted. He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
1: The sixth shopkeeper could understand his position.
0: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
1: And he went to the sixth shop and said, let me taste. అంగడి వాడు
0: చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
1: The shopkeeper said, there lies the tap in front here, go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు, ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు, ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
1: And likewise he went there, cleaned his mouth and
0: cleaned.
1: Then he tasted laddu, so sweet, then he said it's good. Then the shopkeeper
0: told him,
1: the shopkeeper said, having salt there on one hand in your mouth,
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: this disease of atheism is rampant.
0: ఒక విధమైనటువంటి ఒక చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
1: They have all the bitterness. And they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థముందా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగదోషము.
1: The mistake lies with us.
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
1: A diabetic patient attended a marriage.
0: Anta marriage lo andaru bhojanani kucchunnaru.
1: All sat there for
0: తీసుకొచ్చా లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్.
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
1: 5-6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్.
0: కానీ వారికి తినాలనే ఆశనే.
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో.
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
1: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
0: అందులోపల ఈ ఆస్తికులనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా కానీ తీయగానే ఉంటుంటారు.
1: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలీజ్ దే లైక్ ఇట్.
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరొకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
0: మంచి మధురంగానే ఉంటాయి,
1: ఎవ్రీథింగ్ సో స్వీట్.
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్లిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రపంచ యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
0: ఏమిటి
1: వాట్ ఇస్
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలు అనే రోగం ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
1: ద స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
0: ఇంకా వారి ఆ రోగమునకు ఏమాత్రము నివారణ లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't take
0: a bhavam takkuna
1: or feeling?
0: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు బలవంతుడు గుణవంతుడు అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హీ బికేమ్ స్లేవ్ టు ఎవ్రీబడీ. ఆశకు
0: దాసుడైన జగమంతటికింతను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire. The whole world will serve him. Everybody will become his slave. But he becomes a slave to the desire. He becomes a slave to the whole world. Be a slave to God, then the whole world will come to you. Therefore, we should never forget God. Three things are pointed out. There are precious words which are gems, valuable gems.
0: Jagatunu nammavaddu.
1: Never believe this word.
0: Daivamunu maruvavaddu.
1: Never forget God.
0: Maranamunu maruvavaddu.
1: And never forget death.
0: Ee moodu kudanu untuntai.
1: These three are essential.
0: Daivanni maruvavaddu.
1: Never forget God.
0: Lokanni nammavaddu.
1: Never believe this word.
0: Marananiki bhayapadavaddu.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యు షుడ్ హావ్
0: ఏమిటి లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణక్షణమునకు మారిపోతుండాలి.
1: బికాజ్ ద వరల్డ్ చేంజెస్ మోమెంట్ టు మోమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణమునకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో ఏ ప్రదేశం నుందో ఏ స్థానం నుందో ఉంటుంటుంది. అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
1: If you just limit divinity to a particular place and situation, it
0: sarvatra untundadi bhagavat tattvam.
1: Divinity is present
0: adi leni sthaname ledu.
1: There's no place without him.
0: Adi kaani roopame ledu.
1: There's no form without
0: adi
1: him.
0: Adi kaani padarthame ledu.
1: There's no material without him.
0: Kanaka chetana achetanam landu kuda untundadi.
1: It's present in mobile and immobile.
0: Lokamulo scientist anta prati okati anuvu.
1: Scientists call it everything is of, made up of atoms.
0: Atoms antaru.
1: Atoms they say.
0: Kani lokamanta kudunu anuvulu yokka prabhavame.
1: That the whole world is full of these atoms.
0: Ee chakka undante idi entha kuda anu prabhavame.
1: The wood is also full of atoms.
0: Ee speaker undadante adantha anu prabhavame.
1: So also the speaker.
0: Anta anu yokka shaktini cherikane.
1: Everything is atomic power combination.
0: Kabatti vallanta dinni anuvu annaru.
1: So they all call it an atom.
0: కానీ ఆధ్యాత్మికులు దీని శక్తి అన్నారు.
1: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాస్ పవర్.
0: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: దే కాల్ ఇట్ ఎనర్జీ.
0: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
0: రూపం లేని అణువు లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవములకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వం.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీ
0: మన దేహం ఉంది.
1: వి హావ్ అ బాడీ.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ఫింగర్స్. నోస్.
0: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: ఆల్ టుగెదర్ మేక్ ఎ బాడీ.
0: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ.
1: వి కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: ద హోల్ మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా మృణ్మయము.
1: ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్.
0: వృక్షమంతా కాష్టమయము.
1: ట్రీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: దేహమంతా మాంసమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్
0: అంతా కూడాను ఒక్కొక్క దాని పంచభూతముల యొక్క మయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: శిలామయము పర్వతము.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: కాష్టమయము అడవులు.
1: అండ్ ద ఫారెస్ట్.
0: శిలామయము సముద్రము.
1: అండ్ ఓషన్ ఇస్ ద
0: భూమి.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ మడ్.
0: దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్
0: అంతా పంచభూతముల యొక్క ప్రభువమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
0: అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar. Incarnation doesn't come separate. Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: అనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్, యాంట్స్ అండ్ మస్కిటోస్, దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ హస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ.
0: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధుందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
0: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు,
1: వన్ ఇస్ జ్ఞానదేవ,
0: ఇంకొకడు భక్తి దేవుడు,
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు, భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తి దేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడ కనిపించలేదు.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ us be in search of wells if they are available anywhere.
0: ఒకటి పాత బావి ఒకటి కనిపించింది.
1: దే కుడ్ సీ ఎ వెల్ విచ్ ఇస్ ఎన్ ఓల్డ్ వన్.
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ,
0: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam jnanam.
1: The non-dualism is real wisdom.
0: Kada akkada ye matram kuda idi ledu.
1: So there is no difference
0: whatsoever. Ee
1: dharinchavachchu. You can assume any form.
0: Kaani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in possession of that
0: power. Bhavagattuna kuchunnadu.
1: He sat along this
0: gate. Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with
0: intention.
1: After some time, he could notice water collecting
0: under his feet. When he opened his
1: eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettustu.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhakti ki minchinatvanti marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Emanu rasadu?
1: What did he write?
0: Emi rasadu?
1: What he wrote?
0: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ టు జ్ఞానదేవుడు.
0: జ్ఞానదేవుడు చూచాడు.
1: జ్ఞానదేవ రెడ్ ఇట్.
0: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
1: ఇఫ్ దర్ లెటర్,
0: ఓ ప్రియమైన సోదరా, ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ చూడొచ్చును.
1: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
0: అక్షరాలే లేవు దాంట్లో.
1: దర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
0: Life anta parishodantone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: There is a matter of investigation when do you experience.
0: Ee scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodana parishodana, experimental, experimental, experimental, no experience.
1: The scientists spend all the time in experimentation process, no experience. What is it that you get out of this? Yesterday's look new today. And today's will be new tomorrow. And later it will be old stuff. This is all the old and new.
0: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
1: నో యూజ్ అవుట్.
0: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
1: Path of devotion is easier than wisdom.
0: Jnanam chala kashtamainatundi.
1: Wisdom is very tough.
0: Idi andarki praptinchetundi kaadu.
1: It's not given to everybody.
0: Bhakti bhagavat namasmaran chetanu aa premaavesham chetanu prema yokka bhavam chetane sarvam kudunu tana vasam cheskogaladu.
1: With the joy and ecstasy repeating God's name, you can capture everything in this world. Students,
0: mee endunnatundi premanu
1: kada
0: margam pattinchukokunda,
1: see that it won't go in the wrong way.
0: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ మేక్ ఇట్ చీప్.
0: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
1: సీ దట్ యు వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
1: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
0: అదర్స్. సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ యు డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యు డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
1: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
0: కానీ మహారాణా కోపం వచ్చింది.
1: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
0: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
1: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్.
0: ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది.
1: ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
0: ఆ కోపం చేత భరించుకోలేక,
1: out of fury and anger,
0: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki.
1: She caught hold of her hair and she was driven out of the temple.
0: Tatchane konchu shock vachindi paapam.
1: Immediately she was shocked.
0: Ayyo Krishna, ninnu vadali povatama nenu etta sadhyam avutundi, nenu undaleni ninnu vadali ani kontha baadha padindi.
1: She felt so sad saying, Krishna, can I leave you? I can't go.
0: Bhagavantudu sarvatra undetundi vaadu.
1: God is everywhere.
0: Krishna, amara dil tumara mandir.
1: My heart is your temple.
0: ఈ టెంపుల్ కాదు,
1: నాట్ దిస్ టెంపుల్.
0: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
1: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
1: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్
0: టెంపుల్ పర్మనెంట్.
1: ద టెంపుల్ యూ బిల్ట్ ఇస్ పర్మనెంట్.
0: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ మై.
0: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
1: సో దాట్స్ మై టెంపుల్.

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాగకుని టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు లేకపోతే టికెట్ రిజర్వేషన్ చేసుకోవద్దు టికెట్.
0: Don't purchase a ticket and reserve your ticket to Prayaga.
1: Ganga Yamuna
0: the place of merger of Ganga and
1: Yamuna. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు ఒక ముక్కుతో తీసుకోవటం ఒక ముక్కుతో వదలటము ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ they are
1: represent ప్రయాగ. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: Ganga భక్తి.
0: Ganga is devotion.
1: Yamuna నానము ఒక కర్మ.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి
1: గంగా యమునా సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్
1: గంగా యమునా తీర్ చెల్లో రే మన్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమునా నిర్మల పానీ ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమునా ఆర్ ప్యూర్ వెరీ
1: అంతేకాదు శీతల చెల్లోరేమన్ గంగా యమునా తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమునా.
1: మోరమకుట పీతాంబర జువే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరే మన్ గంగా జమునా తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళి
0: గో దేర్
1: మరొక చోటుకు నీకు వెళ్ళవద్దు.
0: డోంట్ గో ఎనీవేర్
1: అది కూడా ఎక్కడ ఉంది.
0: వేర్ ఇస్ ఇట్
1: నీలోనే ఉంది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ
1: బయట ప్రపంచం కాదు.
0: ఇట్స్ నాట్ ద
1: బయట ప్రదేశం కాదు.
0: ఔటర్ ప్లేస్
1: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: గాడ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: అయితే
0: హౌఎవర్
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు అంత నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్ ఇస్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకని అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: వెన్ వీ కన్సిడర్ ఫిజికల్ మెంటల్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీస్ యాస్ డివైన్
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ గోపికాస్ వాంటెడ్ దెన్.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలుపొంగుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, oh Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu cheyanta varaku gee ani tirugutu nenu chaala rodana chestu tappaku neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchyam aithe nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దాట్ ఇన్ఫినిట్ స్కై, లెట్ మీ బి దేర్ ఎస్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ.
1: వియోగం జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సారుధ్యం, ఇదే ముఖ్యమైన మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య, ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య, ఐ షుడ్ బి నియర్ యు.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య, ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య, ఐ షుడ్ మర్జిన్ యు.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము,
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఒక చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ,
1: పరమ భక్తి అన్నారు.
0: ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: ఎన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యు స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హ్యావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్,
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes zero.
1: Paripothuntai,
0: they change now and then.
1: Kaani neevu aa yokka parama tattvanni maatram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: ఏమి తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్? అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ఎవర్ డస్ ది డిఫరెన్స్?
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: పవిత్రత
1: ఉంటుండాలి?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
0: What is that sanctity behind
1: anta okate?
0: Everything is
1: what is the purpose of life? Ani question vesukunte kana peena sona marna, ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying. ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుంటాయి, పాములకు వస్తుంటాయి, అన్నిటికి దోమలకు వస్తుంటాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: Bhagavat anugrahaniki patrulu kavali.
0: And you should enjoy God's love.
1: Bhagavat aanandanni anubhavinchali.
0: You should also enjoy.
1: Ee aanandam katti minchinatundi marokati ledu.
0: There's nothing beyond bliss.
1: Prema rahita marubhumulalo.
0: In this barren land, bereft of
1: premaankuramunu pempunda.
0: And we sow the seeds of love.
1: Prema vesemuto.
0: With all the feeling of love.
1: Prema sudha varshamu varshimpaga. ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసే ఎగదే, కృష్ణ గానముసే ఎగదే, మురళి గానముసే ఎగదే. ప్రేమ రహిత మరుభూములలో,
0: ద బ్యారెన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వీ షుడ్ నాట్ సో. any plantations of bushy plants or anything.
1: Prema sudha varshamu varshimpaga.
0: As there is rainfall of love.
1: Rainfall love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: Prema nadullu pravahimpaga murali ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, Krishna says.
1: Ee ganam evarto chestunnavu etla chestunnavu.
0: How are you playing on your flute?
1: Ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: Aa murali anetundi emiti?
0: What is that murali?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
1: మన దేహమునకు 9 త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desires.
1: కానుకనే స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంతా మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: desire. అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: తన ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of God.
1: ఆ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: ఒకటి పావుకోళ్ళు పాదరక్షలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువంతా మోసుకోవచ్చు.
0: The whole body rests on slippers.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు ముండకు చెత్తకు పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: మన బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
0: Only slippers should bear your weight.
1: ఇది మహా కష్టం.
0: It's very difficult.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: టవల్ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ను గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్
1: వదలటమే చాలా సులభమైనటువంటి.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా నా.
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదంలోనే కనిపిస్తుంటుంది అది నీది కాదని.
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు కొడుకు నాది కాదు.
0: నా మైన్ సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతారు.
0: సో ఇఫ్ యూ నో ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్,
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వీ షుడ్ నో
1: నా అనగా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయ్డ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్ నేతి.
1: వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది
1: నేతి కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
1: భజన బిన్నా సుఖ శాంతి.

0: నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకముతో నన్ను భజించును. అట్టి వానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరముల యందు, పూజా రూముల యందు, దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే గావించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyanu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as the thought of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ట్రూ.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన నేను జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి

0: ఉదాహరణము, మనము పూజిస్తున్నాము, భాష్యమై భాష్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు,
1: certainly not.
0: ఇది భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటి?
1: What is
0: the meaning?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi Geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the creator things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanamunandu satyala sadaacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka ప్రక్రియకి పరాభక్తి అని కూడా నువ్వు చెప్తూ వచ్చు.
1: ద యాక్టివిటీస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈస్ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్ బై ది ఫ్లవర్స్ విచ్ ఆర్ నాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ సచ్.
0: అయితే జ్ఞానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. జ్ఞానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam, which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudarat.
1: Without meditation, it is not possible to get real knowledge.
0: Jnanam leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge, you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manam odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have in the, to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu,
1: but this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatuvu nunchi puttinatundide dhyanam.
1: Etymologically, dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antararthu.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే,
1: fruit is important.
0: Kani idi pushpam leka phalam kaneradu,
1: but you would not be able to get fruit without having flower.
0: Kanuka motta motta manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
1: Only when we get flower in the first place we would be able to just get a fruit.
0: Adi vidhamugane pushpam antide bhakti.
1: In the same way devotion may be compared to flower.
0: Bhaktini aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలం మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనము చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ వీల్ హ్యావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్. విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
0: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్డ్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్.
1: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణా సోహంగా మారిపోయింది.
0: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఆన్ ఎ పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాస్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నిఫికెన్స్.
1: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పునకు కారణం ఏమిటన్నారు.
0: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
1: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్టచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
0: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే చిత్త చోర ద స్టీల్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
1: దా అపహరించాడు.
0: హీ హాస్ టేకన్ అవే ఫ్రమ్ దా సోహం దట్ పర్టికులర్ ధాతు దా అండ్ హీ మేడ్ ఇట్ సోహం. హీజ్
1: దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు.
0: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
1: ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఏ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
1: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
0: There were two devotees, one a Grihastha, a family devotee, and a Sanyasin devotee with Ramakrishna Paramahamsa.
1: Naga Mahasayudu, Grihastha Bhaktudu.
0: Naga Mahasaya was a family devotee.
1: Vivekananda Sanyasi Bhaktudu.
0: Vivekananda was a Sanyasin devotee.
1: Naga Mahasaya Nirantaram Kudanu, దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంతాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధన.
0: నాగ మహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
1: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
0: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
1: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
0: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
1: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunuku krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
0: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ ఫ్లూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఈస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్ గివ్ మీ యువర్ కమాండ్ ఐ విల్ ఒబే.
1: అహంకారం ఉండినంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు. సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ, ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కన అహంకారం ఉండటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: At the same time, in the same place, there cannot be light and darkness, isn't it?
0: Kanukane naga mahaseyudu modalu dasoham dasohamani tana sthayini konta alpa sthayiki teesukoni vellaadu.
1: Therefore naga mahaseya started from a very humble beginning, which is associated with dasoham dasoham. I am the servant. I am
0: ani Vivekanandudu శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో, లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం, ఐఎమ్ శివ, ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: Niranjananda Swami said that on the basis of the experience of Naga Mahashaya and Vivekananda, both of them adopted different paths to overcome this the power of illusion.
0: Kattapadinatuvanti ee kattalonchi Naga Mahashayudu dasoham dasohamani swarupa swarupani dharinchi upara tappinchukoni vellaadu.
1: Naga Mahashaya adopted the path of dasoham dasoham. He became smaller and smaller, and he got himself released from the tie of this maya, the spell of the maya, and he was free.
0: Kani Vivekananda shivoham shivoham shivoham shivoham ani tana akanda swaroopanni vishalamainatuvanti tattvanni abhivruddhi gavinchukoni aa maya bandhanamunu chedinchukoni vellaadu.
1: The shackles of maya which were binding Vivekananda were torn to pieces by his expanding shivoham shivoham shivoham, I am shiva, I am shiva, I am shiva.
0: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు.
1: ఎనీ పర్సన్ హూ డెవలప్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ద సేక్రెడ్ అసెన్స్ ఆఫ్ ది ఐడియా దట్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్, నథింగ్ విల్ బాదర్ హిమ్, నథింగ్ విల్ కమ్ ఇన్ ద వే.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై వర్డ్స్.
0: అనుభూతికి రావాలి.
1: దే మస్ట్ కమ్ టు వన్స్ ఎక్స్పీరియన్స్.
0: దేహప్రాంతిని వీడాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ ది ఫీలింగ్ ఆఫ్
0: ఇంద్రియ నిగ్రహం చేయాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ బాడీ కాన్షియస్నెస్.
0: రతనం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: కంట్రోల్ సెన్సెస్ అండ్ కంటిన్యూస్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్.
0: అట్టివాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్టద్వైత అద్వైతములనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: దెర్ ఆర్ త్రీ పార్ట్స్, ద్వైత విశిష్టద్వైత అద్వైత, డ్యువలిజం, క్వాలిఫైడ్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: తత్స్వైపాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ హీ అటర్స్ దట్ ఐఎమ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్.
0: ఇందులో భగవంతుడు వేరు, తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఈస్ గాడ్, ది అదర్ ఈస్ డివోటీ.
0: తత్స్వైపాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసం అని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీజ్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాజ్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవైవాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో, భక్తుడు భగవంతునితో నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లేర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: రెండవది త్వమైవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమైవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐ యామ్ యువర్ డివోటీ ప్రిఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐ యామ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో, భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ఫోర్ వీ హావ్ టు కమెన్స్ అవర్ సాధన, అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ అట్రిబ్యూట్స్. దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
0: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
1: దేర్ఫోర్ టు స్టార్ట్ ఇట్ వీ విల్ హావ్ టు డెవలప్ అవర్ సెల్స్ అండ్ బికమ్ ది సర్వెంట్.
0: మరొక ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒకవైపున పెద్ద సున్నం ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ ఆర్ ఎ జీరో ఆన్ వన్ సైడ్.
0: దానికి పక్కనే ఒక చిన్న జీరో ఉంటుండాలి.
1: జస్ట్ బై ఇట్ సైడ్ దెర్ ఇస్ అనదర్ స్మాలర్ సర్కిల్.
0: ఈ పెద్ద సర్కిల్ దైవం.
1: ద బిగ్ సర్కిల్ మే బి కంపేర్డ్ టు గాడ్.
0: ఈ చిన్నదే జీవుడు.
1: ద స్మాల్ వన్ రిఫర్స్ టు జీవ.
0: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: దిస్ జీవ ఈజ్ డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దేవ గాడ్.
0: ఇది ద్వైతం.
1: దిస్ ఇస్ ద్వైతం.
0: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
1: విశిష్టాద్వైతం క్వాలిఫైడ్ డ్యువలిజం రిఫర్స్ టు ది స్మాల్ సర్కిల్ బీయింగ్ విత్ ఇన్ అ బిగ్ సర్కిల్.
0: అనగా దైవంలో జీవుడు ఉన్నాడు.
1: దట్ మీన్స్ జీవ అంశ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఈస్ హీ ఎగ్జిస్ట్ ఇన్.
0: అయితే ఈ జీవుడు దైవంతో చేరే విధానం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది వే ఆఫ్ మర్జింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద లార్డ్.
0: ఈ చిన్న సున్న క్రమక్రమేణ విశాలమైనటువంటి భావంను పెంచుకుని పెంచుకుని పెంచుకుని పోతూ ఈ పెద్ద సున్నలో లీనమైపోతుంది.
1: దిస్ స్మాల్ సర్కిల్ హ్యాస్ టు గ్రో బిగర్ అండ్ బిగర్ బై బ్రాడనింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు ద బిగర్ వన్, బిగర్ సర్కిల్.
0: ఇదే అద్వైతము అన్నారు.
1: దిస్ ఈస్ అద్వైతం. ఇట్ ఇస్ సెట్
0: అనగా జీవతత్వమును దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి ప్రిఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ విల్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
0: దేయో హి జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసము ద్వారా మనకు లభ్యమవుతుంది.
1: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ వీ కెన్ గెట్ దిస్ నాలెడ్జ్.
0: ప్రపంచంలో ఏ చిన్న విషయానికైనా, ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కానీ, వ్రాయుట కానీ, నడచుట కానీ, తినుట కానీ, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
0: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కర్మధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈస్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
0: చిన్న పిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే.
0: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
1: లెట్ అస్ సే దట్ వి హావ్ గోన్ ఆన్ ఏ పిక్నిక్ టు సమ్ ప్లేస్.
0: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాం.
1: దేర్ వి హావ్ క్యారీడ్ ఆల్ ద ఆర్టికల్స్ నెసెసరీ ఫర్ కుకింగ్ ఫుడ్.
0: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
1: ఇన్ ద ఫారెస్ట్ వి హావ్ మేడ్ ప్రిపరేషన్స్ టు కుక్ ఫుడ్.
0: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
1: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we'll have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We'll have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: We have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండినటువంటి అర్థార్థం ఏమిటి?
1: What is this inner significance of putting the fire beneath the vessel?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండినటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
1: Through the fire, we have to just cook the rice which is within the vessel.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాజ్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్ ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ సర్చింగ్ ఫార్ ది బ్లిస్ విచ్ విల్ బి కంపేర్ టు
0: ఇక్కడ సత్వ రజో తమో గుణములే మూడు రాళ్ళు.
1: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
0: Mana dekhe me patra. అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ద వెసల్. మన యొక్క ఆశలే జలము. మన ఆశలు పడేటువంటి దీంట్లో ఈ యొక్క దీనిని తత్వం గావించుకొని మనము శాంతిని పొందాలి.
1: The wisdom has to apply itself to the body, through the body, to the feelings, and through the feelings, to our desires, and through desires, in the Atma Jnana should be obtained.
0: Kanuka ee jnanam aneetundi sarasari manaku hrudayaniki chikkutaku gaani dakkutaku gaani veedu kaadu.
1: Directly therefore, it is not possible to get wisdom directly in the heart.
0: Idi deham dwara, bhavamula dwara, మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు డూ ద వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ఆఫ్ ఇన్ ద నేచురల్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ వే.
0: కర్మ యొక్క ఫలత్యాగం చేయుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
0: ఫలము ఉండనే ఉండని.
1: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
0: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
1: ఇట్ ఈస్ సేడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally there are some desires, there is nothing wrong in accepting them.
0: Karma phalamunu tyajinchamani kaani leka karma phalamu undadani kaani Geeta bodhinchaledu.
1: Geeta has not taught that you have to give up the fruits of the action or the fruits do not have any action. I'm sorry, action.
0: Aithe ee karma phalatyagamunu sariga artham chesukonaleka aneka mandi karmane tyagam chestunnaru.
1: People who have not correctly understood the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
0: Karma enta varaku untundali?
1: How far can they sacrifice the action?
0: Vantalu ayyenta varike kattelato manaku avasaram.
1: Only until food is cooked there is need for the fire.
0: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
1: Once the food is cooked there is no need for any fire.
0: Aithe karma yokka rahasyanni kaani karma phalitam yokka rahasyanni kaani gurtincheyanta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీల్ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కానీ కర్మత్యాగమునకు కానీ జ్ఞానాభివృద్ధికి కానీ ధ్యానమునకు కానీ అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: ఇక్కడ శీల సదాచారం అన్నారు. ఇది సత్యమునకు ప్రకటించేటువంటి యొక్క గుర్తులు.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: సత్యము కాని, శాంతి కాని, ధర్మము కాని ప్రత్యేకంగా లేవు.
1: Truth, peace and righteousness, they do not exist separately. All these are essentially dependent upon love.
0: Prema, manavuni yokka aalochanalo cherinappudu, adi satya roopanni dharistundi.
1: When love enters into one's thoughts, it becomes truth.
0: Prema, aacharana roopamulo dharinchinappudu, adi dharmam avutundi.
1: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
0: Premanu artham chesukunnappude adi shanti avutundi.
1: When one understands love, it automatically becomes peace itself.
0: Prema yokka artham em idi shanti.
1: The very meaning of the word love is peace.
0: Prema yokka aacharane dharmam.
1: Practicing love is dharma.
0: Prema yokka aalochane idi satyam.
1: Thinking of love is truth.
0: ప్రేమను తలంచుతూ పోయినప్పుడే
2: నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
1: కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ నాన్ వైలెన్స్.
2: కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటికును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
2: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా ఉంచుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
1: ఇన్ ది బుద్ధి యోగ ఐ హ్యావ్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
2: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
1: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దాట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
2: భక్తుడా నీ చేతులు చిన్నవి.
1: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
2: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
1: విత్ దో స్మాల్ లిటిల్ పామ్స్ యు సర్వ్ మీ.
2: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
1: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
2: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
1: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
2: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
1: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
2: నీ చెవులు రెండు చిన్నవి.
1: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
2: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
1: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
2: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
1: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
2: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజన్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
2: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
2: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
2: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
1: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
2: కానీ ఒక్క హృదయం ఉన్నది.
1: But there is one thing and that is the heart.
2: ఆ ఒక్క హృదయములు నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
1: If you introduce me into your heart, then none of these actions are very important.
2: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
1: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
2: Kani hrudayamulo praveshinchina tarvata aa indriyamu tamantaku taame sambandhipothayi.
1: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
2: Kanuka karma palatyagam kosam mana pratyekamainatunte sadhana cheyanakkaraledu.
1: There is no need for any special effort to be made for karma palatyaga sacrificing the fruit of the action.
2: Bhakti mami priyo naraha. Na yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu jalinchuchu na yokka chintani endi neevu nimagnudainappudu sarvamu kudanu nene chuchukuntanu annadu.
1: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
2: Dhrudanichchayaha annadu.
1: For this particular purpose, you would have firm resolve.
2: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
1: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
2: భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
2: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
2: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
1: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
2: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పోత్తు కుదరదు.
1: When he is full and complete, if you are incomplete and not full, there cannot be any parity between these.
2: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండిన మనము భగవద్రోహులుగా మారిపోతాం.
1: To reach the full and the complete Lord, unless you have full faith and full heart, you would be
2: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు సర్వవ్యాపకత్వమునకు సర్వశక్తిత్వము మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
2: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
2: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యు రీచ్ హిమ్.
2: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను పొందుతాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
2: అద్వేష్ట సర్వభూతానాం,
1: అద్వేష్ట సర్వభూతానాం,
2: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
2: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
2: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
2: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
2: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
2: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
2: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
2: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
2: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
2: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈస్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
2: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
2: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
2: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
2: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
2: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
2: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
2: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
2: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
2: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
2: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
2: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
2: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
2: premane daivamu.
1: Love is God.
2: Daivame prema.
1: God is love.
2: Kanuka mana premanu penchukoni manam alpakmuluga undinatvanti yokka swaroopanni akandatvanga marchukoni tallinam gaavataniki tagina krushi cheyamanche bodhinchatame ee yokka bhakti yogam yokka saaramsham.
1: The essence of the teachings of bhakti yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad minded and develop greatness in us. This is the meaning.
3: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita.
4: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam brahma. Samastamu bhagavat swarupame.
0: Everything is the divine form.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ of God.
1: Kani bhagavat tattvam telusukunta chaala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God who is spread all over is present in truth, so also in falsehood.
1: Dharmamunandu unnadu adharmamunandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.